0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బాగున్నారా? క్రీస్తునందు ఆనందిస్తున్నారా? మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? దేవుని వాక్యమందు దివారాత్రులు మనకు ఆనందమే. యోహాను సువార్త 5:39 యేసు ప్రభు అన్నాడు, మీరు లేఖనములను పరిశోధిస్తారు గదా, అందులో నిత్య జీవముంది. వాక్యం లేనిదే ఆరోగ్యము లేదు, భక్తి జీవితమందు ఎదుగుదల ఉండదు. భక్తి అంటే వాక్యానుసారమైన జీవితం. భక్తి జీవితంలో ఒక భాగం కాదు, అది మన జీవితమే. దేవునితో సరైన సంబంధమే భక్తి. భక్తి జీవితం పరిపక్వత దిశగా ఎదగాలి. క్రైస్తవ భక్తి అంటే ఆత్మ పంట. ఆత్మ ఫలాలు క్రైస్తవ సౌశీల్యం. గలతీ పత్రిక 5:22 ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ ఫలములు ఫలించేవాడే క్రైస్తవ భక్తుడు. శ్రోతలు, రండి ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. ప్రభు, నీ బిడ్డలమైన మేము విరిగి నలిగిన హృదయములతో నీ కృపాసనమును సమీపిస్తున్నాము. మమ్మలను కనికరించండి, ఆదరించండి, పరామర్శించండి. మా ప్రతి అక్కరను తీర్చే దేవుడవు, సృష్టికర్తవు. వర్తమాన భవిష్యత్ కాలాలు నీకు ఒకటే. సర్వజ్ఞుడవు, సర్వశక్తిమంతుడవు. నీకే మహిమ. మా శ్రోతలను, వారి కుటుంబాలను, వారి పిల్లలను నీ హస్తములకు సమర్పిస్తున్నాము. వారికందరికీ ఆయురారోగ్యములు ప్రసాదించండి, కాచి కాపాడండి. వారి ఆధ్యాత్మిక భౌతిక అక్కరలు నీయందే తీరుతాయి. క్రీస్తునందే ప్రతి ఆశీర్వాదము మీ బిడ్డలకు లభ్యమవుతుంది. ప్రియప్రభు, క్రైస్తవ కుటుంబాలలో ఆధ్యాత్మిక విలువలు అమలులో ఉండునట్లు కుటుంబ సభ్యుల వ్యక్తిగత నైతిక జీవితాలను ఉజ్జీవపరచండి. సంఘము కుటుంబానికి పొడిగింపు. కుటుంబాలు బలపడితే సంఘాలు బలపడతాయి. తండ్రి, కుటుంబ విశ్వాస ప్రమాణము నీ వాక్యమే అయి ఉండునట్లు నీ ఆత్మకార్యము జరిగించుమని వేడుకుంటున్నాము. నీ సంఘములలో సమైక్యత, సహోదర ప్రేమ, పరస్పర సహకారము, ప్రార్థనాశక్తి కలిగించండి. సంఘ శరీరము సర్వతోముఖాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాము. సంఘ శరీరమందలి ప్రతి అవయవము ఆరోగ్యవంతమై శిరస్సైన క్రీస్తును ఘనపరుచునట్లు ఆశీర్వదించండి. సంఘము పవిత్రమై పరిశుద్ధమై ఆధ్యాత్మిక అలంకారములతో నీ రాకడను నిరీక్షించే సంఘమై ఉండాలని ప్రార్థిస్తున్నాము. సంఘముల సంఖ్యలో ఆధ్యాత్మిక బలమందు అభివృద్ధి పథంలో పయనించాలని ప్రార్థిస్తున్నాము. మా దేశమును, దేశ ప్రజలను, ప్రభుత్వమును ఆశీర్వదించండి దేవా. దేశమందు ప్రజలలో నైతిక శీలము, పరోపకార బుద్ధి, భక్తి, పాపభీతి కలుగునట్లు దేశమందు ఈతి బాధలను తొలగించి నీ మహిమార్థమై నీ రాకడ దృష్ట్యా సిద్ధపరచుమని వేడుకుంటున్నాము. నేటి వాక్య పాఠమును మా ఆత్మల నిమిత్తమై ఆశీర్వదించమని, సైతానీయ అంధకార శక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి మహానామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గత పాఠంలో దేవుని వాక్యం ఎంత ప్రశస్తమైనదో, ఆయన వాక్యము మన జీవితాలలో ఎలాంటి సత్ప్రభావము చూపెడుతుందో విన్నాము. అవును, దేవుని వాక్యము మన విశ్వాసానికి ఆధారం. మన విశ్వాసం, మన నైతిక ప్రమాణం, మన అనుదిన జీవితం దేవుని వాక్యం లేకుండా నిరాధారమై నిరర్ధకమైపోతాయి. ఆత్మలకు దేవుని వాక్యమే పౌష్టిక ఆహారం. పరిశుద్ధ జీవితానికి, సేవకు మనకు కావలసిన బలం దేవుని వాక్యమే మనలో ఉండి మనకు సరఫరా చేస్తుంది. మనలో ఉండి మనలను నింపే పరిశుద్ధాత్మే ఈ వాక్యాన్ని భక్తుల ద్వారా రాయించిన వ్యక్తి. దేవుని ప్రేరణ చేత, పరిశుద్ధాత్మ ద్వారా, భక్తుల చేత ఈ పరిశుద్ధ గ్రంథం రూపొందింది. 2 తిమోతి 3:16
పౌలన్నట్లు ప్రతిలేఖనము దైవావేశము వల్ల కలిగిందే. ఇది ప్రయోజనకరమైన గ్రంథం. ఈ గ్రంథం ఉపదేశిస్తుంది, పాపాన్ని ఖండిస్తుంది, మన తప్పులను దిద్దుతుంది. బైబిల్ బోధ మనకు దేవుని నీతియందు శిక్ష గరుపుతుంది. దైవజనుడు ఏ సత్కార్యానికైనా వాక్యం సిద్ధపరిస్తేనే పూనుకోగలడు. వాక్యమే దైవజనుల సర్వసంసిద్ధత. 2 తిమోతి 2:9 పౌలన్నాడు, నేను సువార్తను ప్రకటించినందుకు నన్ను బంధించారు, నేను శ్రమపడుతున్నాను, గాని దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు. వాక్యాన్ని ఎవ్వరూ బంధించజాలరు. ఇది స్వేచ్ఛగా భూదిగంతాల వరకు ప్రసరిస్తుంది, ప్రవహిస్తుంది. దేవుని వాక్యములోని ప్రతి మాట సృజనాత్మకంగా దేవుడు పలికింది. దేవుని అనాది సంకల్పసిద్ధికై దేవుడు చెప్పింది, ప్రవచించింది, పలికింది, ఉపదేశించింది దేవుని వాక్యం. కీర్తనలు 19:7 అంటోంది, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అనగా బైబిలు యథార్థమైన సత్యగ్రంథం. అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. యెహోవా శాసనము నమ్మదగింది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది. ప్రభువు శాసనమిది, ఇది జ్ఞానగ్రంథం, ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వం. నిర్దిష్టమైన ఈ గ్రంథంపైన మనం నిశ్చింతగా ఆధారపడవచ్చు. అంతేకాదు, ఈ బైబిలులోని సమాచారం సమగ్రం, సంపూర్ణం. దేవుని గ్రంథానికి ఏదీ చేర్చనక్కర్లేదు. సామెతలు 30:5-6 దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే, అనగా నిగ్గుదేరిన దేవుని మాటలివి. ఈ గ్రంథకర్త అయిన దేవుణ్ణి ఆశ్రయించండి. ఆయన మీకు కేడిము డాలు లాంటివాడై మిమ్మలను కాపాడగలడు. ఆయన మాటలతో ఏదీ చేర్చకూడదు, వాక్యాన్ని కల్తీ చెయ్యకూడదు. ఇది మేలిమి బంగారం, దాన్ని కల్తీ చెయ్యటం నేరం. అలా చేసేవారిని ఆయన గద్దిస్తాడు. దేవుని మాటలను కలగలుపు చేసి మాట్లాడితే అలా మాట్లాడినవాడు అబద్ధికుడు. బైబిలు సంపూర్ణ గ్రంథం, నమ్మదగిన గ్రంథం. మనము తెలుసుకోవలసినదంతా ఇందులో ఉంది. నిత్య రక్షణను గురించి, ప్రయోగాత్మకమైన జ్ఞానమును గురించి, మానవ సంబంధాలను గురించి, మన నీతి ప్రవర్తనను గురించి, క్రైస్తవ సౌశీల్యాన్ని గురించి దేవుడు మనకు చెప్పాలనుకున్నదంతా ఇందులో రాశాడు, రాయించాడు. లూకాసువార్త 16:17 ప్రభువు స్పష్టం చేశాడు, ధర్మశాస్త్రములో ఒక్క పొల్లైనా తప్పిపోవడము కంటే ఆకాశము భూమి గతించిపోవడం సులభం. అనగా దేవుని గ్రంథములోని ప్రతి మాట దేవుడు స్వయంగా పలికిందే. అందులోని ప్రతి సత్యము నిత్యమైనది, దానికి ఇహపరములలో తిరుగులేదు. లేఖనములు ఎన్నటికీ గతించవు, నశించవు. దేవుడన్నా దేవుని నోటి మాట అన్నా ఒకటే. దేవుడు మాట తప్పనివాడు. ఆయన మాటలో ఒక్క పొల్లు కూడా తప్పిపోదు. చెప్పింది చెప్పినట్లే జరిగి తీరుతుంది. మనుషులు ఏది నమ్మినా నమ్మకపోయినా దేవుని వాక్యమును నమ్మి తీరాలి. దేవుని వాక్యమంతా బోధించాలి. వాక్యములో ప్రతి అంశము మనకు అవసరమే. వాక్యం పంచిపెడుతున్నామంటే ప్రజలకు జీవమును పంచి ఇస్తున్నామని అర్థం. 2 కొరింథీ 3:5-8 పౌలన్నాడు, మా వలన ఏమైనా అయినట్లుగా ఆలోచించడానికి మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్ములను కొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదుగాని ఆత్మకే పరిచారకులమవడానికి మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపుతుంది కాని ఆత్మ జీవింపచేస్తుంది. మరణకారణమైన పరిచర్య రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినది, అయినా మహిమతో కూడింది అయింది. అందుకే మోషే ముఖము మీద ప్రకాశిస్తూ ఉన్న ఆ మహిమ తగ్గిపోయేదైనా ఇశ్రాయేలీయులు అతని ముఖమును తేరి చూడలేకపోయారు.
ఇలా ఉండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉంటుంది. దేవుని వాక్యము ఆత్మ సంబంధమైన పరిచర్య చేస్తుంది. ఇది మహిమ సువార్త వాక్య పరిచర్య. దేవుని ఆత్మ జీవము గల సత్యాత్మ. దేవుని వాక్యానికి మన జీవితంలో ప్రథమ స్థానమివ్వాలని ఆయన చిత్తం. వాక్యం కేవలం అక్షరం కాదు, ఆత్మ. దేవుని ఆత్మ మానవ ఆత్మ ఏకీభవించినప్పుడు విశ్వాసి జీవితంలో గొప్ప లోతైన అనుభవం కలుగుతుంది. 1 పేతురు 1:23 శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టించబడిన వారము. సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతా గడ్డి పువ్వు వలె ఉంది. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు రాలిపోతుంది, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. లేఖనము నీలో నూతన ఆధ్యాత్మిక జీవాన్ని ప్రకల్పన చేస్తుంది, నీలో నూతన జన్మానుభూతిని కలిగిస్తుంది. మానవుడు సహజంగా ఆత్మయందు మృతుడు. దేవుని వాక్యం వల్ల, దేవుని ఆత్మ ద్వారా మనిషి బ్రతికించబడుతున్నాడు. మనిషిలో యేసు పునరుత్థాన జీవం ఆరంభమవుతుంది. అంతేకాదు, మన జీవితంపై వాక్యానికే సంపూర్ణ అధికారమున్నది. 119:89-91 యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది.

దేవుని వాక్యం మనలో ఉండి మనకు జయం ప్రసాదిస్తుంది. మనలోని వాక్యశక్తి ఆత్మశక్తి ఏకమై మనల్ను నూతనపరుస్తాయి. ఈ విధంగా మనసు మారి నూతనమవటంచేత రూపాంతరం చెందుతాము. దేవునికి, దేవుని వాక్యానికి, వాక్యాధికారానికి మనం తలవగ్గాలి. వాక్యాహారం లేకుండా ఆత్మకు పోషణ ఉండదు. రానురాను ఆత్మ క్షీణించిపోతుంది. అందుకే మోషే తన ప్రజలనుద్దేశించి దేవుని మాటగా ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశకాండం 8:3. ఆహారము వలననేగాక యహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియచేయడానికి ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవేగాని నీ పితరులేగాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడు. శ్రోతలు వింటున్నారా? దేవుని వాక్యము మనకి రోజున పరలోకపు మన్నా. దీనితో దేవుడు మన ఆత్మలను పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని వాక్యం ఏ రోజుకా రోజు మనకు అనుసరణ యోగ్యమైంది, ఆచరణీయమైంది, ఫలవంతమైన జీవితానికి, జయప్రద జీవితానికి మార్గదర్శకమైనది దేవుని వాక్యమనే బైబులు. కీర్తనలు 119:5 అంటోంది, దేవా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అయి ఉన్నది. ప్రవర్తనను, జీవిత శైలిని వెలిగించే వెలుగు మాతృక దేవుని వాక్యమనే బైబిలు గ్రంథం. శ్రోతలు వినండి, బైబులంతా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షమే. దేవునికి మనకు ఈ ప్రత్యక్షం ద్వారానే సంబంధ సహవాసాలు ప్రాప్తించాయి. దేవునికి మనకు మధ్య ఈ బైబిలే సహవాసమునకు, సమాచార ప్రకటనకు ఏకైక సాధనం. దేవుని మనసు, దేవుని తలంపులు దేవుని మాటలలో మనకు వ్యక్తమవుతాయి. దేవుని వాక్యములో అంకెలకు కూడా ఎంతో ప్రాముఖ్యముంది. 1 ప్రాథమికమైన అంకె దేవుని యొక్క ఏకత్వాన్ని సూచిస్తుంది. 2 సహవాసాన్ని చూపుతుంది. 3 సమైక్యతను చూపుతుంది. 4 భూసంబంధమైన పరిమాణాన్ని, విభజనను సూచిస్తుంది. 5 కృపకు సూచన. 6 మానవునికి గుర్తు. 7 దేవుని యొక్క అంకె సంపూర్ణత, పరిపూర్ణత. 8 కొత్త ఆరంభానికి సూచన. 9 ఆశీర్వాద సమృద్ధి. 10 మానవ ప్రభుత్వపు సంఖ్య. 12 దేవుని ప్రభుత్వ సంఖ్య. 30 సంతాప సంఖ్య. 40 పరీక్షకు, శోధనకు సంకేతం. 50 పండుగ, ఉత్సవం. 70 మానవ సమాలోచనలు, మానవుని తీర్పు. శ్రోతలు గమనించారా? దేవుని వాక్యమనే బైబిలులో మర్మములై ఉన్న సత్యాలు వాక్యమై అవతరించిన క్రీస్తునందు తీర్చబడినవి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఎందుకు చదవాలి అంటే జ్ఞానానికి మూలం అందులో ఉంది. సత్యం అందులో ప్రత్యక్షమవుతుంది. అందలి బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మనలను బంధకాల నుండి విడుదల చేస్తాయి. మనం స్వతంత్రులమవుతాము. ఇందలి జ్ఞాన సంపదలు స్వంతం చేసుకున్న వ్యక్తులు ధన్యులు. 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగా నిన్ను నీవే కనపరుచుకో అని పౌలు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతిని హెచ్చరించాడు. దేవుని వాక్యము, సువార్త సేవ, విశ్వాసి యొక్క వ్యక్తిత్వ వికాసము క్రీస్తునందు పరస్పర సమాశ్రితములవుతాయని మనకు తెలుసు. యెషయా గ్రంథం 55:10-11. వర్షమును, హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తేవానికి విత్తనమును, భుజించేవానికి ఆహారమును కలుగుటకై అది చిగిచ్చి వర్ధిల్ల చేస్తుందో, అలాగే నా నోటి నుండి వచ్చే వచనము ఉంటుంది. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది అన్నాడు దేవుడు.
దేవుని వాక్యం ఆకాశము నుండి వర్షం కురిసినట్లు

0: వర్షించాలి. ఇది విత్తనాలు చల్లే కాలం. విరివిగా వాక్యపు విత్తనాలు చల్లాలి. వాక్యాహారం తిని ప్రజలు బ్రతుకుతారు. దేవుని నోటి నుండి వెలువడే ప్రతి మాట దేవుని చిత్తమును పూర్తిగా నెరవేర్చిగాని ఆయన వద్దకు మరలి రాదు. దేవుని వాక్య బీజమెన్నటికీ నిష్ఫలము కాదు. దేవునికి సమస్తమును అనుకూలపరిచేదే దేవుని వాక్యం. విశ్వాసులం వ్యక్తిగతంగా దేవుని వాక్యం వలన బలపడటమే కాదు, వాక్య ప్రకటన వల్ల ఇతరులను బలపరచిన వారమవుతాము. ప్రియశ్రోతలు, దేవుని వాక్యం మనలను పరిశుద్ధపరచి పవిత్ర జీవితానికి ఆయత్తపరుస్తుందని యాకోబు పత్రిక 1:23-25 చెప్పబడింది. ఎవడైనా వాక్యమును వినేవాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకునే మనుష్యుణ్ణి పోలి ఉన్నాడు. వాడు తనను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోతాడుగదా. అయితే స్వాతంత్ర్యమునిచ్చే సంపూర్ణ నియమములో తేరిచూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరచేవాడు కాక క్రియను చేసేవాడై ఉండి తన క్రియలో ధన్యుడవుతాడు. బైబిలు గ్రంథ సత్యం మనలను క్రీస్తు సారూప్యానికి మారుస్తుంది. ఇది క్రమేణా మనలో కలిగే పరిణామం. యేసుక్రీస్తు యొక్క రూపం మనకు రావాలంటే దేవుని వాక్య ధ్యానం మనలో ఒక ప్రక్రియగా ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉండాలి. యేసుక్రీస్తును వెంబడించేవారు ఆయన శిష్యులు, శిష్యురాండ్రు ఆయన వాక్యాన్ని ఎంతైనా ప్రేమిస్తారు. యోహాను సువార్త 14:21, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుంటాను. యేసు ఆజ్ఞలను గైకొని ఆయనకు పూర్తిగా విధేయులైన వారికి యేసు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది. ప్రేమలో విధేయత ఉంది. యేసును ప్రేమించేవారిని తండ్రి ప్రేమిస్తాడు. నా కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడల నాకు కోపమొస్తుంది అన్నాడు తండ్రి. శ్రోతలు వింటున్నారా? విశ్వాసి జీవితంలో బైబిలు ప్రవచనాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. 1 కొరింథీ 14:31, ప్రవచనాల వల్ల అందరూ నేర్చుకునేది ఎంతో ఉంది. అందరికీ ప్రవచనాలు గొప్ప హెచ్చరికలు. అపొస్తలుల కార్యములు 2:17-18. అంత్యదినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, గనుక వారు ప్రవచిస్తారు అని యోవేలు ప్రవచనం. ప్రకటన గ్రంథం 19:10, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనసారమే. అందుచేత బైబిలు ప్రవచనాలను మనం శ్రద్ధగా అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు బైబిలే ప్రవచనాత్మకమైనది. దేవుడు తన చిత్తమును తన వాక్యము ద్వారా ప్రత్యక్షపరుస్తాడు. దేవుని సంకల్పము, దేవుని నిత్య ప్రణాళిక బైబిలులోనే గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. అందుచేత బైబిలు అధ్యయనం మనకెంతో ముఖ్యం. క్రీస్తు కేంద్రితము కానిది అది ప్రవచనం కానే కాదు. ఏ ప్రవచనమైనా క్రీస్తును మహిమపరిచేది అయి ఉండాలి. క్రీస్తును ప్రకటించని ప్రవచనాలను దేవుడు గుర్తించడు, ఆమోదించడు. 1 యోహాను 4:1-6 ఈ విషయంలో మనము పాటించవలసిన హెచ్చరికలున్నాయి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్లి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లే మాట్లాడతారు. లోకం వారి మాట వింటుంది, మనమో దేవుని సంబంధులం. దేవుని ఎరిగిన వారు మన మాట వింటారు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకుంటాము. శ్రోతలు, దేవుని వాక్యం మన జీవిత వాచక పుస్తకం. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ఇప్పుడు గతంలో ప్రకటన గ్రంథం వర్తమానాల్లో మీరు రాసుకున్న ప్రశ్నలకు మీరు రాయవలసిన సరైన జవాబులు చెప్తున్నాను. దయతో మీరు రాసిన జవాబులు అలా ఉన్నవో లేవో ఒకసారి సరిచూసుకోండి. మొదటి ప్రశ్న జవాబు: ఏడు సంఘాల్లో చివరి రెండు సంఘాలేవి? వాటి ప్రత్యేకత ఏమిటి? ఏడు సంఘాల్లో చివరి రెండు సంఘాలేవి? వాటి ప్రత్యేకత ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు: ఏడు సంఘాల్లో చివరి రెండు సంఘాలు ఫిలదెల్ఫియా లవోదికియా. ఫిలదెల్ఫియా ఎత్తబడే పెండ్లి కుమార్తె, లవోదికియా విడిచిపెట్టబడిన వేశ్య. రెండో ప్రశ్న జవాబు: ముద్రలు విప్పారు, బోరలు మోగాయి, సాక్షులు కనిపించారు. అయితే ముద్రలెన్ని, బోరలెన్ని, సాక్షులెందరూ, వారెవరు? జవాబు: ముద్రలు ఏడు, బోరలు ఏడు, సాక్షులిద్దరు, ఏలియా, బాప్తిస్మికుడైన యోహాను. మూడో ప్రశ్న జవాబు: దుష్టత్రయం లేదా నరకపు త్రిత్వం ఎవరు? జవాబు: ఘటసర్పం, క్రూరమృగం, అబద్ధ ప్రవక్త. నాలుగో ప్రశ్న జవాబు: మృగపు ముద్ర ఏది, దానర్థమేమిటి? జవాబు: 666 అనే మూడంకెలు. ఆరు అంటే మనుష్యుడు, అనగా అంత్యక్రీస్తు కూడా మనుష్యుడే అనే అర్థం వ్యక్తమవుతుంది. ఇక చివరిది ఐదో ప్రశ్న: బబులోనులు ఎన్ని, అవి ఏవి, వాటి గతి ఏమైంది? జవాబు: బబులోనులు రెండు, ఒకటి మత సంబంధ బబులోను, రెండు వాణిజ్య బబులోను. మత సంబంధ బబులోను, వాణిజ్య బబులోను, ఈ రెండు కూలిపోయాయి, నాశనమైపోయాయి. ఇది వాటి గతి. ఇవి ప్రకటన గ్రంథ ఛానల్లో మీరు రాసుకున్న ప్రశ్నలకు మీరు రాయవలసిన సరైన జవాబులు. అన్ని ప్రశ్నలకు సరైన జవాబులు రాసి సకాలంలో పంపగలిగిన వారందరినీ ప్రభునామంలో అభినందిస్తున్నాం. వీలైనంత త్వరలో వారికి తగిన బహుమానాలు పంపించడానికి ప్రయత్నిస్తాం. ఇలా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ప్రశ్నావళిలో ఎంతో ఆసక్తిగా పాల్గొన్న వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. బైబిల్ అంతటిలో విన్న వర్తమానాల ద్వారా ఏమి నేర్చుకోగలుగుతున్నాం, అవి ఎంతవరకు జ్ఞాపకం ఉంచుకోగలుగుతున్నాం అనేది ఎవరికి వారే స్వయం పరిశీలన చేసుకునేందుకు ప్రభు అనుగ్రహించిన ఈ సమయానికే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇక రానున్న దినాల్లో కూడా ఇలాగే దైవ గ్రంథం నుండి అనేక సత్యాలు తెలుసుకుంటూ జీవితంలో అన్వయించుకుంటూ అనేక దీవెనలు, ఆశీర్వాదాలు పొందుటకు ప్రభు మీకు మాకు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించనుగాక. ఆమేన్.
2: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈ రోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.
3: నేను నీకు సహాయము చేదును, ధైర్యము కలిగి ఉండుము. మొదటి దిన వృత్తాంతములు 19:12-13. నేను నీకు సహాయము చేదును, ధైర్యము కలిగి ఉండుము. మొదటి దిన వృత్తాంతములు 19:12-13.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బావున్నారా? దేవుని వాక్యం మిమ్మలను ఆవరించి ఉందా? వాక్య వాతావరణంలో రోజంతా గడుపుతున్నారా? వాక్యము నీ యొద్ద, నీ నోట, నీ హృదయములో ఉన్నది. అది మన విశ్వాస వాక్యమే. దాన్నే ప్రకటిస్తున్నాము. మనం సర్వాంగ కవచధారులం. వాక్య సత్యమే మన దట్టి. ఆత్మ ఖడ్గమే దేవుని వాక్యం. వాక్య సత్యం మన నడికట్టు, పటక, బెల్ట్. అదే మనకు ఆయువు పట్టు. సైతానును జయించాలంటే వాక్య ఖడ్గాన్ని ప్రయోగించాలి. రోమాపత్రిక 8:31 మిమ్ములను నేటి పాఠానికి ఆహ్వానిస్తున్నాము. ప్రభువు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? వాక్య సత్యమనే దట్టి కొరకు, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము కొరకు మనము దేవునికి ఎంతో కృతజ్ఞులం. యేసుదే విజయం. ఆయన విజయమే మన విజయం. ప్రతిరోజు సర్వాంగ కవచమును ధరించుకొని యుద్ధరంగంలోకి వెడదాము. జయం మనదే. జయం దేవుని బిడ్డలదే, దేవుని సంఘానిదే. రండి, ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాము. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. పరలోక సింహాసనాసీనుడవై మమ్మలను పరిపాలిస్తున్నావు. మాకు ఏది శ్రేష్టమైనదో, ఏది మా జీవితాలకు క్షేమాభివృద్ధికరమో, దానిని మాకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నావు. నీకు మా స్తుతి స్తోత్రములు. మా శ్రోతలను, వారి కుటుంబములను నీ కృపాసనము చెంతకు తెస్తున్నాము. వారి ఆధ్యాత్మిక, శారీరక, మానసిక అక్కరలను క్రీస్తునందు మహిమలో తీరుస్తావని నిరీక్షిస్తున్నాము. వారి పిల్లలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. చదువుకునే పిల్లలకు జ్ఞానమందు ఎదుగుదల దయచేయండి. తల్లిదండ్రులు పిల్లలను పెంచడములో జాగ్రత్త వహించి నీ మార్గములో వారిని నడిపిస్తారని ఆశిస్తున్నాము. కుటుంబములకు కేంద్రమందు తెరువబడిన బైబిల్ గ్రంథం ఉండాలని నిరీక్షిస్తున్నాము. వాక్య ప్రమాణము మేరకు కుటుంబాలు నీకు విధేయత కలిగి జీవించాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. పరలోకమందు వలనే నీ చిత్తము విశ్వాసుల కుటుంబాలలో నెరవేరునట్లు ప్రార్థన చేస్తున్నాము. ఆయా ఉద్యోగాలు చేసే నీ బిడ్డల సాక్ష్యమును బట్టి ఇరుగు పొరుగు వారు నీ వైపునకు ఆకర్షితులగునట్లు వారిని దీవించండి. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఒక ఆత్మల సంపాదకుడై ఉండాలని ప్రార్థిస్తున్నాము. సంఘాలు దినదిన ప్రవర్ధమానమవ్వాలని, సంఖ్యలో, ఆధ్యాత్మిక అనుభవంలో ఎదగాలని ప్రార్థిస్తున్నాము. మా దేశ సంఘములను, సంఘ నాయకులను, కాపరులను, సువార్తికులను ఆశీర్వదించండి. వారికందరికీ నూతన ఆత్మాభిషేకము దయచేయండి దేవా. కాపరుల వాక్యపరిచర్యలో, సువార్తికుల ఆత్మల సంపాదనలో గొప్ప ఉజ్జీవం రావాలని ప్రార్థిస్తున్నాము. సంఘ దర్శనం భూదిగంతాల వరకు విస్తృతం కావాలని ప్రార్థిస్తున్నాము. మా దేశమును, దేశ ప్రభుత్వమును, ప్రజలను ఆశీర్వదించండి తండ్రి. దేశమందు శాంతి సౌఖ్యములు ప్రవర్తిల్లాలని ప్రార్థిస్తున్నాము. కరువు కాటకములు, అంటుజాడ్యములు ప్రబలకుండా దేశమును కాపాడండి. శాంతి భద్రతలు ప్రసాదించండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ దయచేయమని మా ప్రియ ప్రభువు, రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈ పాఠంలో మరోసారి మనము దేవుని వాక్యము యొక్క ప్రశస్తి, విశిష్టతను గురించి మరికొన్ని ముఖ్య విషయాలను పరిశోధించబోతున్నాము. వచ్చే పాఠంలో ఆదికాండం 1 వాక్య అధ్యయనం ప్రారంభించుకుంటాము. శ్రోతలు, బైబిల్ అంటోంది, నేను దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం తనను తానే సమర్థించుకోగలదు. మానవులు ఆ ప్రయత్నం చేయనక్కర్లేదు. లేఖనము దైవావేశము వల్ల కలిగింది. బైబిలు రాయబడిన ప్రత్యక్షము గనుక దీనిని లేఖనము అంటాము. లేఖనము అంటే పాత కొత్త నిబంధనల మొత్తం. యేసు ప్రభువు పాత నిబంధనలో నుండి అనేక వచనాలు ఉటంకించాడు. దానిని లేఖనముగా ప్రభువు గుర్తించాడు. 2 పేతురు 3:16-17 వచనాలలో పేతురన్నాడు,
మన ప్రియ సహోదరుడైన పౌలు తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున రాశాడు, తన పత్రికలన్నిటిలో బోధించాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనానికే అపార్థం చేస్తారు. అనగా పేతురు పౌలు పత్రికలను లేఖనములు అని పేర్కొన్నాడు. బైబిలు రాయబడిన దేవుని లేఖన ప్రత్యక్షము గనుక దీనికి ఎవరూ ఏదీ చేర్చడానికి కాని, ఇందులోనిది ఏదైనా తీసివేయడానికి కానీ వీల్లేదు. అలా చేస్తే వారి మీదికి దేవుని శిక్ష వస్తుంది. బైబిలు గ్రంథం ఎట్టి దోషము లోపము లేనిది. దేవుడు భక్తులను ప్రేరేపిస్తే వారు రాశారు. వారు రాసిందంతా దేవునిచేత భద్రపరచబడింది. ఇందులో ఏ తప్పు దొర్లకుండా దేవుడు సమస్తము తానే నిర్వహించాడు. ఇది మానవాతీతమైన ఏర్పాటు. దేవుని హస్తం ఇందులో ఉంది. దేవుని ఆత్మ ఈ లేఖనములలో ఉన్నాడు. దేవుడు ఏమి చెప్పదలుచుకున్నాడో అదంతా అది మాత్రమే ఈ గ్రంథంలో ఉండేటట్లు పరిశుద్ధాత్మ నిర్వహించాడు. మూల భాషలో ఏ భావదోషము కాని భాషాదోషము కాని లేకుండా ఉండేటట్లు దేవుడు పర్యవేక్షించాడు. యెషయా గ్రంథం 27:3 దేవుడన్నాడు, యెహోవా అనే నేను దానిని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కడుతున్నాను, ఎవడునూ దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దానిని కాపాడతాను. దేవుని వాక్యము దేవుడు నాటిన ద్రాక్షవనము వంటిదే. మత్తయి సువార్త 24:35 ప్రభువు అన్నాడు, ఆకాశము భూమి గతిస్తాయి గాని నా మాటలు ఏమాత్రము గతించవు. దేవుని వాక్యానికి శాశ్వతత్వముంది. పాత నిబంధన గ్రంథము దేవుడిచ్చిందే. అందులో మానవ సహజమైన లోపములు ఏవీ ఉండవు. హిల్కీయాకు యెహోవా మందిరమందు ధర్మశాస్త్రం అనగా పాత నిబంధన గ్రంథం దొరికింది. రాజు ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు బట్టలు చించుకున్నాడు, అనగా పశ్చాత్తాపం చెందాడు. వెంటనే రాజు అన్నాడు, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను బట్టి నా విషయములో, జనుల విషయములో, యూదావారందరి విషయములో యెహోవా యొద్ద విచారణ చేయండి. మన పితరులు తమ విషయములో రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను విననివారయ్యారు. గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుతున్నది. 1 రాజులు 22:13 యోహాను సువార్త 10:35 ప్రభువు అన్నాడు, లేఖనము నిరర్థకము కానేరదు. మత్తయి సువార్త 5:18 ప్రభువు అన్నాడు, లేఖనములో ఒక్క పొల్లైనా సున్నా అయినా తప్పిపోదు. యేసు ఈ బైబిలును దేవుని వాక్యముగా గుర్తించాడు. పాత నిబంధన సంఘటనలను తన ప్రబోధాలలో విరివిగా వాడుకున్నాడు. ఆదాము హవలను గురించి, కయీను, హెబెలు, సైతాను, నోవహు, యోనా మొదలైన వారి దృష్టాంతాలను యేసు ఎత్తిచూపాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని కూడా చెప్పాడు. బైబిలును దేవుని వాక్యమని ప్రభువు గుర్తించినట్లు మనం గ్రహిస్తున్నాము. అందలి ప్రతి మాట ముఖ్యమైనది, ప్రతి అంశము నమ్మదగింది. అపొస్తలులు పాత నిబంధనను తమ రచనల్లో ప్రామాణిక గ్రంథంగా అంగీకరించారు. లేఖనములు మన ఆత్మలకు ఆహారం. ఆధ్యాత్మికంగా మనం బలం పుంజుకోవాలంటే, ఎదగాలంటే దేవుని వాక్యాన్ని ఎడతెగకుండా అధ్యయనం చేస్తూ ఉండాలి. బైబిలు మనల్ని పాపం నుండి దూరంగా ఉంచుతుంది, లేదా పాపం మనల్ని దేవుని వాక్యం నుండి దూరం చేస్తుంది. దేవుని వాక్యము మన సర్వశరీరమునకు ఆరోగ్యం, ఔషధం. సామెతలు 4:22 దేవుని వాక్యమందలి ఆజ్ఞలకు మనము విధేయులమైతే అదే మన శరీరాలకు ఔషధంగా పనిచేస్తుంది. యెహోషువాకు బైబిలు ఇవ్వబడింది. అతడు అందులోని ప్రబోధాన్ని ఆచరిస్తే అతనికి విజయము, అభివృద్ధి ప్రాప్తిస్తాయని దేవుడు అభయమిచ్చాడు. దివారాత్రములు వాక్యమును ధ్యానించేవారు ధన్యులు, ఆనందమయులు.
కీర్తనలు 119:130 వచనం. మేధావులకు కూడా ఇది గొప్ప సవాలు. దేవా, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. అవి తెలివిలేని వారికి తెలివి కలిగిస్తాయి. శ్రోతలు, బైబిలులోని ప్రతి పుటలో యేసు సాక్షాత్కారం కోసం మనం చూడాలి. ఎమ్మాయి మార్గంలో యేసు ఇద్దరు బాటసారులతో అన్నాడు, మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములోనూ కీర్తనల్లోనూ నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరాలని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి. ప్రియ శ్రోతలు వింటున్నారా? దేవుని వాక్యం మనకు ఆహారం గనుక దీనిని భుజించకముందు ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ మన మనస్సును అభిషేకించాలి. పరిశుద్ధాత్మే మనకు నేర్పుతాడు. ఆయన మనకు పరమోపాధ్యాయుడు. ఆయనను వెలుగు కోసం అడగాలి. పాత నిబంధన అర్థం చేసుకోవాలంటే మన మనస్సులపై ఉన్న ముసుకును ప్రభువే తొలగించాలి. కన్నులపై హృదయముపై ఉన్న ముసుకు తొలగిపోనిదే పాత నిబంధన ప్రవచనాలు మనకు అర్థం కావు. దేవా, తండ్రి, నాకు జ్ఞానము ప్రత్యక్షము గల మనస్సు ఇయ్యి, నా మనోనేత్రములు వెలిగించు అని ప్రతి విశ్వాసీ ప్రార్థన చెయ్యాలి. దినదినము ఆహారంలాగే క్రమము తప్పకుండా దేవుని వాక్యమును దేవుని బిడ్డలు అధ్యయనం చేస్తూనే ఉండాలి. ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఈ అలవాటు ఎంతగానో దోహదపడుతుంది. మన అక్కరలు తీరుతాయి. మనకెన్నో ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. రోజుకొక వచనాన్ని కంఠతా చేస్తే సైతానును ఎదిరించడానికి, వాణ్ణి తరిమి కొట్టడానికి ఈ వచనం మనకెంతో ఉపకరిస్తుంది. బైబిలులోని మొదటి 5 గ్రంథాలలో ధర్మశాస్త్రముంది. ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండం వరకు సరిగా అర్థం చేసుకుంటే మిగతా గ్రంథాలు సులభంగా మనకు అర్థమవుతాయి. యెహోషువా నుండి ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర ఉంది. అలాగే క్రొత్త నిబంధనలో మత్తయి నుండి అపొస్తలుల కార్యముల వరకు చరిత్రే. దేవుని విమోచనాత్మక సంకల్పములోని సంఘటనలన్నీ కలిసి చరిత్ర. బైబిలు అంతటిలో ముఖ్యాంశం విమోచన, మానవ పాప విముక్తి. యోబు నుండి పరమగీతం వరకు కవితలున్నాయి. భక్తిభావాలను వ్యక్తం చేసే కవితలు, పద్యాలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో దోహదపడతాయి. సత్యాన్ని నేర్పటమే కాదు, భక్తికి కావలసిన ప్రేరణను సంతరించే కవితలు, భజనలు, కీర్తనల గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ప్రవచన గ్రంథాలలో కూడా పద్య రూపంలో రాయబడిన వాక్య భాగాలున్నాయి. పాత నిబంధనలో యెషయా నుండి మలాఖీ వరకు అన్నీ ప్రవచన గ్రంథాలే. కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథము ప్రవచనమే. సువార్తలలో ప్రభు ఆలివు కొండ మీద ప్రసంగం చేశాడు. అందులో అంతా ప్రవచనమే. దేవుని భవిష్యత్ ప్రణాళిక ఏది? దేవుడు తన ప్రజల కోసం రూపొందించిన నిత్య ప్రణాళిక ఏది? ఇదంతా ప్రవచన గ్రంథాలలో మనకు తేటగా చూపబడింది. ప్రకటన 20:4 వచనం, అవిగో సింహాసనాలు, వాటి మీద ఆసీనుడై ఉన్నవారికి విమర్శ చేసే అధికారమున్నది. వారు 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. 1 కొరింథీ 6:2 వచనంలో పౌలన్నాడు, పరిశుద్ధులే లోకానికి తీర్పు తీరుస్తారు. మనకు అనుదిన భక్తికి జీవమునకు అవసరమైన సూత్రాలు కొత్త నిబంధనలో ఎన్నో ఉన్నాయి. సామెతలు, ప్రసంగి గ్రంథాలలో జ్ఞానవాక్కులున్నాయి. ఆదికాండము, నిర్గమకాండము, ప్రవక్తలు, యిర్మీయా, ఎజ్రా, దానియేలు గ్రంథాలలో ఏముంది అంటారా? మానవత పుట్టుపూర్వోత్తరాలన్నీ ఉన్నాయి. భూమి ఆకాశాలను దేవుడు సృష్టించాడు. సైతాను తిరుగుబాటు, దేవుని సృష్టిక్రమం, మానవుని తిరుగుబాటు, కలవరం, మహాజలప్రలయం, నోవహు వృత్తాంతం, బాబెలు గోపురం, జాతులుగా వివిధ భాషా ప్రాంతాలుగా మానవత విభజన, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వృత్తాంతం, ఈజిప్టులో యోసేపు, మోషే ఇస్రాయేలుకు నాయకుడవడం, జాతీయ విపత్తు, ప్రజల తిరుగుబాటు, చదరిపోయిన గోత్రాలు, ఇదంతా బైబిలులో గ్రంథస్థం చేయబడిన చరిత్రే. ఇక కొత్త నిబంధన అంటారా?
తరతరాల నిరీక్షణకు ఫలమైన యేసు అవతారం, యేసుక్రీస్తు సిలువ వేత, మృతులలో నుండి యేసు పునరుత్థానుడవడం, నాలుగు సువార్తలలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. అపొస్తలుల కార్యముల గ్రంథంలో సంఘ ఆవిర్భావం, పెంతెకోస్తు వృత్తాంతం ఉంది. ప్రకటన గ్రంథం వరకు భూదిగంతాల పర్యంతము సంఘము యొక్క శ్రమలు వర్ణించబడ్డాయి. మృతుల పునరుత్థానం, తీర్పు మొదలైన అంశాలు పత్రికలలో, ప్రకటనలో కూడా ప్రస్తావించబడ్డాయి. ఇక చిట్ట చివరి గ్రంథమైన ప్రకటనలో మంచి చెడుగుల వేర్పాటు, నూతన యెరూషలేము, కొత్త భూమి, కొత్త ఆకాశం, నరకం, దేవ విరోధుల అంతిమ తీర్పు, ఇది సంగ్రహంగా దేవుని వాక్య సారాంశం. బైబుల్ అంతటా త్రియేక దేవుడు, తండ్రి, కుమార పరిశుద్ధాత్మలు మనకు సాక్షాత్కరిస్తారు. శ్రోతలు, ఇంతవరకు మీరు దేవుని వాక్య ప్రయోజనాన్ని గురించి 10 సందేశాలు విన్నారు. ముగింపులో ఆదికాండం 3:9 మీ దృష్టికి తేగోరుతాము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు. దేవుడు మనిషితో మాట్లాడడం, ఇదే దేవుని వాక్కు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మనిషిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నవాడు దేవుడు యెహోవా. ఆదాముతో దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. అతడు ప్రథమ మానవుడు, మానవులందరికీ మూలపురుషుడు, ఆదిపితరుడు, మనకు ప్రతినిధి. దేవుడు పిలుస్తున్నాడు. అధికారపూర్వకంగా సృష్టికర్త అయిన దేవుడు పిలుస్తున్నాడు. పిలిచి ఏమంటున్నాడు? ఎక్కడున్నావు? నాటి నుండి నేటి వరకు దేవుడు ప్రతి మనిషిని అడిగే మొదటి ప్రశ్న ఇదే. ఓ మనుష్యుడా, నీవెక్కడున్నావు? ఆయన తీర్పరి, ఆయన నీ పరిపాలకుడు, ఆయన అద్వితీయ దేవుడు, ఆయన కుమారుడే యేసుక్రీస్తు, అనగా ఆయన యేసుక్రీస్తు తండ్రి. ఆదామా, ఎక్కడున్నావు అనేది వ్యక్తిగతమైన పిలుపు, అదే సమయంలో సార్వత్రికం కూడా. నువ్వు, నువ్వే ఎక్కడున్నట్లు? మానవ జాతి యావత్తు ఈ పిలుపులో ఇమిడి ఉంది. ఆదామనే ప్రథమ మానవునికి దేవుడిచ్చిన పిలుపు మానవత అంతటికీ పర్యాప్తమవుతుంది. ఆదామీయ సంతానమంతటికీ ఈ పిలుపు వర్తిస్తుంది. మానవుని మనస్సాక్షిలో దేవుని స్వరం కంగున మారుమోగుతుంది. బయటి పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మనిషితో మాట్లాడతాడు. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడతాడు, పరోక్షంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడినా ఆయన వాక్యంలో ఉన్నదే మాట్లాడతాడని మనము గ్రహించాలి. మానవుడు తన బాధ్యతలను విస్మరించి దేవుడు చెప్పింది చెయ్యక, చెయ్యవద్దని చెప్పింది చేసినప్పుడు దేవుని స్వరం వినబడుతుంది. ఆదామా, ఎక్కడున్నావు? ఆదాము అనేది ఒక ప్రత్యేక మానవుని పేరు కాదు. ప్రతి మానవుడు ఆదామే. దేవునికి అతడు లెక్క అప్పగించాలి. మానవుని స్థితి, పరిస్థితి అతని చేతిలో లేవు. మానవుడు కోరుకున్నట్లు అతడు పుట్టలేదు. అది అతని చిత్తం కాదు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా అతనికి మించింది. దేవుడు పరిస్థితి ద్వారా మాట్లాడతాడు. దేవుడు తన లేఖనముల ద్వారా, తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు తన వాక్యంలో మాట్లాడిందే నీతో మాట్లాడతాడు. అది నీతో మాట్లాడిన ప్రత్యేక సందేశమవుతుంది. లేఖనం మాట్లాడింది అంటే దేవుడు మాట్లాడినట్లే. బైబిలును చదువుతూ ఉండు, వింటూ ఉండు, ధ్యానిస్తూ ఉండు. యెషయాగ్రంథం 53 చదువు. యోహాను సువార్త విను. అది నీతో దేవుడు మాట్లాడిన మాట అవుతుంది. ఆదామా, నేను చెప్పింది విన్నావు, మరెందుకిలా చేశావు? ఏదేనులో ఇంత ఘోరం జరుగుతూ ఉంటే నీవేమి చేశావు? ఎక్కడున్నావు? హవ్వ, నీ భార్య అలా చేసిందంటే అప్పుడు నీవెక్కడున్నావు? సైతాను నీ కుటుంబంలోకి జొరబడి వచ్చి ఇంతా చేస్తుంటే నీవెక్కడున్నావు అని వాక్యమే దేవుని స్వరమై నిన్ను అడుగుతుంది, నిలదీసి అడుగుతుంది. ఇది నీ మనస్సాక్షిలో నుండి, నీ చుట్టూరా పరిస్థితుల్లో నుంచి పైనుంచి వచ్చే దేవుని స్వరం. ఇది దేవుని వాక్యం. బైబిలు స్వరానికి బైబిలే సాక్షి. అది మానవునిలో మారుమోగుతుంది. దేవుని వాక్యం దేవుని ప్రత్యక్షం.
దేవుడు చెప్పింది మనం వినాలి, నీవెక్కడున్నావు అన్నప్పుడు మనిషి ఆత్మవిచారణ చేసుకోవాలి, తన స్థితి తాను గ్రహించాలి. దేవునికి నిన్నడిగే హక్కు ఉంది, అధికారముంది. నీవు జవాబు చెప్పాలి, తప్పించుకునే ప్రయత్నం చెయ్యకు. దేవుని వద్ద నుండి పారిపోయే విఫల ప్రయత్నం చెయ్యవద్దు. పశ్చాత్తాపపడు, ఒప్పుకో. శ్రోతలు, దేవుని వాక్య ప్రయోజనమిదే. వాక్యమనే అద్దంలో నీ నిజస్థితి నీకు కనపడుతుంది. నీవు ఉండకూడని స్థితిలో ఉన్నావా? ఈ తరం ఆదాములను ఉద్దేశించి అదే ప్రశ్న వ్యక్తిగతంగా దేవుని వాక్యం అడుగుతోంది. ఈ లోకంలో, ఈ సువిశాల ప్రపంచంలో మానవుడు ఎక్కడ ఏ మూలన ఉన్నా ఎక్కడున్నావు అనే ప్రశ్న వాక్యం ద్వారా మనిషికి వినపడాలి. అందుకే మనం దేవుని బిడ్డలం, దివారాత్రులు వాక్యాన్ని ప్రకటిస్తున్నాము. తప్పిపోయిన కుమారుడా, కుమార్తె, ఎక్కడున్నావు? తిరిగి నీ తండ్రి దగ్గరికి రా అని వాక్యం ప్రబోధిస్తోంది. మానవుడా, నీవెక్కడున్నావు? నీవు ఉండవలసిన చోటు అది కాదు. నా వద్దకు రా, నేను నీకు విశ్రాంతి కలుగచేస్తాను అని బైబిలు యొక్క దేవుడు పిలుస్తున్నాడు. దేవుని యొక్క బైబిలు పిలుస్తోంది. ఆదామా, సైతాను మాట వినవద్దు, నా మాట విను, నిషిద్ధమైనది తినవద్దు, శత్రువు మాట వినవద్దు, ఉన్నపాటున వచ్చేయి అనేదే బైబిలు స్వరం. ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు అంటోంది దేవుని వాక్యం. మరో మాట, మనకు ఎదురయ్యే శోధనల్లో, విషమ పరీక్షల్లో మనకు యేసు ప్రభువునే మాదిరిగా చూపుతుంది బైబిలు గ్రంథం. ఏది ముఖ్యమో దానిని మొదట ఉంచాలి. యేసులాగే శోధనలను ఎదుర్కొని జయించాలి. దేవుని వాక్యంలో యేసు జీవిత విధానం మనకు ఉపదేశించబడింది. పాపం చెయ్యను, శిలువ మరణ పర్యంతము నా తండ్రికి నేను విధేయుణ్ణి. ఇదే యేసు విధానం, అదే మన విధానం కూడా. ఫిలిప్పి పత్రిక 2:5-8 మా శ్రోతల హృదయాలపై ముద్రించగోరుతాము. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకున్నాడు. శ్రోతలు, మరచిపోకండి, యిర్మీయా 20:12 ప్రకారం ఆయన నీతిమంతులను పరిశోధించేవాడు, అంతరింద్రియాలను హృదయాలను చూచేవాడు. ఆయన గ్రంథమే ఈ పరిశుద్ధ బైబల్. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.

ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 93999952570. మరొక నంబర్ 93999952580. మా ఇమెయిల్ ఐడి telugu ttb@radio88.com.

లోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా,

0: ఈరోజు ఏం ఆజ్ఞ చెప్పండి గట్టిగా? వ్యభిచరింపకూడదు, స్ట్రైట్ ఫార్వర్డ్, వ్యభిచరింపకూడదు. వ్యభిచారం అనేది చాలా భయంకరమైన పాపం అండి. వాక్యానుసారంగా చూస్తే వ్యభిచారులు ఏం చేయబడాలి? చంపబడాలి, రాళ్ళతో కొట్టి చంపబడాలి. యేసుప్రభు దగ్గర చూసినప్పుడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొస్తాడు. అక్కడ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొస్తున్నారు, కానీ పాత నిబంధన ప్రకారము పురుషుణ్ణి స్త్రీని ఇద్దరిని తీసుకురావాలి, ఇద్దరిని తీసుకురావాలి, ఇద్దరిని చంపేయాలి, ఇద్దరిని సమూహము రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇందుకొరకు దేవుడు అంటున్నాడు, మీ మధ్య కొంచెం పులిసింది వచ్చిందా దేశమంతా పాడైపోతుంది, మీ మధ్య కొంచెం మీరు అంగీకరించారా మొత్తం పాడైపోతుంది, మీరు అంగీకరించే నాకు ఎందుకు వచ్చిందిలే అంటున్నావా, నెక్స్ట్ నీ ఇంట్లోకి వస్తుంది జాగ్రత్త, అది ఫంగల్ లాగా పాకుతుంది, బ్యాక్టీరియా లాగా పాకుతుంది, వైరస్ లాగా పాకుతుంది. వ్యభిచారం అనేది దేవుని దృష్టిలో భయంకరమైన పాపం. ఇక మాటలు చెప్పాలంటే వ్యభిచారం అనేది మొదటకు చూసినప్పుడు దేవుడు అంటాడు, నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదు, ఇంకోటి దే విగ్రహమును చేసుకుని మ్రొక్కకూడదు. ఇస్ ఈవెన్ దట్ ఇస్ అడల్టరీ. ఇంక మాటలు చెప్పాలంటే అది దేవునికి విరోధంగా. కానీ ఇది అంటున్నాడు దేవుడు, నీవు ఇతరులకి విరోధంగా. ఇది ఇతరులకు విరోధంగా మాత్రం కాదు, ఈ అడల్టరీ మెన్షన్ చేసినప్పుడు ఇట్స్ టాకింగ్ అబౌట్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఎందుకంటే వ్యభిచారం చేసేవాడు ఈ మూడిట్లో మూడు కేటగిరీలోకి దిగుతాడు. వ్యభిచారము మూడు రకాల్లో ఉన్నాయి. వ్యభిచారం అనేది మూడు రకాల్లో ఉన్నాయి. అది ఇంకా చక్కగా అర్థమవ్వాలంటే యేసుప్రభు చెప్తా ఉంటాడు, వ్యభిచారము చేయొద్దన్న మాట మీరు విన్నారు కానీ నేను మీతో చెప్పినది ఏంటి? ఒక స్త్రీని మోహపు చూపుతో, అంత పురుషుడు కదా, వర్స్ వర్స, ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతో, మోహపు చూపు, మోహం ఎక్కడొస్తుంది? మైండ్. ఒక మోహపు చూపుతో చూచువాడు అప్పుడే వ్యభిచారం చేస్తాడు. యు సీ, గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్ యువర్ సోల్ బీయింగ్ అడల్టరస్, యువర్ బాడీ ఇస్ అడల్టరస్. పాత నిబంధనలు చూసినప్పుడు నీ దేహంతో వ్యభిచారం చేసేవా అన్నట్టు ఉంది. కానీ యేసుప్రభు ఎంత కాంప్లికేట్ చేశాడంటే, నీ మైండ్తో కాంప్లికేట్ కాదు, పరిశుద్ధతను కనబరుస్తున్నాడంటే నీ మైండ్తో వ్యభిచారం చేస్తున్నావా? అఫ్ కోర్స్ నీ మైండ్తో వ్యభిచారం చేసి నీ ఊహలకి అలాగే వదిలే ఒక నెక్స్ట్ చచ్చేది నీ ఆత్మ. ఎందుకంటే యేసుప్రభు తెలియజేసేది కూడా అదే, పాపం చేసేవాడు మరణిస్తున్నాడు, పాత నిబంధనలు చేయబడితే అదే, నువ్వు చేసావా రాళ్ళతో కొట్టి చంపబడుతున్నావు, యు ఆర్ డినైడ్ బై ఎవ్రీబడి, అందరి ద్వారా తునీకరణ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాయండి, మీ జీవితంలో వ్యభిచారణ పాపము ఉందా? వ్యభిచారానికి అధికారం ఉందా? వ్యభిచారం అనేది అది ఎంతో భయంకరమైన పాపం అండి. ఒక్కసారి చేసి ఎవరు ఊరుకున్నది కాదు, ఒకసారి ప్రారంభించి ఆగేది కాదు. ఈరోజు వ్యభిచారం అనేటప్పుడు కేవలము వివాహపు బయట చేసే కార్యాలు మాత్రం అడ్రస్ చేయట్లేదు. ఇక్కడ బైబిల్ ఆల్సో టాక్స్ అబౌట్ ఫోర్నికేషన్. ఫోర్నికేషన్ అనేది నీకు నువ్వు విరోధంగా వెళ్ళేది, ఇంకో మాటలు చెప్పాలంటే వివాహానికి ముందే జరిగించేవి, వివాహానికి ముందే పాపపు క్రియల్లో అదే సమయంలో నీ దేహానికి విరోధంగా నువ్వు పాపం చేస్తావు. బైబిల్లో కొన్ని పాపాలు మనుషుడు తనకు విరోధంగా చేసేది ఉంది, అందులో ఈ ఫోర్నికేషన్, సెక్షువల్ ఇమ్మారాలిటీ, దేవుని వాక్యంలో ఉంది, లైంగిక సంబంధమైన పాపం నుండి దూరంగా ఉండు, వాటి నుండి పారిపో, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ అని ఉంటుంది. లైంగిక సంబంధమైన పాపం నుండి ఏం చేయమంటున్నాడు దేవుడు? పారిపో, తప్పించేది లేదు, నువ్వు పారిపోవాలి. దేవా నన్ను తప్పించు కాదు, నువ్వు పారిపోవాలి. దేవుని వాటిలో మరలా తెలియజేయబడుతుంది, బోధించండి, బోధించండి, బోధించండి. హెబ్రీయుల రాసిన పత్రిక 13:4 ఒకసారి చదువుదామండి.
1: వివాహము,
0: వివాహము
1: అన్ని విషయములలో,
0: అన్ని విషయములలో
1: ఘనమైనది గాను,
0: ఘనమైనది గాను,
1: పానవు నిష్కలమైనది గాను ఉండవలను, వేశ్యాసంగులను,
0: వేశ్యాసంగులను, విచ్ మీన్స్ ఇట్ టాక్స్ అబౌట్ ఫోర్నికేషన్ అండ్ అడల్టరీ. చదవండి.
1: వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును,
0: దేవుడు తీర్పు తీర్చును. ఈరోజు మనం ఈ వాక్యం చదివినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు తీర్పు తీరుస్తాడంటే ఎలాంటి వారికి కఠినంగా. ఈ తీర్పుకి ప్రకటన గ్రంథంలో చూసిన కూడా అగ్ని గంధకములు మండి ఆ గుండంలో పడేస్తాడంట, ఇటర్నల్ ఫైర్. ఇక్కడ ఈ రోజుల్లో ఈ మాట చెప్తే అంగీకరించే వాళ్ళు ఎంతోమంది లేరండి. వివాహం అయ్యే వరకు పరిశుద్ధంగా బ్రతకాలి, దర్ షుడ్ నాట్ బి ఫిజికల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషనల్ అడల్టరీ ఉండకూడదు అంటే ఈ జనరేషన్ అంగీకరిస్తలేదు. సో ఐ వాంట్ టెల్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ నాట్ మ్యారీడ్, వివాహం కాని ప్రతి ఒక్కరు చెప్తున్నాను, డోంట్ నాట్ ఫోర్నికేట్. జారత్వము భయంకరమైన పాపం అంట, జారత్వము చేయవాడు అంతే చచ్చిపోతాడు, అగ్ని గుండంలో ఉంటాడు. అది మాత్రం కాదు, ఐఎమ్ నాట్ హియర్ టు ఫియర్ యూ, స్కేర్ యూ, బట్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ టెర్రబుల్. ఈ లోకంలో కాన్సిక్వెన్సెస్ ఆర్ టెర్రబుల్. జారత్వము చేసి బాగుపడిన వాడు ఎవడు లేడు. జారత్వము చేసి తన కుటుంబాన్ని బాగుపరిచిన వాడు ఎవడు లేడు. జారత్వము చేసిన జీవితము నరకమే. ఈరోజు చాలామంది అంటారు మేము ఆల్య వివాహం చేసుకుంటామండి. ఫర్ ష్యూర్ వీ విల్ మ్యారీ ద సేమ్ పర్సన్, సో వీఆర్ హ్యావింగ్ సెక్స్ బిఫోర్ మ్యారేజ్. కాన్సిక్వెన్సెస్ ఆర్ సివియర్. యు ఆర్ నాట్ హస్బెండ్ అండ్ వైఫ్, ఆర్ యూ? సో టిల్ యూ బికమ్ హస్బెండ్ అండ్ వైఫ్, యువర్ సెక్స్ ఇస్ నాట్ రైట్. ఇట్ ఇస్ ఫోర్నికేషన్. బైబిల్ డస్ నాట్ అలౌ దాట్. ద వరల్డ్ మైట్ అలౌ. డేటింగ్ చేసుకునే నచ్చనే, పది మందితో పడుకునే, పది మందితో పడుకుని, పది మందితో బ్రతికి, పది మందితో అన్నీ అయిన తర్వాత వారికి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు. నచ్చి పెళ్లి చేసుకుంటే ఏ వివాహం అన్న నిలబడుతుందంటారా? ఎందుకంటే అందరు కుండు రోజులే నచ్చుతారు. అన్ని కుండు రోజులే నచ్చుతాయి, చేసే అన్ని కుండు రోజులే బాగుంటాయి. జారత్వము జాగ్రత్త యవనస్తులకు చెప్తున్నాను. ఇట్ ఈస్ అ సిన్. యూ హ్యావ్ టెరబుల్ కాన్సిక్వెన్సెస్. ఇప్పటికే మీరు చేసిన వారైతే ప్రభు పాదాలు పట్టుకోండి, కరుణ చూపిస్తాడు. కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఈస్ ఏ బైబిల్ టాక్స్ అబౌట్ కాన్సిక్వెన్సెస్. కాన్సిక్వెన్సెస్ లేవనుకో, ఇంకా పాపానికి అంత ఉండదంట. దేవుడు హృదయానుసారమైన వ్యక్తి దావీదే పాపం చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు మనం చూస్తాము. దేవుడు అంటాడు, నీ ఇంటి పైన నుండి నా ఖడ్గము దాటిపోదు, నేను నేను క్షమిస్తున్నాను, క్షమాపణ ఉంది, కానీ కాన్సిక్వెన్సెస్ అనేది అనుభవించాలి. జాగ్రత్త. ఈరోజు మోసపోకుడి మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. నిజముగా ఒక వ్యక్తి వివాహం అయ్యేంత వరకు ఇఫ్ హీ కెనాట్ కంట్రోల్ డోంట్. ఈరోజు చాలామంది డేటింగ్ అలవాటు చేసుకుని డేటింగ్, దేవాన్ని చిత్తమా ప్రభా, ఈ వివాహం చిత్తమా ప్రభా, పలానా వ్యక్తిని వివాహం చేసుకోమంటావు ప్రభా, పలానా వ్యక్తి నచ్చిందని చెప్తున్నా తప్పు కాదు, నచ్చకుండా ఎవడని పెళ్లి చేసుకుంటాడా? నచ్చుతూ అంటాం వేరు, డేటింగ్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్. ఏంటది, నువ్వు ఎవరివి ఏంటి, ఎలాంటి వ్యక్తివి, నీ గుణగణాలు ఏంటి, నీ ఐడియాలజీ ఏంటి, నీ బ్రతుకు ఏంటి, నీ తరమేంటి, నువ్వు జీవించే విధానం ఏంటి, ఎట్లా బ్రతుకుదాం అనుకుంటున్నావు అని అడుగుతున్నా తప్పు కాదు. దట్ ఈస్ వెర్ యూ డిస్కస్ ఇనిషియల్లీ. కానీ ఇప్పుడు ఎలాగా, నువ్వు నాకు నచ్చావు, నీ మొహం నాకు నచ్చింది, నీ ఇది నాకు నచ్చింది, నీ అది నాకు నచ్చింది, మన ఇద్దరం అది చేద్దాం, మన ఇద్దరం అది చేద్దాం, అన్నీ చేసిన తర్వాత అప్పుడు నచ్చలేదంటారు. ఏమవుతుంది, యూఆర్ రెడీ, విత్తావు, కోస్తావు. జాగ్రత్త. ఈరోజు చాలామంది దేవుని చిత్తాన్ని వినకుండా, దేవుని చిత్తాన్ని ఓవర్రైడ్ చేసి, దే స్టార్ట్ విత్ ఫోర్నికేషన్, నెక్స్ట్ అడల్టరీ. బుద్ధి మారదు. కామాన్ని కంట్రోల్లో పెట్టుకున్న వాడు చచ్చిన వాడు అండి. సెక్స్ ఈజ్ డిజైన్డ్ బై గాడ్, నో డౌట్. ఆదాము అవ్వని దేవుడు సపరేట్గా రూపించాడు, ఒకేసారి రూపించలే. ఆదాను రూపించాడు, తర్వాత అవ్వని రూపించాడు. ఇఫ్ ద సెక్స్, చాలామంది అనుకుంటారు సెక్స్ ఇస్ ఓన్లీ ఫర్ రీప్రొడక్షన్. అప్పుడు ఏం ఫీలింగ్స్ పెట్టుండడు, ఏ ఫీలింగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏ అరోజింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ గివ్ బర్త్, గివ్ యువర్ సీడ్, గివ్ బర్త్, డన్, జాబ్ డన్, అసైన్మెంట్ డన్. ఈ అట్రాక్షన్, ఈ ఫీల్డ్, ఈ కెమికల్ చేంజెస్, ఈ ఎమోషన్స్, ఇంకా కడుపులో బటర్ఫ్లైలు ఎగురుతున్నాయి, ఇవన్నీ దేవుడు పెట్టాడు. He has put that emotions, that feelings, that excitement, that pleasure. Devudu chesadu ayya santoshanga undu. Do you know, sex brings husband and wife closer. Kan ee roju dukhakaramaina vishayam survey cheptundi, husband and wife's sex hardly anything. Andukane desperate people keep seeking out. Andukane pornography ఎంతగానో అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఈరోజు ఇంకొక సర్వే ఉంది, ఏంటి తెలుసా, హస్బెండ్ అండ్ వైఫ్ ఫోటోగ్రఫీ పెట్టుకుని సెక్స్ చేస్తారంట. ఎందుకు, లేకపోతే ఆ రోజుకి ఉండదంట, ఫీలింగ్ ఉండదంట, ఇద్దరు ఒకరికొకరు ఎమోషన్ ఉండదంట, రోబోటిక్ లాగా ఉంటుందంట. అసలు మొట్టాడంట ఆయన, ఆయనకి సెక్స్ చూడాలి, ఫోటోగ్రఫీ చూడాలంట, ఫీలింగ్ రావాలంట. అంటే ఇంకొక స్త్రీని డిస్ప్లే చూసుకుంటూ, ఇంకొక స్త్రీ మీద ఆశ పెట్టుకుంటూ, ఇంకొక స్త్రీతో పాపం చేస్తున్నానని భార్యతో చేస్తాడంట. ఇస్ బైబిల్ టాక్స్ అబౌట్ బాడీ సిన్, సోల్ సిన్, దట్ ఈస్ ఎమోషనల్ సిన్, అండ్ దెన్ స్పిరిచువల్ సిన్. ఈ మూడిట్లో అడల్టరీ ఉంది, జాగ్రత్త. అందుకని యేసుప్రభు అంటున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే పాపం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు. ఈరోజు ఫోనోగ్రఫీ చూసాడు అందరూ, దగ్గర ఫోనోక్రేటర్స్, సింపుల్ యాజ్ దాట్. ఇట్ ఇస్ ఎమోషనల్ సిన్. వివాహం అవుతున్న ముందే యూసీ ఫోనోగ్రఫీ ఇండస్ట్రీలో నుండి మారిన అనేక మంది ఫోన్ స్టార్స్ చెప్తారు, దిస్ పోర్నోగ్రఫీ ఇస్ ఆల్ ఫ్యాంటసీ, ఇట్ ఈస్ జస్ట్ ఇమాజినేషన్స్, ఇట్ ఈస్ జస్ట్ ఫేక్, ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ రియల్ సెక్స్. పోర్నోగ్రఫీ హాస్ నథింగ్ టు డూ విత్ రియల్ సెక్స్. ఈరోజు పోర్నోగ్రఫీ చూసి చూసి చూసి చూసి పెళ్ళైన తర్వాత భార్య ఫోన్ స్టాల్లా ఉంటుంది అనుకుంటారు. నామంది అప్పుడు ఏంటిది తన సరలేదు, లేదు లేదు, షీఈ్ రైట్, నువ్వు ఊహించుకుంది తప్పు, నువ్వు చూసింది తప్పు, నువ్వు అలవాటు చేసుకుంది తప్పు. సేమ్ అమ్మ భర్తలతో కూడా, ఫోన్ స్టార్స్ ఆర్ జస్ట్ ఫేక్, సర్జరికల్ ఫేక్, దే యూస్ సప్లిమెంట్, దే యూస్ అదర్ థింగ్స్, ఫేకింగ్ థింగ్స్ టు బీ దట్ స్టార్. యూ ఎక్స్పెక్ట్ యువర్ హస్బెండ్ టు యాక్ట్ లైక్ దట్, దట్ విల్ నెవర్ హ్యాపెన్. దేవుడు చేసిన న్యాచురల్ సెక్స్ని అపవాది అడల్టర్ చేస్తాడు, పాడు చేస్తాడు. ఈరోజు ఎంతోమంది సెక్స్ ఇన్ మ్యారేజ్ ఇస్ కన్సిడర్డ్ హోలీ, పరిశుద్ధమైంది. కానీ ఈరోజు అపవాది ఏదైతే దేవుడు ప్లెజరబుల్గా మనుషుడు చేశాడో దాన్ని, ఆ ప్లెజర్ని లాగి అన్హోలీ చేశాడు. ఏదైతే ఇద్దరిని జతపరచగలదో దానిని అపవాది నాశనం చేస్తాడు, వేరు చేస్తానికి. ద సేమ్ థింగ్ దట్ కెన్ బ్రింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఇస్ ద సేమ్ థింగ్ దట్ ఇస్ సపరేటింగ్ ఫ్యామిలీస్. ఈరోజు ఈ వాక్యం వింటున్నారు, దేవుని వాక్యం తెలియజేస్తుంది, మరణము మనల్ని వేరు చేయ వరకు వీ స్టిక్ టుగెదర్. మరణము వేరు, మరణము వరకు, అంతము వరకు, దేవుని ఆటలో కూడా చూస్తాం, అంతము వరకు, మరణము వరకు నమ్మకం ఉండేవాడికి జీవ కిరీటం. ఇట్ ఈస్ స్టేయింగ్ టిల్ ది ఎండ్. దేవుని ఆటలో చూస్తానండి, ఫోర్నికేషన్తో స్టార్ట్ అయిన వాడు అడల్టరస్ లైఫ్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఈరోజు దేవుని వాక్యం ఉంటుంది, డు నాట్ అరౌజ్, అరౌజింగ్ థింగ్స్, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ. దేవుని వాక్యం చూస్తే నిర్గమకాండము 20:14 ఒకసారి చదువుదామండి. దాని నెక్స్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18,
1: వ్యభిచరించకూడదు,
0: వ్యభిచరించకూడదు అంటే ఆపండి. దేవుడు అంటున్నాడు, వీలవుతే వ్యభిచారం చేయొద్దు, వీలవుతే సరిగా బ్రతుకు, వీలవుతే పరిశుద్ధంగా ఉండు, వీలవుతే అనే చాయిస్ అవ్వలే. థౌ షల్ నాట్, ఒక వ్యక్తి తన భార్యని నిజంగా ప్రేమించేవాడు వ్యభిచారం చేయడండి. ఒక నిజంగా ఒక వ్యక్తి భార్యని ప్రేమించే వ్యక్తి పోర్నోగ్రఫీ చూడండి. ఒక వ్యక్తి నిజంగా భార్యని ప్రేమిస్తే ఇంకొక స్త్రీతో ఫ్లర్ట్ చేయడండి. ఒక వ్యక్తి నిజంగా భార్యని ప్రేమిస్తే ఇంకొక స్త్రీ దగ్గర నుండి దూరంగానే ఉంటాడు, దూరంగానే ఉండాలి. మరి నా వర్క్ అలాంటిది, స్టే ప్రొఫెషనల్, కీప్ ఇట్ యువర్ వర్క్. నా కొలీగ్, నా స్త్రీ, కీప్ ఇట్ ప్రొఫెషనల్, కీప్ ఇట్ యువర్ వర్క్. నీ కొలీగ్తో సమయం గడిపేదానికన్నా నీ భార్యతో సమయం గడిపేది ఎక్కువ ఉండాలి, రిమెంబర్ దట్ పాయింట్. నీ కొలీగ్తో మాట్లాడేది కీప్ ఇట్ టు ప్రొఫెషనాలిటీ, స్టే కనెక్టెడ్ విత్ యువర్ వైఫ్. ఏ బ్రేక్ లేదా, ఏ లంచ్ టైం లేదా, ఏ బయటికి లేదా, ఏ డేటింగ్ చేసేటప్పుడు నీ భార్యతో కంటిన్యూస్గా, అప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్తో కంటిన్యూస్గా మాట్లాడతా, చాటింగ్ చేసుకుంటా లేవా? పెళ్ళైన తర్వాత టైం లేదంటున్నావు, ఏ డేటింగ్ చేసినప్పుడు చెప్పలేదే? అప్పుడు ఇంకా పని సీరియస్ ఉండింది, అప్పుడు ఇంకా కష్టాస్థితిలో ఉన్నావు, అప్పుడు ఇంకా ప్రారంభ స్థితిలో ఉన్నావు, దెన్ యూ హ్యాడ్ టైం, నవ్ యూ సెయింగ్ ఐ డోంట్ హ్యావ్ టైం, దెర్ ఇస్ నో ఇంటిమసీ. ఈరోజు చాలామంది భార్యాభర్తల మధ్య వేరు, సపరేషన్, సపరేషన్ కాబట్టి మల్టిపుల్ అఫేర్స్. చూసిన స్త్రీ అంతటితో, ఇవి సైకాలజిస్ట్ చెప్తారు, సైకాట్రిస్ట్ చెప్తారు. ఈరోజు తరం ఎలాగైపోయిందంటే, ఎందుకంటే నాకు తెలిసి ఒక సైకాలజిస్ట్, ఇక్కడ సైకాట్రిస్ట్, ఇక్కడ హైదరాబాద్లో చాలా పెద్ద వ్యక్తి, ఆయన ఈజ్ ఆల్సో న్యూరో సైన్స్ అండ్ ఆల్సో బిగ్ సైకాట్రిస్ట్. ఆయన చెప్తూ వచ్చాడు, ఈరోజు ఎంతమంది యవనస్తులు నా దగ్గరకు వచ్చి, నేను సరిగా చూడలేకపోతున్నాను, నేను సరిగా చూడలేకపోతున్నాను, ఏ ఒక్క స్త్రీని సరిగా చూడలేకపోతున్నాను, ఏ ఒక్క స్త్రీని, చివరికి తల్లిని కూడా సరిగా చూడలేకపోతున్నాను. ఎందుకు? పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, పోర్నోగ్రఫీ చూసి, అన్స్టాపబుల్ పోర్నోగ్రఫీ చూసి, ఎవరిని చూసినా ఆ ఊహలే. అలాంటి వారిని ఏం చేస్తారండి అని అడిగా, 14 డేస్ వీ పుట్ దెమ్ ఇన్ ఐసోలేషన్, 14 డేస్ బ్రెయిన్ మెడిసిన్ ఇచ్చి పడుకుని పెట్టి పెడతాం లాప్ట, మా వార్డులో ఫోన్లు ఉండవు, మా ఫోన్లో ఎవరు ఉండరు. అలాంటి వారి ముందు అసలు పురుషుడేంటి, స్త్రీ ఏంటి, ఎవరుండరు. వాళ్ళు పడుకున్నప్పుడు వచ్చి చేయాల్సింది చేసి వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో 14 డేస్ పెడితే కొంచెం సరిగా బుర్ర సరిగా పనిచేస్తా స్టార్ట్ చేస్తారంట. కొంచెం ఎక్కడ ఉన్నాను నేను, ఏంటి, కొన్ని మెడిసిన్ ఇస్తారంట, కమింగ్ టు అలర్ట్నెస్, ఏం జరుగుతుంది. ఈరోజు మనుషుడికి అవన్నీ టెంపరీ, ఆయనే చెప్తున్నాడు మళ్ళీ, ఎందుకంటే పోయి కానీ మరలా అదే చేశాడు అనుకో, ఈసారి ఆ మెడిసిన్ కూడా సరిగ్గా పనిచేయదు. ఎందుకు? యు ఆర్ ఓవర్ రైటింగ్ దట్ మెడిసిన్. ఎందుకంటే మెడిసిన్ తీసుకుంటేనే అవి ప్రారంభిస్తాడు, ఇంకా మెడిసిన్ కన్నా ఈ బ్రెయిన్ ఏమవుతుంది, ఎక్కువైపోతుంది పవర్. ఈరోజు ఎంతోమంది వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నవారు చెప్తున్నాను, ఈ సంవత్సరము దేవుడు మీ తోడు ఉండాలంటే, దేవుడు మీ జీవితంలో కార్యము చేయాలంటే, దయచేసి లైంగిక సంబంధమైన పాపం నుండి దూరంగా పారిపోవండి. ఎక్కడ చదువుతారన్నమాట?
1: జారత్వమునకు దూరముగా పారిపోవుడి.
0: జారత్వముకు
1: దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపలగా ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.
0: ఎవరికి హానికరము? నీ దేహానికి నువ్వే హానికరం చేసుకుంటున్నావు, నీ దేహాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. దేవుడు నాకు తెలియజేస్తుంది, 1 Corinthians 3:17,
1: మీరు దేవుని ఆలయమున్న అయి ఉన్నారని,
0: మీరు దేవుని ఆలయమై ఉన్నారని,
1: దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని.
0: దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నాడంట? మీలో నివసిస్తున్నాడని.
1: మీరు ఎరుగరా
0: చాలు. మీరేమై ఉన్నారు? దేవుని ఆలయం. దేవుని ఆత్మ ఎక్కడున్నాడు? నీవు క్రైస్తవుడివి, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తివి, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తివి. నువ్వేమై ఉన్నావు? దేవుని ఆలయమై ఉన్నావు. పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు. దాన్ని తీసుకెళ్ళి, ఆ దేహాన్ని ఆలయాన్ని తీసుకెళ్ళి వ్యభిచారానికి వాడతావా? దేవుడు ఊరుకుంటాడంటావు? ఎవడైనా ఆయన ఆలయాన్ని, ఆ దేహాన్ని పాడు చేస్తే వాడిని పాడు చేస్తాను, వాడి జీవితాన్ని నాశనం చేస్తానని దేవుడు చెప్పాడు. అగ్ని గంధకముల్లో పడేస్తానని దేవుడు చెప్తున్నాడు. How dare you call yourself a Christian and use it for adultery? Your body is not yours. నువ్వు వెలబెట్టి కొనబడిన వాడివి, నీ విమోచించబడిన వాడివి. నువ్వు ఈ దేహంలో ఉన్నావు, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు నీ ఆత్మ బ్రతికి ఈ లోకంలో ఉండటానికి ఈ దేహము నీకు టెంపరీ ప్లేస్. నీ దేహం ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడిందో, వెలబెట్టి కొనబడింది, నీ దేహము దేవుని సొత్తు, నీది కాదు. పరిశుద్ధాత్మ ఆలయము, హిస్ హోలీ టెంపుల్. ఆయన ఆలయాన్ని పాడు చేస్తే ఆయన దేవుడు అంటాడు, నేను వాడిని పాడు చేస్తాను అంటున్నాడు దేవుడు. ఈరోజు ఎంతోమంది నా దేహము, నా ఇష్టము, మై లైఫ్, మై విష్, ఐ విల్ లివ్ హౌ ఎవర్ ఐ వాంట్, నాట్ పాసిబుల్. ఎవడు నాకు చెప్పేది? దేవుడు చెప్తున్నాడు, నేను కాదు చెప్పేది. ఈరోజు మీ ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో మార్పు రావాలంటే సింపుల్, ఐమ్ టెలింగ్ ది బాటమ్ లైన్. మన జీవితంలో మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలండి. ఒక యవనస్తుడు నేర్చుకోవాలి. యూనో యవనస్తుడు అన్నప్పుడు ఐ టాక్ అబౌట్ ది ఏజ్ ఆఫ్ 13, బాయ్స్ 13, గర్ల్స్ ఈవెన్ ఎర్లియర్ అంట, 11 ఇయర్స్ నుండి అంట. ఫ్రమ్ 13 ఇస్ దట్ ఇస్ వేర్ యువర్ హార్మోనల్ చేంజెస్ బిగిన్. ఫ్రమ్ 13-14 ఇయర్స్ ఈరోజు అడల్ట్స్ ఏం చేస్తారు, ఈ టీనేజర్స్ ఏం చేస్తారు తెలుసా? అడల్ట్ మూవీస్, పోర్నోగ్రఫీ చూస్తే స్టార్ట్ చేస్తారు. 13 ఇయర్స్ పిల్లలకి పోర్నోగ్రఫీ కామన్ అంట అండి. 7 సంవత్సరాల పిల్లోడికి పోర్నోగ్రఫీ కామన్ అంట ఈ రోజుల్లో. యూనో ఈ ఒక కుర్రని అడుగుతూ సర్వే రాశారు, ఎక్కడి నుండి బాబు నీకు స్టార్ట్ అయింది 7 సంవత్సరాలు అడిగితే, ఎక్కడి నుండి బాబు స్టార్ట్ అయింది అంటే, మా నాన్నగారు ఫోన్ తీసుకున్నాను. మా నాన్నగారు ఫోన్ తీసుకుని వీడియోస్ చూద్దామని ఓపెన్ చేస్తే అందులో ఇవన్నీ కనబడ్డాయి. సో తండ్రి ఏం చేస్తున్నాడు పిల్లోడు? అదే చేస్తున్నాడు. తండ్రి ఏం నేర్పిస్తున్నాడు పిల్లోడు? ఆ ప్రకారమే వెళ్తున్నాడు. సో తండ్రి దగ్గర ప్రారంభమైంది శాపం ఎక్కడికి వెళ్తుంది? తరాల మీదకి వెళ్తుంది. సో ఈరోజు రియల్ అడ్వైస్, ఏ టీనేజర్ లెర్న్ టు కంట్రోల్, కంట్రోల్ యువర్ వర్చ్యూ, కంట్రోల్ యువర్ ఎమోషన్స్, కంట్రోల్ యువర్ డిజైర్స్, కంట్రోల్. బికాస్ పురుషులకు ముఖ్యంగా యువర్ టెస్టో లెవెల్స్ ఇంక్రీజ్, దట్ ఈస్ ద ఏజ్ యూ స్టార్ట్. అక్కడ నుండి 18 ఇయర్స్కి యువర్ టెస్టో లెవెల్స్ ఇంక్రీజ్ టు ద పీక్స్. When it increases to the peaks, నువ్వు నేండ్రా ప్యూబర్టీ అంటాం కదా, ప్యూబర్టీ అంటాం కదా. ప్యూబర్టీ ఏజ్ వచ్చేటప్పుడు ఏమవుతుంది? గొంతు మారుతుంది. ఎందుకు మారుతుంది? బాడీలో అంతా చేంజెస్ మారుతుంది. దాని తర్వాత ఎమోషన్స్ మారుతున్నాయి, బాడీలో రియాక్షన్స్ మారుతున్నాయి, హైట్ పెరిగిపోతున్నాం, ముట్టాలు వచ్చేస్తున్నాయి, ఇంకా స్కిన్లో చేంజెస్, హార్మోన్స్ చేంజెస్ మారుతున్నాయి. ఆ టైంలో నీకు కంట్రోల్ నేర్చుకుంటలే. ఏం నేర్చుకుంటున్నావు? ఫ్రీ అప్ప, నాకు ఎట్లా కావాలా అట్లా, నాకు ఎట్లా అంటే అట్లా. బ్యాలెన్స్ రావట్లే. బ్యాలెన్స్ రేణుడికి బ్యాలెన్స్ ఎప్పటికీ నేర్చుకోడు. ఇంకా బ్యాలెన్స్ ఫస్ట్ నేర్చుకున్నది చాలా ముఖ్యమంట. ఫస్ట్ నేర్చు అక్కడే తల్లిదండ్రులు జ్ఞానం కలిగి, ఇదిగో నా బిడ్డ ఈ వయసుకు వస్తున్నాడు, ఈజ్ డూయింగ్ ఎ క్రాస్ ఓవర్, వాడిని జాగ్రత్తగా చూడాలి, వాడికి ముందు నుంచే హెచ్చరికలు దైవ భయంలో పెంచాలి, ఏది చేస్తే దేవుడు ఒప్పుకోడు, ఇలాగ అయిన వారి జీవితాలు ఇలాగ ఉన్నాయి చూపించాలి, భయపడతానికి కాదు ఎగ్జాంపుల్స్, ఇలాగవుతే నీ జీవితం కూడా ఇలాగ అవుతుంది, ఫేస్ ద రియాలిటీ. గైడెన్స్ అవ్వాలి, మాట్లాడాలి మాట్లాడాలి. మాట్లాడతలేదు ఈరోజు తల్లిదండ్రులు మాట్లాడతలేదు. సెక్స్ అన్న మాట మాట్లాడతాం, ఎంత భయమో ఎంత సిగ్గో. అందుకనే రోడ్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు సెక్స్ అంటే ఏంటి వాడికి. స్పీక్, కమ్యూనికేట్, డిసిప్లైన్, పుట్ లిమిట్స్. వాక్యం చూసాం కదా, ఏలి తన పిల్లల్ని ఏం చేయలేదంట, లిమిట్స్ పెట్టలేదు కాబట్టి నష్టమైపోయారు. ఆలయానికి వచ్చే స్త్రీలతో సేవిస్తాం ప్రారంభించారు. దేవుడి కోపం రగులుకుంది, ఊరుకోలేదు, దేవుడే చంపిస్తాడు వాళ్ళని. దేవుని వాక్యంలో చూస్తామండి, దేవునితో ఆడి బాగుపడిన వాడు ఎవడు లేడు. ఇక్కడ ఉన్న యవనస్తులకు చెప్తున్నాను, భార్య భర్తలకి, పెద్దవారికి, యూనో దర్ ఇస్ నో ఏజ్ లిమిట్. ఇఫ్ యూ థింక్ దిస్ మెసేజ్ ఓన్లీ ఫర్ యూత్, యూ హ్యావ్, నేను చెప్తా 70 సంవత్సరాలు కూడా వచ్చి నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. పిచ్చి పిచ్చి తలంపులు వస్తున్నాయి, పిచ్చి పిచ్చిగా వస్తున్నాను, కామ సంబంధమైన కార్యాలు ఆశలు వస్తున్నాయి, ట్రూత్. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు చెప్తున్నా. సో యు ఆర్ టెలింగ్ మీ దిస్ ఓన్లీ ఫర్ ద యూత్? నో, స్టార్ట్స్ అట్ ద యూత్, గోస్ ఆల్ ది వే టు ద ఓల్డ్ టిల్ యూ డై. బెటర్ బీ కేర్ఫుల్. దేవుని వాక్యం తగినట్టు చూస్తే వీ హ్యావ్ టు రియలీ మేక్ అ డెసిషన్. ఈరోజు నిజంగా మీ హృదయము, మీ ఆత్మలో మీరు దేవుని బాధపెట్టిన వారైతే, అపవిత్రపరిచిన వారైతే, దేవునికి విరోధంగా క్రైస్తవుడు అని చెప్తూ, క్రీస్తుని ప్రేమిస్తున్నానని చెప్తూ, క్రీస్తు దేహంలో భాగము ఉన్నానని చెప్తూ, ఆ దేహాన్ని తీసుకెళ్లి వేశ్యగృహం అన్నట్టుగా ఈ పోర్నోగ్రఫీ, ఈ అక్కర్లేని వాటితో సంబంధమైన కార్యాలు చేసుకున్నారంటే దేవుని దగ్గర క్షమాపణ పడు, దేవుని దగ్గర క్షమాపణ, ఆయన క్షమాపణ పొందుకో, ఆయన దయను పొందుకు, ఆయన కరుణను పొందుకు. దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామండి. ఇప్పటికే మీ జీవితంలో ఎటువంటి కార్యాలు ఏదైనా చేస్తుంటే దేవుని క్షమాపణ అడగండి. ప్రభు బాధలు పట్టుకుని నేను దేవుని అడుగుదాను, దేవా నా జీవితంలో నూతన ప్రారంభం అవ్వాయా, గతంలో ఎన్నోసార్లు మార్గం తప్పిపోయానయ్యా, పాపపు మార్గంలో వెళ్ళానయ్యా, గివ్ మీ ఎ న్యూ స్టార్ట్ లార్డ్, గివ్ మీ ఎ న్యూ స్టార్ట్ లార్డ్, గివ్ మీ ఎ న్యూ బిగినింగ్ లార్డ్. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభువా, ఇద్దరం నీ పాదాల దగ్గరకు వస్తున్నాము. మా జీవితంలో నీ నియమం ప్రకారం జీవించాలని ఆశపడుతున్నామయ్యా. మేము చేసిన తప్పులు, మేము చేసిన పాపాలను క్షమించు ప్రభా. కృప కనికరమును చూపించేదేవా, మరొక అవకాశాన్ని, తరుణాన్ని ఇచ్చేదేవా, జీవితంలో బాగుపడాలని కోరేదేవా, మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడే ప్రభా. నీ సాక్షులుగా మేము బ్రతకాలని, నీ సొత్తుగా మేము జీవించాలని, నీ ప్రజలుగా మేము ఉండాలని, నిన్ను మహిమపరచు వారిగా మేము ఉండాలని ఆశపడేదేవా. అయ్యా, మేమందరం ఇంకా పాపులు ఉన్నప్పుడే నువ్వు మా కొరకు మరణించావయ్యా యేసయ్యా, మా జీవితాలను బాగు చేయాలని ఆశపడుతున్నావయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న మా జీవితాలను చూడు ప్రభా. ఇక్కడ ఇంకా ఎవరైనానో కామ సంబంధమైన కార్యాల్లో ఏదైతే నువ్వు మంచి కొరకు మా జీవితంలో చేసావో అది పాడు చేయబడిన రీతిగా సాతానుడు అయ్యా ఏ జీవితంలో ఏ దేహాలను అయితే పాడు చేసి పెట్టాడు అయ్యా, అటువంటి జీవితాలను చూడు ప్రభా. ఎవరైతే ప్రభా నన్ను రక్షించవా, ప్రభా ఈ బంధకం నుండి నన్ను విడిపించవా, ప్రభా ఈ అక్రమ సంబంధం నుండి నన్ను విడిపించవా, ఈ మోసకరమైన కార్యాల నుండి నన్ను విడిపించవా, ఈ ట్రాప్లు ఇరుక్కున్నానయ్యా నన్ను విడిపించవా అయ్యా, నాకు ఈ పాపపు బంధకాల నుండి విడుదల కావాలి, ఈ ఆశల నుండి విడుదల కావాలి, ఈ అడిక్షన్ నుండి విడుదల కావాలి. ఎవరెవరైతే అడుగుతున్నారో ప్రభువా దయచూపిమని వేడుకుంటున్నానయ్యా. నీ వాక్యం సమర్పిస్తుంది, నీ వాక్యం చెప్తుంది కదా ప్రభా, నీ దగ్గర సమర్పించుకోవాలి, నీ చేతులకు సమర్పించుకోవాలి. నీ చేతుల్లో సమర్పించుకుని అపవాదిని ఎదిరిస్తే వాడు మా ఎందు నుండి పారిపోతాడని ఇదిగోనయ్యా, మేము సమర్పించుకుంటున్నానయ్యా. ఇక్కడ ఎవరెవరైతే సమర్పించుకుంటున్నారో, ఎవరెవరైతే ఇక్కడ సమర్పించుకుంటున్నారో, ఎవరెవరి జీవితాలు అయితే విడుదల కోరుతున్నారు, ఎవరెవరి జీవితాలు అయితే జయం కోరుతున్నారు, ఎవరెవరి జీవితాలు అయితే మార్గదర్శనం కోరుతున్నారు, ఎవరెవరి జీవితాలు సమాధానం కోరుతున్నారు, ఎవరెవరి వివాహ జీవితాలు అయ్యా మరల వర్ధిల్లాలని ఆశపడుతున్నారో, ఫలించాలని ఆశపడుతున్నారో, శాంతి సమాధానంతో నింపబడాలని ఆశపడుతున్నారో, భార్య భర్తల మధ్య ఐక్యతను వేడుకుంటున్నారో ప్రభు, ఒక్కసారి కన్ను చూపి దర్శించి నీ ఆత్మ ద్వారా నీ కార్యాన్ని జరిగించుకుని వేడుకుంటాము. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. ఎటువంటి హృదయాన్ని, ఎటువంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, ఎటువంటి బ్రతుకు నన్ను మార్చగలిగిన దేవుడు ఎటువంటి వ్యక్తికైనా మరొక అవకాశాన్ని ఇవ్వగలిగిన దేవుడివి. ఈరోజు మేము బ్రతుకున్నామంటేనే అది కేవలం నీ అవకాశం, నీ కరుణ, నీ దయ, నీ కృపణమ్మా. అబ్బా పరమ తండ్రి నీ కార్యాలయ పరమ తండ్రి, మేము బాగుపడాలని ఆశపడుతున్నామయ్యా. యేసు ప్రభువా ఈరోజు నువ్వు ఈ లోకంలోకి వచ్చింది మాకు అనుగ్రహించిన రక్షణ, మేము బాగుపడాలని అయ్యా ప్రభువా నీ వెలుగును చూపించాలని ఆశపడుతున్నాను ప్రభువా. నీ సాక్షిగా బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభువా. ఎన్ని శోధనలు ఎన్ని పోరాటాలు వచ్చినా ప్రతి దాంట్లో నుండి తప్పించే దేవుడు నువ్వు ఉన్నావయ్యా. నువ్వు నాకు బలమించి, నువ్వు నాకు జయమిచ్చి, నీ ప్రేమతో నడిపించే దేవుడు ఉన్నావు అయ్యా. నీ జయము నా జీవితంలో దయచేయి. ఎక్కడ అయ్యా శరీర సంబంధమైన లైంగిక సంబంధమైన పాపాలకి నా జీవితంలో చోటు ఉండవద్దు ప్రభువా. నీ భయంతో బ్రతుకుతానయ్యా, నిన్ను మొదటి స్థానంలో పెడతానయ్యా, నీ వాక్యంతో నేను జీవిస్తాను ప్రభువా. నా జీవితం అన్ని విషయాలు వర్ధిల్లాలని, నీ జీవితం ఈ లోకం పైన ఫలితంగా అయ్యా అధికంగా ఫలించే జీవితం ఉండాలని ఆశపడుతున్నాను. దాన్ని బట్టి నీ రాజ్యంలో ఘనంగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభువా. దేవా ఇదిగోనయ్యా, ఇక్కడ ఎవరెవరైతే ఇంకనో వివాహ జీవితాల్లో అయ్యా తప్పుడు నిర్ణయాలు చేసిన వారు ఉన్నారు, ఇప్పటికే వివాహమై పోరాటంలో ఉన్న వారిని చూడు ప్రభువా. దయ చూపించే దేవుడు, కరుణించే దేవుడు అయ్యా. నీ బిడ్డలకి నువ్వు ఏదో ఒక రీతిగా కార్యాన్ని జరిగించే దేవుడు అయ్యా. నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదు ప్రభువా, కానీ నువ్వు చేస్తావు ప్రభువా. యు ఆర్ వే మేకర్ లార్డ్. మార్గం లేని స్థలంలో కూడా మార్గాన్ని కలుగు చేసే దేవుడు అయ్యా. దారి లేని స్థలంలో కూడా దారిని కలిగి చేసే దేవుడు అయ్యా. ఇంకా ఇది చేత కాదన్న స్థలంలో కూడా చేతపరిచే సాధ్యపరిచే దేవుడు ప్రభా. ఇంకా నా జీవితంలోనే ముందుకెళ్ళలేనన్న పరిస్థితులు ఉన్నావని కూడా ముందుకెళ్ళక తీసుకెళ్ళగలిగిన దేవుడు అయ్యా. ఇప్పటికే నష్టపోయాను, కోల్పోయాను, అంత చేత కాదని నాకు ఇంకా రాదు అన్న వారిని కూడా అయ్యా నువ్వు బలపరిచి నడిపించి నూతన రీతిగా అయ్యా సంతోషంతో ఆనందంతో ఒక పర్పస్తో నింపే దేవుడు అయ్యా. ఇదిగో ప్రభా, ప్రతి కుటుంబాన్ని కట్టు, ప్రతి జీవితాన్ని కట్టు. మొదటి మా కుటుంబాలు, మా బిడ్డలు సరైన విధానాన్ని ఎదగాలి. మా బిడ్డల జీవితంలో మార్పు రావాలి. మా బిడ్డల జీవితాలు ఫలించాలి ప్రభా. మా బిడ్డలు పెంచవలసిన నిరంతరంగా పెంచుతానికి సహాయం తెచ్చి. మొహమాటము, సిగ్గు, భయం అంటూ ఏమనుకుంటారో అంటూ పాపంలో పాప భూముల్లో ఒక పడినవద్దు, పంపించడం వద్దు, వదలనవద్దు. రోషముతో ఒక తండ్రిగా, ఒక తల్లిగా మేము నిలబడవలసిన రీతిగా నిలబడి వారిని పెంచవలసిన రీతిగా పెంచి నీ నామ మహిమార్థమే వారు కుటుంబాలు సంతోషంగా ఉండదు, నిన్ను మహిమపరుస్తూ ఆనందంతో బ్రతికే జీవితాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దయచేయ దేవా. ఇంకా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారిని చూడు. కంగారు పాటు నిర్ణయాలు, లోక సంబంధమైన నిర్ణయాలు, లోక ఆకర్షణలు కాక, శరీర అట్రాక్షన్స్ గురి కాక దేవా, నీ చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకుని, నీ చిత్తం ఏంటో కనిపెట్టి, నీ చిత్తం ఏంటో ఎరిగి, నీ చిత్తంలో సరైన నిర్ణయం, సరైన శ్రేణుడు, ఘనకరంగా పరిశుద్ధంగా నీ మహిమార్థమే నీ చిత్తంలో వివాహం జరుగుతానికి సహాయం చేయండి. నీ చిత్తం మా అందరి జీవితంలో జరగాలని సమర్పించుకుంటాం, వేడుకుంటాం. నీ చిత్తాన్ని దాటి ఏది జరగనవద్దు, ఎక్కడికి పోనవద్దు, ఏది అవ్వనవద్దు. ఈ నూతన సంవత్సరంలో మాకు కావాల్సిన దృష్టి, మార్గదర్శనం దయచేయమని విత్తనవాక్యం ముద్రింపజేయ చేయబడిన ఆరాధన దీవించమని నజరేడ యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రీ.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

దేవుని యొక్క అపారమైన కృప కనికరాన్ని బట్టి మనందరినీ కూడా ఈ రీతిగా కాచి కాపాడుతూ ఉన్న దేవునికి కోట్ల కొలది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనం దేవుడు అనగానే మనం ప్రార్థన చేసుకునేది, లేకపోతే దేవుని దగ్గర ఆశించేది మన యొక్క బాధలు, మన కష్టాలు, మన సమస్యలు, మనం వెళ్తున్న దారుణమైన పరిస్థితులు దేవుడు ఎప్పుడు మారుస్తారు, ఎప్పుడు నా ప్రార్థనలకి జవాబు చెప్తారు, నా సమస్యలు ఆయన ఎప్పుడు తీరుస్తారు అనే ఒక అభిప్రాయం ఉంటుంది. రెండవదిగా, నేను దేవునిలో ఎదగాలి, దేవుని కొరకు జీవించాలి, నా కుటుంబాలు రక్షించబడాలి, ఒక ఆత్మీయమైన ఎదుగుదలను గురించిన తృష్ణ కూడా మనకి ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా ఒక అలవాట్లో ఉంటే దేవునికి అయిష్టమైన ఒక తలంపులు కానీ, కార్యం కానీ, అలవాటు కానీ మన జీవితాల్లో ఉంటే అప్పుడు కూడా ఈ అలవాటు నుంచి, లేకపోతే ఈ పరిస్థితి నుంచి నేను బయట పడి పరిశుద్ధంగా జీవించాలి. ఇలాంటి దృక్పథాలతో మనం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. ఇదంతా మన వైపు నుంచి, ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా మన వైపు నుంచి. ఇంకా ఒకవేళ మీకు వేరే కారణాలు ఉంటే కూడా ఉండవచ్చు, కానీ దేవుని వైపు నుంచి దేవుడు మన దగ్గర ఏం కోరుతూ ఉన్నారు మనకి బాగా అర్థం అవ్వాలంటే, మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామనుకో, లేకపోతే ఒక టికెట్ కొనుక్కోడానికి వెళ్ళామనుకో, ఒక పావలైనా 10 రూపాయలు అయినా అది చెల్లిస్తేనే కానీ ఆ టికెట్ మన చేతికి రాదు. పర్వాలేదులే తీసుకో అంటాడా? ఎవరు అనరు. అలాగే దేవుడు మన సమస్యలు తీర్చాలన్నా, లేక దేవునికి మనం ఇష్టమైన బిడ్డలుగా ఉండాలన్నా, దేవుని కోసం మనం ఈ లోకంలో ఏదో ఒకటి చేయాలన్నా, దేవుడు కూడా మన దగ్గర కోరేవి కొన్ని ఉన్నాయి. అవి ఇంచుమించు మీ అందరికి కూడా తెలుసు. పరిశుద్ధమైన జీవితం, చెప్పండి, పరిశుద్ధమైన జీవితం, క్షమాపణతో కూడిన జీవితం, పవిత్రమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం, ఇతరులను క్షమించగలిగే జీవితం, ఎలాంటి కక్షలు, పగలు, ద్వేషాలు. ఈరోజు మనకి ఏదైనా మనసు కష్టమైతే దేవుడు చెప్పిన సూత్రం ప్రకారం ఒక రాత్రి కూడా తెల్లారకూడదు. సూర్యుడు అస్తమించే లోపల నీ కోపం ఏమైపోవాలంట? మాయమైపోవాలి, సూర్యుడితో పాటు వెళ్ళిపోవాలి. పవిత్రమైన జీవితం, ఒక సాక్ష్యమైన జీవితం. ఒక వ్యక్తిని చూస్తే ఇరుగు పొరుగు వాళ్ళు, మీరంతా బళ్ళేసుకున్నావు, లేకపోతే ఇళ్లలో బయలుదేరి వస్తే వెళ్తూ ఉన్నారు చర్చికి, నిజంగా ఎంత బాగుంటారో వీళ్ళు, ఎంత పరిశుద్ధంగా ఉంటారో, ఎంత నెమ్మదిగా ఉంటారో. అలాంటి భక్తి నేను కూడా చెయ్యాలి అనే ఒక ప్రేరణ ఇతరుల్లో మనం కలిగించగలగాలి. వీటన్నిటితో పాటు నేను చాలా రోజులుగా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాను

ఓట్లాడుకు వస్తే అప్పుడు మనసులో చాలా బాధపడి వీళ్ళకి అస్సలు మనసాక్షి లేదు, ఇంకెప్పుడు కూడా వీళ్ళకి సహాయం చేయకూడదు అని తప్పకుండా మీ అందరి జీవితాల్లో కూడా అనుకొని ఉండి ఉంటారు. అనుకోలేదా? అనుకోలేదా? అనుకోలేదా? అనుకునే ఉండి ఉంటాం. నేను కూడా ఒక సందర్భంలో చాలా విపరీతమైన బాధ పడిపోతూ ఉంటే మనకి జవాబులన్నీ కూడా బైబిల్లోనే దొరుకుతాయి. ఆ రోజు నేను బైబిల్ చదువుతూ ఉన్నాను, అంటే నా ఓన్ పోర్షన్, మామూలుగా చదివే వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక మాట కనపడి నాకు చాలా ఆదరణ అనిపించింది. మీకు కూడా తెలిసిన మాటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. నేను ఈ మాట చదివాక చాలా ఆదరణ పొందాను, చాలా ఊరట పొందాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడ్ల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడ్ల అది దేవునికి హితమగును. తీశారు అందరూ మొదటి పేతురు 215వ పేజీ కొత్త నిబంధన. తప్పిదానికి దెబ్బలు తింటే అదేంటది? అది మామూలే. కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. దేవుడు మనల్ని పరలోకం ఇవ్వటానికి పిలిచారు, ఈ లోకంలో దేవుని రాజ్యానికి వారసులంగా ఉండటానికి పిలిచారు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచారు, చాలా విషయాలకి పిలిచారు. దాదాపు 11-12 పాయింట్లు అక్కడ చెప్పుకోవచ్చు. అదే సమయంలో మేలు చేసి బాధపడటానికి కూడా మనల్ని దేవుడు పిలిచారు. మించుమించు ఈ మాట మనందరి జీవితాల్లో నెరవేర్తుంది. కానీ ఈరోజు మన టాపిక్ మనస్సాక్షి. చెప్పండి, మనస్సాక్షి. చాలా తక్కువగా ఈ మనస్సాక్షిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి నేను బైబిల్ చదువుకుంటూ దాదాపు 13 రకాల మనస్సాక్షిని గురించి రాసుకున్నాను. ఇంకెన్నున్నాయో నాకైతే తెలీదు, ఇదేది బైబిల్ డిక్షనరీ చూసి కాదు, నాకు నేను చదువుకుంటూ రాసుకున్నాను. మొట్టమొదటిగా అపొస్తల కార్యాలు 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరుచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి కలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా. పౌలు తీర్పు కొరకు నిలబడ్డాడు. ఇది ఇక్కడ మాట ఉంది కదా, మహాసభవారు. దయచేసి ఈ వాక్యం వినేటప్పుడు మన మనసాక్షిని కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ఊరికే వాక్యం వింటున్నామని కాదు, నాకు ఎలాంటి మనసాక్షి ఉంది? పౌలు తీర్పు కొరకు నిలబడ్డాడు. రోమా గవర్నర్ ఉన్నాడు, అక్కడ సైనికులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, నింద మోపడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడితో పాటు కొంతమంది యాజకులు వచ్చింటారు. ఇక్కడ ఒక మాట ఉంది, ఏ మాట ఇది? మహాసభ. ఇదేమి 10 మంది ఒకరు ఇద్దరు ఉన్నది కాదు, ఇదేంటంట? మహాసభ. ఆ మహాసభ వారిని తేరుచూచి అందరినీ చూశాడు. ఏ మాట చెప్తే బాగుంటుంది అనుకున్నాడు. పరిశుద్ధాత్మ అతని నోటి వెంట ఒక మాట పలికిచ్చారు, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకున్నాను. ఎంత సవాలైన ఒక మాట, ఎంత గొప్ప మాట, మనం చెప్పగలమా? అలాగా మనం మన బంధువులు కానీ, మన చుట్టాలు కానీ, లేకపోతే మనకి ఎవరన్నా వచ్చినప్పుడు, లేకపోతే సాక్ష్యం చెప్పడానికి నిలబడినప్పుడు, నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా మంచి మనసాక్షి కలిగి జీవించాను, నేను దేవుని ఎదుట మాట చెప్పగలను,
చాలాసార్లు మనం

0: మనసాక్షిని మనం చంపేసుకుంటూ ఉంటాం. మనసాక్షి లేకుండా బ్రతుకుతూ ఉంటాం. దేవుడు ఎన్ని మేలులు చేస్తూ ఉన్నా దేవుని పట్ల మనసాక్షి ఉండదు, మనుషుల పట్ల కూడా మనసాక్షి ఉండదు. ఈరోజు దేవుడు మనల్ని బ్రతికిచ్చారు అంటే నేను దేవుని కొరకు ఏ రీతిగా జీవించాలి అనే ఒక తపన మన జీవితాల్లో తప్పకుండా ఉండాలి. మహాసభ వారిని తేరుచూచి ఏమన్నాడు, నేను దేవుని ఎదుట కేవలం మంచి మనసాక్షి కలిగి జీవించాను. ఆ మాట అనేసరికి ప్రధాన యాజకుడు తట్టుకోలేకపోయాడు. ప్రధాన యాజకుడికి చంప చెల్లిని కొట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇదే ప్రధాన యాజకుడు యేసు ప్రభుని సిలువకు అప్పచెప్పాడేమో తెలీదు, ఇదే ప్రధాన యాజకుడు మరి క్రైస్తవులను హింసలకి అప్పగిస్తూ ఉన్నాడు, పత్రాలు రాసి ఇస్తున్నాడు, అధికారం ఇచ్చేస్తున్నాడు, వెళ్ళు క్రైస్తవులను మీరు చంపేయచ్చు. మన మన కుటుంబాల్లో, వ్యక్తిగతమైన జీవితంలో, తల్లిదండ్రుల పట్ల, అక్కచెల్లెళ్ళ పట్ల, అన్నదమ్ముల పట్ల దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎలా బ్రతుకుతారో మనకి అనవసరం. కానీ నేను లేకపోతే నువ్వు, నేను కూడా బైబిల్ ఎప్పుడు చదివినా కూడా నాకు చాలా బాధ, వేదన, దుఃఖం వస్తూ ఉంటుంది. బైబిల్ ఎందుకు చదువుతాం మనం? ఆ మాటకు వస్తే ఆ బైబిల్లో మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. బైబిల్ ప్రకారం మన జీవితం సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. రేపు మనల్ని పరలోకం తీసుకెళ్ళేది కూడా బైబిలే. పౌలు అంటున్నాడు, దేవుని ఎదుట ఒక మాట చెప్తా ఉన్నాను, నేను కేవలం ఎప్పుడు కూడా మంచి మనసాక్షి. కుటుంబాల్లో మనసాక్షి కలిగి జీవిస్తున్నామా? దేవుని పట్ల మనసాక్షితో జీవిస్తున్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎవరికి వాళ్ళం, నేను మామూలుగా ఏదో ప్రసంగం చెప్పాలని చెప్పట్లేదు. దేవుడు మన సమస్యలు తీర్చడం ఎంత ముఖ్యమో, అంతకన్నా ఇందాక మనం చెప్పుకున్నట్లు నీ చేతికి ఒక టికెట్ రావాలన్నా, ఒక వస్తువు రావాలన్నా, ఆ వస్తువు కొనుక్కున్నప్పుడు పైసాలతో సహా డబ్బులు చెల్లిస్తేనే వాడు ఆ వస్తువు మనకి ఇస్తారు. లేకపోతే ఏమంటారు, అమ్మ వెళ్ళి నువ్వు డబ్బులు పట్టుకొచ్చి పట్టుకెళ్ళు, నీ పొట్లం ఏమీ అవ్వదు, నీ ప్యాకెట్ ఇదిగో ఇక్కడ పెడుతున్నాను, డబ్బులు పట్టరా అంటారు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నాకు ఎందుకు మేలు చేయట్లేదు, దేవుడు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు అనే కొన్ని కొన్ని విషయాలకి మనం బాధపడిపోతూ ఉంటాం. ఇది ఎవరికో చెప్పట్లేదు, నాకు నేను చెప్పుకున్నదే మీకు చెప్తా ఉన్నాను. దేవునికి కూడా మన దగ్గర కావలసినవి కొన్ని ఉన్నాయి. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, ఒక మాదిరికరమైన జీవితం, ప్రతి క్షణము కూడా దేవుణ్ణి సన్మానిస్తూ జీవించే జీవితం. ఇళ్ళల్లో ఉండు, బయట ఉండు, పని దగ్గర ఉండు, నీ ఎక్కడన్నా ఉండు, దేవుని యొక్క దృష్టికి పరిశుద్ధంగా, పవిత్రంగా, ఇష్టమైన జీవితం జీవించకపోతే భక్తి వ్యర్థం అనుకుంటా నేను. మహాసభ వారిని బైబిల్ చదివినప్పుడు మనం ఊహించుకోవాలి. బైబిల్ చదివినప్పుడు ఎప్పుడు కూడా నువ్వే అక్కడ నిలబడ్డట్టు ఊహించుకోవాలి. అప్పుడు దాని అర్థం మనకి బాగా తెలుస్తుంది. మహాసభ వారిని తేరిచూచి, తేరి చూడటం వేరు, మామూలుగా చూడటం వేరు. అందరినీ చూశాడు. పౌలెప్పుడు కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటాడు. నేనేం మాట్లాడాలి అనుకున్నాడేమో, దేవుడు ఒక మాట పలికిచ్చారు. నేను దేవుని ఎదుట, అపొస్తల కార్యాలు 23:1, నేను దేవుని ఎదుట మంచి మనసాక్షి కలవాడనై ఉన్నాను. ఈ మాట అనగానే ప్రధాన యాజకుడు తన్ను తాను పరీక్షించుకోవటం కాదు, అమ్మో ఎంత గొప్ప మాట అన్నాడు, అవును నిజమే, నేను ఎలాగా జీవిస్తూ ఉన్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మీకైతే ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఒక వ్యక్తి అక్కడ నిలబడి నేను మంచి మనసాక్షితో దేవుని ఎదుట జీవించాను అనగానే ప్రధాన యాజకుడు గుండె పగిలిపోవాలి. అమ్మో అయితే నా బ్రతికేంటి, నేను ఒక ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే యూదులందరికీ కూడా ప్రధాన పూజారు అనమాట. ఇక అతన్ని మించినోడు ఇంకెవరు లేరు. అతని గుండె ఒక్కసారి ఆగిపోవాలి. నేనే మాట చెప్పగలనా? ఏంటి ఎలా చెప్తున్నాడు వ్యక్తి? ఆ వ్యక్తికి పౌలుకి తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు ప్రధాన యాజకుడు. అతని హృదయం ఏమీ స్పందించల. పైగా ఏమన్నాడు, అతనిని నోటి మీద కొట్టండి, ఒకవేళ మనం అక్కడే ఉండి ఆ మాట వింటే ఏడ్చేస్తాం నేనైతే అనుకుంటాను. అయ్యో ఆ గొప్ప దైవజండి అంత మాట చెప్తే కనీసం ఊరుకోవచ్చు కదా. ఏమన్నాడు, నోటి మీద కొట్టండి. చాలాసార్లు మనం దేవుని వాక్యం వింటాం కానీ ఆ వాక్యాన్ని పట్టించుకోం. వాక్యాన్ని పట్టించుకోం కాబట్టి జీవితాలు కూడా పట్టించుకోం. ఏ మాట చదివినా ఏ మాట విన్నా వెంట వెంటనే మన జీవితాలకి దాన్ని మనం అన్వయించుకోవాలి. ఒక కాఫీ తాగినా టీ తాగినా పాలు తాగినా చక్కగా ఎంజాయ్ చేస్తా తాగుతాం, హ్యాపీగా తాగుతాం కదా. వేడికి లేకపోతే మళ్ళీ ఏం చేసుకుంటాం, మళ్ళీ వేడి చేసుకుంటాం. దాన్ని మనం ఆస్వాదిస్తాం, తెలుగులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం, సంతోషంగా తాగుతాం, తృప్తిగా తాగుతాం. బైబిల్ చదివేటప్పుడు కూడా సంతోషంగా చదువు, తృప్తిగా చదువు. ఇది నన్ను పరలోకం తీసుకెళ్తుంది అనే ఒక ధ్యానపూర్వకంగా, దుఃఖంగా అమ్మో ఇది నా దగ్గర ఉందా లేదా అని ఆలోచించుకుంటూ చదవాలి. ఏ ప్రధాన యాజకుడిలాగా మనం ఉండకూడదు. ఎవరైనా మంచి చెప్తా ఉంటే మాకు మాడిపోతూ ఉంటుంది. అలా కాదు బాబు, కొంచెం ఇలా ఉండు అని చెప్తా ఉంటే లోపల ఏమొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. మంచి చెప్పకూడదు మనిషికి, క్రైస్తవులకు కూడా చెప్పకూడదు, విశ్వాసులకు కూడా చెప్పకూడదు. ఒకసారి దేవుడు నాకేమిస్తారు కాదు, దేవుని పట్ల నా జీవితం ఎలా ఉంది, మొట్టమొదటి లక్షణం మంచి మనసాక్షి. ఇళ్ళల్లో పిల్లలు తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రులు పిల్లల పట్ల, ఫ్రెండ్స్ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. చాలా గొడవలు వస్తాయి ఇక్కడ ఆస్తుల దగ్గర, చాలా గొడవలు వస్తాయి ఇక్కడ అహం, నేను ఎవరికి వంగడానికి ఇష్టపడను, నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే చెయ్యాలి. పర్సనాలిటీ, నేనే గెలవాలి, నా మాట పైన ఉండాలి, నేను చెప్పినట్టు అందరూ చేయాలి. ఒక పోరాటం, పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్ అంటాం, ఒక పోరాటం ఇళ్ళల్లో. ఏ నువ్వు చెప్పిందే చేయాలా, నేను ఎందుకు చేయాలి, ఏమి లేదు లోపల, ఏమి లేదు లోపల. మంచి మనసాక్షి. భక్తి ఆటలు కాదండి, భక్తి సరదా కాదు, భక్తి ఏదో తమాషా కాదు, భక్తి భావోద్రేకం కాదు, భక్తి డౌన్ టు ఎర్త్ అంటాం ఇంగ్లీష్లో. ఆగు, ప్రాక్టికల్గా జీవితంలో దేవుడికి చూపించవలసిన లక్షణాలు. ఇదే మంచి మనసాక్షిని గురించి మొదటి తిమోతి పత్రిక 1:5 ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఎలా వస్తుందంట ఈ మంచి మనసాక్షి? ఇక్కడ చెప్తా ఉన్నాడు ఉపదేశానుసారమేదనగా. అసలు ఏంటి బైబిల్ అంతా? అమ్మో ఎంత బైబిలా, 66 పుస్తకాల. ఈ మొత్తం కలిపితే ఉపదేశానుసారము ఏదనగా, ఏంటి ఉపదేశం, ఏం చెప్తావు, ఏం చెప్తావు దేవుడు పక్షంగా నిలబడి. పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. మూడు విషయాలు. ఏమి ఇంత చాటబాత్వం చెప్పలేదు ఇక్కడ, ఏవేవో చెప్పలేదు, మూడే మూడు. చాలా సింపుల్గా పవిత్రమైన హృదయం, హృదయం ఎప్పుడు పవిత్రంగా ఉంచుకో. కోపాలు, ద్వేషాలు, కక్షలు, పగలు, సోమరతనం, నిద్రమత్తు, మురికి, ఇవన్నీ చూడటం, సెల్ ఫోనుల్లో వ్యర్థమైనవి చూడటం, అనవసరమైనవి మాట్లాడటం, చెత్తా చెదారం అంతా హృదయంలో పోగేసేసుకొని యేసు ప్రభువా నీకు వందనాలని ఎలా అంటాం? అసలు దేవుడికి అయిష్టమైన ఎన్ని లోపలు దాచుకొని దేవా నీకు వందనాలు అనగలమా? అసలు ఆలోచించకుండా భక్తి చేస్తాం. అందుకనే జీవితంలో కూడా ఆత్మీయంగా ఎదగం. ఉపదేశానుసారం ఏమనగా, పవిత్ర హృదయం నుండి, రెండు, మంచి మనసాక్షి నుండి. ఏ మనసాక్షి ఇది? మంచి మనసాక్షి, మనసాక్షి కలిగిండు. ఒకరికొకరు మనసాక్షిగా బతకాలి. కుటుంబాల్లో మనసాక్షి ఉండాలి. నీకు మేలు చేసిన వాళ్ళకి ఎప్పుడు నువ్వు ద్రోహం చేయకూడదు. వాళ్ళ గురించి ఎప్పుడు చాటుగా కూడా మనం చెడ్డ మాట మాట్లాడకూడదు. మూడు, నిష్కపటమైన విశ్వాసం. ఏ విశ్వాసం అంటే ఇది? నిష్కపటమైన విశ్వాసం. ఇది స్వార్థంతో కూడిన విశ్వాసం కాదు. దేవుడు నాకేదో మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి, జలగల్లాక పీకటం కాదు. దేవుడు మన హృదయం, మన జీవితం, మన విశ్వాసం చూస్తారు. ఏ విశ్వాసం కావాలంటే దేవుడి దగ్గర నిష్కపటం హృదయం, నిష్కపటంగా ఉండడం, కపటము లేని హృదయం. మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. నమ్మకంగా ఉండు, మనిషికి నమ్మకంగా ఉండు, దేవునికి నమ్మకంగా ఉండు. నేను చాలాసార్లు అనుకుంటాను, ఎప్పుడు అనుకుంటాను, మనం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇలా మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ నిలబడి రెండు నిమిషాలు ప్రార్థన చేసుకోండి అని చెప్తూ ఉంటాను. ప్రభువా, మీ సన్నిధిలోకి వస్తున్నాను, నేను కూడా చేసుకుంటాను, మీ సన్నిధిలో అడుగు పెడుతున్నాను, మీ పక్షంగా నిలబడి వాక్యం చెప్తాను, మీ మందిరంలో అడుగు పెట్టడం నీకు ఇష్టంగా లేకపోతే నేను లోపలికి వెళ్ళడం ఏమవుతుంది? ఆశీర్వాదమా శాపమా? లేకుండానే ఎన్నోసార్లు శాపాన్ని తీసుకుని వెళ్తాం. గమనించాం, గుర్తించాం, ఆలోచించాం. నేను అడుగుపెట్టేది పరిశుద్ధమైన మందిరంలో. ఒక హాస్పిటల్కి వెళ్తే నీకు హాస్పిటల్ వాతావరణంలోకి వెళ్ళిపోతాం, మార్కెట్కి వెళ్తే మార్కెట్ వాతావరణంలోకి వెళ్ళిపోతాం. అర్థమైందా? రైల్వే స్టేషన్కి వెళ్తే లేకపోతే బస్టాండ్కి వెళ్తే మనం బస్టాండింగ్లో ఉన్నామన్న విచక్షణ మనకి ఉంటుంది. బస్టాండింగ్కి వెళ్ళి కాయగూరలు కొనుక్కోం. బస్టాండింగ్కి ఎందుకు వెళ్తాం? బస్ ఎక్కటానికి వెళ్తాం, ఊరెక్కటానికి వెళ్తాం. మందిరానికి ఎందుకు వస్తాం? మందిరానికి ఎందుకు వస్తాం? ఆదివారం అని వచ్చేస్తామా? కాదు. దేవుని యొక్క దృష్టి నా మీద ఉండాలి. దేవుడు నన్ను కనికరించాలి. దేవుడు నా మీద జాలిపడాలి. దేవుడు నన్ను రక్షించాలి. దేవుడు నా కుటుంబాన్ని రక్షించాలి. నశించిపోతున్న ప్రజల్ని దేవుడు రక్షించాలి. నేను మందిరంలో అడుగు పెట్టడం ఒక్క మాట చెప్పాలంటే ఆయనకి ఇష్టం అవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను లోపల అడుగు పెట్టడం నా బిడ్డ వచ్చేసిందే సన్నిధికి అని ఆయన సంతోషించాలి. అలాంటి దృక్పథంతో రావాలి కావని ఏదో ఆదివారం ఓలేసేసి 7 గంటల నుంచి 10 గంటలకు అయిపోద్ది, 9 గంటలకు అయిపోద్ది, ఇంటికి వచ్చేసి పనులు చేసేసుకోవచ్చు. అలా వస్తే దానివల్ల నీకేమీ ఆశీర్వాదం దొరకదు. ఎలా వస్తుందంట? పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. పవిత్రమైన హృదయం చెప్పండి, పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. అక్కడి నుండి వస్తుంది జీవితం, భక్తి. ఇది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అక్కడే 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంది, చూడం. 1 తిమోతి 3:9, విశ్వాస మర్మము పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. ఏ మనస్సాక్షి అంటే ఇది? పవిత్రమైన మనస్సాక్షి. ఏ మనస్సాక్షి ఉండాలి? ఇందాక ఏ మనస్సాక్షి? మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షికి పవిత్రమైన మనస్సాక్షికి తేడా ఏంటి? కొంచెం మీరే ఆలోచించండి. మనందరి చేతిలో ప్రపంచం అంతా ఉంది కదా, ఏముంది? సెల్ ఫోన్. ఖాళీగా ఉన్నావు, చాలాసార్లు చూస్తూ ఉంటాను. ఏం చేస్తారు ఖాళీగా ఉంటే కొంతమంది? సెల్ ఫోన్లో ఆటలాడతారు కదా. మీకు ఇష్టమైనవి ఏవో చూస్తూ ఉంటారు కదా, యవనస్తులు ప్రత్యేకంగా. మీ సెల్ ఫోన్ ఎవరైనా చూడొచ్చా మీ ఇంట్లో వాళ్ళు? చెప్పండి ఎవరైనా జవాబు. మీ సెల్ ఫోన్కి ఒక కోడ్ ఉంటుంది కదా, ఇంట్లో వాళ్ళందరూ తెలుసా? మంచిది. నా సెల్ ఫోన్ ఎవరికన్నా తెలుసు, మన చర్చ వాళ్ళకి కూడా తెలుసు. ఇదే మనస్సాక్షి, పవిత్రం, హోలీ, పరిశుద్ధం, వ్యర్థమైనవేవి చూడను.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్.
2: మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

నిబంధన రాగాలు, నిరీక్షణ స్వరాలు, ఆధ్యాత్మిక గీతాలు, గీత రచన, స్వర రచన, పాస్టర్ కె రాజబాబు, సంగీత పర్యవేక్షణ పాస్టర్ జి రాజరత్నం, గాయనీ గాయకులు శ్రీ కె రాజుబాబు, శ్రీ కె కమలామణిబాబు, శ్రీ పి వెంకటరత్నం, శ్రీమతి ఎం సరోజినీ దేవదాస్, రికార్డింగ్ ఇంజనీర్ శ్రీ పి ఆనంద్, నిర్వహణ పి వెంకటరత్నం, సమర్పణ కె అంకం రాజు.

మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తున్నా చెల్లించిన గొప్ప దేవ, ఈ క్యాసెట్ చేసే తలంపు మాకు ఇచ్చినందుకు నీ పాదములకు ఎలా స్తుతులాలు చెల్లించుకున్నాం. ఈ క్యాసెట్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. ఈ పాటలు విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి బలపరచండి. ఈ పాటలు పలు ప్రాంతాలలో వెళ్ళి పాటలు ఆశీర్వదించే విధంగా చేస్తారని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.

యుగాలు మారిపోవచ్చు, యుగాలు దొర్లిపోవచ్చు, పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, కానీ మారనిది యేసయ్య ప్రేమ, వీడనిది మెస్సయ్య బంధం.

మనము దేవుని చిత్తములో అమర్చబడి ఉన్నాం. ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా మనం ఏమీ చేయలేము. మన యందు ఆయన చిత్తమును ప్రార్థన ద్వారానే కనుగొనగలము.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొనిగల బాబూరావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అన్నాడు కీర్తనాకారుడైన దావీదు. ఆయన ప్రేమ ఎంత మధురం, ఎంత మధురం.

ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ మూడవ క్యాసెట్ వింటున్న వారిని ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలతో నింపండి. నీ నామస్మరణలో ఉన్న శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. నీతో జీవించే జీవితం మాకు మాధుర్యం. నిన్ను ఏమని వర్ణించను? ఆనాడు కృపామయుడవై, మహోన్నతుడవై, ఈనాడు మా జీవితాలకు సర్వోన్నతుడు అయ్యావు. నీ సన్నిధిలో నిత్యము మమ్ములను నిలిపి తేజోవాసుల స్వాస్థ్యమునకు మమ్ములను సిద్ధపరచమని కోరుచున్నాను తండ్రి. ఆమేన్.

ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. ఐ డిడ్ నాట్ క్రై వెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాజ్ టేకింగ్ బ్యాప్టిజం. ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చి ఉన్నాయి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాను ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దాన్ని దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్, నేను 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా ఆఫ్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునే వాళ్ళు అనమాట. మా ఫ్రెండ్ నా పేరు సలోమి, నేను ఒక సనాతన ధర్మము మానవతా విలువలు కలిగిన గొప్ప మానవతా విలువలు కలిగిన కుటుంబం నుంచి నేను వచ్చిన్నాను. వాస్తవం చెప్పాలి అని అంటే నా యొక్క బాల్యము 1 to 4 ఇయర్స్ పేరెంట్స్తో ఉండడం జరిగింది. ఆ 1 to 4 ఇయర్స్లో నేను 4 ఇయర్స్ అంటే 4th స్టాండర్డ్ వరకు నేను నా పేరెంట్స్తో ఉండడం జరిగింది. మా యొక్క విలేజ్లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇది ఈస్టర్ ఫెస్టివల్ ఆ టైంలో, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆ టైంలో ఆ యొక్క డ్రామాలు, కల్చరల్ యాక్టివిటీస్, క్రిస్టియన్ స్కిట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఒక పపెట్ షోలో నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నేను అంటే మనకు సాధారణంగా 4th స్టాండర్డ్ వరకు అని అంటే 9 ఇయర్స్ అలా ఉంటుంది, లెస్ దాన్ 10 ఇయర్స్ లోపల. అప్పుడు ఏం విషయాలు అయితే విని ఉన్నామో అవి చాలా మన మనసులో బాగా నాటుకొని పోతాయి. అయితే ఆ పపెట్ షోలో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది, పిల్లల యొక్క పపెట్ షోలో జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీ పేరెంట్స్ చూడకపోయినా, మీ ఫ్రెండ్స్ చూడకపోయినా, టీచర్స్ ఎవరు చూడకపోయినా, వన్ గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ సీయింగ్ యూ అని చెప్పేసి అని అంటాడు. అంటే ఆయన ప్రతీది నువ్వు చేస్తున్న ప్రతి పాయింట్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, అది నీ దేవుడు చూస్తూ ఉంటాడు, ఆ దేవుడే జీసస్ అని చెప్పేసి వాళ్ళు ఆ పపెట్ షోలో అది జరిగింది. అది మొత్తం ఎంటైర్డ్ యాక్టివిటీ నాకు గుర్తులేదు కానీ, బట్ ఆ మాట నన్ను దర్శి ఆకట్టుకొని ఉన్నది. ఓకే, ఎవరు చూడకపోయినా దేవుడు అని వాడు చూస్తూ ఉంటాడు అన్నది నా మనసులో ఉండింది. తర్వాత నేను నా స్టడీస్ పరంగా నేను హాస్టల్కు మూవ్ అయినాను. 5th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు నేను చాలా చక్కగా చదువుకుంటూ, టీచర్స్ చెప్పినది చాలా చక్కగా నేర్చుకుంటూ ఆ విధంగా అన్ని క్లాసెస్లో ఫస్ట్ మార్క్స్ తీసుకొని వస్తూ, అది మంచి పేరు కలిగిన మంచి పేరు నాకు ఉండేది, టీచర్స్ కూడా బాగా రికగ్నైజ్ చేసేవాళ్ళు, మంచిగా ఉండేది. అయితే సటన్ మూమెంట్లో 9th స్టాండర్డ్ ఐ రిమెంబర్, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 2-3 దేవుణ్ణి, జీసస్ను ఆరాధించే బిడ్డలు, చాలా చక్కగా ఆరాధించే బిడ్డలు ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు చెప్పి ఉన్నారు, డీజస్ దినకరణ్ గారు, ఫస్ట్ నేను దైవ సేవకుల విషయం తెలిసిపోయినాను అని అంటే డీజస్ దినకరణ్ గారు. డీజస్ దినకరణ్ గారు ఏమని చెప్పారు, అక్కడ వాళ్ళు ఏదైనా మనకు ప్రేయర్ పాయింట్స్, మనకు బాధలు ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ మనము ఒక లెటర్ రాసి ప్రేయర్ చేయమని అన్నప్పుడు, వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక ప్రామిస్ ఇస్తారు, ఆ ప్రామిస్ మనము పదే పదే చదువుతూ ఉంటే కినా మనకు దేవుడు మన సమస్యల నుంచి విడుదల కలుగ చేస్తాడు అనేసి మా స్నేహితులు చెప్పడం వలన, సరే లెట్ మీ ట్రై, దిస్ ఇస్ అ న్యూ, నాకు ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ థింగ్స్, న్యూ యాక్టివిటీస్, తర్వాత ఇంకొకటి నన్ను అందరూ అనేది ఒక వెరైటీగా చేసి దాని యొక్క మన్ననలను పొందుకోవడము, రికగ్నిషన్ పొందుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలాంటి స్పిరిట్తో నేను మూవ్ అయ్యిన వ్యక్తిని.
అయితే నేను సరే చూద్దాము హౌ గాడ్ విల్ స్పీక్ టు మీ వాట్ దే విల్ ప్రే అని చెప్పేసి అలా అలా ఆలోచన చేసుకుని సరే లెట్ మీ రైట్ అ ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పేసి అలా ప్రేయర్ రిక్వెస్ట్ రాసినాను. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏం రాసినానో నాకైతే గుర్తులేదు, కానీ బట్ ఆ ప్రామిస్ అయితే నాకు బాగా గుర్తుంది. యెషయా ప్రవచన గ్రంథంలో యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ వస్తాడు, నువ్వు పర్వతంలో నూర్చుదువు కొండలను పొట్టువలే చేయదువు, నువ్వు నూరుపుడి మ్రానుగా నేను చేస్తూ ఉన్నాను, పురుగు వంటి యాకోబు అనే అధ్యాయం ఉంటుంది కదండి. ఆ మాట నాకు పంపించినప్పుడు నాకు బైబిల్ చాలా అర్థమయ్యేది కాదు, చక్కగా తెలుసుకునేది. పర్వతంలో నూర్చడము అని అంటే ఎట్లా నూడుస్తాము, చీపురు పట్టుకొని నేను ఊడుస్తానా, కొండలను పొట్టువలే చేస్తాను అని అంటే గొడ్డలు తీసుకొని నరుకుతానా, ఏంటి వాట్ ఈస్ దిస్ మీనింగ్ అని చెప్పేసి అలా అని అనుకున్నాను. ఒక టీచర్ ఉన్నారు మాకు, డ్రిల్ టీచరు, దేవుణ్ణి తెలుసుకున్న సిస్టర్ టీచరు. ఆవిని అడిగితే ఏమే నీకు ఇంత మంచి వాగ్దానం వచ్చింది అనేసి మా సిస్టర్ మా మేడం అన్నారు. అప్పుడు ఏంటో వాగ్దానం అంటే ఏమో తెలియదు, కానీ బట్ ఐ వాస్ రీడింగ్ దట్ ఎవ్రీడే దట్ ప్రామిస్. కానీ ట్రిమెండస్ ఆ వాగ్దానము, పర్వతంలో నూర్చుదువు అంటే కొండలాంటి సమస్యలను, కొండలను పొట్టువలే చేయదు అనే సమస్యలు, ఆ యొక్క విషయాలు జరిగిన తర్వాత చాలా కాలానికి నేను రికగ్నైజ్ అయ్యాను. ఓ, పర్వతం అంటే ఈ సమస్యను పర్వతంలాగా ట్రీట్ చేసిన, నేను వాటిని నూరుస్తాను, కొండలను పొట్టువలే చేస్తాను. అది నా ఫస్ట్ ఎన్కౌంటర్ బై వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవునితో నేను నడుస్తూ ఉన్నాను, దేవుని ప్రణాళికలో ఉన్నాను అనేది అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ అని నేను చెప్పగలుగుతాను. అయితే మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నప్పుడు ఇట్లా ప్రేయర్స్ చే, వాళ్ళు ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు, మనం ప్రేయర్స్ చేయించుకోవచ్చు అని చెప్పేసి అని అన్నప్పుడు, మనము అంటే మనం వారితో ప్రార్థన చేపించుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా వారికి మనం ఆఫరింగ్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అలా నేను మనీ ఆర్డర్, అప్పట్లో మనీ ఆర్డర్, నేను హాస్టల్లో ఉండటం వల్ల మనీ ఆర్డర్ చేసిన తర్వాత నాకు వచ్చిన వాగ్దానము, అసలు నిన్ను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచును అని అన్నాను అనేసి ఆ వాగ్దానం వచ్చినది. ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడము నేను చూసి ఉన్నాను. అసలు నా యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్లో నేను నా తల్లిగారిని నేను కోల్పోవడం జరిగింది. ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను, ఇట్లా మా మదర్ చనిపోయినారు, ప్రభును చనిపోయిన తర్వాత నేను మా మదర్ను చూసేసి వచ్చి ఎగ్జామ్స్ రాసి ఉన్నాను. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ నాది. అలాంటప్పుడు టాప్ 10 ర్యాంక్స్లో నేను ఉండడం అనేది ఆయన కృపనే, నిజంగా ఆయన కృపనే. నా యొక్క మార్క్స్ లిస్ట్ వచ్చిన తర్వాత మా టీచర్స్ అందరు చూసి ఎంఐ సో అండ్ సో సబ్జెక్ట్స్లో షీ విల్ బీ ఫస్ట్ ర్యాంక్ అండ్ వాట్ అబౌట్ అదర్స్ సబ్జెక్ట్స్ అనేసి టీచర్స్ వచ్చేసి వెంటనే నా మార్క్స్ లిస్ట్ అవంతా చూసిన తర్వాత చాలా సంతోషించినారు. నాకు అవన్నీ పెద్దగా అంటే ఇది ఏదో సంథింగ్ ఐఎమ్ ఇన్ ది సమ్ అదర్ ట్రాక్ అనేదిగా నాకు తెలియలేదు. అయితే తర్వాత నేను హాస్టల్ నా యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ నుంచి మరి డిగ్రీ అండ్ నాకు కెరియర్ మామూలుగా పీజీ వరకు నేను చదువుతున్న చదువుల్లో నాకు మా మదర్కు అంటే అటాచ్మెంట్స్ పెద్దగా లేవు. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండటం వల్ల అంత పెద్ద నాకు సిబ్లింగ్స్తో కూడా నేను పెద్దగా అటాచ్మెంట్స్ లేవు. ఎవరైనా నాకు అటాచ్మెంట్ ఉన్నారు అంటే నా ఫ్రెండ్స్, నా బుక్స్, నేను నా కల్చరల్ యాక్టివిటీస్ అలా ఉండేదాన్ని. అన్నిట్లో ఏ దాంట్లో నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేది దాని కొరకు ప్రయత్నించేదాన్ని అలా ఉండేదాన్ని. అయితే సడన్గా నా యొక్క డిగ్రీ నేను కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయినప్పుడు నా స్నేహితులు, అప్పుడు నేను అప్పటి వరకు హాస్టల్లో ఉన్న నేను తర్వాత డే స్కాలర్గా మారడం జరిగింది. నా ఫ్రెండ్స్ మిగతా ఫోర్ మెంబర్స్ వచ్చేసి వాళ్ళు హాస్టల్లో ఉండడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడము, చదువుకోవడము, అలా గ్రూప్ డిస్కషన్స్ అలా చేస్తూ ఉండేదాన్ని. అయితే 5 మెంబర్స్ ఉండేవాళ్ళము. 5 మెంబర్స్ ఒక సిస్టమ్ను మేము ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. ఎవ్రీ థర్స్డే పలానా చోటుకి వెళ్ళాలి, పలానా చూడాలి, చేయాలి, ఇది చేసిన తర్వాత వీ కెన్ డూ అదర్ థింగ్స్, దెన్ వీల్ గెట్ గుడ్ ర్యాంక్ అన్నట్లుగా మేము అలా ఉండేవాళ్ళము. అయితే సడన్గా నా యొక్క స్నేహితురాలు ఒక అమ్మాయి, షీఈస్ ఫ్రమ్ గుత్తిశాల, మీకు అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది. తను అక్కడ చాలా బాగా జరుగుతాయంట, చాలా ప్రేయర్స్ అందరు మా ఊరంతా కదులుతుంది ఆ యొక్క ప్రేయర్స్లో, చాలా బాగుంటుంది, ఇక్కడ ఏదైనా ఉంటే వెళ్దామని ఆశపడుతున్నాను అనేసి మా ఫ్రెండ్ అలా చెప్పడం వలన, అవునా వెళ్దామా, సరే నాకు పర్మిషన్ వస్తుందో రాదో తెలియదు నాకు అన్నట్లుగా నేను అనుకున్నాను. అయితే తన దగ్గరికి వెళ్ళి నా తర్వాత ఎందుకో నాకు చాలా లైకింగ్ అనిపించింది ఆ అమ్మాయితో మాట్లాడడము. సరే నేను
తనతో క్లోజ్నెస్ వచ్చింది. మేము 5 మెంబర్స్ము. హోసన్న మందిరం అయితే చాలా బాగుంటుంది, అక్కడ సాంగ్స్ చాలా బాగుంటాయి, షెల్ వి గో అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అలా చెప్పి ఉన్నారు. సరే అనేసి నేను గ్రూప్ స్టడీ గ్రూప్ డిస్కషన్స్కి నేను వెళ్తున్నాను అనేసి ఇంట్లో పర్మిషన్ తీసుకొని నేను రావడం జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా అట్రాక్షన్ ఏంటి అని అంటే మ్యూజిక్. అక్కడ పాస్టర్ గారు వచ్చేసి కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నారు, పియానో ప్లే చేస్తూ ఉన్నారు. అన్ని ఆ మ్యూజిక్ సిస్టమ్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఆ సమయంలో నేను మందిరంలో కూర్చొని ఉన్నాను. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయి ఉన్నారు, ముందు పోయి కూర్చున్నారు. వాళ్ళ కోసం నేను లేట్గా వెళ్ళాను. లేట్గా వెళ్ళేసి లాస్ట్లో కూర్చున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే చదువు బైబిల్ ఎలా తీసి ఎక్కడ ఏ చాప్టర్ ఉంటుందో కూడా తెలియని వాళ్ళు నా పక్కన కూర్చొని ఉన్నారు. నేను వారి మధ్యలో కూర్చొని ఉన్నాను. ఇది సమ్మర్, ఇంకా సమ్మర్ టైం అన్నమాట, ఏప్రిల్. ఆ టైంలో ఇంకా బాగా ఫ్యాన్ గాలి కోసం అనేసి నేను ఎదురు చూస్తూ అట్లా ఇట్లా చూస్తున్నాను. వర్షిప్ జరుగుతుంది. వర్షిప్ జరుగుతూ ఉంటే పాస్టర్ ఎక్కడో ఉన్నారు అక్కడ. నేను కార్నర్లో ఉన్నాను. అయితే కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అన్నోన్ టంగ్స్ మాట్లాడుతూ ప్రైజ్ జీసస్. అసలు వాళ్ళకి బైబిల్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, ఎటు సైడ్ ఇండెక్స్ ఉంటుందో తెలియదు. అలాంటి వాళ్ళు గ్లోరీ టు జీసస్ అనేసి ఇంగ్లీష్ వర్డ్స్ పాడడం పలకడము, ఇంకా తమిళ్ కన్నడ వర్డ్స్ కూడా వాళ్ళు పలకడం వలన నేను వాళ్ళకెళ్ళి చూస్తూ ఉన్నాను. అందరిని ఇలా చూస్తూ వస్తూ ఉన్నప్పుడు సేవకుడు నన్నే చూస్తూ ఉన్నట్టుగాను కళ్ళుమూయి సనగకు అనేసి అలా మాట్లాడడము, అది నాకు ఫస్ట్ దేవుడు నన్ను హెచ్చరించడము. తర్వాత నన్ను కాదులే, ఇంతమందిలో నన్నే అంటున్నాడా దేవుడు, నన్నే చూస్తున్నాడా పాస్టర్, ఊరికే క్యాజువల్గా అంటూ ఉన్నారులే అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత జరిగిన విషయం ఏంటి అని అంటే, ఇంకా తర్వాత ఎందుకో నాకు తెలియలేదు, బట్ నేను వెళ్తూ ఉన్నానా చర్చికి అనేసి అనుకున్నాను, వెళ్ళను అని అనుకున్నాను. కానీ బట్ సమ్వేర్ సంగీతం అంటే ఇష్టం కాబట్టి ఒక నెలకు ఒకసారైనా కానీ గ్రూప్ డిస్కషన్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళొచ్చు అన్నట్లుగా అలా ఆలోచన చేసుకుంటూ నేను వచ్చి ఉన్నాను. అయితే జరిగిన విషయం ఏంటంటే, 2 వీక్స్ మా ఫ్రెండ్స్ వచ్చారు, 4 మెంబర్స్ వచ్చారు. నేను 2 వీక్స్ వెళ్ళలేదు. 3rd వీక్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు నాతోనే మాట్లాడినట్లుగాను, నేను అసలు నాలో ఉన్న ఒంటరితనము, అంతవరకు ప్రతి విషయంలో ఒక అగ్రెసివ్నెస్, ఏదైనా ఒక మనిషి నా దగ్గరకు వచ్చి అయ్యో ఇట్లా అయిపోయింది, ఇలా ఉంది సలోమి అనేసానంటే, వై కాంట్ యూ థింక్ లైక్ దిస్ అనేసి అట్లా పాజిటివ్ వేస్గా నేను చెప్పే అలాంటి నాకు నేనే ఒక పిటినెస్ అనేది నాకు అనిపించింది. ఆ సమయంలో నాకు ఎవ్వరూ లేరు అన్నట్లుగా ఆ 3rd సండే నేను వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడడం అనేది నాకు దేవుడు ఆటోమేటిక్గా ఆయన నేర్పించిన, ఆయన మీద ఆనుకోవడం అనేది నేను ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయినాను. ఇంకా తర్వాత నుంచి ఏది ఏమైనప్పటికీ ఎలా అయినా కానీ ఎన్ని అబద్ధాలైనా చెప్పైనా కానీ నేను ఈ మందిరానికి రావాలి అని చెప్పేసి అని అనుకున్నాను. తర్వాత సరే ఇంకా మనకు పరిజ్ఞానం లేదు, దైవిక జ్ఞానం తెలియదు ఎలా ఉండాలో, ఒకవేళ తప్పులు చేస్తే పడిపోతారేమో. అప్పటికి బాప్తిస్మాల కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. సరే చర్చికి వెళ్ళడం మాత్రం సరిపోతుంది అని చెప్పేసి అట్లా అనుకున్నాను. నా స్టడీస్ అప్పుడు నేను ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి ప్రోడక్ట్స్ నేను డెవలప్ చేయాలి, ఏదైనా ఒక సైంటిస్ట్ లాంటి వర్క్ నేను చేయాలి అనేది నాకు చాలా ఆసక్తి. అలానే నా కెరీర్ కూడా అలానే స్టార్ట్ అయ్యింది, అలానే ఉండినాను. అయితే దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆయన నన్ను చూస్ చేసుకున్నాడు అనేది నేను చాలా లేటుగా తెలుసుకొని ఉన్నాను. ఆయనను ఎప్పుడైతే తెలుసుకొని ఉన్నానో అప్పటి నుంచి ఆయన నన్ను మరలా లోకంలోనికి తీసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా. అయితే జరిగిన విషయం ఏంటి అని అంటే, మా ఫ్రెండ్స్ చాలా ఇన్స్పైర్ అయిపోయేసి లెట్ మీ టేక్ ద బాప్టిజం అని చెప్పేసి వాళ్ళు బాప్తిస్మాలు తీసుకొని ఉన్నారు. తర్వాత వాళ్ళ మా కాలేజ్ స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము మా ఇంట్లోకి వెళ్తే మేము చర్చికి వెళ్తామో లేదో తెలియదు అని అన్నారు. అలా అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంకా నేను కూడా అలా వెళ్ళాను కదా, నా పరిస్థితి ఎలా ఉంటుందో, బాప్తిజం తీసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పేసి నేను కొంచెం రిజెక్ట్ చేసుకుని, దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు కానీ బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్. ఇఫ్ గాడ్ టెల్స్ దెన్ డెఫినెట్లీ ఐ షుడ్ ఒబే ఆర్ నాట్. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు ఒబే, వాట్ ఈస్ ద నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ అన్నట్లుగా ప్రతి విషయంలో ఒకలాంటి క్వశ్చన్ మార్క్ వేసుకుంటూనే వచ్చానని. దేవుడు ఒక మాట చెప్తే కింద దానికి లోబడేదాన్ని కాదు, కాకపోతే మా పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుంటూ అలా వచ్చేదాన్ని. ఓకే నా సమస్య ఇదింది ప్రభా, నాకు కృపదయచేయి అనేసి అట్లా అని అంటున్నాను. చాలా మంది ఈ భాషలు మాట్లాడుతూ ఉన్న వారిని చూసి నేను చాలా వింతగా ఫీల్ అయ్యున్నాను. అయితే దేవుడు నన్ను దర్శించి ఉన్నాడు. మొదటిగా నేను రక్షణ బాప్తిసం తీసుకోకముందుకే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించడం అనేది
చాలా ట్రిమెండస్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పగలుగుతాను. అది ఎలా అంటే, ఒకరోజు మేము ఆల్ నైట్ ప్రేయర్కు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడం కూడా చాలా రెస్ట్రిక్షన్స్తో నేను వెళ్ళినాను. ఏది ఏమైనప్పటికీ వెళ్ళాల్సిందే అన్నట్లుగా నేను, సరే తర్వాత ఏం జరిగినా కూడా ఐ విల్ టేక్ ద చార్జ్ అని చెప్పేసి అలా వెళ్ళి ఉన్నాను. వెళ్ళి ఉన్నప్పుడు ఆ ముందు రోజు వరకు నాకు జరిగిన విషయం ఏంటంటే, నా పండు చాలా పెయిన్గా ఉంటుంది. అసలు ఇలా బ్రష్ ఇక్కడ ఇట్ సైడ్ బ్రష్ చేసేదాన్నే కాదు, ఇట్ సైడ్ మాత్రమే బ్రష్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అలా ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు, దైవ సేవకుడు వర్షిప్ లీడ్ చేస్తూ వస్తున్నాడు. లీడ్ చేస్తూ ఉన్నప్పుడు నేను వచ్చేసి నేను కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నీకు స్తోత్రములు, వీళ్ళందరూ ఇంతగా ప్రార్థన కన్నీరు గాడ్చి ఆనందిస్తున్న ఆత్మలో ఆనందిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంతోషిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అప్పటికి నాకు పాటలు ఏమి రావు, ఒక సాంగ్ మాత్రము ఆ సమయంలో ఒక ఆ పల్లవి మాత్రమే నాకు తెలుసు, అది ఏ

గణనీయము. ఆ పాట అది ఒక్క పల్లవి ఆ ఎంటైర్ వర్షిప్ లో అది నేర్చుకుని ఉన్నాను. ఆ పాట మాత్రము అది ఆ పల్లవి నేర్చుకుని పాడుతూ ఉన్నాను, నేను కూడా పరవశిస్తూ ఉన్నాను. అంతే, ఆల్ ఆఫ్ సడన్ సమ్ వన్ కేమ్ అండ్ టచ్డ్ మీ. అప్పుడు నా యొక్క బాడీలో ఉండేది, నాకు మామూలుగా అంటే నాది నా బాడీ హీట్ బాడీ అలాంటిది, నాకు సడన్ గా ఒక లాంటి టెంపరేచర్ నాలోనికి రావడం జరిగింది. చల్లంటి ఒక చల్లని స్పర్శ అనేది నేను అనుభవించి ఉన్నాను. అది ఫస్ట్ ఎన్కౌంటర్. తర్వాత ఇంకా నేను డిసైడ్ అయిపోయినాను, దేవా బ్రతుకుతే నీ కొరకే బ్రతకాలి నేను. నేను ఎంతగైనా బయట కనపడకపోయినా నేను మాత్రం నీతోనే ఉడంబడిక చేసుకుంటూ ఉన్నాను, నువ్వే నడిపించు అని చెప్పేసి అని అనుకున్నాను. అయినా అప్పటికీ నేను బాప్తిసం తీసుకోవడానికి చాలా సిద్ధపడి ఉన్నాను, కానీ చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాను కాబట్టి చాలా వరకు నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉన్నాను. 2006 జూన్ 10 బాప్తిసం తీసుకోవడానికి దేవుడు మార్గం సరళం చేసి ఉన్నాడు. ఆ దినమున దేవుడు నాతో మాట్లాడాను. ఆ ఉదయకాల సమయం అంతా నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను, ప్రభువా ఒక వివాహం అయితే మన యొక్క లైఫ్ హస్బెండ్తో వారి కుటుంబంతో ఎలా జీవిస్తామో, నేను దేవునితో నేను నీ ఇంటిలోనికి వస్తున్నాను, నీ బిడ్డగా నేను పిలువబడుతూ ఉన్నాను, ఇక నో మోర్ నాకు ఇంకా లోకంతో నాకు సంబంధం లేదు, నువ్వు ఏమి చేసినా ఇంకా నీతోనే ఫలించినా ఎండిపోయినా మహావృక్షంగా మార్చబడినా ఏ విధంగా ఉన్నా కూడా అది నీతోనే, నీతోనే నా జీవితం, నువ్వు నిజమైన ద్రాక్షావల్లి కదా, తీగను నేను కదా అని చెప్పేసి నేను దేవునితో అలా బాగా ప్రార్థన చేసుకున్నాను. ఉదయకాలం నుంచి తెల్ల తెల్లవారు వరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రార్థనలోనే ఉన్నాము. అయితే దేవుడు నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ యూత్ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు డైమెన్షన్సే వేరుగా ఉంటాయి, అట్రాక్షన్సే వేరుగా ఉంటాయి, ఇతరుల మాటలు కూడా మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరికి చాలా వరకు ఈ ప్లాట్ఫామ్ మీద వాచ్ చేస్తూ ఉన్న వారికి, వింటూ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి సమ్వేర్ సంథింగ్ సమ్ వర్డ్ సమ్ థింగ్స్ సమ్ థింగ్స్ కానీ పర్సన్స్ కానీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఉంటుంది. బట్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, అయ్యా నేను నీతో వస్తున్నాను, నీ ఇంటిలోనికి నేను వస్తున్నాను, హౌ యూ విల్ బి లీడింగ్ మీ. ఐ ఆస్క్ గాడ్. I did not cry it when I was getting married, but I cried when I was taking baptism. Pravanu nannu ela nadipistavu ani cheppesi nenu devunni adiginappudu devudu natho maatladina maata, sevakudu maatladutu unnadu adi ade maata, sevakuni swaramu naa chevulo nenu mundugane vintunnanu. Worship Christu prema nundi edabapu vaadevaru, Christu mee pakshamana undaga meeku virodhi evadu, erparchabadina vaari meeda neram moopu vaadevadu. ఈ విధంగా దేవుడు రోమాపత్రిక 8 ఆ అధ్యాయం అంతా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చీరలేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నా పేరు సలోమిగా మార్చబడింది. యాక్చువల్గా నాకు మా నేను స్కూల్లో చదివేటప్పుడు కూడా నాకు ఎందుకో అది అంటే సలోమియా కూడా ఒక వన్ ఆఫ్ ది ఎవాంజలిస్ట్ అనేసి నాకు తెలుసు. తర్వాత ఇప్పుడైతే ఇప్పుడున్న జ్ఞానంతో నేను చెప్పగలుగుతూ ఉన్నాను. అలా నేను ప్రార్థన చేసుకొని మొత్తానికి బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. నువ్వు ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను వెళ్తూ ఉన్నాను, ఇంటికి వెళ్తున్నాను. దగ్గరగా 3 మా ఇంటికి చర్చ్కి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. 4:30 నేను బాప్తిసం తీసుకున్నాను. 4:35 నాది డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. 2 నా వెనకాల రావడం అనేది నేను చూసి ఉన్నాను. ఎగ్జాక్ట్గా నేను ఇంటికి ఆ రూట్లో మామూలుగా ఒకరు సింగిల్గా పోరు, ఇంకా జనాలు కూడా ఇంకా అప్పటికి మా కాలనీలో ఇంకా రోడ్డు సరిగ్గా లేదు, కొంచెం చెట్లు అంతా కొంచెం రిమోట్ ఏరియా లాగా ఉంటుంది. అలాంటిది నేను ఒక్కదాన్ని నేను నడుచుకుంటూ వెళ్ళాను. నేను నాతో పాటు ఇద్దరు దేవదూతలు నాతో పాటు రావడం జరిగింది. సరిగ్గా నేను మా ఇంట్లో గేటు తీసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వెలుగు అనేది నేను చూడలేదు. అంతవరకు నాతో సమ్వేర్ సమ్వన్ కమింగ్ విత్ మీ అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత నేను ఇట్లా నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యున్నాను అనేసి మా సేవకులకు చెప్పి ఉన్నప్పుడు ఏంజల్స్ వచ్చి ఉన్నారు నీతో అని చెప్పి అలా చెప్పి ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే జరిగిన సందర్భం ఏంటి అని అంటే అవంతా దేవుడితో నడిచిన సందర్భాలు, దేవుడు నాతో ఉన్న సందర్భాలు ఇవంతా చాలా బాగా అనిపించింది. చదువుకుంటున్నప్పుడు కూడా దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించి రాయబోయే ఎగ్జామ్స్లో కూడా ప్రభు రేపు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుణ్ణి అడిగి ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఇదంతా స్టడీస్ అయిపోయిన తర్వాత
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను సిద్ధపడుతూ ఉన్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని అడగలేదు, ఎందుకంటే మా నాన్నగారు ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి సంథింగ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేసి ఉన్నారు. అలా చెప్తూ ఉండడం వల్ల నేను కూడా గవర్నమెంట్ జాబ్స్కు చాలా ప్రిపేర్ అయినాను. అంతవరకు దేవుడు నాతో నడిచినాడు, నేను దేవునితో నడిచిన్నాను. ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నానో, ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చిందండి. అంటే నాకు, నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, అది సాతాను ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. ఇంకా నాకు చాలా దేవుడు ఇంతగా నాతో నడుస్తూ ఉన్నప్పుడు, నేను దేవుని ఇంతగా అడుగుతూ ఉన్నప్పుడు, ఈ యొక్క ఉద్యోగ విషయంలో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ రావడం ఏంటి అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఇంకా దేవునికి దూరం డిపార్ట్ అవుతూ ఉన్నాను. దేవుడు నేను, దేవుడు ఎలా నడిచి ఉన్నామో, నేను దేవునితో మాట్లాడేదాన్ని, ప్రభా ఐఎమ్ గోయింగ్ టు బై దిస్, షుడ్ ఐ బై ఆర్ నాట్, ఇస్ దిస్ యూస్ఫుల్ ఫర్ మీ. ఒకవేళ కొన్ని ఫోర్స్ఫుల్గా కొన్న వస్తువులు కూడా నేను వాడని దినాలు కూడా ఉన్నాయి. అలా దేవునితో నడిచిన నేను ఇక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగం తెచ్చుకునే విషయంకి వచ్చేసరికి నేను దేవునికి దూరం అయ్యాను. నాకు ఎటు మ్యాథమెటిక్స్ నేను మంచిగా చేస్తాను, మంచి ఇప్పటికీ నాకు మంచి రికార్డ్స్ ఉన్నాయి, అందుకోసం అనేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్. అలా కాన్ఫిడెన్స్తో టాప్ అన్ని ఎగ్జామ్స్ బాగా నేను ఫస్ట్ నేను కష్టపడితేనే కదా దేవుడు కూడా అనుగ్రహిస్తాడు అన్నట్లుగా నేను అనుకునేదాన్ని. అలా అనుకుని నేను చాలా, ఒక రకంగా చెప్పాలి అని అంటే 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్, నేను దేవుని అడిగినాను, ప్రభా నాకు తెలియచేయి, నువ్వు నాకు నేర్పించు, ఎలా చదువుకోవాలో, ఎలా నడుచు, ఏమేమి చదువుకోవాలో కూడా నాకు తెలియచేయి అని చెప్పేసి అలా మెటీరియల్ తీసుకొని చదువుకుని ఉన్నాను. చదువుకోవడం వలన టాప్ మార్క్స్ వచ్చినాయి, కానీ అయితే 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్స్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా ప్రతిదీ నేను రాస్తున్న ప్రతి ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్లో వస్తూ ఉన్నాను, బట్ ఐ వాజ్ ఫెయిలింగ్ 1 or 2 మార్క్స్, అంటే అక్కడ క్లియర్ అవ్వకపోవడం జరుగుతుంది. దానివల్ల నేను దేవునికి దూరం అయ్యాను. దేవునికి ఎలా దూరం అయ్యానంటే పైకి మాత్రం భక్తి జీవితం చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే దేవుడు, ఇంకా నేను ఏం ప్రార్థన చేసినా నాకు నచ్చినది, నేను అడిగినది దేవుడు నాకు అయ్యనప్పుడు ఇంకా నేను ఏమి ఏ విషయం అడగమంటావు అనే క్వశ్చన్ నాలో వచ్చింది. అలా వచ్చినప్పుడు నేను ఇంకా నేను ప్రభువా నేను ఇంత కష్టపడి ఉన్నాను, దానికి తగిన ప్రతిఫలం ఇవ్వు అన్నట్లుగా నా ప్రార్థన అలా స్టార్ట్ అయినది. చాలా వరకు నేను ఎగ్జామ్స్ రాసి ఉన్నాను, చాలా ఇంకా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్, ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. అలా చదువుతూ 0.25 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టేసేసి నేను దాంట్లో క్వాలిఫై కాలేదు, నా మార్క్స్ రాలేదు అని చెప్పేసి ఇంకా అక్కడికి ఆగిపోయింది. ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయినాను, ఇంత దూరం అయిపోయినాను. ఇంకా దేవుడు నన్ను చూస్తే దేవునికి నేను ఇష్టం లేనేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అలా అనేసి ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి నేను పక్కన పెట్టేసి ఇంకా ప్రైవేట్ జాబ్స్లో నేను ప్రిపేర్ అవ్వాలి, జావా అంటే నాకు చాలా ఇష్టము, టెక్నాలజీ నేను అప్లికేషన్స్, కొన్ని అప్లికేషన్ పర్సనల్గా అప్లికేషన్స్ నేను డెవలప్ చేసుకొని ఉన్నాను. దానిని బట్టి ఇంకా సరే ఐటీలోనే ఇంకా మనం లీడ్ అవ్వాలి, ఇంకా తప్పదు మనం సర్వైవ్ అవ్వాలి కదా, దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ బట్ నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నేను ఐటీ ఫీల్డ్లో ఇంకా కంప్లీట్గా నేను దాని మీదనే ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఐటీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కూడా నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. మా ఫ్రెండ్స్ అప్పటికే నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది, మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునే వాళ్ళు అనమాట. మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి, ఎందుకంటే వాళ్ళు నాలాగా కెరీర్ బ్రేక్ తీసుకోలేదు, ఎందుకంటే నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడుతూ ఉన్నాయి అంటే నోటిఫికేషన్ పడుతుంది అని అంటే జాబ్ మానేసేసి వచ్చేసి లేదంటే లీవ్ పెట్టుకొని ఇలా ప్రిపేర్ అయ్యేతో వచ్చేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ అదే కంపెనీలలో కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళ సాలరీస్ ఇంక్రిమెంట్ అవ్వడము, కంపెనీ స్విచ్ అవ్వడం వల్ల మంచి సాలరీస్ వచ్చినాయి. అయినా ఇంకా నేను కంపల్సరిగా నేను ఇక్కడే నిలదొక్కుకోవాలి, ఇంకా వేరే ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ ఏం దేవుడు ఇవ్వట్లేదు, ఇంకా నేనేం చేయను అని చెప్పేసి అలా అనుకుంటూ ఉన్నాను. ఇక నేనైతే నేను వెళ్తున్న ఫెలోషిప్లో దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, కానీ ఏదైనా జాబ్స్ వస్తూ ఉన్నాయి వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నా హృదయంలో
చాలా వేదన కలుగుతూ వస్తూ ఉండేది. అంటే ఇదంతా మీకు ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కంఫర్ట్ చేసి ఉన్నాడు అనే దానికి నేను ఇంత వివరణ ఇస్తూ ఉన్నాను. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ని వదిలేసి ప్రైవేట్ జాబ్స్లో ఎప్పుడైతే వచ్చి ఉన్నానో, నా శాలరీని చూసేసి మా ఫ్రెండ్స్ ఈ పిల్ల ఇలా వెళ్ళింది అలా వెళ్ళింది అందుకే దీని శాలరీ ఇలా ఉంది అని చెప్పేసి, ఇంకా వీఆర్ గెటింగ్ మ్యారీడ్, వెన్ షీ విల్ గెట్ మ్యారీడ్, వెన్ షీ విల్ బి స్టేబుల్ ఇన్ హర్ లైఫ్, ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుతుంది, అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ ఆన్ సైట్కు వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చాయి, నేను జస్ట్ అరగెట్రం అంటే ఐటీ సెక్టర్లోనికి ఎంటర్ అయి ఉన్నాను, ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, ఇంకా నా పర్ఫార్మెన్స్, నా ఎక్స్పీరియన్స్, స్టెబిలిటీ అన్నీ క్రాస్ చెక్ చేస్తారు. అయితే సగం మధ్యలో ఉన్నప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి ఆన్ సైట్కి వెళ్ళడానికి. తర్వాత ఇంట్లో పరిస్థితులను బట్టి నేను ఆగిపోవడము, అంటే నా డిజైర్ అనమాట సంథింగ్ గ్రేట్ అని అని అనిపించుకోవడం అనేది నాకు ఆశ ఉండేది. ఇంకా ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. దానివల్ల నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నాను, సేవకులకు సహకారంగాను దేవుని దైవ సేవకులను వెంబడించడం అనేది నా లైఫ్ స్టైల్ అలా ఉండేది. అయితే లోపల మాత్రము ఇతరుల గురించి నేను భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని, కానీ బట్ ఐ వాజ్ నాట్ ప్రేయింగ్ ఫర్ మై సెల్ఫ్. నా అసలు నా లైఫ్ ఏంటి, ఈ దేవుడు నాకు అడిగినది నాకేం ఇవ్వలేదు. ఒకనొక సందర్భంలో తీర దగ్గరకు వచ్చింది, అది ఇంకా ఆర్డర్స్ ఆఫ్, అది ఏమంటారు, గవర్నమెంట్ ఆర్డర్స్ రావాల్సింది, రాలేదు, అది హోల్డ్లో ఉంది, అది ఇప్పటికీ హోల్డ్లో ఉంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. అయితే దేవుడు నన్ను హెచ్చరిస్తాను, ఆత్మ నార్పకుడి, ఇలా మాట్లాడుతున్నావు, అలా చేస్తున్నావు, నేను ఎలా బ్రతకాలి ప్రభువా, నాకు అడిగినది ఇప్పుడు చూడి, ఆశ నీ ఆశ భంగం కానేరదు అంటావు, మరి తర్వాత నీ కోరికని సిద్ధింపచేసి సిద్ధింపచేస్తాను అంటావు, నీ మనోభిష్టమును సిద్ధింపచేస్తాను, కలగచేస్తాను అని అంటున్నావు, బట్ వై యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ మై డిజైర్ అనేది నాకు ఒకలాంటి వాగ్విధానం దేవునితో ఉండేది. మిగతా విషయాలలో దేవా ఈ విషయంలో నేను వెళ్తున్నాను, వెళ్ళొచ్చా పోవచ్చా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు, కానీ ఈ జాబ్ విషయంలో నాకు దేవుడు ఇవ్వలేదని చెప్పేసి ఒకలాంటి ఒక కార్నర్, ఒక బిట్రేయల్ కార్నర్ అనేది నాలో ఉండేది. అలా ఉన్నప్పుడు నేను దేవునితో అంటే 70% దేవునిలో ఉంటే 30% నాకు సాడ్నెస్ అనేది ఉండేది. నా ముఖం చూస్తానే చాలా వరకు ఏదో ఈ అమ్మాయి కోల్పోయింది, యవనస్త్రాలు ఎండుకొని ఇలా ఉండడం ఏంది, ఏదో సంథింగ్, నా సేవకులు కూడా అలానే అనుకునే వాళ్ళు నన్ను చూసి ఉన్నప్పుడు, ఏదో సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్, సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్ అని చెప్పేసి అలా అనుకునే వాళ్ళు. ఎవరేమనుకున్నా నా బాధ నాకు తెలుసు, కానీ అందరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను అలా అనుకుంటూ, అలా అనుకుని అలా నా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చినాను. అయితే సరిగ్గా 2016 అప్పటికి నేను బాప్తిజం తీసుకున్న తర్వాత, సారీ ఈ విషయం చెప్పలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఎలా పొందుకొని ఉన్నాను. ఒకరోజు అందరం కూర్చొని పిల్లలం అందరం క్యారమ్ బోర్డు ఆడుతూ ఉన్నాము, ఎందుకు నాకు బైబిల్ చదవాలా అనేసి నాకు ఆత్మ ప్రేరేపణ వస్తుంటే చదువుతూ వస్తూ ఉన్నాను. అప్పటికి ఇంకా గాస్పల్స్ చదివేసినాను, అపోస్తల కార్యములు స్టార్ట్, ఇంకా అక్కడికి వచ్చేసినాను. అలా చదువుతున్నప్పుడు క్యారమ్ బోర్డు ఆడకుండా నేను టెరెస్ పైకి పోయి కూర్చొని ప్రార్థన, ఇంకా అపోస్తల కార్యములు చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా సౌలు పౌలుగా ఎలా మార్చబడి ఉన్నారో ఆ టయానికి నేను దేవుని సన్నిధిలోనికి సరెండర్ అయిపోయినా, నన్ను నేను సరెండర్ అయిపోయినప్పుడు ప్రభా నేను పాపిని, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అంటున్నాను, ఆత్మాభిషేకం నాకు కావాలి ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి నాకు తెలియకుండానే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అది 3:30 ఆ టైంలో నేను అలా పైన టెర్రస్ పైన కూర్చొని, ఏమి ఓపెన్ ప్లేస్ అనమాట, కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, మోకరించి ప్రార్థన చేస్తున్నాను, నాకు తెలియలేదు. ఆత్మాభిషేకంతో నేను నింపబడి ఉన్నాను, నా మోకాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియలేదు, నా మోకాళ్ళు ఆ స్కిన్ అంతా టేర్ అవ్వడము, రక్తం కారుతూ ఉండడం అని అవన్నీ నేను చూడలేదు, అవన్నీ నాకు పెయిన్గా కూడా లేదు. అది ఫస్ట్ నేను పరిశుద్ధాత్మ బాప్తిసం మొదటగా బాప్తిసం తీసుకున్నాను, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసము అతి త్వరితంలోనే పొందుకున్నాను. అగ్నిలో అభిషేకము, పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిసం తీసుకోవడము నాకు 2016 అక్టోబర్ 2 ఒక దైవ సేవకుడు ఇక్కడ అంటే మా చర్చిలోనే, అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా, ఈరోజు మనము అపోస్తులుల కూటముగా మనం ఈరోజు కండక్ట్ చేసుకుందాము అని చెప్పేసి చెప్పినప్పుడు, హౌ ఇట్ విల్ బి, అపోస్తులు ఇంటింట రొట్టె విడిచిన్నారు, పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ ఖండిస్తూ ఈ విధంగా నడిపించి ఉన్నారు కదా, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు చర్చికి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గరగా 30-40 people ఉన్నాము.
అందరం ప్రార్థన చేస్తున్నాము. ఆయన భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ అభిషేకంతో వర్షిప్ చేస్తూ ఉన్నారు. నాకు తెలియలేదు, దగ్గర దగ్గరగా 40 మినిట్స్ టంగ్స్లో ఎప్పుడు ప్రేయర్ చేయని కొత్త భాషలు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఇక అప్పటి నుంచి ప్రభువా నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనే నిన్ను ప్రేమించినాను, నేను ఇష్టపడి ఉన్నాను, అందుకే నేను చర్చికి వస్తున్నాను. నువ్వు నాకు కష్టం పెట్టినా నష్టం పెట్టినా మంచి చేసినా కీడు చేసినా ఏది చేసినా నేను నీ సన్నిధిని వదిలిపెట్టను. అలానే నేను 2016 నుంచి 2017 వరకు అలా నడుస్తూ వచ్చినాను. సరిగ్గా 1 ఇయర్ లోపలనే దగ్గర దగ్గర అంటే ఇదే దృక్పథంతో నేను 6 మంత్స్ నేను అలా నడిచి ఉన్నాను. అయితే 7th మంత్ దగ్గర నుంచి దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆ 7th మంత్ మాకు ప్రతి నెల వాగ్దాన సందేశము, వాగ్దానం క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఆ మాటను చూసుకున్నప్పుడు నా ఫెయిల్యూర్స్ అన్ని నేను ప్రతిది రికార్డ్ చేసుకునేదాన్ని అనమాట. దేవుడు నాకు అంటే డైరీ రాసుకునేదాన్ని, దేవుడు నాకు ఏ విషయంలో మాట్లాడినాడు, నేను దేవునితో ఏం మాట్లాడినాను, దేవుడు నాకు ఏ దానికి రెస్పాన్స్ ఇచ్చినాడు, దేవుడు ఇంకా ఏ దానికి రెస్పాన్స్ అవ్వలేదు, ఇంకా ఏ విషయాలు నేను ఎలా అడగాలి, ఎలా మాట్లాడాలి ఆయనతో. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడు కదా అనేసి నేను అలా నడుచుకుంటూ వచ్చిన్నాను. అలా 2017కి వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఉన్నప్పుడు ఏం ప్రేమను చూశాను, ఇంతవరకు నా చేయదే, నేను అన్ని చేయదు అనుభవాలే. దేవుని ప్రేమించి ఉన్నాను, దేవునితో నడుస్తూ ఉన్నాను, ఎన్నో ఎదుర్కొని ఉన్నాను, ఎన్నో దొంగ పనులు చేసి ఉన్నాను. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు, జనాల మధ్యలో ఎలా ఉండాలో బాగా తెలుసు. అలా ఒక మనిషి నన్ను వచ్చి, ఏ నువ్వు ఇది చేసావంట కదా, నువ్వు ఇట్లా అంటావు కదా, పలానా అంటావు కదా అని ఎక్కడ అంటారో అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. దానికి తగినట్టుగా నేను నడుచుకొని ఉన్నాను. తర్వాత ప్రభువా ఇది ఇలా చేయడం తప్పేమో అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు, దావీదు కూడా కొన్ని చోట్ల ఒక చోట నుంచి తప్పించుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన కనబడకుండా ఉండడానికి పిచ్చివాడిలాగా గీతలు గీస్తూ వస్తున్నాను. ఒకవేళ దేవుడు నన్ను కూడా అలా చేసి ఉన్నాడేమో అని చెప్పేసి నేను, ప్రభువా నేను కూడా అలా చేసి ఉన్నానా అని అన్నప్పుడు దేవుని యొక్క కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ధైర్యంగా నేను మీ మధ్యలో సాక్ష్యం చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నన్ను క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు అని అన్నప్పుడు, నువ్వు ఇన్ని విధాలుగా చేసి ఉన్నావు, నాకేది మేలు జరగలేదు, మరి నీ ప్రేమ ఎక్కడుందని నేను చూడాలి అని చెప్పేసి నేను ఏడ్చుకుంటూ అవన్నీ ఇమెయిల్స్ నా డైరీస్ అవన్నీ ఏమేమైతే రాసుకొని ఉన్నాను చింపేసి ఉన్నాను. నిజంగా ఒకవేళ నేను పొరపాటు చేసి, నేను ఇంతవరకు అనుకున్నాను నువ్వు నన్ను ప్రేమించలేదు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో వస్తున్నాను, ఒకవేళ నువ్వు ప్రేమించుంటే నా స్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి నేను బాగా ఆ రోజు ఆ వాక్యం ఆ దైవ సేవకులు డెలివరీ చేస్తూ మెసేజ్ చెప్తూ ఉన్నారు, నాకు దుఃఖం ఆగలేదు. నేను రాసుకునేటివి, దేవునితో మాట్లాడుకునేటివి, నువ్వు ఇది ఇస్తావు కదా ప్రభా, నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చే దేవుడవు, అలా అనుకునేటివన్నీ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. అంతరంగంలో ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉన్నాను. నేనైతే ఎవరితో కంపారిజన్ చేసుకునేదాన్ని కాదు, కానీ నా దేవుడు నాకు ఇస్తాడు, ఒకవేళ నాకు సామర్థ్యం లేకపోయినా నాకు సామర్థ్యం అనుగ్రహించే దేవుడు అలా నేను అడుగుతూ వచ్చేదాన్ని. కానీ వేరే వాళ్ళతో నాకు కంపారిజన్ నాకు ఇష్టం ఉండేది కాదు. నాకు నా ప్రొవైడరు నాకు ఇస్తూ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో నేను ఎందుకు జెలస్గా ఫీల్ అవ్వాలి, వేరే వాళ్ళకు ఉంది నాకు లేదు అనేసి నేను ఎందుకు ఫీల్ అవ్వాలి. హీ విల్ గివ్ మీ ద అపాయింటెడ్ టైం, ఆయన టైంలో నాకు ఇస్తాడు అనే ధైర్యం, ఆ విధమైన రిలేషన్షిప్ నాకు దేవునితో ఉండింది. అయితే ఆ సందర్భంలో నేను ఆ నెలంతా ఆ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయ్యా నన్ను క్షమించు, నిజంగా నీ ప్రేమకు సాటెవ్వరు అని నువ్వు అంటున్నావు, మరి ఇవన్నీ విషయాలలో నేను ఎలా నడిచిన్నాను నాకు తెలియలేదు, నేను ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు ప్రభా, ఒకవేళ నేనేమైనా నీకు దూరం అయి ఉన్నానేమో. దట్ వాజ్ మై గ్రేటెస్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఆ 28 డేస్ దేవునితో నేను ఎలా నడిచిన్నానంటే, నువ్వు ఇలా చేసావు, పలాంది అడిగినప్పుడు నాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చావు, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నా మీద ఇంత భక్తి చేస్తుంది, దీనికి ఇది రాలేదు, ఉద్యోగం రాలేదు, అది రాలేదు, ఇది ఇంత చదువుతుంది కానీ ఏమో రావట్లేదు, ఇలాంటి మాటలు అనిపించుకుంటున్నప్పుడు నేను ఎంత కృంగిపోయినానో, నా దేవుడు నాకేం చేయలేదే అని నేను ఏడ్చుకున్నాను కదా, మరి నీకు కోపం వచ్చిందా ప్రభువా అనేసి ఆ 28 డేస్ నేను అలానే దేవుణ్ణి అడిగిన్నాను, దేవునితో మాట్లాడుతున్నాను. సరిగ్గా మార్చి నెల వచ్చింది, మార్చిలో వాగ్దానం ఏమొచ్చిందో తెలుసు.

కావాలయ్యా అని అంటే అన్ని శ్రేష్టమైనటువంటి దేవుడు నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాను. ఇక సరిగ్గా ప్రేయర్స్ ఇలా దేవునితో నేను ఒక మంచి రిలేషన్షిప్ కలిగి నా ఇన్నర్ వూన్స్ హృదయంలో గాయపడినటువంటి దేవుణ్ణి నేను మిస్అండర్స్టాండ్ చేసుకొని దేవునికి దూరమైన సందర్భాలు అవన్నిటినీ రిపెంట్ చేసి ఉన్నాడు. నువ్వు పాతవి మరిచిపోమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఇంకా అలా మరి నేను ఒక న్యూ ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉన్నాను. అయిన తర్వాత నుంచి దేవుని ఫేవర్ ప్రతి చోట నన్ను తీసుకొని వస్తూ ఉంది. వెళ్ళిన చోటల్లా ఒకలాంటి గౌరవము, ఈవెన్ దైవ సేవకులకు పెద్ద పెద్ద దైవ సేవకులను పరిచయం చేసుకోవడానికి కూడా ఎందుకో దేవుని యొక్క ముఖ వర్చస్సు నా మీద ఉండడం వల్లనో తెలియదు, కానీ అసలు ఒక కొంతమంది దగ్గర అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళలేము. అలాంటిది దేవుడు నాకు అవకాశం అనుగ్రహిస్తూ వచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నాతో నడుస్తూ ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను అనేది నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. సరిగ్గా ఇంకా మ్యారేజెస్ సందర్భానికి వస్తే ఇంకా నేను అనుకున్నాను మా నాన్నగారు అంటే ఇంకప్పటికీ మా నాన్నగారు ఏంటి అంటే మా మదర్ చనిపోయిన తర్వాత మా నాన్నగారు మమ్మల్ని ఎలా రైట్ చేసి ఉన్నారో మాకు బాగా తెలుసు. ఆయన ఎంత సాక్రిఫైస్ చేసుకున్నారో మాకు బాగా తెలుసు. నేను మా నాన్నగారితో మా అమ్మగారితో కానీ మా తోబుట్టులతో కానీ నేను ఎక్కువగా గడపలేదు, కానీ ఆ బాండింగ్స్ అనేది మా నాన్నగారు ఎలా ఉన్నారు ఇతరుల నుంచి సాక్ష్యం వింటూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించేదాన్ని. ఇలాంటి వ్యక్తికి నేను బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత, నా భాగ్యము. నేను ఆయన బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత అనుకొని నేను చాలా సంతోషంగా గౌరవంగా ఉన్నాను. అయితే ప్రభువా, ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. మా నాన్నగారు కొన్ని విషయాలలో కొన్ని కట్టుబాట్లలో బయటికి రాలేరు. అలా అనేసి బిడ్డకు పెళ్లి చేయకుండా ఉండలేరు. ఆయన ఆత్మశాంతి ఉండదు ఒకవేళ ఆయన మరణిస్తే. ఆయన మరుక్షణం, ఆయన చనిపోయిన మరుక్షణమే నన్ను కూడా తీసుకోప్రభువా అని చెప్పేసి నేను 2018 నుంచి నేను అలా అడుగుతూ ఉన్నాను దేవునితో. కొన్ని సందర్భాలలో దేవుడు నాకు సమాధానం ఇవ్వకపోయేసరికి మా నాన్ననే నాకు కరెక్ట్ సమాధానం ఇచ్చినాడు. మొదటగా తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు కదా దేవుడు. సో నేను మా నాన్న మాటనే వింటాను, మా నాన్న చెప్పినట్టుగానే నేను వెళ్తాను అని చెప్పేసి అలా అనుకున్నాను. వివాహ విషయంలో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే నేను ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్. హౌ గాడ్ లెడ్ మీ టిల్ నౌ అనేది నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో కాదు, బంధువులు, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు ఎవరున్నా కూడా నీతో నడిచు దేవుడు. ఎందుకంటే నిన్ను భూమి మీదకి తీసుకుని వచ్చిన దేవుడు, నిన్ను ఫలింపచేసే దేవుడు, నిన్ను ఆయన కొరకు వాడుకునే దేవుడు కాబట్టి ఆయన ప్రణాళిక గొప్పదైనది. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము నెరవేర్చువారుగా మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అనేది నా యొక్క సాక్ష్యం ద్వారా మీకు తెలుస్తుందని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో నేను మా తండ్రి గారిని ఇట్లా అడుగుతూ మా తండ్రి గారి విషయంలో నేను ఇట్లా అడుగుతూ ఉన్నాను. ప్రభా, మా నాన్న మరణించిన మరుక్షణమే నా యొక్క సమాధి కూడా ఉండాలి, పక్కన ఉండాలి, మా నాది కూడా ఉండాలి, నా సేవం కూడా ఉండాలి అనేసి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. 2019లో దేవుడు మరలా నాకు ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. ఎలా అడిగినాడు అని అంటే, మా తండ్రి గారి కంటే కూడా ఫస్ట్ మా తండ్రినే, తర్వాతనే దేవుడు, తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నట్టుగా ఉన్నారు కదా. సో నేను లెట్ మీ లవ్ మై గా మై ఫాదర్ అన్నట్లుగా నేను అలా అనుకునేదాన్ని. మా నాన్నగారికి, మా నాన్నగారు ఏది చెప్తే అలా చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. వివాహ విషయంలో ఆయన ఏం చెప్తే సరేలే, నేనైతే ఒకటే అనుకున్నాను, సీక్రెట్ బిలీవర్గా ఉండి అసలు బయట ప్రపంచం లేకుండా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే చాలు, మూడు పుట్ల అన్నం పెడితే బట్టలు ఉంటే చాలు అన్నట్లుగా అలా అనుకున్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక గొప్పదై ఉన్నది. సరిగ్గా 2019లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరలా వచ్చినాడు. దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసి ఉన్నాడు వివాహ విషయంలో. ఇంకా ఉన్న ఈ పరిస్థితుల్లో చాలా విషయాలు నేను ఎదుర్కొని ఉన్నాను. ఇంకా నా ఫ్రెండ్స్కి, నాతో పాటు ఉన్న వారికి, నాకన్నా చిన్నవారికి కూడా మ్యారేజెస్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది పెద్దలు అంటున్న మాటలు అదే పట్టిపాకులు ఆడుకుంటేనే అక్కడనే దొరకాల, వాళ్ళే ఉంటారు అంటే కొంతమంది మాట్లాడిన మాటలు మా తండ్రి గారు మాట్లాడి అంటే, మాకు ఇప్పుడు మా బిడ్డని ఎన్నుకున్నాడు దేవుడు, దేవుడు కూడా సిద్ధపరిచి ఉంటాడు అన్నట్టుగా అలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా నాన్నగారు ఏదైతే నేమిలే, అందరూ ఒకటే అన్నట్లుగా అలా మాట్లాడలేదు మా నాన్నగారు. సో నాకు మా నాన్నగారి యొక్క ఆలోచన అనేది నాకు క్లారిటీ వచ్చింది. సో నన్ను దేవుడు ఏర్పడు, నేను మా నాన్న సైడ్తో మాట్లాడుతున్నా, ఇప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నాకు ఖచ్చితంగా నా యొక్క వాళ్ళలోనే దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పేసి నేను అలా అనుకున్నాను.
అయితే దేవుడు నాతో మాట్లాడుతాడు, ఇంకా ఇవన్నీ నేను బయట

పోరాడలేను ప్రభా, నాకైతే ఇలాంటివి నేను వెతకలేను, చేయలేను, ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి నేను దేవునితో మాట్లాడుతున్నాను. మరి మా నాన్నగారు ఇట్లా ఆశపడుతున్నారు, నేను మా నాన్నగారి ఆశను నెరవేర్చాలా, నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలా, ఎలా ఉండాలి అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉండింది. ఏది ఏమైనప్పటికీ నువ్వే నడిపించు ప్రభా, నాకు ఈ లైఫ్ చాలు నాయన. నేను కొంతవరకు నేను నీ నువ్వు 33 అండ్ హాఫ్ ఇయర్స్ నువ్వు భూమి మీద ఉన్నావు కదా, అంతవరకు నా లైఫ్ ఉంటే చాలులే అన్నట్లుగా నేను కొంతమంది ఆత్మలనైనా సంపాదించి నేను పరలోక రాజ్యానికి వస్తాను ప్రభా, నాకు ఇవ్వద్దు నాయన అని చెప్పేసి నేను అలా చాలా డిప్రెషన్గా ఈ మ్యారేజ్ విషయంకి వచ్చేసరికి నేను చాలా ఎంత దేవుడు పుష్ చేస్తున్నా నేను అంత వెనక్కి వెళ్ళేవదాన్ని. చాలా మంది ప్రాఫిట్స్ నీకు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది అట్లా అనుకునేదాన్ని, భలే చెప్పినావు లే. ఇంకా పెద్ద పెద్ద దైవ సేవకులు అభిషక్తులు చాలా వాళ్ళు చెప్పిన ప్రాఫెసెస్ 100కి 100% జరిగిపోతున్నాయి. ప్రవక్తలు నాకు చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళింది దాన్ని కాదు, వాళ్ళు చెప్తున్నా కూడా నేను నీకు మ్యారేజ్ అవుతుందమ్మా, నువ్వు పరిచర్య చేస్తావు, మంచి వ్యక్తి వస్తారు లైఫ్ లో, ఇట్లా నీ నువ్వు అనుకున్న దానికంటే కూడా దేవుడు నీకు ఉన్నతంగానే ఇస్తాడంటే మీరు బాగానే చెప్తారు, బాగా షుగర్ కోటెడ్ మాట్లాడుతారు అంటే నేను చాలా హార్డ్ కోర్ పర్సన్ అనమాట ఈ విషయాలలో. అలా ఉన్న నన్ను దేవుడు నన్ను ఎలా మెల్ట్ చేసినాడో ఆయనకే మహిమ కలుగును గాక. అయితే సరిగ్గా కొంతమంది మ్యారేజెస్ ఇంకా 30 ఇయర్స్ వస్తా ఉన్నాయి, ఇంకా నీకు ఇంకా కులము అది ఇది డబ్బులు ఉద్యోగము హోదా ఇవన్నీ అనుకుంటే ఎట్లా అవుతుంది, అవి ఎవరో ఒకరిని చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అనేసి ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. సరిగ్గా కరోనా టైంలో ఇంకా నేను ఒక సిస్టర్ నాకు చాలా మంది పెద్ద దైవ సేవకులు ఎవరైతే ఒక మాట చెప్తే నేను అన్ని విషయాలలో ఇప్పుడు ఇప్పుడు రా సలోమి అని అంటే ఆ సేవకుల దగ్గరికి పరిగెత్తుకుంటూ ఆ సిస్టర్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళే నేను ఆ సిస్టర్స్ చెప్పినా కూడా నేను వినలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా మోటివేట్ చేసి ఉన్నాడనే అనేది అది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయనకే మహిమ కలుగును గాక. ఒక సిస్టర్ నాకు నన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న సిస్టరు ప్రార్థన చేసి ఉన్నారు, నీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, నీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది, దేవుని చిత్తంలో మీ యొక్క వివాహం ఘనంగా జరగబోతుంది అనేసి చెప్పి ఉన్నప్పుడు ఆ సిస్టర్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఆత్మలో లీడింగ్లో నేను ఓకే అమ్మేనా అమ్మేనా అమ్మేనా అమ్మే ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇంకా ఆ యొక్క ప్రార్థన నెరవేర్పులోనికి వస్తున్న సమయం ఆ టైంలో వచ్చేసి నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభువా నిజంగా వివాహం చాలా క్రూషియల్ ప్రభువా, ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వు, ఏదైనా కొన్ని ప్రార్థన విన్నపాలు ఇవ్వు, రాత్రింబగులు ప్రార్థన చేస్తాను, దానికి జీతం ఇవ్వు ప్రభువా. మ్యారేజ్ విషయంలోనంటే నేను ఇవన్నీ వాళ్ళని సాటిస్ఫై చేయాలా, వీళ్ళని హ్యాడ్ సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఎలా ఉంటారో, మనం ఎంత సంపాదించినా ఎంత ఇచ్చినా వీళ్ళని ఎవరిని సాటిస్ఫై చేయలేదు, నేను నిన్ను మాత్రం సాటిస్ఫై చేయగలుగుతాను, నీ సన్నిధిలో ఆరాధిస్తాను, మహిమపరుస్తాను, అనేకులకు నీ మాటను చెప్పి ఆదరిస్తాను, అది చాలులే ప్రభువా, ఎందుకు ప్రభువా నాకు వివాహం చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నాను. అయినా మళ్ళీ మా నాన్నగారి ఆశ నీకు తెలుసు కదా, మరి మా నాన్నగారి ఆశను తీరుస్తావా, ఈ సమయంలో నేను నీ మాట వినాలా మా నాన్నగారి మాట వినాలా అని చెప్పేసి అని అనుకున్నాను. అయితే మా నాన్నగారు ఇలాంటి పోరాటంలో నేను ఉంటూ ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి మనస్తత్వంతో ఉన్నప్పుడు నాకు వివాహ విషయంలో దేవుడు కొన్ని విషయాలు మంచి మంచి ప్రపోజల్స్ వస్తూ ఉన్నా కూడా నేను ఇది సరే ఇంకా నేను సిద్ధపడుతున్నాను, అమ్మో మ్యారేజ్ కాకపోతే ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితి, అందరు ఇలా ఉంటుంది, ఎలాంటి నిందలు వస్తాయో తెలియదు, దానికి భయపడడం స్టార్ట్ అయ్యింది నాకు. అలా స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అడుగుతున్నాను ఇంకా సరే ఏదైనా కానీ దేవుని చిత్తంలో ఉంది అని అంటే నేను ఎలా ఉన్నాను అనేది కాదు, వాళ్ళు ఎవరిని ఇచ్చినా కూడా ఏ పర్సన్ ఇచ్చినా కూడా లెట్ మీ గెట్ మ్యారీడ్ అని చెప్పేసి అనే మూమెంట్లోకి నేను వచ్చినాను. అలా వచ్చినప్పుడు సరే ఏదైనా ప్రపోజల్ వచ్చిందా సరే, కాకపోతే ఇంకా అంతకుముందు ప్రార్థనలు ఎలా ఉండేది అని అంటే నీ చిత్తంలో ఉన్న వ్యక్తి మాత్రమే రాంగ్ ప్రపోజల్స్ రాకూడదు, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, నాకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయేసి నేను ముడుచుకొని భయపడుకుంటా నేను నా కుటుంబం అంతా ఉండడానికి వీళ్ళే, ఎందుకంటే నా సిస్టర్ని నేను చూసి ఉన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ చాలు. ఒకవేళ నాకు తక్కువగా ఉన్న వ్యక్తులను వచ్చిన అంటే నేను స్ట్రగుల్ అయ్యేసి దేవుడు ఎందుకు పెళ్లి చేసినాడో అని నేను అనుకోకూడదు. ఈ విషయాలు అయితే దేవుని సన్నిధిలో అడిగిన్నాను. అయితే దానికి ముందుగా నా విషయంలో ఇంకా పెళ్లి నేనైతే చాలా వరకు నేను మా నాన్న చనిపోయిన తర్వాత మరుక్షణం నేను నా ఆత్మను తీసుకో అలా ఆయన ప్రాణం విడుస్తూ ఉండగానే ఆయన తృప్తి అంటే నా బిడ్డకు పెళ్లి చేయలేదనే బాధ లేకుండా మేము మాట్లాడుతూనే మేము చనిపోవాలి అని చెప్పేసి నేను కొన్ని గంటలు ప్రార్థన చేసుకుంటాం దినాల్లో. చాలా వరకే
వివాహాల విషయంలో వస్తున్న ఇబ్బందులు, మ్యారేజెస్ సరిగ్గా దేవుని చిత్తంలో లేకుండా పెద్దల నిర్ణయాలతో ఈ విన్న స్ట్రగుల్స్ అన్ని నేను చూసినాను. ఆ విషయంలో నాకు తెలిసినంత వరకు కొన్ని వందల ప్రేయర్ రిక్వెస్ట్లు నేను ప్రేయర్ చేసి ఉన్నాననేసి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఆయన కృప సింహాసనం మీదట. నిజంగా ఆ ప్రార్థనలు, ఆ విధంగా నేను ప్రార్థన చేసి ఉన్నందుకేనేమో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నా పట్ల నెరవేర్చబడి ఉన్నది. నా మటుకైతే నా విషయంలో నేను ప్రార్థన చేయలేదు, అయ్యా ఈ విడ వివాహ విషయంలో మీరు జోక్యం చేసుకోనండి, మీరే తండ్రిగా ఉండండి, ఎలియాజర్ లాంటి వ్యక్తులను మీరు లేవనెత్తండి, ఇలాంటి ప్రేయర్ పాయింట్స్ ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో వందల ప్రేయర్ పాయింట్స్, అసలు చైన్ ప్రేయర్స్ అంట, 3 డేస్ ప్రేయర్స్, 7 డేస్ ప్రేయర్స్, 10 డేస్ ప్రేయర్స్, 21 డేస్ ప్రేయర్స్ ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మళ్ళీ 3:30 ప్రేయర్స్, 4 o'clock ప్రేయర్స్ ఇలా ప్రార్థన, ఇట్లాంటి చైన్ ప్రేయర్స్ చాలా చాలా వరకు నేను చేసి ఉన్నాను. కొంతమందికి వివాహ విషయంలో నేను ఇనిషియేట్ చేయడము, వాళ్ళ యొక్క వివాహాలు ఘనంగా జరగడము, ఆశ్చర్య రీతిగా జరగడం అనేది కూడా ఆ పీరియడ్లో జరిగిపోయింది. నా విషయానికి వచ్చి ఉన్నప్పుడు నేను, నువ్వు నన్ను అవమానానికి అప్పచెప్పవు, నిందలకు అప్పచెప్పవు, ఎందుకంటే నువ్వు పెళ్లి చేస్తున్నావు, నీ నామానికి మహిమకరంగా చేస్తున్నావు. ఒకవేళ ఆ వ్యక్తి బాగలేడు, బాగున్నాడు, నేను బాగలేను, అతను బాగుండి, నా అతను బాగలేకుండా నేను బాగుండి, ఇలాంటి కాంప్లికేషన్స్ ఫినాన్షియల్ విషయమైనా, వ్యక్తిత్వం విషయంలో అయినా, నేను ప్రేమించే విషయంలోనైనా, మేముండే హోదా విషయంలోనైనా ఇవే అడిగినాను. నేను ఎలా ఉంటే ఓకే అనగలుగుతానో అలాంటి ప్రపోజలే తీసుకోరా ప్రభువా. నేను దేవుని ఇలానే స్పెసిఫిక్గా అడిగినాను, ఒకవేళ నాకు ఎక్కువ ఇస్తే నేను ఎలా ఉంటాను. దావీదు ప్రార్థన చేసినట్టుగా నేను వివాహ విషయంలో ఇలానే అడిగినాను. నిజంగా మీకు ఆశ్చర్యం ఏంటో అంటే, ఈ యొక్క వివాహ విషయంలో ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ మామూలుగా అందరి చాలా వరకు అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు, ఆన్లైన్లో వచ్చిన ప్రపోజల్స్ అందులో మా పేరెంట్స్ అడిగే విషయము, ఫస్ట్ ఏదైనా ప్రొఫైల్ ముందు చూపించిన వాళ్ళు అడిగేది ఆ మాటతోనే ఇంకా అది డిస్క్వాలిఫై అవుతుంది. అందుకోసం అనేసి నేను ప్రపోజల్స్ నేనే స్టార్ట్ చేసుకున్నాను. ఒక చోట ప్రొఫైల్ క్రియేట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇలాంటి మోసాలు ఇలా ఉంటూ ఉంటాయి బయట నేను వింటూ ఉన్నాను, ఏంటి ప్రభువా పేరెంట్స్ ఉండి ఇట్లా చేస్తారు, ఇప్పుడు మా నాన్నగారు ఆయన వెతికి చూసి ఆయన తీసుకొచ్చిన సంబంధాలు అవి సెట్ కావు అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళే రిజెక్ట్ చేసి ఉన్నారు, అమ్మాయికి సెట్ కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసి ఉన్నారు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేమి, నాకెంత జ్ఞానం ఉంది, నేనేం చేయగలుగుతాను అని చెప్పేసి నేను దేవుణ్ణి అడిగినాను. అలా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, భయపడకు భయపడకు, మోషకు తోడైన దేవుడను నీకును తోడయ్యున్నాను, మోషకు తోడైన దేవుడను నీకును తోడైన్నాను, నువ్వు ముందుకు నడువు, ముందుకు సాగు అనేసి దేవుడు నాతో వివాహ విషయంలో మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడుతున్న ప్రతి విషయంలో ప్రభువా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు సేవకులు అంట, విశ్వ వాళ్ళకు సంఘం ఉందంట, ఇలా ఉందంట, నేను పోవాలా వద్దా, నాకు వద్దు ప్రభువా, ఒకవేళ వాళ్ళు ఇలా క్వశ్చన్స్ అడుగుతారేమో, నాకు వచ్చిన ప్రాబ్లం అంతా అందరితో మింగిల్ అవ్వలేకపోవడము, ఇంకొకటి వచ్చేసి ఒకటి తక్కువ లేక తక్కువగా ఉన్నా కూడా కొన్ని ప్రోటోకాల్స్లో నేను, అంటే కొన్ని విషయాలలో నేను అలా పెరగడం నా నేచర్ ఏమో, దానివల్ల నేను అడ్జస్ట్ అవుతానో లేదో అనే భయం అన్నీ నేను చెప్తూ వస్తూ ఉన్నాను. దేవుని భయపడకు, నేను నిన్ను కంఫర్ట్ చేస్తాను. ప్రతి సండే నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని స్వరమును నేను వింటూ ఉన్నాను. ప్రతి సండే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో ఆశ్చర్య రీతిగా నేను, దేవా ఇదేనా, మీ చిత్తంలో ఉంటే కదా నాకు నాకు కనబడ నువ్వు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు, ఏం మాట్లాడతాము అనేసి దేవుడు నాకు తెలియచేసి ఉన్నాడు. దానికి మించి నేను ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎలా అడిగినానో అదే విధంగా నాకు దేవుడిచ్చిన నా యొక్క మ్యాన్ ఆఫ్ లైఫ్, ఆ వ్యక్తిని కూడా దేవుడు నీకు ఇలాంటి వ్యక్తి వస్తారు అనేసి ఆల్రెడీ నా యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేయడం, పెద్ద పెద్ద ప్రాఫిట్స్ డిఫైన్ చెప్పడము, వాళ్ళు ప్రోప్ చేయడము జరిగింది. ఆ కన్ఫర్మేషన్ అనేది, ఆ జర్నీ అనేది చాలా చాలా ట్రిమెండస్. ఒక విషయం అనేది కాదు, వేరే వాళ్ళు చెప్పేదానికనంటే, దైవ సేవకులు చెప్పేదానికనంటే నాకు నాకుగా దేవుడు నాకు చెప్పడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్ని కన్ఫర్మేషన్స్ అని అంటే, ఇంతకుముందు మీరు సునీత యొక్క సాక్ష్యం కూడా మీరు వినిన్నారు, తను ఎలా పోరాడి ఉన్నదో, నేను నా వంట సునీత నా దగ్గర లేకుండా ఉండింది. ఆ టైంలో నేను ఒక్కదాన్నే దేవుని సన్నిధిలో పోరాడుతున్నాను, పోవాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఏం మాట్లాడాలి, ఏంది మాట్లాడాలి, ఎలా కనుక్కోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఫేకా రియలా, ఇవన్నీ జనరిక్గా మనము ఎలా అడుగుతామో, వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్స్ అన్ని ఒకటి కాదు 100 క్వశ్చన్స్ అడుగుతూ వచ్చిన్నాను దేవుని.
ప్రతి ఒక్క విషయంలో ఏ ఈ యొక్క 6 దినాలలో వచ్చిన 600 క్వశ్చన్స్ కు ఆయన ఇచ్చిన సమాధానం 7వ దినమున అలాంటి గొప్ప సమాధానం నాకు ఇచ్చి ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వివాహ విషయంలో లాస్ట్ మూమెంట్ వరకు కూడా నేను ఒక తోమ లాంటి దేవుణ్ణి గాయంలో ఉన్న చేతిలో ఉన్న గాయంలో ఏలు పెట్టి చూస్తే గానీ నేను నమ్మను అన్నట్టుగాను, ఇది నిజంగా అంత దేవుడు చెప్తూ ఉన్నా కూడా ఇది నిజంగా నీ చిత్తంలో జరుగుతుంది, నువ్వు చేస్తూ ఉన్నావు అని అంటే నువ్వే ముందుకు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. అక్కడికి నేను కొంచెం డబ్బులు ఎత్తి పెట్టుకొని ఉన్నాను. అప్పటికి నాకు ఆన్సైట్ ఆఫర్ వచ్చింది. ఇంకా ఈ అబ్బాయి గురించి మా ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. నేను ఆన్సైట్కి వెళ్ళిపోయేసి పోస్ట్ పోన్ చేసుకొని వివాహం పోస్ట్ పోన్ చేసుకొని మరలా వచ్చి వివాహం చేసుకుందాము అని చెప్పేసి అలా చెప్దాము, ఇప్పటికి అక్కడితో అయిపోతుంది, ఏమైతే ఏమైంది, ఇంకంతే. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించడం జరిగింది. ఇది నా చిత్తంలో జరిగిస్తున్నాను, నీకు ఏ కొదవ ఉండదు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాను. ఇది నత్తివాడైన మోషతో ఎలా నడిపించి మాట్లాడి ఉన్నాను, నీతో నేను నడుస్తాను. నీ యొక్క వివాహ విషయంలో నీకున్న ప్రాబ్లమ్స్, నీకున్న డౌట్స్ అన్నిటినీ నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, సరిగ్గా నాది నవంబర్ 10న మ్యారేజ్ అయితే 8వ తేదీన నేను ఇంకా చెప్పకుండా ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక జస్ట్ నేను ఒక డాక్యుమెంట్ పంపిస్తే అయినా నేను ఆన్సైట్లో ఉండిండాల్సి. తర్వాత వచ్చే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తానో నాకు తెలియలేదు. అది దేవుడు నాకు కళ్ళకు కట్టినట్టుగా నా జీవితంలో నేను ఎక్కువ సినిమాలు కానీ సినిమా థియేటర్లో కానీ నేను సినిమాలు కానీ చూసిండేది దాన్ని కాదు, కానీ 70mm థియేటర్ ఎలా ఉంటుందో, ఆ స్క్రీన్ ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అది చూపించిన్నాడు. అప్పుడు నేను దేవునికి సరెండర్ అయ్యాను. ప్రభువా నన్ను క్షమించు అనేసి ఇంకెప్పుడు నేను ఇలా చేయను. దేవుడు నన్ను ఎంతగా మాట్లాడుతున్నాను, నేను నా చిత్తంలో నేను చేస్తున్నాను, నువ్వు భయపడకు, నీ తల్లిదండ్రుల కంటే నేను మికటంగా నేను ప్రతిదీ నేను సపర్యలు నేను చేస్తాను అనేసి దేవుడు నాతో మాట్లాడు. ఆయన నన్ను పోషించి సహాయం చేసినాడు. ఇంకా వివాహ విషయంలో రావాల్సిన ఆర్థిక విషయంలో కూడా అసలు రావాల్సిన డబ్బు నా దగ్గరికి రాలేదు. చాలా భయపడుతూ ఉన్నాను అన్ఎక్స్పెక్టెడ్గా. ఆయన ఎందుకంటే ఆయన వివాహం కదా, నువ్వు చేస్తున్నావు, సో యూ ఓన్లీ ప్రొవైడ్. ఇలానే ప్రార్థన చేసుకున్నాను, నువ్వు చేస్తున్నావు, నాకు నచ్చిందేది కాదు, నీ ఇష్టంలో ఉండేది, నీకు ఏది బాగుంటుందో అదే ఇవ్వు అంతే. ఇట్లా అడుగుతూ వచ్చిన్నాను. అయితే దేవుడు ఆ మనీ విషయంలో కూడా నాకు దేవుడు సహాయం చేసినాడు. ఇంకా ఫైనల్ విషయం ఏంటి అని అంటే, వివాహ విషయంలో మీకు మీ బంధువులు వస్తారో లేదో, బంధువుల కొట్లాటలు వివాహంలో ఎలాంటి కొట్లాటలు మీరు చూసి ఉన్నారో, గొడవలు చూసి ఉన్నారో, ఎలాంటి అబ్జెక్షన్స్, ఒకరి మాట పడక ఏదో ఒకటి చేయాలి అనేసి ఎలా ఆలోచన చేస్తారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే నువ్వు అమ్మ యొక్క మా ఇంటి వాళ్ళలో గొడవలను నేను చూసినాను. ప్రభువా ఇలాంటిది అయితే వద్దు, ఇలా చేస్తూ ఉన్నావు అంటే మనుషుల నిర్ణయము, దిస్ ఇస్ నాట్ యువర్ థాట్ అనేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. ఎంత పీస్ఫుల్గా అంటే పెద్ద పెద్ద దైవ సేవకులు రావడము, అది ఆ వివాహము ఘనంగా జరగడము, ఇంకా దైవ సేవకులు పరిశుద్ధులు ఆత్మీయ బిడ్డలతోనే నా యొక్క వివాహము దేవుడు జరిగించినాడు. ఇంకా దానికి ఇంకా అదే విషయం నా యొక్క జీవితంలో నా చేదు అనుభవాలు, నా నెగిటివ్స్ అక్కడితో నాకుతో సమాప్తమైన. నాకు వచ్చిన దేవుడు నాకు ఇచ్చిన నా యజమానుని విశ్వాసంలో నేను లోకానుసారమైన ఎంత నెగిటివ్ జీవితం నేను చేసి ఉన్నాను, దేవునిలో అంత ఉదకస్తున్నాను, దేవుని మాటల్లోనూ విశ్వాసంలోనూ ఫెయిత్లోనూ అంతగా మంచితనము దేవుని యొక్క దేవునితో నడిచి దేవుని మాటకు లోబడి జీవించిన వ్యక్తిని దేవుడు నాకు అనుగ్రహించిన. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒకవేళ ఏ పరిస్థితుల గుండా మీరు వెళుతూ ఉన్నారో, చాలా సమయం నేను తీసుకొని ఉన్నాను, దయచేసి క్షమించండి. ఈ సమయంలో మీరు మీ పరిస్థితులు ఎలా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవునికి మీరు సబ్మిట్ చేసుకునగలుగుతూ ఉన్నట్లయితే ఆయన నడిపించువాడు.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

పాకిల పొడిమిలో కలకాలం నేను జీవించలేను. ఈ కలుషాల భారం నన్ను వేధించి శోధిస్తుంది. కాలమంతా కలలాగా కరిగిపోతుంది. కన్నీరు కష్టాలే నా నేస్తాలు. రోధించిన సమాధానం సాధించలేను. ఈ శోధన వేదన మాని నా హృదయాన్ని నీకు అర్పించుకుంటాను ప్రభు. ప్రతి యువకుడు ప్రతి యువతి ఈరోజు నీకు పాదాక్రాంతం కావాలి. పరలోక మార్గమైన నీతో నడిచి పరితృప్తి నొందాలి. నువ్వొచ్చావుగా పవిత్రమైన మరియమ్మ ఒడిలో చిన్నారివై చిరునవ్వులొలికిస్తుండగా ఆ నవ్వుల వెనుక ఈ లోక భారం ఉంది. ఆ చిరుమందహాస్యం వెనుక మమత అనురాగాలున్నాయి. నీ ఆలంబనలో నీ ప్రేమలో కలకాలం నీ సాన్నిధ్యంలోనే బ్రతకాలని నా ఆశ. అందుకే మార్గం సత్యం జీవమైన నిన్ను వెంబడిస్తాను ప్రభు.

శూలమ్మితి కాపరి మెచ్చిన సుందరి పావురమువలె నిష్కళంకురాలు సూర్యకళలు చంద్రబింబ సౌందర్యము గలదై ప్రియ కాపరి ప్రేమను చూరగొన్న ధన్యురాలు పావన చరిత గుణవతి. ఆమె యేసు ప్రేమ కావ్య రసవాహిని, పరమగీత కథానాయిక, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి, ప్రేమమయీ సంఘానికి ఆమె అందమైన సాదృశ్యం.

దేవుని తేజోమహిమ నిలిచే రమ్యమైన స్థలం దైవ మందిరం. ఆ మందిరావరణలో స్వస్థత, నెమ్మది, ఆదరణ, సంతోషం, విజయం, సమృద్ధిగా దొరుకుతాయి.

ఆశీర్వాద వర్షాన్ని మాపై కురిపించుదేవా. నీ సత్య వాగ్దానాలను నమ్మాము. నీ మాధుర్య ఆశీర్వాద వర్షము మా దాహం తీరుస్తుంది. నీ ప్రేమ ప్రవాహం మా దేశమంతటా క్షామాన్ని పోగొడుతుంది. నీ ఆశీర్వాద సమృద్ధి మా స్తుతికి ప్రేరకం.

జీవితాన్ని మధురముగా మార్చిన దేవా, నీకే వందనాలయ్యా. ఆమేన్.

ఒక నారాజు చూస్తున్నప్పుడే దైవీకమైన శక్తిని పొందుకుంటున్నాం. ఆ నామం ఒక్కటే మనకు ఆధారం. ఆ నామములోనే నిత్య జీవం, నిజమైన శక్తి, నిజమైన

0: కు స్వాగతం.
1: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
0: అశాంతితో అలమటిస్తున్న వారికి ప్రశాంతి.
1: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బావున్నారా? మనమిప్పుడు ఒక గొప్ప యాత్రలో ప్రవేశించబోతున్నాము. బైబిల్ భూమిలో ఇదొక సుదీర్ఘమైన పవిత్ర యాత్ర. వాక్య భూమిపై అడుగిడి ఆదికాండం నుంచి ముందుకు సాగిపోతాము. 66 మజిలీలు, 66 గ్రంథాల బైబిల్ ఇది. ఇది దేవుని వాక్యం. యాత్రికులం మనం యాత్రా ప్రారంభంలో ప్రార్థన చేసుకుందాము. మహిమగల తండ్రి, కృపామయ దేవ, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. మమ్మలను ఆశీర్వదించండి. వాక్యమనే పుణ్యక్షేత్రమందు ప్రయాణిస్తూ ఉండగా మాకు తోడై ఉండండి. మమ్మలను నడిపించండి. ఆశ్చర్యకరమైన వాక్చిత్రాలను, వాక్య దర్శనాలను మాకు చూపండి. మమ్మలను దీవించండి. మమ్మలని ఆత్మతో నింపండి. మా మనోనేత్రములను వెలిగించండి. నీ వాక్యము సజీవమైనది, బలమైనది, పదునైన ఖడ్గము వంటిది. నీ వాక్యము సజీవమై పవిత్ర జలము వలె మమ్మలను కడుగుతుంది. మా శ్రోతల కుటుంబములను, వారి పిల్లలను దీవించండి. క్రైస్తవ గృహములలో, పరలోకములో వలనే నీ చిత్తము నెరవేరాలని ప్రార్థిస్తున్నాము. కుటుంబమునకు నీవే శిరస్సు అని, నీ ఆజ్ఞ మేరకు కుటుంబములో అందరూ ప్రవర్తించాలని ప్రార్థిస్తున్నాము. తల్లిదండ్రులు, అక్క చెల్లెండ్లు, అన్నదమ్ములు, వీరందరి మధ్య పరస్పర సదవగాహన, ప్రేమ వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాము. క్రీస్తునందు విశ్వాసుల కుటుంబాలు ప్రార్థించే కుటుంబాలై, ఇరుగు పొరుగు వారిని నీ వైపునకు ఆకర్షించే కుటుంబాలై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. ప్రియతండ్రి, నీ బిడ్డలు నీ రాకడ నిరీక్షణ గలవారై, అనేకులను నీ కుటుంబములోనికి నడిపించేవారై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. సంఘములలోని కుటుంబాలు దేవుని రాజ్య ప్రయోజనము దృష్ట్యా సువార్త ప్రకటించగలుగునట్లు వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. మా దేశమును, దేశ పరిపాలకులను, ప్రజానాయకులను సమృద్ధిగా దీవించండి. దేశమును స్వస్థపరచండి. కరువులు, కాటకములు రాకుండా కాపాడండి. దౌర్జన్యముల చేత, యుద్ధముల చేత జన నష్టము కలగకుండా వారికి మీ కాపుదల, క్షేమము, భద్రత అనుగ్రహించండి. దేశమందు ప్రజాజీవితములో నైతిక, ఆధ్యాత్మిక విలువలు అమలులో ఉండాలని, రాజ్యమందంతటా ప్రజలు ఉత్తమ పౌరులుగా జీవించాలని, అదే సమయంలో నీ రాజ్యములో మరీ ఉత్తమ పౌరులుగా జీవిస్తారని ఆశిస్తాము. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, ప్రతి దేశము, ప్రతి రాజ్యము దేవుని రాజ్యమవుతుందని, ప్రవచనాలు నెరవేరే సమయం ఆసన్నమైందని ప్రజలకు తెలియచెప్పగల సామర్థ్యము నీ సంఘమునకు అనుగ్రహించుమని, నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ ప్రసాదించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియశ్రోతలు, మనం దేవుని వాక్యమందలి ఆది గ్రంథమైన ఆదికాండం అధ్యయనం ప్రారంభించబోతున్నాము. దానికి ముందుగా దేవుని వాక్య పఠనమును గురించిన సూత్రాలు కొన్ని మీ దృష్టికి తేగోరుతాము. జాగ్రత్తగా వినండి. లోకంలో ఎన్నెన్నో గ్రంథాలున్నాయి. అన్నిటికంటే బైబిలు ఎక్కువగా విమర్శలకు గురి కావటం విశేషం. వేల కొలది సంవత్సరాలుగా బైబిలు అన్ని విమర్శలను తట్టుకొని ప్రజలను ఆశీర్వదించే గ్రంథంగా నిలిచి ఉంది. ఇది గ్రంథరాజమై వెలుగొందుతున్నది. మానవత అంతటి మీద ఇంత గొప్ప ప్రభావము చూపగలిగిన గ్రంథం మరి ఒకటి లేదు. స్త్రీ పురుషులెందరో బైబిల్ గ్రంథాన్ని దినదినమూ చదువుతున్నారు, ధ్యానిస్తున్నారు. అందలి ఆధ్యాత్మిక నైతిక సూత్రాలను ప్రయోగించి గొప్ప ఆధ్యాత్మిక విజయం పొందుతున్నారు. ఇంతకు ఈ గ్రంథములోని విశిష్టత ఏమిటి? చనిపోతూ చిట్ట చివరిసారి బైబిలును చదివించుకుని ఎందరో చింతనాపరులు ప్రశాంతంగా కన్నుమూశారు. జీవిస్తూ, బైబిలును ధ్యానిస్తూ,
సమస్యలను పరిష్కరించుకొని ధన్యులైన వారెందరో ఉన్నారు. కొందరు ఇది మామూలు గ్రంథమే అని మూలన పెట్టేసి ప్రమాదవశాత్తు అందులోని ఏదో వచనం వారి దృష్టిని ఆకర్షించగా బైబిలును దీక్షతో ఆమూలాగ్రంగా చదివి కృతార్థులైన వారున్నారు. బైబిలును విశ్వాసులు దేవుని వాక్యము అంటారు. ఇది చదివే గ్రంథము మాత్రమే కాదు, జీవించే గ్రంథం, సజీవ గ్రంథం. బాల్యదశలో, యువదశలో, వృద్ధాప్యంలో కూడా ఉపకరించే మహాగ్రంథం. లోకయాత్రలో ప్రవర్తన నియమాలను నేర్పే బృహద్గ్రంథం. పరలోక దిశగా మనుషులను నడిపించే దివ్య గ్రంథం. కాలదోషం పట్టని గొప్ప గ్రంథం. జీవితంలో కష్టనష్టాలను ఎదుర్కొని గెలవటానికి దేవుని వాక్యమనే బైబిలు ఎంతో ప్రయోజనకరం. ఒడుదుడుకులను తట్టుకొని స్థిరంగా నిలవటానికి ఈ గ్రంథం దోహదపడుతుంది. బైబిలు గ్రంథానికి మరే గ్రంథము సాటిరాదు. కొందరైతే బైబిలు చేత ప్రభావితులై తాము లోకమంతటినీ ప్రభావితం చేసిన వారున్నారు. దేశాలే కాదు, జాతులకు జాతులే ఈ గ్రంథము చేత ఎంతగానో ఆశీర్వదించబడినవి. ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేసి కొన్ని జాతులు నష్టపోయాయి. బైబిలు రాజులకు, పేదలకు ఆదరణ గొల్పే గ్రంథం. ఈ సత్యాన్ని చరిత్రే రుజువు చేసింది. న్యాయవాదులకు, న్యాయాధిపతులకు బైబిలు నైతికంగా ప్రోత్సాహకరం. బైబిలులోని సువార్త మానవుల బలహీనతలను, లోపాలను తొలగిస్తుంది, తప్పులను సరిదిద్దుతుంది. గొప్ప గొప్ప మేధావులు గతంలో బైబిలును విశ్వసించిన వారే. దేవుని వాక్యమెరిగిన శాస్త్రవేత్తలెందరో తమ సృష్టికర్తను మహిమపరిచిన వారున్నారు. బైబిలును, అందలి సందేశమును అవలంబించిన వారెవరూ తప్పిపోరు. గతకాలపు చరిత్రలో ఎందరో రాజులు, చక్రవర్తులు బైబిలును శిరోధార్యంగా అంగీకరించి కృతకృత్యులయ్యారు. లోకమందలి వేదాంతాలను మించినది, తర్క వితర్కాలకు అతీతమైనది, మానవుని జ్ఞానానికి తీర్పు తీర్చేది బైబిలు గ్రంథరాజం. అనుదిన పారాయణకు యోగ్యమైన పవిత్ర గ్రంథం బైబిలు. సమస్యలను మానవుడు కల్పించగలడు గాని పరిష్కరించజాలడు. దేవుని గ్రంథమైన బైబిల్లో మానవుని సమస్యలకు దేవుని పరిష్కారం బోధించబడింది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పఠించే వ్యక్తి ఏ రాజ్యంలోనైనా ఉత్తమ పౌరుడు కాగలడు, మంచి భర్త కాగలడు, మంచి భార్య కాగలదు. కుటుంబంలో మంచి తల్లి తండ్రి కాగలరు. ఈ మాటలో ఏమాత్రమూ సందేహం లేదు. దౌర్జన్యం పెచ్చుమీరే ఈ రోజుల్లో, గృహఛిద్రాల వల్ల భార్యాభర్తలు విడాకులకు సిద్ధమయ్యే నేటి కాలంలో బైబిలే మనకు ఏకైక పరిష్కారం. బైబిల్ గ్రంథాన్ని లేఖనములు అంటాము. లేఖనములలోని దేవుడే మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు. మనకు సమకాలికుడై మనలను శాశ్వత జీవము దిశగా నడిపించే దేవుడు. ఏ వృత్తిలో నీవున్నా బైబిల్ జ్ఞానం నీ వృత్తికి నాణ్యతను చేకూరుస్తుంది. ఇది నిజం. భావజీవితానికి, ప్రవర్తన శైలికి బైబిలు సూత్రాలు ఒక కొత్త ఆధ్యాత్మిక పరిమాణాన్ని చేకూరుస్తాయనేది అనుభవైక వేద్యం. ఈ బైబిలు తూర్పు దేశాల సన్నివేశాలతో నిండి ఉంది. అన్ని దేశాలకు, దేశభాషలకు, సంస్కృతులకు బైబిలు అనువదించబడింది. బైబిలు మనుషుల హృదయాలతో మాట్లాడుతుంది. జీవదర్శనము, సేవాదర్శనము బైబిలులో మనకు కనపడతాయి. బీదలు దేవుని బిడ్డలని, రాజులు దేవుని సేవకులని చూపి ఒప్పించగల దైవవాక్యే బైబిలు గ్రంథం. పసిపిల్లలకు సైతం ఆధ్యాత్మిక విలువలను బయలుపరిచే దేవుని పుస్తకమిది. అల్లకల్లోలమైన ఈ లోకానికి శాంతి సందేశమే బైబిలు. నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడే ప్రజలకు శాంతిప్రదాయిని ఈ మహాగ్రంథం. చీకటిలో వెలుగుబాట బైబిలు. ఒంటరితనంలో దేవుని సహవాసాన్ని కలిగించే దేవుని వాక్యే పరిశుద్ధ బైబిలు. బైబిలు హెచ్చరికలు దుండగుల గుండెల్లో గుండా దూసుకుపోతాయి.
గర్విష్ఠులకు శృంగభంగం కలిగించే గొప్ప గ్రంథము బైబిలు వేదం. గాయపడిన వారికి, పశ్చాత్తప్తులకు తల్లిలాగా క్షమాపణ, చల్లని స్పర్శ అనుగ్రహించే గ్రంథమే దేవుని వాక్యం. ప్రేమ, స్నేహం, సానుభూతి, భక్తి, మధుర స్మృతులు, ఒకటేమిటి, లక్షోపలక్షల దీవెనలు ఇందులో ఉన్నాయి. బైబిలులో బంగారు, సాంబ్రాణి, బోళములున్నాయి. కమ్మని మాటలున్నాయి. పరిమళ సుగంధాలు గుబాళించే గ్రంథరాజము బైబిలు. బైబిలుకున్న ప్రాముఖ్యం ఎలాంటిదో చెప్పాలంటే ఎంతైనా చెప్పవచ్చు, చాలినంత చెప్పలేకపోవచ్చు. ఇది అసాధారణమైన గ్రంథం. ఈ బైబిలు గ్రంథాన్ని ఎవరు రాశారు? గ్రంథకర్త ఎవరు అంటారా? గ్రంథకర్త దేవుడే. అయితే మానవుని చేత రాయించాడు, తాను రాశాడు. దేవుడు రాయించకపోతే ఆ రాత వ్యర్థమే. 1500 సంవత్సరాల కాల వ్యవధిలో దేవుడు 40 మందిని సహగ్రంథకర్తలుగా వాడుకున్నాడు. ఈ మానవ గ్రంథకర్తలలో ఒకరొకరిని బొత్తిగా ఎరుగరు. అయితే అందరూ ఒకే అంశాన్ని భేదాభిప్రాయాలు లేకుండా రాశారు. పరస్పర వ్యాఘాతం బొత్తిగా లేదు. అంతగా అయితే ఈ 40 మందిలో ఒకరిద్దరూ పరస్పరం కలుసుకుని ఉండవచ్చు. బైబిల్ గ్రంథమంతా ఒకే పుస్తకమా అన్నట్లు వీరందరూ రాయటం జరిగింది. దేవుడే వారి చేత అలా రాయించాడు. ఈ గ్రంథం మొత్తం ఎట్టి లోపమూ లేని రచన. ప్రతి రచయిత తన వ్యక్తిత్వాన్ని, శైలిని కోల్పోయి ఉండలేదు. ఆయా తరాలకు చెందిన ఈ రచయితలు అప్పటి సమస్యలను ఉన్నవి ఉన్నట్లు చెప్పారు. దేవుని చిత్తమును బయలుపరిచారు. మానవులుగా వారు మితులకు లోనైన వారు. గాని బైబిలు రచన విషయంలో మాత్రం దేవుడు రాయించాడు గనుక ఒక్క తప్పు ఇందులో కానరాదు. ఇది దేవుని రచన, కాని మానవుని ద్వారా, మానవ సాధనం ద్వారా రాయబడింది. రచయితల వ్యక్తిత్వాలలో వైవిధ్యం ఉంది, వారి శైలిలో వైవిధ్యం ఉంది. ఈ రచయితలలో కొందరు పండితులు, కొందరు పామరులు. లూకా శైలి భాషాపరంగా కఠినం, జటిలం. గ్రీకు భాషలో ప్రావీణ్యమున్నవాడు వైద్యుడైన లూకా. అయితే సీమోను పేతురో, అతడు వృత్తిరీత్యా ఒక జాలరి, చేపలు పట్టుకునేవాడు. అతడిది పల్లెటూరి భాష, గ్రామ్య భాష. లూకాను, పేతురును, ఈ ఇద్దరినీ దేవుడు తన సాధనములుగా వాడుకున్నాడు. పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించగా వారు రాశారు. దేవుడు ఏమి చెప్పాలనుకున్నాడో అదే ఉన్నది ఉన్నట్లు వారు రాశారు. అనగా దేవుడు రాయించాడు. అందుకే మనము నమ్ముతున్నాము. ఇది ఆశ్చర్యకరమైన గ్రంథం. ఇది దేవగ్రంథం, దైవరచితమైన గ్రంథం. బైబిలులో దేవుడు 2200 సార్లు యెహోవా సెలవిస్తున్నాడు, యెహోవా వాక్కు అంటూ పదే పదే పలికాడు. ఈ గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బైబిలు వాక్కు జీవముతో నిండి ఉన్నది, సమృద్ధి జీవముతో తొణికిసలాడుతోంది. ఈ బైబిలు వాక్కును నమ్మి నీవు ఒక క్షణంలో దేవుని బిడ్డవు కాగలవు. దేవుని వాక్యమనే అక్షయ బీజం నిన్ను కొత్తగా పుట్టిస్తుంది. శాశ్వతమైన, అక్షయమైన దేవుని బీజమే దేవుని వాక్యం. దేవుడు మనిషితో చెప్పదలుచుకున్నదంతా ఈ గ్రంథంలో చెప్పాడు. నీతో, నాతో చెప్పాడు. వ్యక్తిగతంగా దేవుని వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. పరలోకం నుండి దేవుడు ఇప్పుడు మాట్లాడాలనుకుంటే బైబిలులో ఉన్నదే తిరిగి మాట్లాడతాడు. బైబిలుకు విరుద్ధంగా దేవుడు మాట్లాడడు. తాను చెప్పింది, రాసింది, రాయించింది దేవుడు కాదనడు. అప్పటి దేవుడే ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాడు. అలనాడు భూమ్యాకాశములను సృజించిన దేవుడే ఇప్పుడు ఈ రోజున నీతో, నాతో మాట్లాడుతున్నాడు. బైబిలుకు దేవుని లక్షణాలున్నాయి, మానవ లక్షణాలు కూడా ఉన్నాయి. ఎందుకనగా ఆయన దేవుడై ఉండి మానవుడయ్యాడు. ఆయన అవతరించిన దేవుడు, మానవుడై ప్రయాణాలు చేశాడు, అలసిపోయాడు, బడలిక చెందాడు. ఒకసారి మధ్యాహ్న వేళలో అలసిపోయి
బావి దగ్గర కూర్చున్నాడు. ఆయన దేవుడు, అయినా ఆయన మానవుడయ్యాడు. మనుష్యులతో మాట్లాడాడు, వారి కష్టసుఖాలను పంచుకున్నాడు, సహవాసం చేశాడు, సంభాషించాడు. అలాగే గ్రంథకర్త అయిన దేవుడు తన గ్రంథము ద్వారా మనతో మాట్లాడతాడు. మనుషులకు దేవుని స్వరమే పరిశుద్ధ బైబులు. నిత్యత్వము నుండి వచ్చిన యేసు 33.5 సంవత్సరాలు ఇక్కడ ఉండి తిరిగి నిత్యత్వంలోకి వెళ్లిపోయాడు. ఈ మధ్యకాలంలో దేవుని సందేశమే బైబిలు వాక్యం. బైబిలు దేవుని వాక్యం. లేఖనాలలో క్రీస్తు కనపడతాడు, ఆయన వాక్యం వినపడుతుంది. దేవుడు పలికింది, రాసింది, రాయించింది దేవుని వాక్యం. యేసే దేవుని వాక్యం. అవతరించిన దేవుని వాక్యే బైబిలు. శరీరము ధరించిన దేవుని వాక్కు. పాత నిబంధన లేఖనముల్లో ఆయన అడుగుజాడలు కనిపిస్తాయి. కొత్త నిబంధనలో ఆయన స్వయంగా మానవులతో మాట్లాడిన దైవనరుడు, నరరూపు దాల్చిన దేవుడు. కృపాసనము చెంత యేసు దేవుణ్ణి కలుసుకోగలము. యేసు శిలువపై చనిపోయింది మానవత కోసమే, మానవులమైన మనందరి కోసమే. నా పాపాలను ఆయన క్షమించాడు, పరిహరించాడు. ఆయన మనకు నిత్య జీవం ప్రసాదించాడు. క్రీస్తు వాక్యం పాత నిబంధనలో అవ్యక్తమై కొత్త నిబంధనలో యేసు మాటగా వ్యక్తం చేయబడింది. యేసే క్రీస్తని బైబులంతా ఏకకంఠంతో ఎలుగెత్తి పలుకుతుంది. బైబిలు దేవుని నుండి వచ్చిందని మనకెలా తెలుసు? ఇది మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు బైబిలే చెబుతుంది. ఇది అందరూ వినాలి. బైబిలు తరతరాలుగా కాపాడబడిన గ్రంథం. దీన్ని నాశనం చెయ్యాలని ఎవరెంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వారే నాశనమైపోయారు. గాని బైబిలు చెక్కు చెదరకుండా ఉంది. యిర్మీయా గ్రంథంలో ఒక రాజును గురించి విన్నాము. దేవుని గ్రంథం అతని చేతికి అందించారు. అతడేం చేశాడు? చాకుతో ఆ గ్రంథాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు, చింపాడు. అయితే ఆ గ్రంథం తిరిగి రాయబడింది. ఈ రోజున మనకు పూర్తి గ్రంథం ఉంది. దేవుడే రాయించాడు, రాశాడు. ప్రతి తరంలోనూ బైబిల్ను చించేసేవారు, తగలబెట్టేవారు చెలరేగుతూనే ఉన్నారు. బైబిలు వ్యతిరేక శక్తులు నాటి నుండి నేటి వరకు పనిచేస్తూనే ఉన్నాయి. బైబిలును తాము చదవరు, ఇతరులను చదవనియ్యరు. ఎంతమంది ముట్టడించినా బైబిలును ఎవరూ రూపుమాపలేకపోయారు. బైబిలే గెలిచింది. లోకంలో బైబిలు ప్రతులు అమ్ముడుపోయినంతగా మరే గ్రంథమూ అమ్ముడుపోదు. గ్రంథములన్నిటిలో బైబిలుదే ప్రథమ స్థానం. తన వాక్యాన్ని దేవుడు స్వయంగా కాపాడుకున్నాడు. అంతేకాదు, బైబిలు దేవుని గ్రంథమని భూగర్భ పరిశోధకులు రుజువులెన్నో కనుగొన్నారు. తవ్వకాలలో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. బైబిలు దేవుని గ్రంథమని ఈ వస్తువులు సాక్ష్యమిస్తాయి. మోషే పంచగ్రంథాలు రచించాడు అన్నాము. అయితే కొందరు మోషే కాలం నాటికి రాత అనేది ఎవరికీ తెలియదు అని వాదించారు. అప్పుడు రాత ఉందని భూగర్భం తవ్వకాలలో రుజువులు దొరికాయి. ఎరికో పట్టణము, ప్రాకారాలు అలనాడు కూలిపోయాయి. ఈ చరిత్రను భూగర్భ పరిశోధకులు ధృవపరుస్తున్నారు. వారికి కొన్ని రుజువులు దొరికాయి. బైబిలు నమ్మదగిన చరిత్ర అనడానికి ఎన్నెన్నో ఆధారాలు పరిశోధకులు కనుగొన్నారు. ఎన్నో రాతప్రతులు, శాసనాలు దొరికాయి. యెషయా గ్రంథపు చుట్టలు, మృత సముద్ర ప్రాంతంలో దొరికిన గ్రంథపు చుట్టలు మనకు బలమైన ఆధారాలు. ఇక ప్రవచనాలను గమనించండి. నెరవేరిన ప్రవచనాలు ఇదే సత్యాన్ని రుజువు చేస్తాయి. ఇది దేవుని గ్రంథం. బైబిల్ మొదట రాయబడినప్పుడు ఆ గ్రంథంలో 4వ వంతు ప్రవచనాలే. జరగబోయే సంగతులే ప్రవచనాలు. ఈ రోజున ఎన్నో ప్రవచనాలు ఇంతవరకు నెరవేరినట్లు మనకు తెలుసు. అలనాటి ప్రవక్తలు బతికి ఉండగానే కొన్ని ప్రవచనాలు అప్పటికప్పుడే నెరవేరాయి. మీకాయా అనే ప్రవక్త ఉండేవాడు. అతడు ఆహాబు రాజుకు ప్రవచనం చెప్పాడు.
నీవు యుద్ధం చేయకూడదు, చేస్తే ఓడిపోతావు, నీ ప్రాణాలు కోల్పోతావు. అబద్ధ ప్రవక్తలు రాజును వెళ్లమని ప్రోత్సహించారు. మికాయా మాటలు రాజు నమ్మక అతన్ని చెరసాల నిర్బంధంలో ఉంచాడు. మికాయా చెప్పినట్లే రాజు యుద్ధంలో హతమైపోయాడు. రాజు మారువేషంలో ఉన్నా బాణం అతనికే తగిలింది, అతడు చనిపోయాడు. మికాయా ప్రవచనం అక్షరాలా నెరవేరింది. 1 రాజులు 22వ అధ్యాయంలో ఈ వృత్తాంతమున్నది. సరే, పాఠం ఇక్కడ ఆపుదాము. వచ్చే పాఠంలో దేవుని వాక్యాన్ని గురించి మరిన్ని సత్యాలు తెలుసుకుందాము. అందాక సెలవు, ముగింపులో ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైన మా దేవ, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీవు మాకు అనుగ్రహించిన వాక్యము ఎంతో విలువైనది. ఈ గొప్ప బహుమానము కొరకు మీకెంతో కృతజ్ఞులం. దినదినము నీ వాక్యాహారము చేత మేము పోషించబడుతున్నాము, బలపడుతున్నాము. నీవు మమ్మలను మీ వాక్య సందేశముల ద్వారా ఎంతో ప్రోత్సహిస్తున్నావు. జీవితమనే యుద్ధరంగములో గెలవడానికి కావలసిన ఆయుధ సంపత్తి మీ వాక్యమందు మాకు లభిస్తున్నది. మిమ్మలను మహిమపరుస్తున్నాం. మరొకసారి ఆదికాండము నుండి మేము ధ్యానాలు ప్రారంభించుకుంటున్నాము. ప్రభు, మీ వాక్యం యొక్క విశిష్టతను మేము ధ్యానిస్తున్నాము. మమ్మలను బలపరచండి, మీరే మహిమ పొందండి. ఈ యాత్రలో మీరు మాకు తోడై ఉండండి. 66 గ్రంథాలు, ప్రతి గ్రంథము, గ్రంథములోని ప్రతి అధ్యాయము, అధ్యాయములోని ప్రతి వచనము మేము ధ్యానించడానికి మాకు వెలుగు దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, మమ్మలను సర్వసత్యములోనికి నడిపించు. మమ్మలను బలపరచు, మహిమ పొందు. ప్రతి విధమైన ఆటంకమును తొలగించు. మీ వాక్య సందేశముతో మమ్మలను నింపుమని, వాక్యము మాలో సమృద్ధిగా నివసించునట్లు దీవించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.

0: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com. మా వెబ్సైట్ వివరాలు www.radio882.com.
1: తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా 66:13. తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా 66:13.
2: నిరీక్షణ మహిళ TWR ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి, జీవిత ఉద్దేశాన్ని తెలిపి, దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
3: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం.

0: కార్యక్రమం వినడానికి సిద్ధంగా ఉన్నారా?
1: మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మీ చుట్టూ కొంతమంది అయినా స్నేహితులు ఉంటారు కదా, అలాగే మమ్మల్ని కూడా మీ స్నేహితులుగా భావించండి. మాతో కలిసి ఈ సమయాన్ని సంతోషంగా గడపండి. మొదట మీకు ఓ ప్రశ్న, మీ ఇల్లు ఎప్పుడైనా వరదల్లో చిక్కుకొన్నదా?
0: నాకు బాగా జ్ఞాపకముంది. నేను స్కూల్లో చదువుకునే దినాలలో వర్షం వచ్చినప్పుడల్లా మా ఇంటి క్రింద భాగమంతా నీళ్లతో నిండిపోయేది. ఆ నీళ్లలో గంతులు వేస్తూ మా సొంత ఇంట్లోనే అలల్ను సృష్టించుకోవడం చాలా గమ్మత్తుగా ఉండేది. అయితే ఇంట్లో సామాన్లు పాడైపోతున్నాయని మా అమ్మా నాన్న మాత్రం చాలా బాధపడేవారు.
1: మరో రకమైన వరదలు కూడా రావచ్చు, వాటికి నీళ్లకు ఏ సంబంధమూ ఉండదు. అవి మనల్ని ఎంతగా ముంచేస్తాయంటే ఇక మనకు ఏమాత్రం జీవించాలన్న ఆశ ఉండదు.
0: దాన్ని కృంగుదల లేక డిప్రెషన్ అని అంటాము. నేను కూడా డిప్రెషన్తో బాధపడ్డాను కాబట్టి ఒక విషయాన్ని చెప్పగలను. దాన్ని జయించడం అంత సులభం కాదు. మీకు కూడా చాలాసార్లు కష్టాలు అనే వరదలలో బాధలలో మునిగి పోతున్నట్లు అనిపించవచ్చు. ఓవైపు బ్రతకాలన్న ఆశ ఉన్నా ఈ బాధ భరించడం కన్నా చచ్చిపోవడం మేలు అని అనుకుంటాము. కాని నన్ను గూర్చిగాని మిమ్మల్ని గూర్చిగాని దేవుని చిత్తం అది కానే కాదు. ఒకవేళ ప్రస్తుతం మీరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఈ కార్యక్రమం మీకోసమే.
1: ఒకవేళ మీరు ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కోకపోయినా మీరు ఇతరులకు సహాయం చేయటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని వినాలని ప్రోత్సహిస్తున్నాము. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
0: అసలు కృంగుదల లేక డిప్రెషన్ ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏవో, దాని నుండి మనం ఎలా బయటికి రాగలమో వివరించడానికి మధురిమ గారు మనతో ఉన్నారు. జీవితానికి పాఠాలు అనే భాగంలో వారు చెప్పే సలహాలను విందామా?
2: ఒక మహిళ కృంగుదలలో ఉన్నప్పుడు ఆమె తాను ఒక్కతే ఒంటరిగా ఉన్నట్లు భావిస్తుంది. నిజానికి కృంగుదల అనే ఈ బాధ చాలామందిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కృంగుదల అని నేను చెప్తున్నప్పుడు దానర్థం ఒక వ్యక్తి ఊరికే కృంగిపోయినట్లు భావించడం కాదు. మనందరం ఏదో ఒక సందర్భంలో అలా భావిస్తాము. నిజమైన కృంగుదల అన్నది ఒక రుగ్మత. అది ఆ వ్యక్తి జీవితంలో ప్రతి భాగంపై ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు నిస్సహాయులుగా, నిరీక్షణ లేనివారుగా, ఎప్పుడూ విచారంగా ఉండేలా మరియు ఎందుకు పనికిరాని దానను అని భావించేలా చేస్తుంది. దానిని ఎవరూ నిరోధించలేరు. సామాజికంగా వివిధ స్థాయిలకు చెందినవారికి, వివిధ దేశాలకు మరియు సంస్కృతులకు చెందినవారికి కృంగుదల ఉండవచ్చు. వాస్తవానికి పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా కృంగుదలకు లోనవుతున్నారు. 10 మంది పురుషులలో ఒక పురుషునికి సమస్య ఉంటే స్త్రీల విషయానికొచ్చేసరికి 4లో 1 కృంగుదలతో బాధపడుతున్నారు. అసలు కృంగుదలకు కారణాలేంటి? దాని లక్షణాలెలా ఉంటాయి? ఒకవేళ అది సంభవిస్తే మీరేం చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. అనేక విషయాలు కృంగుదలకు కారణమవుతాయి. ఒక ప్రధాన కారణం ఏమంటే జీవితంలో ఒక అనూహ్యమైన మార్పు కలగడం, అంటే ప్రమాదకరమైన జబ్బు చేయడం లేక ఎక్కువ కాలం జబ్బు పడడం లేక విలువైన దానిని గాని ప్రేమించిన వారిని గాని పోగొట్టుకోవడం, సంబంధాలలో ఒత్తిడి, ఆర్థిక సమస్యలు కూడా కృంగుదలకు కారణమవుతాయి. కృంగుదల లేక డిప్రెషన్ వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఒకవేళ మీ తండ్రికి జబ్బు ఉండి ఉంటే మీకు గాని మీ పిల్లలకు గాని అది సంక్రమించవచ్చు. ఏది ఏమైనా మీ కుటుంబంలో ఒకరు అలా బాధపడుతున్నారు కాబట్టి మీక్కూడా అలా అవుతుందేమోనని భయపడనక్కర్లేదు. అది వచ్చే అవకాశం ఉందన్న గ్రహింపుతో జాగ్రత్తగా ఉంటే చాలు. మీలో కృంగిపోయిన భావన ఉందని లేక కృంగుదల ఉందని మీకెలా తెలుస్తుంది? కృంగుదల ఉన్నవారిలో ఉండే లక్షణాలు ఇవి. దాదాపు ప్రతిరోజు మీరు నిరుత్సాహంగానే ఉంటారు. మీరు చేయాలనుకున్న పనులపై ఆసక్తి తగ్గిపోతుంది, ఆకలి తగ్గిపోతుంది లేక అందుకు భిన్నంగా విపరీతమైన ఆకలి వేయవచ్చు. అది మీ నిద్రపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కువ నిద్రమత్తు ఉంటుంది మరియు ఎప్పుడూ నిద్రపోవాలనిపిస్తుంది లేక నిద్రలేమితో బాధపడతారు. మీకు బాగా పరిచయం ఉన్నవాళ్లు మీ వైఖరిలో మార్పును చూస్తారు. మీరు చాలా చికాకుగా, ఆందోళనతో, సంక్షోభంలో, భయంతో ఉన్నారని మీకు చెప్తారు. శక్తిహీనత మిమ్మల్ని ఆవరిస్తుంది. మీకు ఎంత బలహీనంగా ఉంటుందంటే కనీసం ఉదయం లేవడానికి కూడా మీకు శక్తి లేనట్లు అనిపిస్తుంది. మీరేం చేసినా అది మీ పరిస్థితినేమీ మార్చలేదని నిరాశపడతారు. మీరు నిస్సహాయులని, ఏ నిరీక్షణ లేదన్న తలంపుతో మరియు పూర్తిగా అపరాధభావంతో నింపబడతారు. మీ మనస్సు చిన్న చిన్న సమస్యలను కూడా పెద్ద సమస్యలుగా భావిస్తుంది. తీర్మానాలు చేసుకోవడం కష్టమవుతుంది. చివరగా వీటన్నిటినీ భరించడం కన్నా చావడం మేలు అని అనుకుంటారు. మీ జీవితాన్ని ఎలా అంతం చేసుకోవాలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. బహుశా మీరు ఇదివరకే ఆత్మహత్య ప్రయత్నం చేశారేమో. ఈ లక్షణాలను విన్నాక ఇవన్నీ నన్నుగూర్చే చెప్పారని మీరు తలస్తున్నారేమో. అయితే దయచేసి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి. కృంగుదల తీవ్రంగా బలహీనపరుస్తుంది, కాని దానికి చికిత్స ఉన్నది. మిమ్మల్ని గూర్చి మీరు ఎంత తక్కువగా భావించినా మీ జీవితం దేవునికి మరియు మీ చుట్టూ ఉన్నవారికి ఎంతో విలువైనది. దయచేసి మీ జీవితాన్ని ముగించాలని తలంచవద్దు. దేవుడు మిమ్మల్ని సృష్టించాడు. మీరు ఎంతో జాగ్రత్తగా అద్భుతమైన రీతిలో చేయబడ్డారని బైబిలు చెప్తోంది. ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాడు, మీకు హాని చేయాలని కోరడం లేదు. మీకు ఒక భవిష్యత్తును, ఒక నిరీక్షణను ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సోదరి, మీకు మీరు ఏ హాని చేసుకోవద్దు. దయచేసి ఈ పాటలోని మాటల్ని జాగ్రత్తగా ధ్యానించండి.

మీరు కృంగుదలతో బాధపడుతున్నారని మీ మటుకు మీరు గ్రహిస్తే మీకు తప్పకుండా సహాయం అవసరం. అయితే మొదట మీరు చేయాల్సిన పని ఏమంటే, మీ మట్టుకు మీరే బాధపడకుండా మీకున్న ఈ సమస్యను గూర్చి ఎవరితోనైనా పంచుకోనండి. మీ మనోభావాలను అర్థం చేసుకోగల వారితో పంచుకోనండి. ఒకవేళ మీరు భరించలేనన్ని సమస్యలతో సతమతం అవుతూ ఉంటే, మీ కుటుంబంలో నమ్మదగిన వారితో లేక స్నేహితురాలతో మాట్లాడండి. మీ భారాలలో కొన్నైనా తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఒకవేళ మీకు అంత మంచి స్నేహితులు లేరనుకుంటే, మీ మనోభావాల్ని సమస్యలను మాతో పంచుకోవచ్చు. మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుని వాక్యం నుండి మీకు పరిష్కారాన్ని చూపిస్తాము. చివరగా మీకు ఉపశమనం కలగడానికి, కృంగుదల నుండి కోలుకోవడానికి కొన్ని సూచనలను చెప్పాలనుకుంటున్నాను. మీకు సంతోషం కలిగించే ఏదైనా కార్యకలాపంలో పాలు పంపులు కలిగి ఉండండి. ఉదాహరణకు, తీరికగా వాకింగ్ చేయడం, స్నేహితురాలతో కొంత సమయం గడపడం, లేక మీకు ఇష్టమైన కాలక్షేపం కొరకు కొంత సమయం కేటాయించవచ్చు. ఒంటరిగా ఉండకుండా ఇతరులతో సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ అంతట మీరే అసాధ్యమైనవి చెయ్యాలనుకోవద్దు. ఎక్కువ పనిచేయాలని ప్రయత్నించవద్దు. అది మీకు మరెక్కువ భారం కావచ్చు. మీకు ప్రతికూలమైన తలంపులు వస్తున్నాయంటే మీలో కృంగుదల ఉందని అర్థం చేసుకోవాలి. మీరు దానిలో నుండి కోలుకుంటున్న కొలది మీకు మంచి తలంపులు వస్తాయి. మీ కృంగుదలంతా పోయేంతవరకు జీవితంలో మార్పులు కలిగించే తీర్మానాలేమీ చేసుకోవద్దు. ఒకవేళ ఏదైనా ఓ పెద్ద తీర్మానం ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరత ఉంటే, మీ కుటుంబస్తులను లేక స్నేహితులను సంప్రదిస్తే మీరేం చేస్తే బావుంటుందో వాళ్లు సలహా ఇస్తారు. చివరగా, దేవుడు మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడని జ్ఞాపకముంచుకొనండి. మీ ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. మీ హృదయంలోని ప్రతి బాధ ఆయనకు తెలుసు. వాటిని ప్రార్థనలో మీ నోటి ద్వారా వినాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మీ బాధలన్నీ ఆయనతో చెప్పుకుంటారు కదూ.

0: శ్రోతలు విన్నారు కదా, దేవుడు మీ ప్రతి అవసరాన్ని గూర్చి వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని గూర్చి ఆత్మకు పాఠాలు అన్న భాగంలో షారోన్ గారు మనకు వివరంగా చెప్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను.
1: శ్రోతలకు శుభాశీస్సులు. శ్రోతలు, మీలో ఎంతమందికి నీళ్లు అంటే ఇష్టం? నాకు చాలా ఇష్టం. నీళ్లను చూడాలన్నా, నీళ్లలో ఆడుకోవాలన్నా ఇష్టం. దాని గూర్చి నాకు ఒక లోతైన గౌరవభావం కూడా ఏర్పడింది. కాని మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. నీటి మట్టం మన తలకంటే పైకి ఉన్నప్పుడు మనకు ఊపిరాడదు, కాబట్టి అది ప్రమాదం. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకసారి నాకు అలాగే సంభవించింది. నేను నీళ్లలో కొట్టుకొనిపోయాను. అక్కడ నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. నాకు ఊపిరాడడం లేదు. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఇక మునిగిపోతున్న సమయంలో ఈదాలన్న ఆలోచన తట్టింది. అలా నన్ను నేను రక్షించుకోగలిగాను. ఈరోజు మనం ఒత్తిడిని గూర్చి మరియు చింతలను గూర్చి చర్చించబోతున్నాం. మహిళలుగా మనకు ఇవి బాగా తెలుసు కదా. కొన్నిసార్లు మనం మునిగిపోతున్నట్లు, కొట్టుకొనిపోతున్నట్లు అనిపిస్తుంది. మనం సముద్రానికి, నదికి లేక కాలువకు దూరంగా ఉన్నా అలా బాధపడుతూ ఉంటాము. మీరు ఎప్పుడైనా అలా బాధపడ్డారా? మీరు విచారంలో లేక బాధలో మునిగిపోతున్న భావన కలిగిందా? మీరు అలా బాధపడేంతగా ఏమి జరిగింది? మీ బాధకు కారణం ఏంటి? ఆ విచారకరమైన పరిస్థితిలో మీకు ఎవరైనా సహాయం చేశారా, లేక ఇంకా అదే పరిస్థితిలో ఉన్నారా? నేను ప్రతిభ అనే ఒక అందమైన మహిళను గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆమె ఎంత కృంగిపోయింది అంటే కనీసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఆమె బాధలో, వేదనలో కొట్టుకొనిపోతున్నట్లు భావించింది. ఎందుకో తెలుసా? ఆమె గర్భంలోని శిశువు పుట్టకముందే చచ్చిపోయింది. ఆమె తాను గర్భవతి అయిందని తెలుసుకోగానే ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేకుండినవి. ఇక పుట్టబోయే బిడ్డ విషయం ప్రణాళికలు వేసుకోవడం ప్రారంభించింది. ఆ బిడ్డ కోసం బట్టలను సిద్ధం చేసుకొన్నది, తానే వాటిని కుట్టుకొన్నది. ఆ బిడ్డను ఎత్తుకున్నట్లు, లాలిస్తున్నట్లు కలలు కనేది. ఆమె భర్త కష్టపడి పనిచేసేవాడు. కాని సంపాదన ఎక్కువ లేదు కాబట్టి ఆమె కూడా ఉద్యోగం చేసేది. అలా పుట్టబోయే బిడ్డ ఖర్చుల కొరకు కొంత డబ్బు సమకూర్చుకున్నారు. వాళ్లకు పాప పుడుతుందో బాబు పుడతాడో అని చర్చించుకునేవాళ్లు. పాప పుడితే ఏ పేరు పెట్టాలి, బాబు పుడితే ఏ పేరు పెట్టాలి అని మాట్లాడుకునేవాళ్లు. ఒకరోజు రాత్రి ప్రతిభకు విపరీతమైన నొప్పి వచ్చింది. తాను లేచి భర్తను లేపేయంతలో తన పడక అంతా రక్తమయమైపోయింది. ఆమె భర్త ఆమెను హాస్పిటల్కు తీసుకుని వెళ్లాడు. వైద్యులు ఆమెకు గర్భస్రావమైందని చెప్పారు. ఆమె బిడ్డ ఇక లేదు. ప్రతిభ జీవితమంతా చితికిపోయింది. ఆమె దినమంతా అలా కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది. ఆమె కుట్టిన చిన్న చిన్న దుస్తులన్నీ ఓ ప్రక్కన పెట్టేసింది. తన బిడ్డ విషయం కన్న కలల్ని, వేసుకున్న ప్రణాళికలను మర్చిపోవడానికి ప్రయత్నించింది. అయితే తన హస్తాలు ఖాళీగా ఉన్నాయన్న వాస్తవంలో నుండి ఆమె బయటికి రాలేకపోయింది. వాళ్లు చూడని బిడ్డ కోసం వాళ్ల హృదయాలు బాధపడసాగాయి. రాత్రుల్లో ఆమె భర్త నిద్రపోతూ ఉంటే ఈమె మేల్కొనే ఉండేది. ఆమె బాధను ఎవరైనా అర్థం చేసుకుని ఆదరిస్తే బాగుండును అనుకునేది. శోకమనే సముద్రంలో అలలతో మునిగిపోతున్నట్లు తలంచేది. గర్భవతిని లేక పిల్లలను ఎత్తుకున్నవాళ్లను చూస్తే ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయేది. అలా ప్రతిసారి కొంత కోలుకుంటున్నది అనుకున్న సమయంలో మళ్లీ ఎవరో ఒకరు కనిపించడం, మళ్లీ ఆమె శోక సముద్రంలో మునిగిపోవడం జరుగుతున్నది. ఒకరోజు ప్రతిభ వాళ్ల పక్కింటావిడ ఆమెను చూడ్డానికి వచ్చింది. ఆమె ఒక కూడికకు వెళుతూ ఉన్నది. ఆమె చేతిలో ఒక పుస్తకం ఉన్నది. ప్రతిభ కోసం దానిలో నుండి కొన్ని మంచి మాటలు ఆమె చదివింది. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ప్రతిభ ఆ మాటల్ని జాగ్రత్తగా విని, ఇదంతా నన్ను గూర్చే చెప్పినట్లుంది. నేను మహాజలరాశులలో చిక్కుకొని ఉన్నాననిపిస్తుంది. నేను బయటికి తీసుకుని రాబడాలి అని ప్రతిభ ఆవిడతో చెప్పింది. ఆమె స్నేహితురాలు ఆమెను దగ్గరికి తీసుకున్నది. ఆమెతో పాటు ఏడ్చింది. తర్వాత ఆమెకు ఒక అద్భుతమైన సంగతి చెప్పింది. ఈ పుస్తకం బైబిలు. నీకు సహాయం చేయగల మాటలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. అది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన నీకు సహాయం చేయాలని కోరుతున్నాడని చెప్తుంది. నీకు సంభవించినదంతా ఆయనకు తెలుసు. ఆయన నిన్ను, నీ బిడ్డను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆమె కోసం ప్రార్థన చేసింది. ప్రియ సోదరి, ఈ దినాన మీరు ప్రతిభలాగా విచారకరమైన పరిస్థితిలో ఉన్నారా? సంతానం లేని అనేక మంది స్త్రీలు మాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. అలాగే పిల్లల్ని పోగొట్టుకున్న వారు కూడా వ్రాస్తూ ఉంటారు. ప్రియులారా, ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, ఆయన తన సొంత కుమారుణ్ణి పరలోకము నుండి మీ కొరకు పంపించాడు. మీ పాపాల కోసం, మనందరి పాపాల కోసం ఆయన ప్రాణాలివ్వడానికి ఇష్టపడ్డాడు. అలా మన పాపాలకు క్రయధనాన్ని చెల్లించాడు. మన బాధ ఎలా ఉంటుందో యేసు ప్రభువుకు తెలుసు. ఎందుచేతనంటే ఆయన కూడా అలాంటి బాధనే అనుభవించాడు. ఆయన వ్యసనాక్రాంతునిగా ఎంచబడ్డాడు. ఆయన మన బలహీనతలలో సహానుభవము గలవాడు అని వాక్యం చెప్తుంది. ప్రతి బాధ అంతా దేవునికి తెలుసు. ప్రస్తుతం మీరు పొందుతున్న వేదన అంతా కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనను నమ్మండి. మీరు సహింపగలిగినంతకంటే మిమ్మల్ని ఎక్కువగా బాధపడనివ్వడు. ఆయన చెయ్యి చాపి మిమ్మల్ని పట్టుకుని మహాజలరాశులలో నుండి పైకి తీస్తాడని వాక్యం చెప్తుంది. మిమ్మల్ని ముంచివేస్తున్నాయి అని మీరు తలస్తున్న మీ కష్టాలు, బాధలు అని అలలు, జలరాశులు ఏవో మీరు ఆయనతో చెప్పుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ఎదుట మీ హృదయాన్ని కృమ్మరించండి. ఆయన ప్రేమను మీకు రుచి చూపించాలని, మీ హృదయాన్ని ఆదరించాలని ఆయన ఆశపడుతున్నాడు. అలా ఆయన మీ గాయాన్ని స్వస్థపరుస్తాడు. తద్వారా మీరు తిరిగి సంతోషంగా జీవించగలుగుతారు. ప్రతిభ స్నేహితురాలు ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి తన బాధ అంతా తెలుసునన్న అవగాహన ఆమెకు ఆదరణనిచ్చింది. దేవుని వాక్యం ఎప్పటికీ సత్యమే. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే, ఆయన మనల్ని కాపాడతానని వాగ్దానం చేశాడు అంటే, ఆయన మనతో అబద్ధం చెప్పడం లేదు. ఆయన వాగ్దానం చేసిన దానిని తప్పకుండా నెరవేరుస్తాడు. ఈరోజు 18వ కీర్తన 16వ వచనంలో నుండి ఇవ్వబడిన వాగ్దానాన్ని మీరు ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోనండి. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ఈ వాగ్దానం జ్ఞాపకం ఉంచుకుంటారు కదూ. ప్రతిభ ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకున్నది. దేవుని ప్రేమ ఫలితంగానే తనకు ఆదరణ దొరికిందని నమ్మింది. ఇంతకాలం తన జీవితాన్ని విషాదంతో నింపిన గాయన్నంతా, బాధనంతా ఆయన స్వస్థపరిచాడు. ఆమెకు నెమ్మదినిచ్చాడు, శాంతినిచ్చాడు. దేవుడు ఆమె ప్రార్థనను విన్నాడు. మీ ప్రార్థనను కూడా వింటాడు. ఇప్పుడే నాతో కలిసి ప్రార్థన చేస్తారా? ప్రేమగల మా తండ్రి, నేను దుఃఖం, బాధ అనే జలరాశులలో మునిగిపోతున్నాను. విస్తారమైన అలలు నన్ను ముంచెత్తుతున్నాయి. అవి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వాటిలో నుండి నేను పైకి రాలేకపోతున్నాను. నా బాధ అంతా మీకు తెలుసు తండ్రి. ఈ శోక సముద్రంలో నుండి మీరే నన్ను పైకి లేవనెత్తగలరని నమ్ముతున్నాను. దయచేసి నా చెయ్యి పట్టుకోనండి, నన్ను బయటికి లాగండి, తిరిగి నా జీవితాన్ని కొనసాగించడానికి నాకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.
2: శ్రోతలు, నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎక్కువగా నన్ను గూర్చి ఆలోచించేదాన్ని. యేసు ప్రేమను గూర్చి ఆలోచించడం ప్రారంభించాక నా డిప్రెషన్ తగ్గుతూ వచ్చింది. నా దృక్పథంలో మార్పు వచ్చింది. నన్ను గూర్చి ఆలోచించడం తక్కువైంది. నన్ను ప్రేమించే ప్రభువును గూర్చి ఆలోచించడం ఎక్కువైంది. మనకు ఒక నిరీక్షణనిచ్చి తిరిగి ఆరోగ్యవంతులుగా చేయడానికి ప్రేమగల శక్తిగల దేవుడు మనకు ఉన్నాడని మనం తెలుసుకోవాలి. నా సొంత అనుభవాలలో నుండి మీకు చెబుతున్నాను. ఇక మాధురి గారు, ఈరోజు ఆభరణాల పెట్టెలో నుండి మనకు ఏమిస్తారో చూద్దామా?
3: ఈరోజు మనం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయిత్రి ఫ్యాన్నీ క్రాస్బీ వ్రాసిన ఒక పాటలోని కొన్ని మాటలను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రచయిత్రి పసిపాపగా ఉన్నప్పుడు కళ్ళజబ్బు వచ్చింది. వైద్యులు పొరపాటున వ్రాసి ఇచ్చిన మందును ఫ్యాన్నీ క్రాస్బీ తల్లి ఆమె కళ్ళలో వేయడం వలన బాల్యంలోనే ఆమె గ్రుడ్డిదైపోయింది. ఆమె తల్లి మరియు ఆత్మీయ పరురాలైన అమ్మమ్మ ప్రోత్సాహంతో క్రాస్బీ ప్రభువును రక్షకునిగా తెలుసుకుని చిన్ననాటి నుండే పాటలు వ్రాస్తూ దేవుడు తనకు ఇచ్చిన తలాంతును దేవుని మహిమ కొరకు పొయిగించింది. ఈనాడు క్రైస్తవ లోకం ఆ పాటలోని మాధుర్యాన్ని, అందులోని భావాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నారు. ఈ పాట శీర్షిక నన్ను పైకి ఎగరని, నీచెంతకూ చేరని. ఈ పాట ద్వారా ఫ్యాన్నీ క్రాస్బీ ఈ ప్రార్థన మనకు నేర్పిస్తున్నది. నా ప్రియ బిడ్డ, నీ హృదయం ఎందుకు కలవరపడుతున్నది? దేవుడు నీకు అత్యంత సమీపంగా వస్తున్నాడు. నీ హృదయంలోని భావోద్రేకాలను దాచిపెట్టకు. నీ కళ్ళలో నుండి కారుతున్న కన్నీళ్లను ఆపకు. ప్రభువా, జీవితమనే భయంకర సముద్రంలో తుఫాను చెలరేగుతున్నప్పుడు నన్ను దాచు. మహాసముద్రపు తరంగాలపై పావురంలా నన్ను పైకి పైకి ఎగరని, నీ చెంతకు చేరని.
0: మనలో కృంగుదల వచ్చినప్పుడు దేవుని వైపు తిరగడం అవసరం. ఆయన వాక్యాన్ని ధ్యానించటం వలన నిరీక్షణ లేని మనకు నిరీక్షణ కలుగుతుంది.
2: సంతోషంగా ఉండాల్సిన మీరు దుఃఖంలో ఎందుకుంటున్నారు?
0: నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నా కుడి చేతిలో నిత్య సుఖములున్నాయి అని దేవుడు చెప్తున్నాడు.
2: శాంతితో ఉండాల్సిన మీరు ఎందుకు కలవరపడుతున్నారు?
0: ఎవరి మనస్సు నా మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు.
2: కన్నులున్న మీరు ఎందుకు గుడ్డివారిలా ఉంటారు?
0: యేసు చెప్పాడు, చూడని వారు చూడాలని నేను ఈ లోకానికి వచ్చాను.
2: క్షమాపణ పొందాల్సిన మీరు తీర్పులోనికి ఎందుకు

0: ఉండాల్సిన మీరు నరకానికి ఎందుకు వెళ్తున్నారు?
1: నా తండ్రి ఇంటిలో అనేక నివాసాలున్నాయి. నేను వెళ్లి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తానని యేసుప్రభు చెప్పాడు.
0: ఇక ఆలస్యమెందుకు? ఈరోజే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించండి.
1: యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్లే ఈ ఆశీర్వాదాలన్నీ పొందగలుగుతారు. మీరు మందిరంలోనికి వెళ్లనక్కర్లేదు. మీకోసం ఎవరో ప్రార్థించనక్కర్లేదు. మీరే ప్రార్థన చేసుకోవచ్చు. మీరు సర్వోన్నతుడైన దేవునికి కుమార్తె కావాలంటే నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రియమైన ప్రభువా, నేను పాపినని నాకు తెలుసు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడవైన మీరు నా పాపాల కొరకు చనిపోవడానికి ఈ భూమి మీదికి వచ్చారు. నేను మీయందు నమ్మకముంచుతున్నాను. నా శేష జీవితమంతా మీతో కలిసి జీవించేందుకు, మీతో పరలోకంలో ఉండేందుకు దయచేసి నా పాపాలను క్షమించండి. నన్ను రక్షించండి. వేదనతో ఉన్న నా హృదయాన్ని కడగండి ప్రభు. మీ ఆనందంతో నన్ను నింపండి. నేను మీ బిడ్డనని, ఒక నిరీక్షణ గల మహిళను అని నమ్ముతున్నాను. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
0: ఈరోజు మీరు పల్లవితో కలిసి ఈ ప్రార్థన చేసి ఉంటే మీ తీర్మానాన్ని మాకు తెలియజేయండి. మీకు తగిన సహాయం చేస్తాము.
1: మళ్లీ వచ్చేవారం నిరీక్షణ మహిళ సమయానికి కలుసుకుందాం. మీ ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నాం. ఇక సెలవా మరి.
0: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
2: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, టీడబ్ల్యూఆర్, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: 8వ వచనము విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనను.
1: జ్ఞాపకము ఉంచుకో, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తానికి జ్ఞాపం ఉంచుకో. ఎక్కడ మొత్తం చదువుదామా?
0: 11వ వచనం వరకు.
1: యా,
0: ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము.
1: ఏంటంట? 7వ దినము విశ్రాంతి దినము. గో అహెడ్. యా,
0: దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు.
1: విశ్రాంతి దినం ఏం చేయకూడదు? అందరు గట్టిగా చెప్పండి. ఏ పని, ఉండి పనులు కాదు, ఏ పని చేయకూడదు. నెక్స్ట్ కంటిన్యూ.
0: 6 దినములు యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను.
1: ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 6 రోజులు దేవుణ్ణైన నేనే పనిచేసి 7వ రోజు ఏం తీసుకున్నాను? రెస్ట్, విశ్రాంతి తీసుకున్నా. కాబట్టి ఓ మనుషుడా, ఓ మానవా, ఓ నా సృష్టి, నువ్వు కూడా అది ఫాలో అవ్వు. ఓకే, కంటిన్యూ ప్లీజ్.
0: అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను.
1: ఏంటంట? యెహోవా విశ్రాంతి దినాన్ని ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. ఇట్ ఇస్ అ బ్లెస్సెడ్ డే. ఇట్ ఇస్ అ బ్లెస్సెడ్ డే, ఆశీర్వదించబడిన రోజు. ఏం చేశాడు దాన్ని? చదవండి.
0: యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను.
1: ఏం చేశాడు అది? ద వర్డ్ హోలీ దేర్ ఇస్ కాల్డ్ సెట్ అపార్ట్, ప్రత్యేకపరిచాడు. పరిశుద్ధపరచాడు అంటే ప్రత్యేకపరిచాడు. హీ హాస్ కాన్సక్రేటెడ్, సెట్ అపార్ట్. ఇదిగో, 6 రోజులు పనిచేయి, 7వ రోజు బ్రేక్. మీకు తెలుసా అండి, ఈ మధ్య కాలంలో స్టడీ ఎక్కువ జరుగుతుంది. ఏంటి ఆ స్టడీ? యవనస్తులు చచ్చిపోతున్నారు, యవనస్తులకి హార్ట్ అటాక్స్, యవనస్తులు ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నారు, యవనస్తులు డిప్రెషన్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది, యవనస్తులు యాంగ్షియస్ పాలిప్టేషన్ హార్ట్తో అయిపోతున్నారు. ఇందుకు కొంతమంది కొన్ని ఆన్సర్లు ఇచ్చారు. దాని తర్వాత ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు కాదు, ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు కాదు, ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు. బట్ ఇందుకు అన్నదప్పటికీ చివరికి అందరికీ కన్క్లూజన్ వచ్చేది ఒక ఆన్సర్ ఇస్తున్నారు. ఏంటి తెలుసా? ఒత్తిడి. స్ట్రెస్ వలన మనుషుడు చచ్చిపోతున్నాడు, స్ట్రెస్ వలన యవన కాలంలోనే చనిపోతున్నాడు. అందులో ఈ పాండమిక్ తర్వాత ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. కొందరు అన్నారు కోవిడ్ వచ్చిన వారికి చచ్చిపోతున్నారు. సరే, కోవిడ్ వచ్చిన వారు చచ్చిపోతున్నారంట, తర్వాత కోవిడ్ రాని వాళ్ళు చచ్చిపోతున్నారు. అరే, ఈ మనిషికి కోవిడే రాలేదు, మరి ఈయన ఎందుకు చచ్చిపోయాడు? దాని తర్వాత వాళ్ళు డిగింగ్ చేసి వాళ్ళ లైఫ్ స్టడీని చూస్తే, యూసీ డైరెక్టర్స్ చనిపోతున్నారు, పెద్ద పెద్ద అఫీషియల్స్ చనిపోతున్నారు, ఏ పని పాట లేని వాడు అక్కడ కూడా చావలేదంట. స్టడీ చేసి చూడండి, ఓన్లీ పీపుల్ ఆర్ బిజీ ఆర్ డైయింగ్. సో ఒత్తిడికి మరణిస్తున్నారు అనేది తెలియజేయబడింది. మనుషుడు బర్న్అవుట్ అయిపోతున్నాడు, మనుషుడు చనిపోతున్నాడు. ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఒత్తిడిలో ఉన్నారా? స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారా? టెన్షన్ ఉన్నారా? ఇరిటేషన్ ఉందా మైండ్? ఎవరేదన్నా తర్త పుస్తకం లేచిపోతున్నారా? పడుకుంటున్నారంటున్నారు కానీ నిద్ర రావట్లేదా? ఒకసారి పరీక్షించుకుందాం. బికాస్ దీనికి అన్నిటికీ కారణాలు ఏంట్రా అంటే, దేవుడు ముందే చెప్పాడు, రే మిమ్మల్ని చేసినప్పుడు ఇలా చేసా, ఇలాగ ఉంటావా బ్రతుకుతావు, లేకపోతే నేను చంపక్కర్లే, నువ్వే చస్తావు, నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. ఈ మనుషుడు అంటున్నాడు, దేవా నువ్వు 6 రోజులు పనిచేసి 1 రోజు రెస్ట్ తీసుకున్నావు, నీకన్నా నేను సూపర్ మ్యాన్ని, నీకన్నా నేను బెటరు, నేను 7 రోజులు పనిచేస్తాను, నేనేమనుకుంటున్నావు? పిచ్చోడు కదా మనుషుడు. ఈరోజు క్రైస్తవులందరూ, యూదులైతే ఈరోజు కూడా విశ్రాంతి దినాన్ని స్ట్రిక్ట్గా పాటిస్తారు. స్ట్రిక్ట్, నో టూ వేస్ అబౌట్ ఇట్. వాళ్ళు విశ్రాంతి దినం ప్రారంభించిందా, బాబాయ్, షట్ డౌన్, ఈమెయిల్ షట్, నథింగ్, ఆల్ ఆఫ్, ఏది పనిచేయరు, ఏ మాత్రం చేయరు ఈరోజు కూడా. కానీ ఈరోజు క్రైస్తవులు అంటారు, అవునవును, ఆజ్ఞలు ముఖ్యం. కొందరైతే అక్కర్లేదు అన్న ఒక బ్యాచ్, ఇంకొక బ్యాచ్ అయితే ఆజ్ఞలు ముఖ్యం, 9 ముఖ్యం, ఆ 1 అక్కర్లే, 9 పాటించాలి. అవును, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగు వాడిని ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, దేవుని స్థానంలో విగ్రహాలు పెట్టకూడదు, ఏది చేసుకుని ఆరాధించకూడదు, పూజించకూడదు, ఇవన్నీ కరెక్ట్గా చెప్తారు. కానీ విశ్రాంతి దినానికి వచ్చినప్పటికి అదంటే ఎక్స్క్యూస్లే. ఈరోజు చాలామంది ఇవి అక్కర్లేదు అని తీసి పడేస్తున్నారు. దేవుడు ఒక ఆజ్ఞ 10 ఆజ్ఞలుగా ఇస్తాం ముందే సబ్బాత్ గురించి చెప్తున్నాడు. ఎక్సోడస్లో చూస్తే నిర్గమకాండంలో 20 అధ్యాయంలో మీకు ఆజ్ఞలు ఇస్తున్నాడు. కానీ ఒక్కసారి ఎక్సోడస్ 16:23 అక్కడికి వారికి 10 ఆజ్ఞలు వచ్చాయా? రాలే. 10 ఆజ్ఞలు 20 అధ్యాయంలోకి వచ్చాయి. కానీ 16 అధ్యాయంలో దేవుడు వారికి ఒక నియమాన్ని ఇస్తున్నాడు, ఏ ప్రిన్సిపల్ ఇస్తున్నాడు. ఎక్కడ 23 చదవండి.
0: అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకునవలసినది కాల్చుకొనడి, మీరు వండుకొనవలసినది వండుకొనడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనడని వారితో చెప్పెను.
1: దేవుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, అయ్యా మీకు మన్నాన్ని ఇస్తున్నాను, మీకు మన్నాన్ని ఇస్తున్నాను. ముందు మీరు చదివితే దేవుడు వారికి మన్నాన్ని ఇచ్చాడు. మన్నాను కురిపించినప్పుడు మీరు గమనిస్తే దేవుడు వారికి మన్నాను కురిపించాడు. మన్నా వారికి అనుగ్రహించబడినప్పుడు కొంతమంది కక్కుర్తి పడ్డారంట. ఏంటి, రేపటి కావాల్సింది కూడా ఈరోజే చేర్చి పెట్టించుకుంటాను, రేపు రిలాక్స్ అవుతాను. దేవుడు అన్నాడు, నాట్ పాసిబుల్ బాస్, 6 డేస్ పని చేయి. ఈరోజు చాలామంది దేవుడిని అడుగుతారు, దేవా నాకు మన్నా ఇచ్చావా నా జీవితంలో, గివ్ మీ మన్నా లార్డ్, ఇట్స్ టూ హార్డ్ ఫర్ మీ టు వర్క్. దేవా పోషించే దేవుడు నువ్వే కదా, మన్నాను కురిపించేయి. దేవుడు నియమాలను దాటలేదు. పనివాడు తిండికి పాత్రుడంట, పని చేస్తానే కానీ తిండి తినడానికి లేదంట. ఎంతమంది తల్లిదండ్రులు ఈ నియమం పిల్లలకు నేర్పిస్తున్నారు, రే ఏం పని చేశారా, నువ్వేం చేద్దామా, నేను పెడతాగా, నా పెన్షన్ వస్తుంది దాంట్లో బ్రతుకుతాగా, పని చేస్తే కూడి లేకపోతే లేదు. దేవుడు పెట్టిన నియమం అది ఓవర్ రైట్ చేసి నా ప్రేమ ఎక్కువ అంటున్నావు, అది ప్రేమ కాదు, చెడుతున్నావు. ఆ చెడిపోయేది మాత్రం కాదు, దాన్ని బట్టి నీవే ఒత్తిడి గురుకుంటున్నావు, నీవే ఒత్తిడి, భారం అయిపోతుందండి, బాధ అయిపోతుందండి. వాడిని కష్టపడమని చెప్పు. వయసుకు వచ్చిన వాడు, శక్తి కలిగిన వాడు, తలాంతులు కలిగిన వాడు, పుష్యం, పక్షిరాజు గూడు రేపినట్టు రేపు, రేపితే మంచిది. దేవుడు వాటిలో చూస్తానండి, కొంతమంది వారైతే కంగారు పడి రేపు ఏమి చేయక్కర్లేదులేని చేర్చి పెట్టుకున్నారంట. చేర్చి పెట్టుకుంటే ఏమైందంట, నెక్స్ట్ డే మార్నింగ్కి పాపం అందరు మన్నా తీసుకున్నారంట. పిచ్చోళ్ళు, నేను చూడు ముందే కష్టపడిపోయాను, సఫంగా పడుకున్నాను, ఇప్పుడు కూలిగా లేచాను, నిన్న దొంది కదా తీ తెస్తే ఏం చేస్తుంది,
0: అది పురుగుపట్టి
1: కంపు
0: కొట్టెను,
1: కంపు ఏ పూటగా ఆ పూట తినాలి, ఎప్పుడుదిగా అప్పటికి ప్రయాసపడాలి. ఈరోజు చాలామంది జీవితంలో కూడా 10 సంవత్సరాల తర్వాత పెద్ద సాధించేస్తానని ఇప్పుడు బర్న్అవుట్ అయిపోతున్నారు. రేపేదో చేసేసుకుంటాను వచ్చేస్తుందని ఈరోజు బర్న్అవుట్ అయిపోతున్నారు. ఎందరో కక్కుర్తి పడి బర్న్అవుట్ అయిపోతున్నారు. దేవుడు అంటున్నాడు, ఈరోజుది ఈరోజు, ఈరోజు ఎంత కావాలో ఎంత చేయాలో ఎంత చేయగలవో అంత, నీకున్న సమయం ప్రకారం సమయాన్ని వ్యర్థం చేయకుండా ఏం చేసుకో చేసుకో. దేవుడు అండి 6 రోజులు పెట్టాడు అన్నప్పుడు 6 రోజులు సమయాన్ని సద్వినియోగపరచుకుని పని చేయి. నీకు ఇచ్చిన తలాంతులతో పని చేయి. నీకు మన్నా ఇచ్చిన కూడా ఏరుకునే పని పెట్టాడు. ఏ పరలోకం నుండి మన్నాను కురిపించగలిగిన దేవుడు వారి గిన్నెల్లోనే మన్నా వచ్చేలాగా చేయలేడా? ఏ ఆ విధవరాలు తన నూనెని గిన్నెలు అధికపరచిన దేవుడు ఒకేసారి అన్ని గిన్నెలు తెచ్చిన తర్వాత దేవా ఇంక్రీజ్ అంటే అన్ని ఇంక్రీజ్ అయిపోవచ్చు కదా, ఎందుకు తన పోయాల్సింది వచ్చింది, తన పిల్లలు పోయాల్సి వచ్చింది, ఎందుకు యేసు ప్రభు కూడా కానాను పెళ్లి విందులో అక్కడ ద్రాక్షారసం కావాల్సినప్పుడు ఖాళీ పాత్ర పైన ప్రార్థన చేసి ద్రాక్షారసాన్ని తెచ్చేలేడా, నీళ్ళతో ఎందుకు నింపమన్నాడు? ఈరోజు మనం ఎదురు చూస్తున్నాం చాలామంది, మనము పని చేయకుండా దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చేయాలి, మనము పని చేయకుండా దేవుడు మనకి డబ్బు ఇచ్చేయాలి, మనము ప్రయాసపడకుండా కష్టపడకుండా ఏది విత్తనము లేకుండా అన్ని దేవుడు ఇచ్చేయాలి. ఈరోజు చాలామంది ఆశలు, దేవా నా కబోర్డ్లో డబ్బులు వచ్చేయాలి, నా బ్యాంకులో డబ్బులు వచ్చేయాలి, నాకు ఎవరైనా డబ్బులు తెచ్చి ఇచ్చేయాలి, ఎవడవడం పని చేయి. సర్వీస్, వేర్ ఇస్ యువర్ సర్వీస్? వర్క్ 6 డేస్, 6 రోజులు పని చేయి. 6 రోజులు పని చేసిన తర్వాత 7వ రోజు రెస్ట్ తీసుకో. 7వ రోజు మాత్రం నువ్వు పని చేసావా, ఏమి మిగలదు. 7వ రోజు నువ్వు పని చేసావా, దేవుడు ప్రత్యేకపరిచిన దినాన నీవు పని చేస్తే నువ్వు వ్యర్థమవుతున్నావు, నాశనం అవుతున్నావు. ఎంత కఠినమైన శిక్షో ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ 20:8
0: విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము.
1: జ్ఞాపకం ఉంచుకొనుము.
0: 6 దినములు నీవు కష్టపడి.
1: 6 దినములు నీవు కష్టపడి
0: నీ పని అంతయు చేయవలెను.
1: నీ పని అంతయు చేయవలను. అంతయో చేయవలను. ఎంత కష్టపడతావో, ఎంత కొడతావో, నీ పని మొత్తం, నీ టార్గెట్ అంతయో 6 రోజులు చేయవలను. దాని తర్వాత
0: 7వ దినమున,
1: 7వ దినమున
0: నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను,
1: దానిలో నీవైనను
0: నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను.
1: ఈ మాట చదివాం, ఎవ్వరు పని చేస్తాను వీల్లేదు, ఎవ్వరు ఏ కార్యం చేస్తాను వీల్లేదు. అలాగా అంతగా దేవుడు నియమాన్ని ఇచ్చిన తర్వాత కూడా 31వ అధ్యాయం 14వచనం,
0: కావున మీరు విశ్రాంతి దినమును ఆచరించవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు,
1: ఏంటంట,
0: విశ్రాంతి
1: దానిని అపవిత్రపరచువాడు అంటే ఆ పరిశుద్ధమైన దినాన్న ఎవడన్నా పిచ్చి పని చేశాడు అనుకో, ఎవడన్నా నేను అతిగా తెలివిని నేను పని చేసి సంపాదించుకుంటాను, నాకు అవసరత ఉందన్నాడు అనుకో, ఆ రోజు నా చేతి పని ద్వారా నేను సంపాదించుకుంటాను అన్నాడు అనుకో, దేవుడు ఏమంటాడు చూడండి,
0: దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును.
1: తన ప్రజలు, ఎవరి ప్రజలు, దేవుని ప్రజల్లో నుండి కొట్టివేయబడును. అంతటితో అయిపోలే, చదవండి.
0: 6 దినములు పని చేయవచ్చును, 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నందును.
1: ఏంటంట, మరణశిక్ష అంట. పని చేస్తే మరణశిక్ష అంటే దేవుడు, ఒరేయ్ నా పరిశుద్ధమైన రోజున నువ్వు పాడు చేస్తావా, చంపేస్తాను. మనం చూస్తాం, గమనిస్తాం వాక్యంలో, దేవుడు అంత చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆ మాట ముగిద్దామండి. లెట్స్ గో 16th verse కూడా ముగిద్దాం.
0: ఇజ్రాయేలీయులు తమ తరములకును విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరించవలెను, అది నిత్య నిబంధన.
1: ఏంటంట అది?
0: నిత్య నిబంధన.
1: నిత్య నిబంధన. ఇట్ ఇస్ ప్రపెచువల్. ఇట్ ఇస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అది ఎప్పుడు ఉండే నిబంధన. కొంతకాలం దేవుడు ఎప్పుడన్నా నిత్యము అని చెప్పిన తర్వాత ఎవడన్నా దాన్ని లిమిట్ చేయగలరా? దేవుడికి తెలీదా ఆయన కుమారుడు వస్తాడని? దేవుడికి తెలీదా మనుషుడు ఎలా ఉండాలని? దేవుడు ముందే చెప్పాడు, ఇది నిత్య నిబంధన అయ్యా, ఇట్లా ఉండాలయ్యా, ఇది నీకు నాకు ఒక అగ్రిమెంట్ అయ్యా. ఏంటి అగ్రిమెంటు? దేవా 7వ రోజు నీది, 7వ రోజు నీది కాబట్టి నువ్వంటున్నావు నన్ను ఏ పని చేయదు, నువ్వంటున్నావు నాకు రెస్ట్ తీసుకో, నువ్వు రెస్ట్ తీసుకున్నావు నన్ను రెస్ట్ తీసుకోమంటున్నావు. ఒక మాట అండి, చాలామంది వాదిస్తారు మిగతా డినామినేషన్స్ వాళ్ళు, సబాత్ ఈజ్ ఆన్ 7th day విచ్ ఇస్ సాటర్డే, వై డూ యూ వర్షిప్ ఆన్ సండే? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ ఇట్? ఎస్, ఐఎమ్ నాట్ సెయింగ్ సండే ఇస్ సబాత్. నో, ఐఎమ్ నాట్ సెయింగ్ సండే ఇస్ 7th day. సండే ఇస్ 1st day, మొదటి దినం. దెన్ వై ఆర్ వి వర్షిపింగ్ ఆన్ సండే 1st day? వై నాట్ 7th? ఎక్కడన్న వాక్యంలో అక్కడ 7వ రోజున మీరు నన్ను ఆరాధించాలి అని ఉందా? చెక్ యువర్ బైబుల్. నో, ఇట్ సేస్ రెస్ట్. రెస్ట్ తీసుకో, రెస్ట్. ఆ రోజు ఇంట్లోంచి ఎవరు బయటికి రాకూడదంట, ఏది ముట్టుకోకూడదంట, ఏ పని చేయకూడదంట. ఒకటే, తిను. తర్వాత మీరు చూస్తే వండుకో, తిను, పడుకో, కుటుంబంగా కలిసి దేవుని మహిమపరచు. దాని తర్వాత వారు ప్రారంభించిన పద్ధతి ఏంటంటే సమూహంగా కూడి దేవుని ఆరాధించేవారు, సమూహంగా కూడి తోరా చదివేవారు. ఆ రోజుల్లో అందరి దగ్గర తోరా ఉండదు, ఆ రోజులు అందరి చేతుల్లో తోరా ఉండదు, సినగాగులోనే తోరా ఉంటుంది, అక్కడ తీసి చదవాలి. కానీ ఈరోజు నీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉందా లేదా? ఉందా లేదా? ఇక్కడికి వచ్చే చదవాలా? So you see, they used to gather to read the word, to meditate the word, ఈట్ స్లీప్ ఈట్ స్లీప్ ఎలా ప్రారంభమవుతారంటే, యూజువల్గా సబాత్ చెప్తాను, ఈరోజు కూడా సాయంత్రం 4-5 వాళ్ళు ర్యాప్ అప్ చేసుకుంటారండి. 6 గంటలకు ఎవరికి వాళ్ళు వెళ్ళి షట్ డౌన్ చేసుకుంటారు. షట్ డౌన్ చేసుకుని అందరు ఫస్ట్ ప్రార్థన చేస్తారు. దే హ్యావ్ అ ప్రేయర్ టు రిసైట్. ఆ ప్రార్థన చెప్పిన తర్వాత శుభ్రంగా తింటారంట కుటుంబం అందరు కలిసి. అందరు ఇంట్లో ఉండాలి, ఎవరు బయటకు వెళ్తాం లేదు కదా. అందరు చక్కగా తిని దేవుని సందు స్తుతించి కొద్దిసేపు తోరా చదివి పడుకుంటారు. ఈరోజు ఈరోజు అందరి దగ్గర తోరా ఉంది, చదివి పడుకుంటారు. మరలా పొద్దుట లెగిస్తారు, అందరూ చక్కగా దేవుని స్తుతించి రిసైడ్ అప్రేయో శుభ్రంగా తిని అందరూ సినగాక్కి వెళ్తారు. సినగాక్కి వెళ్ళి అందరు కలిసి ఆరాధించి లాంగ్ సర్వీస్ ఉంటుంది. ఈరోజు చాలామంది షార్ట్ సర్వీస్ కోరుతున్నారు. లాంగ్గా దేవుని స్తుతించి ఆరాధించి వాక్యాన్ని దానించి అందరు ముచ్చట్లు పెట్టుకుని 10 మంది పలకరించుకుని 10 మంది మాట్లాడుకుని దాని తర్వాత ఇంటికి వచ్చి చక్కగా తిని మరలా పడుకుంటారంట. సాయంత్రం లెగిస్తే మరలా కుటుంబాలు కుటుంబాలుగా ఇంటి బయట అటు ఇటు జస్ట్ ఫ్యామిలీస్గా టైం స్పెండ్ చేస్తారంట. మరలా సాయంత్రం అయ్యేటప్పటికి శుభ్రంగా తిని పడుకుని పొద్దుట్లు వేసి కొడతారంట. దేవుడు ఏం చేయమంటున్నాడు, తినయ్యా నాతో మాట్లాడు, లెట్స్ టాక్, నాతో ఫెలోషిప్, ఫ్యామిలీతో ఫెలోషిప్, తిడు పడుకో. ఏమన్నా తప్పు చెప్తున్నాడు దేవుడు? ఈరోజు మనుషుడికి ఈ మాట వినడానికి గిల్టీగా ఉంటుంది. నేను జస్ట్ తిని పడుకోవాలా? నేను తిని పడుకుంటే ఏమవుతాడు ప్రపంచం? నేను తిని పడుకుంటే కుటుంబం ఏమైపోతుంది? నేను తిని పడుకుంటే డబ్బు ఎప్పటి నుంచో వస్తుంది? ఈ ఒక్కరోజు వస్తే కొంత సంపాదిస్తాడంట కోట్లు. ఏం 6 రోజులు కష్టపడ, 6 రోజు ముగించాల్సిన పడంత ముగించ. నో నో నో, ఈ ఒక్కరోజు. దేవుని వాక్య నియమం ప్రకారం చూస్తా అంటే దేవుడు అంటాడు, నువ్వు నన్ను నమ్మినట్లయితే 6 రోజులు నీ కష్టాన్ని నన్ను చూపి 7వ రోజు నువ్వేం కష్టపడకుండా నేను చూపిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను పోషిస్తాను. నువ్వు నా నియమాన్ని గైకోను, నువ్వు నా మార్గంలో నీ విశ్వాసం నా పైన ఉందని చూపి. దేవుడు ఏమంటున్నాడు, నీవు నా పైన విశ్వాసం పెట్టావని నువ్వు నాతో మాట్లాడు, నాతో సహవాసం కలిగి ఉండు, నీకు ఇచ్చిన కుటుంబంతో సహవాసం కలిగి ఉండు, చక్కగా ఆరోగ్యంతో తిని పడుకో, రెస్ట్ తీసుకో. లేచేటప్పటికి ఎట్లా ఉంటావంటే ఫ్రెష్గా ఉంటావు. మరలా పని కొడతానికి ఫ్రెష్గా ఉంటావు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడది చివరిసారిగా యూ హ్యావ్ ట్రూలీ రిలాక్స్డ్, నాట్ స్లెప్ట్, రిలాక్స్డ్? అందరూ రాత్రి పడుకుంటున్నారు, ఒత్తిడితో పడుకుంటారు, లేచి ఎప్పుడన్నా ఒకరోజు, ఈరోజు ఏం లేదు, రెస్ట్ పడుకోవచ్చు, రెస్ట్. ఆ బిడ్డ మీద దేవానికి స్తోత్రం ప్రభా, ఆ జీవితాన్ని ఎంత ఆశీర్వదించాయా. అప్పుడు ఆ దేవుడు జ్ఞాపకం చేస్తాడు, ఆ టెన్షన్ ఈ టెన్షన్ నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు. ఎప్పుడన్నా చెప్పింది ఉందా లేదా? ఎగురు, నువ్వు చేయకపోతే ఇంక అంతం, అంతే. నువ్వు చేయకపోతే ఇంక అయిపోయింది ప్రపంచం అంతం. ఈరోజు చాలామంది అలా బ్రతుకుతున్నామండి. ఇప్పుడు డాక్టర్లు చెప్తే అప్పుడు అంటారు, అవును కరెక్టేగా, మనుషుడికి రెస్ట్ కావాలి. మనం ఎలాగ చేయబడ్డామో దేవునికి తెలుసు, చేసినోడే ఆయన. నిన్ను చేసిన దేవుడు అంటున్నాడు, నువ్వు సరిగా బ్రతకాలంటే, నువ్వు సరిగా పని చేయాలంటే, నీ బుర్ర సరిగా పని చేయాలంటే నీకు రెస్ట్ ఉండాలి. ఈరోజు మనము లేదు లేదు లేదు లేదు లేదు లేదు, ఐ నీడ్ టు డు. దేవుడు ఇచ్చిన నియమము దేవుడు చేసిందండి. దేవుడు 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజు అక్కడ మాట చూస్తే హీ రిలాక్స్డ్, హీ రెస్టెడ్ అని ఉంటుంది. ఆ మాట హీబ్రూలో చూస్తే ఎలాగుంటుందంటే ఆయన ఊపిరి తీసుకున్నాడంట. ఆ మాట అది 7వ రోజు ఆయన చేసిందంట, ఊపిరి తీసాడంట. దట్ ఈస్ ద హీబ్రూ వర్డ్ రిటన్ దేర్. దేవుడే రిలాక్స్, నేను రిలాక్స్ అయ్యాను కాబట్టి మీరు రిలాక్స్, అది నేను మీకు ఇచ్చే రెస్ట్ డే అని దేవుడు చెప్తే, నువ్వు అంటున్నావు దేవా నువ్వు రెస్ట్ ఇచ్చావు కానీ నేను సంపాదించాల్సింది చాలా ఉంది, నేను చేయాల్సింది చాలా ఉంది, నేను చూడాల్సింది చాలా ఉంది, నా ఆశలు ఎంతో ఉన్నాయి, నాకు హద్దు లేదు, లిమిట్ లేదు, నేను ఎగిరిపోతాను అని మనం ప్రయాసపడుతున్నాం. ఎట్లా ఉంది బ్రతుకు? నీవు అంటున్నావు ఇంత కష్టపడినా ఆశీర్వాదం లేదేంటి, ఇంత కష్టపడినా దీవెన లేదేంటి, ఇంత కష్టపడినా లాభం లేదేంటి? ఎలాగుంటుంది దేవుని వాక్య నియమాన్ని దాటిపోతే? ఈరోజు ఈ మాట ఇంతటితో ముగిస్తున్నానండి. ఇప్పటికే చాలా వాక్యాలు విన్నారు మీరు, చాలా విషయాలు విన్నారు, కానీ ఈరోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. మేక్ 1 డే నీవు దేవుడు నీకు అనుగ్రహించిన కుటుంబం, నీవు దేవుడు ఫెలోషిప్, నీవు దేవుడు నీకు విశ్రాంతి. నమ్ము, నీ జీవితంలో కార్యం జరిగించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు మన్నానిచ్చిన దేవుడు. నువ్వు అది ఆహారాన్ని భుజించాలనే, కానీ ఏ రోజు కావాల్సింది ఆ రోజు ఇస్తాడు. కానీ ఆ విషయంలో మీరు గమనిస్తే ఆరో రోజు, ఏడో రోజుకి ఆరో రోజే చేర్చి పెట్టుకోమంటున్నాడు, వండి పెట్టుకోమంటున్నాడు. ఏడో రోజు మాత్రము వండక అక్కర్ లేకునే ఆరో రోజుది సమృద్ధి దీవెన ఏడో రోజుకి అనుభవిస్తామంటున్నాడు. ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం తగినట్టు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా ఉండాలని దేవుని వాక్యం కోరుతుంది. You have to have a successful life. You need to have a peaceful life. Peaceful family. ఈ సంవత్సరం నిర్ణయించుకోండి, ప్రభా నీకు మొదటి స్థానం, ప్రభా నీ స్థానంలో ఎవరిని పెట్టనయ్యా, నీవేనయ్యా గనుడివి, నీవేనయ్యా నా దేవుడివి, నీకే లోబడతాను ప్రభా, నిన్ను నీవే నా దేవుడి, నీవి తప్ప నాకు ఎవ్వరు లేరు ప్రభా. రెండోది దేవుడు అంటాడు, నా స్థానంలో వేరే ఏది ఆరాధిస్తానికి వీల్లేదు, వేరే ఏది ఆరాధిస్తానికి లేదు, నా బదులుగా వేరే ఎవరిని గణపరుస్తానికి లేదు. ఇక మాటలు చెప్పాలంటే నిన్ను బట్టే నేను గొప్ప అయ్యాను, నిన్ను బట్టే నేను పొందుకున్నాను, నిన్ను బట్టే అని చెప్తానికి మనుషుడు కాదు. అనుగ్రహించిన దేవుని జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబాన్ని కానీ వేరే ఎవరికి కానీ దేవుని స్థానాన్ని ఇస్తానికి లేదు. దేవుడు రోషం కలిగిన దేవుడు అన్న మాట అనేక సార్లు ఈ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుడు తెలియజేస్తున్నాడంటే మన జీవితంలో మనం స్థిరపడాలని, మనం గనులుగా బ్రతకాలని. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, మూడోటిని చూసాం మనం, ఆయన నామాన్ని వ్యర్థంగా వాడకూడదు. డోంట్ మిస్యూజ్. అండ్ హియర్ ఇస్ ద ఫోర్త్ వన్, టేక్ రెస్ట్, కీప్ ఇట్ కాన్సన్ట్రేటెడ్, కీప్ ఇట్ హోలీ. ఈరోజు మీ జీవితంలో ఇప్పటికే ఈ నియమము పాటించకుండా దేవుడిచ్చిన నియమాలని వ్యర్థపరిచారేమో, విరోధంగా పోయారేమో, మేబీ యూ హ్యావ్ యాక్టెడ్ రెబెల్. ఈరోజు మీకు కృపానుగ్రహించబడుతుంది, మనకి కృపానుగ్రహించబడుతుంది, మన తప్పులను ఒప్పుకుని సరిదిద్దుకుని మన జీవితాన్ని సరిచేసుకుని ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతానికి. ఎవరన్నా తోడు నీ ఉండయ్యా, నన్ను బ్రతికించి ప్రభా, నాకు కావాల్సిన జయము దయచేయి, నాకు కావాల్సిన సహాయం దయచేయి, నాకు కావాల్సిన దృష్టి దయచేయి. ఎక్కడ ఒక్కసారి దేవునితో సరిదిద్దుకోదామండి, మన జీవితాన్ని సమాధాన పరచుకోదామా. నేను ముంచబోతున్నాను, నో టేక్ మచ్ టైం, బట్ ఐ వాంట్ యూ టు ప్రే. మీరు ప్రార్థన చేయకపోతే మాత్రం వ్యర్థమండి. ప్రార్థన చేయండి, ప్రభా నా బలహీనతలు, నా తప్పులు, నా ఎన్ని ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను సరిచేయి ప్రభా, నన్ను బాగు చేయ్యా. దేవ నీ నామం ధరించిన వ్యక్తిగా, నీ ద్వారా ఆశీర్వదించబడే వ్యక్తిగా, నీ ద్వారా ఫలించబడే వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను. నన్ను నాటువాడు నీవే, నన్ను కట్టువాడు నీవే, నన్ను పోషించే దేవుడు నీవే. నీవే నీ కార్యాలు జరిగించు ప్రభా నా జీవితంలో. నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా, నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా. నీ ద్వారా నేను పొందుకుంటున్నాను, నీ ద్వారా నేను కలిగి ఉంటాను, నిన్ను బట్టే ప్రభువా. ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రభుతో చెప్తామా. ఈరోజు ఎంతో మంది భయపడుతున్నారండి, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది ఉండదేమో, నాకు ఇది కోల్పోతానేమో, ఈ ఉద్యోగం పోతుందేమో, ఈ జీవితం పాడైపోతుందేమో. లేదు లేదు లేదు, దేవుడు ఇచ్చింది దేవుడు తెస్తానే, కానీ ఎవరు తెస్తానికి వీల్లేదు. What are you scared about? Are you sure God gave you? దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నారా? నీ వివాహం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? నీ వ్యాపారం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? దేవుని చిత్తము కాకపోతే ఫస్ట్ స్టార్ట్ చేయదు, స్టార్ట్ చేసావా తప్పు నీది. దేవుని చిత్తము తెలుసుకుని స్టార్ట్ చేసి ఇది దేవుని చిత్తము అని తెలుసుకుంటే దేవుడు చేస్తే రెండంతలు ఇచ్చే దేవుడు, ఊరక తీయుడు. యోబుని పరీక్షించినప్పుడు యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. హీ హాస్ టేకెన్. ఆయన ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుంటే మనం చేసింది ఏమి లేదండి, మనం కేవలం ఆయన ఇచ్చిన దాన్ని పొందుకున్న వారమే. ఈరోజు బీ థ్యాంక్ఫుల్. ఇఫ్ యు ఆర్ థ్యాంక్ఫుల్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉంటే నీ సంపాదన, నీ తెలివితేటలు, నీ శక్తి బలము, నీ ఆస్తిపాస్తులు నా నా నా నా నేనంతా పక్కన పెట్టి ప్రభా నీదయ్యా, నీవు ఇచ్చింది, ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత. అతి ఆశ ఉందేమో, ఈ పొరుగు అందు చూసి ఆశిస్తున్నామో, అది కావాలి ఇది కావాలని అక్కర్లేని స్తోమత మించి, అంటే నీకు కలిగిన కెపాసిటీకి మించి నువ్వు ఆశపడితే వ్యర్థమే, అవి ఎప్పటికీ నెరవేరవు. దేవుడు నీ మేలు కొరకు అవ్వడు. వాట్ యు కెనాట్ హ్యాండిల్ గాడ్ విల్ నాట్ డిజైర్ టు గివ్ యూ. ద రీజన్ ఇట్ విల్ బికమ్ అ హార్మ్ టు యూ, ఇట్ ఇస్ డేంజరస్ టు యూ, నీ కీడుగా మారిపోతుంది అది. కానీ నీవు నీవు ఆయన వాక్య నియమము చొప్పున నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని, నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని దేవుడు నువ్వు ఎలా బ్రతకాలంటున్నాడో అలా ఎదుగుతూ కోరుతూ ఆయన వాక్య నియమము ప్రకారం నీవు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లో సుఖంగా ఉంటారండి. ఎక్కడ ప్రభా, నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా చెప్పండి. ధైర్యం ఉంది ఆ మాట చెప్తానికి. దేవా నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా, ఎందుకంటే నువ్వు తీసుకుంటే నువ్వు ఇంకా ఘనంగా ఇచ్చే దేవుడు. ఒకటి పోయిన తర్వాత కూడా నువ్వు పరీక్షిస్తావేమో కానీ నేను నిలబడితే నిజంగా నన్ను హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవునమ్మా, అవునుదేవా, మా జీవితం అంతా నీదేనే, మా బ్రతుకంతా నీదేనే, మాకు కలిగిందంతా నీదే ప్రభావ. ఈరోజు మా జీవితంలో ఏదైనా ఉందంటే అది నిన్ను బట్టే ప్రభావ. ఇంతవరకు ఇచ్చిన యావత్తు బట్టి నీకు కోట్లాది వందనములు. ఇంతవరకు నడిపించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు దీవించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు ఆశీర్వదించిన దేవానికి స్తోత్రములు ప్రభా. అంతమ వరకు నువ్వు కార్యము జరిగించే దేవుడు అని నిన్ను నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. యెహోవా షమ్మా, మా తోడు ఈరోజు ఉండే దేవుడు. ఈరోజు నువ్వు మా తోడు లేకపోతే రేపు నిన్ను చేరలేమయ్యా, రేపు నీ చిత్తంలోకి మేము వెళ్ళలేమయ్యా. దేవా ఈరోజు మా తోడు, రేపు మా జీవితంలో ఏం జరుగుతుందో ముందుగానే ఎరిగిన దేవుడు, సమస్తము ముందుగానే చూచుకుని సిద్ధపరిచే దేవుడు అయ్యా. యెహోవా ఈరి, నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి ఆందోళన తీసి, కంగారు తీసి, నీ బిడ్డలు అయ్యా నీలో నాటబడిన వారు, వారి జీవితంలో అక్కర్లేని సమస్యలు, అక్కర్లేని టెన్షన్స్ ఉండనవద్దు ప్రభు. ఇల్లు ఇచ్చేవేమో, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఈ భయం ఉండనవద్దు ప్రభా. ఇచ్చింది నీవైతే ఉంచేది నీవే. మేము నీకు లోబడి బ్రతుకి నీకు మొదటి స్థానాన్ని ఇస్తే మా జీవితంలో అన్ని మేలు చేస్తావయ్యా. మా జీవితంలో ఏదైనా సరే ఇచ్చింది నీవైతే, అది నువ్వు మాకు ఇచ్చింది ఎప్పుడు నీవు అన్యాయంగా తీసివేసే దేవుడు కాదు ప్రభా. కానీ ఇచ్చిన దాంట్లో నమ్మకత్వాన్ని కోరుతున్నాం, నేర్చుకుంటామయ్యా. ఇచ్చిన దాన్ని వర్ధిలింపజేయాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటాం ప్రభా. ఇచ్చిన దాంట్లో నీ నామాన్ని మహిమపరచాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటున్నామయ్యా. దేవా ఎవరెవరైతే నీ హృదయాన్ని నేర్చుకుంటూ నీవు మాకు అనుగ్రహించిన నియమాలని నేర్చుకుంటూ ఈ సంవత్సరంలో జయకరంగా బ్రతకాలని ఆశపడుతున్నాను. అటువంటి జీవితాలని నాటి వర్ధిలింపజేసి శక్తి కలిగిన వారిగా, దృష్టి కలిగిన వారిగా, గొప్ప నీ సాక్షులుగా, నిన్ను మహిమపరిచి నీ ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాలను అనుగ్రహించి పని విడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

0: కార్యక్రమానికి స్వాగతం బ్రదర్ జగన్. ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుందాం. పలు ప్రశ్నలున్నాయి, ఇది పార్ట్ 2. ఈ కార్యక్రమాన్ని మీరు చూడాలంటే, కార్యక్రమాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే దీనికి ముందున్న కార్యక్రమం చూస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ గా అర్థమవుతుంది. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ది ప్రోగ్రామ్. గత వారంలో మనం మాట్లాడుకున్నది లేదా గత వారంలో మనం నమోదు చేసిన కార్యక్రమంలో ఫ్యాక్టరీలో ఉన్న సీక్రెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. మీరు చెప్పిన ఒక విషయం చాలా డిఫరెంట్గా ఉంది. లూక్లో రాయబడిన నమోదులో అయితే అన్ని వృక్షములను చెట్లను చూడండి అని చెప్పినప్పుడు ఒక ఓల్డ్ హిస్టరీ టర్నింగ్ పాయింట్గా మాట అమర్చబడింది. నేను ప్రశ్న కూడా వేశాను, ఒక మనిషి యొక్క విశ్వాసం, అబ్రహాం యొక్క విశ్వాసం ఈరోజు మనం ఎంతవరకు మాట్లాడుకున్నామంటే, ఈ గ్లోబల్ ఇంపాక్ట్కే ఆ వన్ మ్యాన్ ఫెయిత్ ఒక వ్యత్యాసంగా ఉంది. ఆ విషయమును, ఫ్యాక్టరీని మనం ఎలా కనెక్ట్ చేయాలి లేదా ఆ ధోరణిలో ఇది ఎలా వస్తుందని ఒక ప్రశ్నగా అడుగుతున్నాను.
1: ఇప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసానికి ఈ అంజూరపు చెట్టు చిగురించడానికి అది స్టార్టింగ్ పాయింట్ మరియు ఎండ్ పాయింట్గా ఉండే విషయం. అబ్రహాం యొక్క విశ్వాసం అనేది మనమెవరమును తృణీకరించలేని ఎంతో గొప్ప సత్యం. అది అందులోను ప్రత్యేకించి ఈ విషయానికి, ఫ్యాక్టరీకి, అంజూరపు చెట్టు ఇస్రాయెల్ దేశానికి పోలుస్తూ అది స్వతంత్రించుకోవడానికి అబ్రహాముకు మూడు కార్యాలు దేవుడు చేయమంటున్నాడు. అదే ఈనాటికి ఫార్ములా, ఈనాటికి అదే ఫార్ములా
2: బేస్.
1: ఒకటి, అబ్రహామును చూసి చెప్తాడు, నీవు ఉన్నటువంటి ఈ దేశాన్ని చూడు అని అంటాడు. తూర్పు నుండి పడమర వరకు లుక్ ఫస్ట్ చూడమంటాడు. రెండవది లేచి నడవమంటాడు,
2: వాక్
1: వాక్
2: ఫస్ట్ లుక్, ఆ తర్వాత వాక్ వాక్.
1: మూడవది తను అడుగుతాడు, నేను దీనిని దేనిని బట్టి స్వతంత్రించుకోగలను, నాకెటువంటి కన్ఫర్మేషన్ మీరిస్తారన్న వెంటనే దేవుడు చెప్తాడు, నేను చెప్పేది బలి ఇవ్వు, ఆ బలి ఇచ్చిన తర్వాత నీకు ఆ కన్ఫర్మేషన్ దొరుకుతుంది అంటాడు. ఇది సాక్రిఫైస్. మొదట చూడాలి, తర్వాత నడవాలి, తర్వాత స్పిరిచువల్ యూ నీడ్ టు యాక్ట్. ఈ మూడు కార్యాలు మీరు చేసేప్పుడు ఈ దేశము తనకు స్వాధీనమవుతుంది. ఈ మూడు కార్యాలను ఇస్రాయిలు జనులు ఎప్పుడెప్పుడు చేస్తారో అప్పుడంతా దేశం వారికి లభించింది. మధ్యలో 70 సంవత్సరాలు ఆ దేశాన్ని వదిలేశారు, పోయింది. ఇప్పుడు ఒకడు చూసి ఆ దేశాన్ని గుచ్చి చింతిస్తాడు, నా దేశము యొక్క ప్రాకారము ధ్వంసం చేయబడింది. ఒకడు చెప్తాడు, దేశం శిథిలమైపోయింది, ఇప్పుడు నువ్వు అక్కడికెళ్ళా అంటున్నాడు. తను బయలుదేరి అక్కడికెళ్తున్నాడు. తను ఫస్ట్ దేశాన్ని చుట్టి చూశాడని ఉంటుంది.
2: అవును.
1: తర్వాత చివరిగా దేవునికై యాక్ట్ చేస్తున్నాడు. ఆలయం కడుతున్నారు, తిరిగి బలిపీఠం ఉంచుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు 1948 ముందర వరకును ఈ దేశాన్ని వారు చూడలేదు, చూడనివ్వలేదు కూడా దేవుడు. దాని తర్వాత ఈ దేశము చుట్టూ చూసిన వారు ఒక బుక్ రాస్తున్నారు, దేశం పాడై ఉంది, దీనికి డేవిడ్ సిటీ అని పేరు, ఆ డేవిడ్ సిటీ అంటే దావీదు నగరము ఇదేనా అని చెప్పి వారు వస్తున్నారు. ఆ తర్వాత వస్తున్నారు ట్రావెలర్స్, వారు వచ్చి నడిచి, వారికి జయనిస్ అని వారికి పేరు, వారిలోనికి వస్తున్నారు, వచ్చి అటు తర్వాత వారిలోనికొచ్చి కార్యాలను జరిగిస్తున్నారు. సో అబ్రహాముకు దేవుడు చెప్పించింది ఇదే. అయితే అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఈ దేశాన్ని ఎందుకు కోల్పోయారనేది ఉంది కదా, ఫ్రీగానే ఇచ్చాడు కదా దేవుడు, ఎందుకు పోగొట్టుకున్నారు అది అన్నప్పుడు ద్వితీయోపదేశకాండంలో మోషే స్పష్టంగా చెప్తున్నాడు, ఈ దేశాన్ని దేవునికి విరోధమైన కార్యాలు చేసేప్పుడు ఈ దేశము నుండి వెళ్లగొట్టబడదురు అని చెప్తున్నాడు. రెండవది సొలొమోనుతో చెప్తున్నాడు, నువ్వు నేను చెప్పినట్టుగా చేయక విగ్రహములను దేనో తీసుకొచ్చి నాకయిష్టమైన కార్యము నీవు దేశంలో చేసినట్లయితే ఈ దేశము యొక్క రాజ్యభారం నీ యొద్ద నుండి పోతుందంటాడు. సో దేశం పోయింది, రాజ్యభారం పోయింది. దేవుడు చెప్తున్నాడు, తిరిగి నిన్ను తెస్తాను, తిరిగి రాజ్యభారాన్ని ఇస్తాను, అన్నీ చేస్తాను, అయితే దేశాన్ని శుద్ధీకరించాలి, మీరిది జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటున్నాడు. ఇప్పుడు ఇస్రాయేలీలు తిరిగి వచ్చేశారు, వచ్చి ఆల్మోస్ట్ 75 ఇయర్స్ అయింది. అయితే వీరు ఇప్పుడు దేశాన్ని అదేవిధంగా చూసుకుంటున్నారా, దేవుడు ఇష్టపడినట్టుగా దేశముందా అని అడిగితే లేదు. అప్పుడెందుకు ఇంత సమస్య, మీరు అడిగారు కదా ఈ దేశంలో ఇన్ని సమస్యలా, 1 మంత్స్ ఫెయిత్ దేవుడిచ్చాడు, దేశములో ఎప్పుడు సమస్య వస్తుందో చూడండి, న్యాయాధిపతుల కాలంలో సమస్య, ఎందుకు సమస్య వస్తుంది, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు. తర్వాత సొలొమోను కాలంలో ప్రాబ్లం వస్తుంది, దేవునికి విరోధంగా చేస్తున్నారు. తర్వాత ఈ మనషే, ఈ రాజుల కాలంలో సమస్య ఏర్పడి దేశం చేయి వదిలేలింది. ఇప్పుడును దేవునికి అయిష్టమైన కార్యాలు యెరూషలేములో ఉన్నాయి. మనం మాట్లాడేప్పుడు కూడా ఇంతకుముందే మీతో చెప్పుకుంటాననుకుంటా, ఐ నెవర్ అక్సెప్ట్ జెరూషలేం ఆర్ ఇస్రాయెల్ ఎస్ ఎన్ హోలీ ల్యాండ్, ఇట్స్ ఎ ప్రామిస్డ్ ల్యాండ్. పుణ్యభూమి పవిత్రస్థలం కానే కాదు. ఎక్కడగూడా బైబిల్లో అది పవిత్రస్థలమని చెప్పలేదు. అయితే వాగ్దాన భూమి ఎవరికి? మీరు చెప్పిన అబ్రహాముకు వాగ్దాన భూమి, ఒక కవనెంట్. ఆ కవనెంట్ వారు కోల్పోతున్నారు చూడండి. కోల్పోయినప్పుడు చేయి వదిలిపోతుంది, తిరిగి తీసుకొచ్చి చేరుస్తున్నాడు. దానికైనా ప్రాసెస్ ఉంది, ఒక టైం ఉంది, ఒక పర్టికులర్ ఇయర్స్ ఉంది. ఇవన్నీ కూడా చేరి ఇప్పుడు ఇస్రాయేల్ తిరిగి అంజూరము చిగిరించింది,
2: పూసింది.
1: ఆ అంజూరపు చెట్టును చక్కగానే ఉంచాడు దేవుడు. వారంతటా ఎండిపోవడానికి కాపు కాయనందువల్ల ఎండిపోయే స్థితికి వస్తున్నారు. తిరిగి దేవుడు వారిని చిగిర్చడానికి చేస్తున్నాడు. ఇది అందరికీ వర్తిస్తుంది, మనకి వర్తిస్తుంది. దేవుడు మనతో నిబంధన చేశాడు. అయితే ఇప్పుడు కొత్త నిబంధన మనకి, న్యూ కవెనెంట్ మనకిచ్చాడు. మనం ఈ అంజురపు చెట్టు వలె దేవుడెదురు చూస్తున్న ఫలాన్నిస్తున్నామనేది ప్రశ్న. అంజురపు చెట్టు చిగిరించి మరలా ఏర్పాటవడం ఆయన కవెనెంట్కైనా ఒక నెరవేర్పు. దానికి మధ్యలో కోల్పోయినవన్నీ మన అతిక్రమం. అదే ఇక్కడుంది.
2: ఈ కవెనెంట్ని గమనిస్తే మరి కవెనెంట్ ఇంకా కాంట్రాక్ట్ రెండిటికి వ్యత్యాసం ఉంది. కాంట్రాక్ట్ అనేది ఒక పీరియడ్, అది ఓకే. కవెనెంట్ అనేది తరచుగా కొనసాగించబడుతుంది. అయితే మరలా మరలా దేవుడు ఆయన ఇచ్చిన వాక్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. మరలా మరలా అక్కడే మిస్టేక్ జరిగినప్పటికీ ఆ కవెనెంట్ని అలాగే కొనసాగిస్తూ వస్తున్నాడు. మరి కవెనెంట్, కాంట్రాక్ట్, ప్రామిస్. సో దీన్ని గమనిస్తే ఎంత కరెక్ట్గా దేవుడున్నాడు, మనల్ని సెపరేట్ చేసి ఈ లాగును ఉండాలని చెప్పడం అనేది చాలా స్పష్టంగా ఉంది. మనం ఎలా కవెనెంట్ని విడిచి బయటికి వచ్చినను ఆయన తరచుగా మళ్లీ మళ్లీ కంబ్యాక్ కంబ్యాక్ అని చెప్పడం చాలా వ్యత్యాసంగా ఉంది. ఈ కార్యంలో
1: కవెనెంట్ వచ్చి ఎప్పుడు ఇద్దరు మెయింటైన్ చేయాలి.
2: అవును,
1: ఇద్దరు మెయింటైన్ చేస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది.
2: దేవుడు కరెక్ట్గా ఉన్నాడు,
1: ఆయన సైడ్లో ఎప్పుడు ఆయన కరెక్ట్గానే ఉన్నాడు. నేనే ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈయన దగ్గరున్న మరొక స్పెషాలిటీ ఏంటంటే నువ్వు కవెనెంట్ వదిలి వెళ్ళావు, అందువల్ల కవెనెంట్లో ఇక నీకు నాకు ఎప్పుడు లేదని చెప్పడు.
2: అదే ఆశ్చర్యంగా ఉంది.
1: నువ్వు వెళ్ళు, నిన్ను మరలా ఈ కవెనెంట్లోకి ఎలా తేవాలో నాకు తెలుసు అనుకుంటాడు. దానికొక కారణముంది. ఏంటంటే ఇది కాంట్రాక్ట్, కవెనెంట్ అన్నిటినీ దాటి ఒక రిలేషన్షిప్. నేను ఆయనకి బిడ్డగా ఉన్నాను, కుమార్తెగా ఉన్నాను, కుమారునిగా ఉన్నాను. అలా ఉంటున్నప్పుడు ఎంతగా కుమారుడు వెళ్ళినా తిరిగి రావాలనే ఉద్దేశం తండ్రికి ఎప్పుడూ ఉంటుంది,
2: ఫాదర్స్ హార్ట్.
1: అవును, అలా తాను తిరిగి వచ్చేప్పుడు ఆ కవెనెంట్ని రెడీ చేసి అట్లే నూతన పరుస్తూ ఉంటాడు ఆయన.
2: యాక్టివ్గానే
1: లైవ్గా ఉంటుంది. అది అది పోదు. ఇప్పుడు మరి సొలొమోన్తో చెప్తాడు, మనషేతే చెప్తాడు, రాజ్యభారము నిన్ను వదిలి వెళదని నేను అది దావీదుకు చెప్పినా గాని నేనిప్పుడు లేకుండా చేస్తానని చెప్తాడు కోపములో. అయితే తిరిగి దావీదును తలుచుకుంటాడు.
2: అవును,
1: తలచుకుని సరి ఆ రాజభారంలో ఒకరు రాని అనంటాడు. దేశము నుండి మిమ్మల్ని బహిష్కరిస్తాను. యోబు, దానియేలు, ఆ నోవహు వంటివారు తిరిగి ప్రార్థించిన మీకు చెవియొగ్గను అనంటాడు. అయితే నేను నా దాసుడైన అబ్రహామునకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటానంటాడు. సో దేవుడు కవెనెంట్లో ఎంతో కేర్ఫుల్గా ఉంటాడు, ఎంతో అది నెరవేర్చు

0: ఎన్నిసార్లు దేవుని వదిలి వెళ్ళుంటారు? ఎన్నిసార్లు ఈ యెరూషలేం విషయంగా చూడండి. యెరూషలేం వలె రక్తము ఒలికించిన పట్టణము ప్రపంచంలో ఉండదు. సిలువ యుద్ధము కాలం నుండి, అంతకుముందున్న రోమియుల కాలము నుండి, దానికంటే ముందుగా ఆ బబులోను కాలము నుండి, అంతకంటే ముందుగా, బబులోను కంటే ముందుగా చెప్తున్నాను, ఈ యెరూషలేములు యుద్ధములు చేసిన యుద్ధములు అనేకములు అధికమైన రక్తము చిందించిన పట్టణములో యెరూషలేం నంబర్ 1లో ఉంటుంది. అయినా ఈ యెరూషలేమును వదిలిపెట్టాడు. ఇంకా మనం చూడొచ్చు యేసయ్య చివరిగా కన్నీరు విడిచినట్టుగా ఉంటుంది యెరూషలేముకై.
1: అవును,
0: ఎంతటి ఒక దేవునితో అటాచ్మెంట్ అయిన విషయం చూడు,
1: సెంటిమెంట్.
0: అందువల్ల నేను చెప్తాను, యెరూషలేము వచ్చి ఎప్పటికైనా అది యూదుల వశంలోనే ఉంటుంది. ఎందుకంటే అది వారికి ఒక కవెనెంట్, అబ్రహాముతో ఇవ్వబడిన కవెనెంట్. వారొచ్చి అక్కడ ఉంటారు, నీవు నీ సంతతి అక్కడ ఉంటుంది అని దేవుడు చెప్తాడు. ఇంకను మీరు మరొక మెట్టు పైకి చూడండి. మొట్టమొదటిగా అబ్రహాం వచ్చి మౌర్య కొండలలో ఒకదానిపైన బలి ఇచ్చాడు కదా, అది యెరూషలేములోనే ఉంది. తరువాత దేవునికై ఒక ఆలయం కట్టడానికి దావీదు అడిగాడు కదా.
1: అవును.
0: ఆ ఆలయానికైన స్థలం ఎక్కడ ఉందని అడిగినట్లయితే టెంపుల్ మౌంట్లో ఉంది. ఆ స్థలాన్ని దావీదు కొన్నాడు. ఆ స్థలంలో ఆలయం కట్టింది సొలొమోను. అది ఎక్కడని అడిగితే ఈ మౌర్య కొండలలో ఇస్సాకును బలి ఇవ్వడానికైన స్థలం, దావీదు కొన్న స్థలమును, సొలొమోను దేవాలయం కట్టింది ఒకే స్థలం. సో పర్టిక్యులర్గా యెరూషలేం, ఇస్రాయేలు యెరూషలేం దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి స్థలం. ఇది వచ్చి అబ్రహాము కాలంలో వేయబడిన కోవెనెంట్. ఇది ఇంకా ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అని అడిగినట్లయితే యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన చేసేంత వరకు కూడా అక్కడ ఉంటుంది.
1: అది బైబిల్లో క్లియర్గా,
0: అది స్పష్టంగా ఉంటుంది బైబిల్లో. అప్పుడు బైబిల్ చెప్పేటువంటిదైనా ఈ యొక్క మిలేనియం, ఆ మిలేనియంలో హెడ్ క్వార్టర్స్ వచ్చే యెరూషలేం, ఇవన్నీ మార్చనేలేం. మీరు యోచించండి, ఒక 2000 ఇయర్స్, 3000 ఇయర్స్గా ఒక సిటీ ఇంకా తన పూర్వోత్తరాలు కోల్పోకుండా అలాగే ఉంది. అలాంటి ఒక సిటీని మీరు చెప్పండి చూద్దాం. బాబిలోన్ సిటీ లేకుండా నీటిలో మునిగిపోయింది. తూరు నాశనమైపోయింది. తర్వాత సొదోము నాశనమైపోయింది. ఆ బైబిల్ చెప్పబడిన నిన్నెవే నాశనమైపోయింది. ఎన్ని గొప్ప పట్టణాలు కనబడకుండా పోయాయి. అయితే ఈ ఒక్క సిటీ మాత్రము అట్లే తుల్యంగా, భద్రంగా అట్లే ఉంది. ఇంకా చెప్పాలంటే నినవేకో లేకపోతే ఈ బాబిలోనుకో జరిగిన యుద్ధాల కంటే కూడా అధికంగా యెరూషలేములో జరిగింది. అక్కడ జరిగిన నాశనాల కంటే అధికంగా యెరూషలేములో జరిగాయి. అయితే యెరూషలేం ఇంకా లైవ్గానే ఉంది, లైమ్ లైట్లో ఉంది. ఈనాటి వరకు హాట్ టాపిక్, ట్రెండింగ్ 1లో ఉంది. ఏంటి కారణం అని అడిగితే, ఏ సిటీకిని లేని ఒక పవర్ ఈ సిటీకి ఎలాగా అని అడిగితే, ఇది అబ్రహాంతో చేసిన కవెనెంట్, ఇది మారనే మారదు, ఇది అలాగే ఉంటుంది. ఈ సిటీయే ఆ చివరి కాలంలో జకర్యా 12 ప్రకారం ఎంతో ముఖ్యంగా ప్రస్తావించే కార్యంగా ఉంటుంది. జకర్యా 12లో దేవుడు చెప్తున్నాడు, ఆ దినాలలో యెరూషలేం పైన దండెత్తే వారి మీద తెగులు కలుగుతుందని ఉంటుంది. ఇప్పుడు అది జరుగుతూ ఉంది. సో దేవుని యొక్క కవెనెంట్ ఒకరోజు కూడా ఏం చేయదు,
1: మారదు,
0: మారనే మారదు. అది స్టాండర్డ్,
1: అదే కవెనెంట్.
0: అవును, మనం మార్చకుండా ఉంటే సరి.
1: మాత్యూ 24లో మనం గత నమోదులో చూసాం, దాన్ని తరచుగా మనం మాట్లాడుచున్నాం. పారాబుల్స్ అంటేనే సీక్రెట్స్ని బహిర్గతం చేయడం, ఇంకా చెప్పాలంటే కష్టమైన విషయాన్ని సులువుగా చెప్పడమే పారాబుల్స్. అయితే ఇక్కడ మనం పారాబుల్స్ని సీక్రెట్గా డీకోడ్ చేసి మనం మన లెవెల్లో మాట్లాడుకుంటున్నాం. మాథ్యూ ఒక ట్యాక్స్ కలెక్టర్, అతను రాసిన విషయము లూకా, అతనైతే ఒక వైద్యుడు. అతను రాసిన విషయం అతడు పారాబుల్ రాశాడు. ఇతను దాదాపుగా రెండింటినీ కార్లెట్ చేసి చదివితే ఒక ధ్యానంగా ఉంది. ఈ మాథ్యూ 24ని గమనిస్తే ఇతని దృష్టి ఆ ఫిక్ ట్రీని గురించి మనం మాట్లాడాం. గత నమోదులో మనం చెప్పాం బేస్నే మనం టచ్ చేశాము అని. గత నమోదులో మనం విడిచిపెట్టిన విషయాల్లో ఇప్పుడు మాట్లాడితే బాగుంటుందనుకుంటున్నా. అది కాకుండా లూకా రాసిన విషయం కొంచెం వ్యత్యాసమైన కొన్ని మాటలన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయంటాను. మనకి కొత్తగా ఉన్నాయని ఎందుకు చెప్తున్నానంటే, అందులో డీప్గా వెళ్తే పలు విషయాలు డీకోడ్ అవుతున్నాయి. సో ఈ ఇద్దరి రైటర్స్ యొక్క దృష్టిని గురించి మాట్లాడాలనుకుంటున్నా. బ్రేక్ తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం.

0: మొదటిగా వదిలిపెట్టిన విషయాన్ని చెప్దాం. ఇప్పుడొక ఫిగ్ ట్రీ ఎదిగి చిగురించి రావాలంటే యెరూషలేం, ఇస్రాయిల్ తిరిగి ఏర్పడటం. ఇస్రాయిల్ అనే ఒక ఫిగ్ ట్రీ. ఇస్రాయిల్ అంటూ ఒట్టిగా ఒక దేశాన్ని మాత్రం చెప్పడం కాదు. ఒక కంట్రీ అంటే మూడు కార్యాలు అందులో ఉంటాయి. ఒకటి, దానికి కింగ్ ఉండాలి. రెండవది, క్యాపిటల్ ఉండాలి. మూడవది, ఆ కింగ్కైనా రాజగృహం ఉండాలి. ఈ మూడును ఉంటేనే ఆ ఒక దేశం యొక్క ఫుల్ఫిల్మెంట్. మనం చెప్తాం కదండి కోవిల్ అని చెప్తాం కదండి. కోవిల్ అంటే ఏంటంటే తమిళ్లో యాక్చువల్గా కో అంటే రాజు, కోమగనంటే రాజును సూచిస్తుంది, ఇల్లంటే ఇల్లు, రాజు యొక్క ఇల్లు అని అర్థం. ఇప్పుడు మనకొచ్చి రాజొచ్చి యేసుక్రీస్తు. ఆయన ఇల్లన్నది ఆలయం, దేవుని యొక్క ఆలయం. ఆయన మనలో వాసమై ఉన్నాడు. అప్పుడు కోయిల్ అంటే ఏంటంటే దేవుడు మనలో వాసమై ఉన్న స్థలము, మన రాజు ఉండేటువంటి స్థలం. సో ఇక్కడ ఈ స్థలంలో మూడు ఉండాలి. ఒకటి, ఆలయం ఉండాలి. ఒకటి, యెరూషలేం రాజధానిగా ఉండాలి. మూడవది, ఇస్రాయిల్ అనే దేశం ఉంటే దానికి రాజు ఉండాలి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పార్ట్ నెరవేరింది. ఏది? ఇస్రాయిల్ దేశానికి రాజు వచ్చాడు. ఇప్పుడు రెండవది, దానికి రాజధాని ఉండాలి. మీరు బాగా గమనిస్తే టెల్ అవివే రాజధానిగా ఉండింది. టెల్ అవివే రాజధానిగా ఉండి ఇప్పుడు 2018లో అఫీషియల్గా అమెరికా వచ్చి జెరూసలేమ్ని రాజధానిగా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సమీప కాలంలో టెల్ అవివ్ గొప్ప నాశనాన్ని ఎదుర్కొంటూ ఉంది. అనేక సమస్యలు టెల్ అవివ్లో, ఆ ఎయిర్పోర్ట్ అంతా బాధింపుకు గురి అయ్యి అనేక సమస్యలు. ఇప్పుడు మనము దీని మూలంగా జనులకు వారు ప్రాఫిటికల్గా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాం. టెల్ అవివ్ నుండి అన్ని యెరూషలేమునకు మారిపోతాయి. ఇప్పుడు జెరూసలేం ఒక రాజధానిగా అనౌన్స్ చేయబడింది ఇస్రాయిల్ వారికి. కానీ ఏ యొక్క రాజధానికైన కార్యాలు ఇంకా ఏం చేయబడల, జరగల. ఇప్పుడు కొన్ని దేశాలు మాత్రం ఎంబసీ అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అయితే రాజు యొక్క నగరం, అక్కడ రాజు యొక్క గృహం ఉండాలి, కోవిల్ ఉండాలి, ఆ స్థలంలో రావాలి. ఇప్పుడు రెండవది, యెరూషలేము రాజధానిగా మారిపోయింది. సో ఇప్పుడు రెండవ పార్ట్ నెరవేరింది. 2004 నుండి జెరూసలేం రాజధానిగా మారుతుంది అంటూ ఉన్నాం. కారణం బైబిల్ చెప్పబడింది. అంటే జకరియా 12లో మనం చెప్పలేదు, మనము చెప్పను లేము,
1: కుదరదు.
0: ఇప్పుడు ఇందులో మీరు రెండో ప్రశ్న అడిగారు కదా, నా మాటలలో ఏది కూడా తప్పిపోదన్నారు కదా. 2000 సంవత్సరాలకు ముందు చెప్పబడుతుంది, ఇప్పుడు నెరవేరుతుంది. అప్పుడు ఇప్పుడు జరిగే విషయాన్ని 2000 సంవత్సరాల ముందు చెప్పడానికి ఎంతటి ఒక ఇది ఉండాలి. ఇప్పుడు మనం చెప్పేటువంటి విషయాన్ని ఇప్పుడు మరలా తిరిగి చెప్పలేము.
1: అంత క్లారిటీగా ఉంది,
0: క్లారిటీతో మనం చెప్పనే లేము. ఆయన వల్లే అది సాధ్యం. సో ఇప్పుడు రెండవది, యెరూషలేము రాజధానిగా మారింది. ఇప్పుడు అఫీషియల్గా మారుస్తారు. ఇప్పుడు మెల్లమెల్లగా ఎంబసీలు వస్తున్నాయి. ఈ వారు ముగిసేప్పుడు టెల్ అవీబ్ నుండి ఆ మొత్తం ఇది ఎక్కడికి మారుతుంది? జెరూసలేంకి మారుతుంది. ఇప్పుడు మూడవది, రాజు యొక్క గృహం అక్కడికి రావాలి, కోవిల్ రావాలి, టెంపుల్ రావాలి. ఇప్పుడు మూడవది, దేవాలయాన్ని వారు అక్కడ కట్టన ఆరంభిస్తారు. దేవాలయం వస్తుంది, కన్ఫర్మ్గా వస్తుంది. ఎందుకంటే బైబిల్ రెండు స్థలాల్లో దేవాలయం వస్తుంది, మూడవ దేవాలయం వస్తుందని చెప్పబడింది. సో అది దానియేలు పుస్తకము 9:27 ఉంది. ఇప్పుడు ఇదే మత్తయి 24:15 మీరు చదివినట్లయితే, పరిశుద్ధ స్థలములో నిలిచి ఉండుట మీరు చూచినప్పుడు అని ఉంటుంది. అప్పుడు ఆ పరిశుద్ధ స్థలం అంటేనే ఆలయం, దేవుని ఆలయం, అది అక్కడికి రావాలి. సో మూడవది, ఈ ఆలయం అక్కడ కట్టబడుతుంది.
1: ఇది మనం చెప్పడం లేదు, బైబిల్లోనే ఉంది.
0: ఏది కూడా ఇంకొక విషయం ఏంటంటే, వీరు దానికి ఆదరించేవారుగా ఉన్నారు, వీరు దీన్ని ఎదిరించేవారని చెప్పి నేనెప్పుడు చెప్తాను. నేను తినడానికి ఇడ్లీ ఇష్టమని చెప్తే దోశ ఇష్టం లేదని అర్థం కాదు. ఆయనకి ఇడ్లీయే ఇష్టమండి, దోశ ఇష్టం లేదని తనే డిసైడ్ అవుతున్నాడు. అవునండి. ఇప్పుడు ఇక్కడ ఎలాగైపోయిందంటే, మనోస్థితి ఎలాగైందంటే, మనం ఒకదాని గురించి మాట్లాడితే మనమేదో ఒకదాన్ని ఆదరించేవారంగాను దీనికేదో విరోధంగా అన్నట్టు అయిపోతుంది. ఇక్కడ మనం మాట్లాడేది వాక్యం, ఇంకా దేని కాదు. నేనెప్పుడు చెప్తాను, న్యూ టెస్టమెంట్ మట్టుకైతే యూదుడైనను గ్రేకీయుడైనా కాదు. ఇక్కడ ఎవరికి ఆదరవు అన్నది కాదు,
1: క్లియర్గా ఉంది.
0: వాక్యం ఏముందో దాన్ని మనం చెప్తున్నాం, ఏది జరుగుతుందో అది మనం చెప్తున్నాం. అలా మనం చెప్పేప్పుడు నేను ఇతన్ని విరోధిస్తున్నాను, అతన్ని ఆదరిస్తున్నానన్న మాట కాదు. ఇదే మీరు 100 సంవత్సరాల క్రితం చదివినట్లయితే, ఇస్రాయిల్ ఇంకా 100 సంవత్సరాల తర్వాతే రాబోతుంది. అప్పుడు అది రావడానికి ఆస్కారం లేదు. కానీ ఇప్పుడు దానికైన ఆస్కారం ఉంది. యెరూషలేం రాజధానిగా వస్తుందని బైబిల్ చెప్పింది 12:6 జకరియాలో. అది చెప్పి ఇప్పుడు జరిగింది. వెంటనే యెరూషలేంకే మాట్లాడుతున్నారు, లేదు లేదు, యెరూషలేంకి ఆదరవుగా మాత్రమే కాదు, మనమందరికీ అలాగున్నాం, అందరినీ ప్రేమిస్తున్నాం, అందరికై ప్రార్థించమని దేవుడు చెప్పాడు. మనమన్నిటికీ ప్రార్థన చేస్తున్నాం. కానీ దానిమీదికి మన దృష్టి వెళ్ళినందువల్ల మనం మాట్లాడేది విరోధంగా ఉందని వారికి తెలుస్తుంది. అందువల్ల చెప్తున్నా, ఇప్పుడు రెండవదిగా ఏం జరుగుతుందంటే, అక్కడ వారు ఒక ఎంతో ప్రాముఖ్యంగా యెరూషలేమును రాజధానిగా మార్చివేస్తారు, అఫీషియల్గా మార్చేస్తారు. మూడవది, అందులో కోవిల్ రావాలి, రాజగృహము రావాలి, టెంపుల్ రావాలి, దేవుని ఆలయాన్ని అక్కడ తెస్తారు, తీసుకొచ్చి దేవాలయాన్ని నిర్మించి అంతకుముందు వారు బలిపీఠాన్ని ప్రతిష్ట చేస్తారు, తర్వాతే అన్నిటినీ ఆరంభించగలరు. ఆ బలిపీఠమే మీకు నాకు చిహ్నంగా ఉంటుంది. అది ఒక ముఖ్యమైన సూచన. సో ఇవన్నీ ఇంకా జరగాల్సి ఉంది. ఇది జరగడానికి ఇప్పుడొక వారు వెళుతుంది. ఆ వారు ఒక ముఖ్యమైన వారుగా ఉంటుంది. ఆ వారు తీవ్రతకెళ్ళి ఇవన్నీ కూడా జరగడానికి ఒక కారణంగా ఉంటుంది. సో యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఈ అంజూరపు చెట్టు ఇస్రాయేల్ దేశం చిగురించేప్పుడు మూడు ముఖ్యమైన విషయాలు అందులో అంతర్భాగంలో ఉండాలి. 1948లో వచ్చేప్పుడు ఇస్రాయేల్కు రాజధానిగా యెరూషలేము లేదు, టెల్ అవివే ఉండింది. అదేలాగున 2018లో యెరూషలేము రాజధానిగా మారింది. రాజొచ్చాడు, రాజధాని వచ్చింది. ఇప్పుడు నిజమైన రాజు రావాలి, యేసు రావాలి. ఆయన రావడానికి ముందుగా జరగాల్సిన సంభవాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఇదే అంజూరపు చెట్టు వెనుక జరగాల్సిన ఇంకా కొన్ని సంభవాలు. ఇప్పుడు ఒక వార్ జరుగుతూ ఉంది. ఇది ఇవన్నీ ఇంకా నెరవేరడానికి ఒక కారణంగా ఉండబోతుంది.
1: సో ఈ ఫిగ్ ట్రీలో ఇన్ని విషయాలు దాగున్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక గ్లోబల్ టర్నింగ్ పాయింటే ఈ ఫిగ్ ట్రీ అని ఒక్క మాటలో ఒక పెద్ద సీక్రెట్ దాగి ఉంది.
0: ఇస్రాయిల్ ఏర్పడి రావడంతో మీరు చెప్పిన ఆ గ్లోబల్ ఎండ్ టైమింగ్ వస్తుంది. ఎండింగ్ అంటే భూమి యొక్క ఎండింగ్ కాదు, మనిషి యొక్క ఎండింగ్ కాదు, స్పిరిచువాలిటీ, మనం చెప్పే న్యూ టెస్టమెంట్ చర్చ్ యొక్క కవెనెంట్ యొక్క ఎండింగ్ దీనితో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, యోచించి చూడండి, 1850 సంవత్సరాల తర్వాత ఒక జాతి వస్తుంది, అదే భాషతో, అదే సిగ్నిఫికెన్స్తో వారు అక్కడి నుండి వస్తున్నారు. వీరిని పంపినవాడే తీసుకొస్తున్నాడు. చెప్పినట్టుగా క్రీస్తు శకం 70లో వారు చెదరగొట్టబడ్డారు, పంపాడు, తిరిగి రప్పిస్తానన్నాడు, వచ్చేశారు. అప్పుడు ఈయన చెప్పిన విషయాలే, దేవుడు చెప్పిన విషయాలే జరుగుతున్నాయి. ఆయన చెప్పినట్టుగా వీరు మరలా వచ్చారు. అదేలాగున యెరూషలేం అదే స్థలంలో రాజధానిగా మారింది. ఇటువంటిది ఒకటి ఏ పట్టణానికైనా జరిగిందా? నినవికి జరిగిందా? బాబిలోనికి జరిగిందా? జరగదు. సో దేవుడు చెప్పినట్టుగా తుల్యముగా అదే కార్యాలు జరుగుతున్నాయి. అప్పుడు ఖచ్చితంగా వారు యెరూషలేములో దేవాలయాన్ని కడతారు, కోయిలొస్తుంది, రాజగృహం అక్కడ వస్తుంది. ఇవన్నీ కూడా జరిగి ముగించి వీరందరూ మొత్తముగా అంజూరపు చెట్టు చిగిరించి నిలిచినప్పుడే వీరికి విరోధంగా యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు ఈ యుద్ధం కాదు, దీనికంటే గొప్ప యుద్ధాలను వీరు సంధించాల్సిన ఒక స్టార్టింగ్ పాయింట్గా ఇది ఉంది. సో మనము దీని మూలంగా ప్రజలకి మనం ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాం. ఇస్రాయిలును యెరూషలేమును తేరి చూడండి, ఎందుకంటే సూచనలు అక్కడ ఉన్నాయి. కొన్ని కార్యాలు మనం చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది, మనం ఏ స్థానంలో ఉన్నామనే స్టేటస్ మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనము ఒక అతి ముఖ్యమైన ఎండ్ టైం పీరియడ్లోకి మనం అడుగుపెట్టి ఉన్నాం. చర్చ్ యొక్క ఎండ్ టైంగా మనం చూడాలి. సో బహుశీఘ్రంగా యేసు వస్తారు. ఆయన రాకడకు ముందుగా ద్వారం దగ్గర నిలిచి ఉన్న ఆనవాలు ముగిసింది, ద్వారం దగ్గరే నిలిచి ఉన్నాడు. ఎప్పుడైనా లోనికొస్తాడు, సిద్ధపడిన వారిని ఆయన తీసుకుని వెళ్తాడు. సిద్ధపడాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఇదే అన్నిటికీ మూలం. ఎందుకంటే వారు సిద్ధపడ్డారు, వచ్చేశారు. మనం సిద్ధపడితే బయలుదేరి పైకెళ్ళిపోతాం. ఇదే అక్కడ కాన్సెప్ట్.
1: మనం తరచుగా అంటే ఈ సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్ గురించి మాట్లాడుకున్నాం. పారబుల్కి వెనుక స్టోరీ, అదే స్టోరీయే పారబుల్ అని మనం మాట్లాడడం జరిగింది. దాని వెనుకున్న సీక్రెట్ని గురించి మనం చర్చించాం. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిగ్ ట్రీ యొక్క వెనుకున్న ఒక విషయాన్ని మనం వివరించి మాట్లాడాం. తరువాత మాథ్యూ అయితే మరి క్రైస్ట్ ఇప్పుడు చెప్పిన పీరియడ్, ఆ తర్వాత ఈ పారబుల్ ఆఫ్ ది 10 వర్జిన్స్, ఆ తర్వాత పారబుల్ ఆఫ్ ది టాలెంట్, ఒకలాంటి ఆ పారబుల్ పీరియడ్ని గమనిస్తే మాథ్యూ చాలా అద్భుతంగా కూర్మితో సూక్ష్మంగా ఫటాఫట్ అని చెప్తూనే వస్తున్నాడు. ఆ తర్వాత నమోదులో మనం మరో సీక్రెట్ని చూడబోతున్నాం, ఇంకో పారబుల్ చూడబోతున్నాం. ఈ పారబుల్స్ని ఫోకస్ చేసే రీజన్ గురించి నేను అడగడం లేదు, దీని వెనుక సీక్రెట్ ఉందని మనం చూసాం. అయితే ఈ పారబుల్స్ని మనం మెడిటేట్ చేయడం ద్వారా నాకు స్పిరిచువల్గా నేను ఏం లెర్న్ చేసుకోవాలి అనే విషయాన్ని అడుగుతున్నా.
0: పారబుల్స్ని మీరు చదువుకునేప్పుడు ఆ పారబుల్స్ వచ్చి ఫస్ట్ పారబుల్గా మాట్లాడుతుంది, సీక్రెట్ మాట్లాడదు.
1: అదే
0: ఒక విషయాన్ని మాట్లాడుతుంది. ఉదాహరణకు ఇదే అంజూరం గురించి మరొక పారబుల్ ఉంది. ఒకడు అంజూరపు చెట్టును తీసుకెళ్లి ద్రాక్ష తోటలో నాటాడు అని ఉంటుంది. అప్పుడు నాటాడంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటుతారా?
1: ఇది చాలా
0: వ్యత్యాసంగా ఉంది. అప్పుడు ద్రాక్ష తోట అనేటువంటిది ఒక కవనెంట్, ద్రాక్ష ఫలాన్ని మనకిస్తున్నాడు. మీరు చెప్పినట్టుగా అంజూరపు చెట్టు ఒక కవనెంట్, ముందుగానే ఉన్నటువంటి కవనెంట్లో మరొక కవనెంట్ని నాటుతున్నాడు. ఈ కవనంటి ఎక్కడుందంటే దారిలో ఉన్నటువంటి అంజరపు చెట్టు. దీన్ని తీసుకెళ్లి తోటలో పెడతాడు. అంజరపు చెట్టును తోటలో పెట్టారు. అప్పుడు దీని వెనుక నేరుగా ఒక వాక్యముంది. దీని వెనుక ఒక స్పిరిచువల్ థాట్ ఉంది. అదేవిధంగా ఒక్కొక్క పారబుల్ వెనుకను ఒక నేరుగా మాట్లాడే విషయముంటుంది. రెండవది, అది మీరు ధ్యానించేప్పుడు అది ఒక స్పిరిచువల్ థాట్ని, ఒక సీక్రెట్ని మీకేం చేస్తుంది?
1: బయలుపరిచిస్తుంది.
0: ఆబ్వియస్గా దాని కొరకే మనం ఈ ప్రోగ్రాం నడుపుతున్నాం. మరి చివరిగా, ఈ పారబుల్స్ అన్ని కూడా మీరు చదువుతూ ఉంటే మీకేం జరుగుతుంది అని అడిగినట్లయితే, దేవుడు మీతో అనేక మర్మములను బయలుపరచి దేవుడు మీతో మాట్లాడతాడు. ఇప్పుడు దానియేలుతో, ఆ యోహానుతో, వీరితో తెలియజేసినట్టుగా అదేవిధంగా ఈ ఎండ్ టైంలో దేవుడు మాట్లాడతాడు. తెలియజేసేప్పుడు దీని తర్వాత జరగబోయే సీక్రెట్ చెప్తాడు.
1: అదేమంటే, దేవుడు ఇష్టపడి నేను చెప్తున్నాను విను, సహజంగానే బైబిల్లో అన్ని విషయాలు అలాగే ఉన్నాయి. అయితే ఈ పారబుల్ని చెబుతుంటే కొంచెం డీప్గా గమనించు, నా యొద్దకు నువ్వు రా అని నాకు అనిపిస్తుంది.
0: అవును, మనం సీక్రెట్ పొందుకోవాలని దగ్గరికి వెళ్ళాలి కదా.
1: అవును,
0: బాగా గమనించండి. ఆ దూరంగా ఉన్నవారితో గట్టిగా మాట్లాడతాం.
1: అవును,
0: సీక్రెట్ మాట్లాడేప్పుడు
1: కొంచెం
0: దగ్గరికి మీరు రావాల్సిందే. దగ్గరకొస్తేనే సీక్రెట్ మాట్లాడగలం. నేనొకసారి ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం, నేనొకరోజు పుల్పిట్ నుండి మెసేజ్ ఇస్తున్నాను, నా ల్యాప్టాప్ ద్వారా పవర్ పాయింట్ ప్రెసెంట్ చేస్తున్నాం. ల్యాప్టాప్ పవర్ ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిన తర్వాత తిరిగి ఆన్ చేయాలి. తిరిగి వారు ఆన్ చేస్తున్నారు, అది పాస్వర్డ్ అడుగుతుంది. అతను అక్కడి నుండి వెనుక నుండి ముందుకు అడుగుతున్నాడు, అన్న ఆ పాస్వర్డ్ కొంచెం చెప్పమంటున్నాడు.
1: పబ్లిక్లో మైక్
0: ద్వారా అలా అడుగుతున్నాడు, పాస్వర్డ్ కొంచెం చెప్పమని. ఇప్పుడు నేను అలా చెప్పానంటే ఎలా సీక్రెట్గా ఉంటుంది?
1: కరెక్ట్, న్యాయమైందే.
0: అప్పుడు నేను పాస్వర్డ్ చెప్పాలంటే ఏం చేయాలి?
1: దగ్గర
0: రావాలి. అదేవిధంగా దేవుడు మనతో ఈ సీక్రెట్స్ని మాట్లాడాలి, మనతో రివీల్ చేయాలి. కొన్ని విషయాలు మనతో చెప్పాలంటే మనం కొత్త దగ్గరికి వెళ్ళాలి. దూరం నుండి చదివితే ఒక కథగా చదువుకోవచ్చు, అంజరపు చెట్టు, ఆ ద్రాక్ష చెట్టు, అప్పుడు పాస్వర్డ్ దొరకదు. దగ్గరికి వెళుతూ ఉంటే అనేక సీక్రెట్స్ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. ఒక్కొక్క మాట వెనుక ఉన్న అర్థాన్ని తెలియజేస్తాడు. లూకాలో మిగతా చెట్లను చూడమని చెప్పినట్టుగా క్యాషువల్గా ఉంటుంది, కానీ దగ్గరికి వెళితే అనేక విషయాలు తెలుస్తాయి.
1: అది మాత్రమే కాకుండా దగ్గరకు వెళితే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని అర్థం చేసుకుని మనం కొన్ని విషయాలు చేయాలి. ఈ విషయాన్ని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం.
0: అందుకని మనకే అటువంటి ఒక ప్లాన్ ఉంటుంది పైన.
1: అవును,
0: ఆ ప్లాన్ కొరకే ఇవన్నీ కూడా ఇవ్వబడుతున్నాయి.
1: కరెక్ట్.
0: ఇది ఒట్టిగా మనం పొందుకోవడానికి ఇవ్వబడలేదు, తీసుకుని ఇవ్వడానికి కొరకై.
1: మనం తీసుకుని దాచిపెట్టకూడదని దానికో పారబుల్ చెప్పాడు,
0: ఒక పారబుల్ గా తెలియజేసి.
1: అవును, మరలా మాట్లాడుకుందాం. మరో నమోదులో మనం ఇంకొక పారబుల్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ విషయం చాలా ముఖ్యమైన, డీపర్ సీక్రెట్ అంటాను. ఫిక్ ట్రీని గురించి రెండు కార్యక్రమాలు చేశాం. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. ఐ విల్ సీ యూ అగైన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. సంతోషం, వందనాలు.

గువ్వలకేమో గూళ్ళంటే ఇష్టం, కోయిలకేమో పాటంటే ఇష్టం, పిల్లలకేమో తల్లంటే ఇష్టం, దేవునికైతే మనమంటే ఎంతో ఇష్టం.

0: కల్వరి కిరణాలు కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ సమర్పించు కల్వరి కిరణాలు ఆంధ్ర క్రైస్తవ లోకాన్ని ఉవిళ్ళూరించి అనేక హృదయాలను స్పందించిన ఈ కీర్తనలను మరలా సిద్ధపరిచి ప్రార్థనాపూర్వకంగా మీకు అందిస్తున్నాము. ఈ పాటలను గానం చేసిన వారు సహోదరి హేమజాన్. ప్రార్థన. ప్రభువా, ఈ పాటలను వినిచుండగా మేమే స్థితిలో నుండి పడిపోతుమో జ్ఞాపకము చేసుకుని ఆ మొదటి ప్రేమను పొందునట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
1: దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను.

నువ్వు పశ్చాత్తాపము నుండి రక్షింపబడి ప్రభువైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దకు నేర్చుకునుటకు రండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎవరైనను నన్ను వెంబడింపవలెనన్నా తనను తాను తగ్గించుకుని తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పిన యేసు నమ్మదగినవాడు. అందుకే ఆయన నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వింటావా నేస్తం ఆ పిలుపు? ఆయన పిలుపు విని ఆయన్ని అనుసరిస్తే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములయ్యున్నవి, అవి నీకు అనుగ్రహింపబడును. చంద్రికా స్వాప్నిక సంగీతాన్ని వింటున్న వేళ ఈ పాట హాయిగా గాలిలో తేలి నీ గుండె గదిలోని వీణని స్పృశించును.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబురావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగు చేసి నా ఆవేదనలన్నింటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి, ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.

సర్వసృష్టిని కలుగజేసి మనకు ప్రేమతో అనుగ్రహించిన దేవుడు మన నుండి ఆశించేది వెండి బంగారాలు, విలువైన నివాసాలు కాదు, విరిగి నలిగిన హృదయాలు మాత్రమే.

రాత్రివేళ బెత్లహేము కుగ్రామంలో యేసు జన్మించాడు. కన్యక గర్భవాసాన పుట్టిన ఇమ్మానుయేలు శిశువై సత్రములో స్థలం లేక పశులశాలలో పరున్నాడు. కాపరులకు ఈ వార్త భయంగొల్పింది. అది సంతోషప్రదమైన శుభవార్త, క్రిస్మస్ కబురు. అక్షయుడైన యేసు రక్షణ తెచ్చిన క్రీస్తు. ఈ పాట రాసిన వారు కొమ్ము కృపా.

సింఫోనీ గాస్పుల్ టీం సమర్పిస్తున్న మరో విశిష్ట క్రైస్తవ జానపద గీతాల క్యాసెట్ నీ సల్లని సూపే. రచన సంగీతం

0: యేసుప్రభు కూడా నాకులా ఒక విప్లవకారుడు. ఆయన 12 మంది శిష్యులు ఉంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు. ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉండు కదా. ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు. నా కుడి చేతిలో కుంక వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇట చెప్పడం మొదలుపెట్టాడు. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షల కాంట్రాక్ట్ తీసుకున్నాను. 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుళ్ళని పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళా. వెంటనే బీరు బాటిల్ పగలబెట్టి కస ₹2 కోట్లు వేసాను. చర్చిల మీద మందు దాటం, పండగలు వచ్చే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం, ఇలాగుండేది నా తీరంతా. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేర దాటిన తర్వాత ఈ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లెడి చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి. పేక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. అంటే నల్లకొండ రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నెప్పులు పుట్టాయి అన్నమాట. ఆ పేక తెగక ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాగినట్టు అయిపోయింది. ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, మల్లెల రాజుగా ఉన్న నేను మనుషుల్ని ఎలా చంపాలి, ఎలా స్లో పాయించి చంపాలి, ఎలాగ విప్లవకారులతో ఉన్నాను, ఎలాగ నక్సలిజం వైపు ఆకర్షితులయ్యాను, ఎలాగ మాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్ళాను, ఎలాగ దెయ్యపు శక్తులు నాలోకి రావాలని, ఎలా దెయ్యాలను పిలిచాను, డబ్బు కోసం తాగటం కోసం ఎక్కడెక్కడ ల్యాండ్లు కబ్జాలు చేసిన, ఏం చేసిన, ఎంతమందిని నేను చంపాను, లేకపోతే పొడిచాను కొట్టాను అనే విషయాలు ఈ వీడియోలో పూర్తి వీడియోలో మీకు ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ నన్ను మార్చిన దేవుడి విషయాల గురించి కానీ, నన్ను రక్షించిన యేసుక్రీస్తు గురించి కానీ, నేను చేసిన పాపాల గురించి, అప్పుడు ఆ పాత జీవితం ఆ రాత జీవితంలో ఉన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తెలియజేస్తున్నాను, దేవుడు మీ అందరు దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ జోషి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృపను బట్టి మీరు మాకు గుంటూరు వచ్చినందుకు చాలా వందనాలు. మాది నా పేరు మల్లెల రాజు, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలు గ్రామం. మా తల్లిదండ్రులకి 6 సంతానం, 2 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. అందరికంటే లాస్ట్ వాడుగా నేను జన్మించాను. నేను లాస్ట్ వాడుగా జన్మించినప్పుడు నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. అంటే యువతవాదిలో పనిచేశాను.
1: అంటే మీరు పుట్టుకతోనే క్రైస్తవులు అండి?
0: కాదండి, మేము పుట్టుకతో క్రైస్తవులు. మా అమ్మ నాగేంద్ర స్వామి మా విలువేల్పు. నాగేంద్ర స్వామికి పూజలు చేస్తూ ఉండేది, నాగేంద్ర స్వామి నేను నమ్ముకునేది. మా ఇంట్లో కూడా నాగేంద్ర స్వామి ఫోటోలు ఉన్నాయి. ప్రతి శుక్రవారం మా పొన్నూరుకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చల తాడుపురు అనే గ్రామం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఈ పచ్చల తాడుపురు గ్రామంలో పెద్ద పొట్టు ఉంటుంది రోడ్డు పక్కనే. ప్రతి శుక్రవారం వెళ్ళి మా అమ్మ పాలు పోసి ప్రదర్శన చేసి రావాలి. ఒకవేళ ఏదైనా పని ఉండో తీరకో వెళ్ళకపోతే ఆ తెల్లారి పొద్దున మా అక్క వాళ్ళ శరీరంలో, మా చిన్నాన్న వాళ్ళ శరీరంలో నీటి పొప్పలాగా మా ఇంట్లోకి ఆ పాము పడగలాగా వచ్చి ఉండేది. మా నాన్న మా అమ్మను కొట్టి మళ్ళీ ఆ శనివారం ఆదివారం వెళ్ళి దానికి పూజలు చేస్తే ఆ సోమ మంగళవారాలు అట్ట వెళ్ళిపోయేది మాలో నుంచి. అలాంటి జీవితంలో యేసుప్రభు మా అమ్మ ద్వారా, అంటే గేదెల్ని తోలుకొని వెళ్ళింది మా అమ్మ ఒకసారి వెళ్తే చూడక ఆ తాసుపాం తాగుదొక్కితే ఏదైతే పూజలు చేస్తుందో అదే తాసుపాం మమ్మల్ని కాటేయడానికి లేచినప్పుడు ఎన్నిసార్లు ఆ దేవుడా దేవుడా అన్నా కానీ ఆ పూజలు ఫలించలేకపోయాయి. చివరికి ఆమె నోటి నుంచి యేసు అయ్యా నువ్వు ఉంటే నన్ను కాపాడు అని అరిస్తే యేసు ప్రభు పేరెత్తంగానే ఆ పాము అక్కడే రాయి మీద కొట్టుకొని చనిపోవటం అదంతా చూసి మా అమ్మ ఇంకా యేసు ప్రభు నిజమైన దేవుడు, రక్షించిన దేవుడు కదా, చంపాలనుకునే దేవుడు కాదు కదా అనేది ఆమె తెలుసుకుని యేసుప్రభు అలాగా మా ఇంట్లోకి వచ్చాడు. నేను పుట్టిన తర్వాత, నేను వచ్చిన తర్వాత ఏంటంటే నాకు దేవుడు అంటే నమ్ముకుండేది కాదు. ఎందుకంటే నేను మొదటి నుంచి ఉద్యమాల్లో ఉండటం, ఏతువాదులో పనిచేయటం, అంటే దేవుడు లేడు, ఒకవేళ ఉంటే కనపడమను, సృష్టి దానంతటా తాను తిరుగుతుంది, భూమి దానంతటా తానే ఉంటుంది తప్ప దేవుడు దీన్ని నడిపిస్తాడని, మనుషుల్ని కళ్ళు చేసిన దేవుడని అనేది ఉండేది కాదు. నాకు అప్పుడు కూడా ఏంటంటే చార్లెస్ డార్విన్ సిద్ధాంతంలో ఉండేవాడిని, మానవుడు ఎలాగా కోతురు ఉండి కాలం కొంచెం గడిచిన నాకు ఇలా ఇలా ఇలా ఇలా స్ట్రైట్గా అయిపోయాడనే ఉద్దేశంతో ఉండేవాడిని నేను. అలాంటి నా పరిస్థితుల్లో నా తల్లి కన్నీటి ప్రార్థన. అంటే నేను నా పేరు మల్లెలరాజుగా ఉన్నప్పుడు పొన్నూరు పోలీసు వాళ్ళు నన్ను అలియాస్ కత్తులరాజు అని బిరుదిచ్చేవాళ్ళు.
1: కత్తులరాజు?
0: కత్తులరాజు.
1: ఎందుకని ఆ పేరు పెట్టవలసి వచ్చిందండి?
0: నా దగ్గర ఒక కత్తులకి స్పెషల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎవడన్నా మనిషి పొడిచినప్పుడు కత్తితో పొడిస్తే ఆ నొప్పి పుట్టిద్ది. జనరల్గా ఎవరికైనా ఇప్పుడు ఏ కత్తితో పొడిచినా కానీ నొప్పి పుట్టిద్ది. నా దగ్గర ఉన్న కత్తులకి ఏంటంటే నొప్పి తెలియదు. నొప్పి తెలియకుండా ఉండేదాన్ని స్పెషల్గా తయారు చేసుకున్నాను నేను.
1: ఆ కత్తులు మీరే చేశారు?
0: నేనే చేసేవాడిని. అంటే కొన్ని కెమికల్స్ కలుపుకునేవాడిని. ఇప్పుడు థర్మామీటర్లో ఇప్పుడంటే ఎలక్ట్రికల్ థర్మామీటర్లు వచ్చినాయి. అప్పుడు థర్మామీటర్లు ఏంటంటే నాలుగు కింద పెడితే చిన్న పాదరసం ఒక డ్రాప్ ఉండేది. ఒక 200 థర్మామీటర్లో ఆ పాదరసాన్ని తీసేవాడిని. ఒక స్టీల్ గిన్నెలో వేసి క్లోరోఫామ్ లాంటి మత్తు పదార్థాలు రెడ్డి ల్యాబ్స్ నుంచి తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు కొన్ని కెమికల్స్ కలిపించి ఆ ఐరన్ ముక్కల్ని ఒకసారి కొలువులో కాల్పించి నలకొట్టిన తర్వాత వాటిని కత్తుల్లా తయారు చేయించేవాడిని. ఈ కెమికల్స్లో నానబెట్టినప్పుడు ఈ పాదరసం ఏం కలిపి చేసుకునేవాడు కదా. వీటి వల్ల ఏంటంటే పొడిచినప్పుడు మనిషికి ఆ శరీరం మొద్దు బారిపోయేది. కొన్ని ఆకుపచ్చలు వాటి వల్ల మొద్దు బారిపోయేది, నొప్పి తెలిసేది కాదు. తర్వాత నేను రెప్పపాట్లో పొడిచేవాడిని. నా స్టైల్ 2 పొడవటం. ఒకసారి కత్తి ఓపెన్ చేశానంటే 2 పొడవలసిందే. ఆ పొడిసే క్రమంలో ఈ పక్కటి ఎముకలు తగిలినా ఎన్నెముకు తగిలినా అంటే ఎముకలకు కూడా మెత్తగా కోసుకునేలాగా తయారు చేసి ఉన్నాను.
1: ఇంతవరకు ఎవరినన్నా మీరు అలా చేశారండి?
0: చేశాను నేను. నా పేరు కత్తులు రాజు వచ్చిందంటేనే నా జీవితం అంటే సెటిల్మెంట్లు చేసుకున్న జీవితం.
1: సెటిల్మెంట్?
0: సెటిల్మెంట్లు
1: అంటే ఏ రీతిగా అండి?
0: ల్యాండ్లు కబ్జాలు చేశాను. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, వందల కోట్ల ల్యాండ్లోకి నన్ను డిస్ప్యూట్ ల్యాండ్లోకి తీసుకుని వాళ్ళు ఉన్నారు. అక్కడ తగాదాలు, అక్కడ గొడవలు, అక్కడ కబ్జాలు చేయటం. ఎవడైతే నన్ను తీసుకెళ్లాడో వాడి పక్షాన నేను యుద్ధం చేయటం, ఇలాంటివి చేసి వాటి మీద అంటే నాకు ఒక ఆలోచన ఉండేది. నేను బ్రతకాలి, ఎదుటివాడిని చంపైనా బ్రతకాలి. నేను బ్రతకడం కోసం ఎదుటివాడి మీద ఏం చేశానో బ్రతకగలుగుతాను ఒక నమ్మకం ఉండేది నాకు. అలాగే నేను తాగుడుకు అలవాటు పడ్డాను, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి కాకిలాగా కలకాలం కంటే అంశలాగా 6 బ్రతికితే చాలు, 6 అయినా కానీ తాగి తిరిగి చక్కగా ఎంజాయ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఎప్పుడూ నా దగ్గర ఉన్న ఆయుధాలే, కత్తులు కానీ అన్లైన్సెస్ తుపాకు కూడా ఉంది. నా దగ్గర 6 రౌండ్ల తుపాకు ఉండేది, బాంబులు ఉండే, కొన్ని సైనైడ్ లాంటి కొన్ని పదార్థాలు కూడా ఉండే నా దగ్గర.
1: బాంబులు మీ దగ్గరే ఉండియండి?
0: ఉండే.
1: మీరే చేసేవారా?
0: కాదు, తెప్పించేవాడిని నేను. బాంబులు నేను తెప్పించేవాడిని. అవి ఏ విధంగా మనిషికి హాని చేసే విధంగా మేము ఎలా సేఫ్ సైడ్ చేయాలో, అంటే ఎంత దూరం నుండి వాడిని మీద అటాక్ చేయాలనేది కూడా ఉండేది. నాకు కూల్ డ్రింక్ షాప్ కూడా ఉండేది ఆ రోజుల్లో. ఈ కూల్ డ్రింక్ షాపుల్లో కూడా నేను కొన్ని గొడవల్లో స్పెషల్గా షాడాలు నేనే పట్టేవాడిని. ఎలా పట్టేవాడిని అంటే గుండు సూదులు, చేసా పెంకులు, రసం ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు వేసి ఆ షాడాలు ఒక మోతాదులో పోసి గ్యాస్ పెట్టేసేవాడిని. ఈ గ్యాస్ పెట్టినప్పుడు తగాదాల్లోకి వచ్చినప్పుడు ఆ ఇసురు కొడితే ఆ ఎంతమంది 100 ఉన్నా కానీ ఆ రసం వెళ్ళిపోయి పగిలి షోడా పగిలిపోయి రసం వెళ్ళిపోయి గుచ్చుకునేటట్టు ప్లాన్ చేసేవాడిని. అంటే కొన్ని ఆయుధాలు తయారు చేసుకునే విషయంలో ప్రొఫెషనల్గా ఆలోచన చేసేవాడిని. ఎందుకంటే టాలెంట్ ఉంటే కదా మన దగ్గరకు వచ్చేది, టాలెంట్ ఉంటే కదా మనల్ని పిలిచేది అన్న ఉద్దేశంతో ఉండేది. అప్పుడు ఎవడు డబ్బులు ఇస్తే వాడినే కొట్టమంటే కొట్టాం, డబ్బులు ఇస్తే ముందు బాటిల్ పెడితే పొడవమంటే పొడిచాం, కాంట్రాక్ట్ ఇస్తే ఎవడైనా వెళ్ళేటప్పుడు కారుతో గుద్దీయటం, లేకపోతే వెళ్ళేవాడిని బైకుల మీద వెళ్ళి కొట్టేయటం. కొన్ని కేసులు కూడా కొంతమంది కూడా తెలియకుండా పోలీసు వాళ్ళు కూడా ఎవడు చేసాడో తెలియదు, అంటే న్యాచురల్గా యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే వెళ్ళేటప్పుడు వెహికల్లో వెళ్తుంటే పొరపాటున ఏదో కారు లేకపోతే లారీ తగిలి పడిపోయాడు అనేటట్టు చేసేవాళ్ళం.
1: అంటే పోలీసులు కూడా ఆధారం లేకుండా మీరు చేసేవారు?
0: చేసేవాళ్ళం. అంత అంటే మూర్ఖంగా ఉండేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఈ దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే నమ్మకాలు లేవు, దేవుడు లేడు అనుకునే రోజులు అన్నమాట. అందుకనే ఉద్యమాల్లో ఉంటూ ఉండేవాళ్ళం. విప్లవ ఉద్యమాల్లో, దళిత ఉద్యమాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా కానీ, ఎక్కడ లేకపోతే బాధితులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి పోరాటాలు చేసే విషయంలో, అన్యాయం జరిగిన తర్వాత ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా ఎదిరించి వాడు మెడలు వంచి బాధితుడి పక్షాన్ని న్యాయం చేసే విషయంలో ఫైట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అలాగానే నేను ఆ గద్రాన్నతో పాటు పరిచయాలు అవటాలు విప్లవ కరడు గద్రాన్నతో, గద్రాన్నతో పాటు గద్రాన్నకి ఎలా ఉండేదంటే గద్రాన్న చూస్తే కొట్టేవాడిని, గద్రాన్న వైపు మాటను పోతే కొట్టేవాడిని. అలాగే ఒకసారి కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టు లీడర్ కూడా కొట్టాను నేను. గద్రాన్న ఒకసారి ఆయన మీద 2003లో పద్దాకల ఎలిగేషన్ పెడతంటే, ఒకసారి నేను గద్రాన్న కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళాం ఆయన తీసుకుని వద్దామని. అతను ఎక్కడా కారంటే ఎక్కకపోతుంటే 3-4 సార్లు గద్రా అని చెప్పాడు. ఎక్కకపోతుండలు నాకేదో చూశాడు, చూసిన వెంటనే అంటే ఆయన చూపుల్లోనే నేను అవతలను కొట్టి ఎయితలో అనేసి అనమాట. అంత షార్ప్గా పనిచేసేవాడిని, కొట్లాట అంటే అంత షార్ప్గా ఉండేది. రెప్పపాటులో తప్పించుకోవడంలో అలాగే ఉండేది. కేసుల నుంచి తర్వాత ఎన్నో కేసులు, 900 కోట్లు అయితే నా మీద దాదాపు చాలా కేసులు ఉన్నాయి. ఒకరోజు నేను కోర్టుకు వెళ్తే 10:30 నుంచి 5 గంటల వరకు నా కేసులు వాదించిన రోజులు కూడా ఉన్నాయి. 5 కేసులు 6 కేసులు ఒకరోజు అంతా, అంటే ఒక రోజు బెంచి మీదకి 5 కేసులు 6 కేసులు వచ్చాయి. అన్ని కేసులు ఉన్నాయి. అప్పుడు వారంలో నేను 4-5 రోజులు 6 రోజులు కూడా జైల్లో ఉన్న రోజులు ఉన్నాయి. అంటే నాకు జైలు అప్పుడు బ్యాచులర్ రూమ్ లాగా ఉండేది. జైలు జీవితం అంటే బయట కంటే కూడా జైలే ఎక్కువ లగ్జరీ ఉండేది అన్నమాట. అన్నీ వచ్చాయి, తాగటానికి, తినటానికి, సిగరెట్లకి, ఇవన్నీ కూడా వచ్చాయి. నేను తాగటం కూడా విపరీతమైన తాగుడు తాగేవాడిని. కళ్ళు కొండ తెప్పించుకొని అందులో బ్యాక్ పేపరు పోసి, ఒకప్పుడు 100 రూపాయలు ఇస్తే ఏంటంటే 150 క్రేన్ కొట్టుకోవాలి వచ్చాయి. ఒక బండిల్ ఉండేది, 200 ఇచ్చి ఆ బండిల్స్ 2 తెప్పించేవాడిని. ఈ బండిల్ తెప్పించి మొత్తం క్రేన్ కొట్టుకాలు, పాన్ పరాకులు దానిలో కలిపేసేవాడిని. కలిపేసి నేను తాగే సిగరెట్ యాష్ కూడా దానిలో వేసుకొని ఆ కళ్ళులో కలిపి మందు, క్రేన్ కొట్టుకాలు, సిగరెట్ యాష్ మొత్తం కలిపి అప్పుడు కలుపుకొని తాగేవాళ్ళం. అంత తాగితే కనుక నాకు ఎక్కేది కాదు. తాగి తాగి నాకేందంటే షివరింగ్ వచ్చి నరాలు కూడా వీక్నెస్ అయిపోయి, అంటే ఇంకా అలాగే చనిపోయే పరిస్థితి అనమాట. తాగుడు లేకపోతే ఉండలేము. తాగటానికి ఉంటేనే కొద్దిగా కత్తి పట్టుకోవాలన్నా పొద్దున్నే లేచి పరకడుపు మీద తాగి ఆ ఉంటేనే కొద్దిగా నరాలు కొద్దిగా గట్టిగా ఉండే పరిస్థితులు ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే కాలం మేము అంటే కొనసాగించుకోవటం. అప్పుడే కొంతమంది చాలామంది మా దగ్గరకు వచ్చి అన్న ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందంటే, వాడు డబ్బులు ఇరా మాకు తాగటానికంటే డబ్బులు ఇస్తే ఏం చేయమంటే చేసాం. పోలీసులు కూడా అంత చిక్కని కేసులు మేము చేసేవాళ్ళం. ఒక అంటే ఒకసారి నెల్లూరులో ఒక మందు తయారు చేసాం, పర్ఫ్యూమ్ బాటిల్ పెట్టేవాళ్ళం. పర్ఫ్యూమ్ బాటిల్ జవర్ మ్యాక్స్లో కొన్ని కెమికల్స్ వేసేవాడిని. ఇప్పుడు ఇంకు ఫిల్టర్ అప్పుడు ఇంకుని ఇంకు పెన్నులు వేయాలంటే ఫిల్టర్ ఒకటి ఉండేది, ప్లాస్టిక్ ఒకటి ఉండేది. ఆ ప్లాస్టిక్ దానిలో నల్ల త్రాసు విషయం తీసుకునేవాడిని, కొన్ని కెమికల్స్ వేసి ఈ సెంటు బాటిల్లో కలిపేవాడిని. కలిపి కుక్క మీద ప్రయోగం చేసేవాడిని, పిల్లి మీద ప్రయోగం చేసేవాడిని. ఆ కుక్క కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి, పిల్లి కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి కట్టేవాడిని. అంటే కుక్క ఈ స్ప్రే చేసినప్పుడు 8 రోజులు చనిపోతుంది, పిల్లి 8 రోజులు చనిపోతుంది, మనిషి 8 రోజులు చంపవచ్చు. అంటే స్లో పాయిజన్ ఇచ్చి మనిషిని ఈ హ్యాండ్స్ మీద కానీ ఇక్కడ కానీ, సార్ ఈ సెంట్ ఎలా ఉంటుంది చూడండి అని ఇట్టు కొట్టినప్పుడు, మార్కెటింగ్ గారి పిల్లలతో ప్రయోగించినప్పుడు.
1: మరి అది మనుషుల మీద ప్రయోగించారండి?
0: చేసామంట, ప్రయోగం చేసాం చేసాము. అంటే అప్పుడు డబ్బు కోసం ఏం చేసినా, తాగడానికి డబ్బు కావాలి, తిరగడానికి డబ్బు కావాలి, లగ్జరీ కావాలి, దానికోసం ఏం చేయాలనేది బ్రెయిన్ అంతా అటే పెట్టి వాడేవాళ్ళం.
1: మనుషుల్ని ఎలా చంపాలి,
0: ఎలా చంపాలి, ఎవడన్నా ఇది ఈ వ్యక్తిని లేకుండా చేయాలి అని మా దగ్గరకు వస్తే ఆ ప్రయోగాలు కూడా చేసేవాళ్ళం డబ్బు కోసం. తర్వాత ఈ ఉద్యమాల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే నక్సలిజం వైపు ఆకర్షితులైనప్పుడు.
1: అంటే మీరు కుక్క మీద జంతువుల మీద ప్రయోగించారని చెప్పారు కదా, అది సక్సెస్ అయిందండి?
0: సక్సెస్ అయినాయి. అవి దాన్ని తర్వాత కొంతమంది మీద కూడా ప్రయోగాలు చేసిన రోజులు ఉన్నాయి, అవి కూడా సక్సెస్ అయినాయి. అలాగా అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఉండేది అలాగా, యేసు ప్రభుని నమ్మని పరిస్థితుల్లో. అయితే మా అమ్మ ఆమెకున్న నిరీక్షణ ఏంటంటే, మా అమ్మ మా అక్క వాళ్ళకున్న నిరీక్షణ ఏంటంటే,
1: మీరు చేస్తున్నట్టు మీ కుటుంబానికి తెలుసండి,
0: గొడవలు పడతాయని తెలుసు. అంటే ఇంత డీప్గా ప్రయోగాలు చేస్తాను తెలియదు కానీ ఎప్పుడు కేసుల్లో ఉంటాం. అంటే మా అమ్మ నేను బయటకు వెళ్తే మా అక్క వాళ్ళు కానీ మా అమ్మలు కానీ ఈ వస్తాడు కంటితో చూసేదాకా నేను బ్రతుకున్న సంగతి వాళ్ళు తెలిసేది కాదు. అంత పరిస్థితుల్లో ఉండేవాడు నేను. నన్ను చూస్తే మా అమ్మ, అమ్మాయి ఈరోజు దేవుడు మా అబ్బాయిని బ్రతికించాడు, ఈరోజు మా తమ్ముడు బ్రతికించారు అని అనుకునేవాళ్ళు మా అక్క వాళ్ళు. నేను ఒకసారి ఇంట్లోంచి బయటకు వెళ్తే 10 రోజులకో 15 రోజులకో 4 రోజులకో వచ్చేవాడిని ఇంటికి. ఆ ఊర్లో ఆ ఊర్లో పోలీసు వాళ్ళు కేసుల్లో తప్పించుకోవడం, అంటే ఇంట్లో కూడా కొన్నిసార్లు తెలియని రోజులు ఉండే. జైల్లో నేను పడైతే ఇందుకు వచ్చి చెప్పేవాళ్ళు కాదు, బెయిల్ కోసం కొంతమంది ఎప్పుడు తిరుగుతానుండేవాళ్ళు. మా మలిలరాజు బెయిల్ కోసం కొంతమంది ఇక అదే పని మీద బైకులు పెట్టుకొని నన్ను నా కేసు పడి లోన్ కళంగానే ఇక ఊరు మా పొన్నూరు మండలంలో తిరగని ఊరు లేదు, మా పొన్నూరు మండలాల్లో నా కోసం బెయిల్ పెట్టని గ్రామం లేదు. అంటే ఈరోజు ఒక కేసు చేస్తే మళ్ళీ ఒక ఇద్దరు బెయిల్ కావాలి, ఆ ఊర్లో ఒక ఇద్దరు, ఆ ఊర్లో ఆ కేసులో ఒక నలుగురు, ఇలాగనమాట మండలం మొత్తం నాకు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కేసులు కూడా అలాగే ఉండే, అప్పుడు అన్ని కేసులు ఉన్నాయి నా మీద, అంత ఘోరంగా నేను చేశాను.
1: అంటే మీరు ఇంతమందిని చంపుకుంటూ వస్తున్నారు కదా అనేక విధాలుగా, అప్పుడు మీకు ఏ స్పందన అనిపించలేదండి?
0: అనిపించేది కాదు నాకు అప్పుడు, అంటే ఆ జీవితం సెటిల్మెంట్ల మీద ఉన్నప్పుడు, డబ్బు మీద ఉన్నప్పుడు, డబ్బు కూడా తాగటం కోసమే, ఏదో సంపాదించాలి ఏదో చేయాలని కాదు. నాతో పాటు ఉండే ఎప్పుడు నా దగ్గర ఒక 40-50 మంది శిష్యులు ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటంటే మాకున్న ఆలోచన ఆ రోజుల్లో తాగటమే, తినటం తాగటం, తిని తాగటం కోసం మనం ఏమైనా చేయాలి. దానికోసం ఎవడు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఎవడు సెటిల్మెంట్లు పిలితే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మనల్ని చూసి భయపడరు ఎందుకు, ఎందుకు భయపెట్టలేము మనం జనాలనే దాని మీద మేము పనిచేసేవాళ్ళం ఎక్కువగా. అదే క్రమంలోనే కొంతమంది ఉద్యమాల్లో పరిచయం అవటం, ఉద్యమాల్లోకి వెళ్తాం, పీడిఎస్ అని ఎస్ఎఫ్ఐ అని, తర్వాత గద్రాంతో పరిచయాలు కానీ. ఆ దిశగా 2003లోనే ఈడు ఇన్ఫార్మరు, నక్సలైట్లకి ఇన్ఫార్మర్ అనేది కూడా వచ్చింది నా మీద. అప్పుడు గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఉన్నాడు, ఎస్పీ గారు ఒకరోజు గద్రాన్ని పిలిపించాం, పొన్నూరు గద్రాన్ని పిలిపిస్తే ఆయన పిలిపించిన సందర్భంలో మైక్ పర్మిషన్ కోసం వెళ్ళాం, అంటే మీటింగ్ పర్మిషన్ కావాలి కదా, మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్ళాం. డిఎస్పీ దగ్గరికి వెళ్తే డిఎస్పీ అన్నాడు గద్ర పాంప్లెట్ వామో ఈయన మేము పర్మిషన్ ఎస్పీ గారి దగ్గర తెచ్చుకోమను. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇన్ఫార్మరు అయినా కానీ అసలు నక్సలైట్లు అంటేనే ఆ పేరు వచ్చిందనే చంపేసే పరిస్థితి అనమాట, అంత స్ట్రిక్ట్గా ఉంది అప్పుడు, వాళ్ళు కూడా అంత ఇదిగా ఉన్నారు. ఆ టైంలో నేను కొన్ని పాంప్లెట్లు కొన్ని బుక్స్ తీసుకొని గుంటూరు ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను, రవిశంకర్ అయ్యన్నారు కానీ ఉన్నాడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన పర్మిషన్ కావాలండి అన్న. ఏ పర్మిషను? మైక్కి మీటింగ్ పర్మిషన్ కావాలండి, మీటింగ్ మైక్ పర్మిషన్ కావాలంటే సరే ఆయన అన్నాడు. ఏది చూస్తే ముఖ్య అతిథిది ప్రజా యుద్ధ నౌక గద్దరని ఉంది, ఎరా నువ్వు గద్దరం పిలిపిస్తున్నావు, అది ఇది అసలు నీ కోసం ఎన్ని రోజుల నుంచో చూస్తున్నావు అని పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాల్ చేస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు బూదులు తేటం మొదలు పెట్టాడు.
1: మీకు ఇలా గన్ పెట్టేశారు?
0: గన్ పెట్టేశారు. గన్ పెట్టి ఆ పాంప్లెట్ చూసిన వెంటనే అసలు ఉక్రోషుడ్ అయిపోయాడు, అయిపోయి పాయింట్ గన్ బ్లాక్లో గన్ పెట్టేశాడు. ఏం చేయాలి అప్పుడు పరిస్థితి? నేనేదో ఎస్పీ గారిని చేయడానికి వచ్చానని చెప్పి ఆయనకున్న సిబ్బంది అంతా వచ్చి ఆయన పెద్ద పెద్ద గరుస్తూ తిడుతున్నాడు కదా, నా చుట్టూరు గన్లు పెట్టుకొచ్చున్నాను. ఇంకా మరణం అంచుల్లో ఉన్నా నేను, చుట్టూరు పోలీసులు ఉన్నారు గన్లు పెట్టుకొని, ఈయన ఉన్నాడు. ఇక నేనేం చేయాలి అర్థం కాదు. ఆ క్షణమే భూమి మీద నూకలు నాకు చెల్లుబాటు అయిపోయి అనుకున్నాను. ఎందుకు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఆగి, సార్ ఒక మాట మాట్లాడాలనుకున్నాను, మాట్లాడవచ్చా అన్న. చెప్పరా ఏంటో అన్నాడు. నేను ఏదైతే కోరుకున్నానో అదే నా దగ్గర ఉంది సార్, నా ముందు ఉంది, నన్ను షూట్ చేయండి అన్న. ఏముందని ఏమనుకున్నాను అన్నాడు. వీర మరణం పొందాలనుకున్నానండి, విప్లవ మరణం పొందాలనుకున్నా, విప్లవ కాడలో చావాలనుకున్నా. ఇప్పుడు కరెక్ట్గా నాకు అది ఉంది, ఇప్పుడు కనుక మీరు నన్ను చంపేస్తే నా పేరు స్టేట్ అంతా కూడా, ఎందుకంటే గద్దర్ మీటింగ్ కోసం వచ్చాను కదా నేను, లాల్సలాం రాజు అన్న, కామ్రేడ్ రాజు అన్న అంటారు. అందుకు ఇది కరెక్ట్గా నాకు, నేను ఏదైతే కోరుకున్నానో ఆ మరణం నా ముందుంది. ప్రెస్సులు కూడా మీ కాంపౌండ్ వాళ్ళు బయట ఉన్నారు, నన్ను చంపి నా బాడీని వాళ్ళకి అప్పచెప్పండి, ఊరూరు నా పేరు మోరమోగిపోద్దులే నన్ను. అంటే ప్రెస్ వాళ్ళు ఉన్నారని చూసినంటే నిజంగా ప్రెస్ వాళ్ళని తీసుకెళ్ళి, నాకు తెలుసు ఈ పరిస్థితి, గద్దరు పాంప్లెట్లు తీసుకొని మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్తున్నానంటేనే వస్తానో రానని కూడా తెలుసు, ఫుల్ నోట్లోకి వెళ్తున్నాను నేను. అయినా కానీ అప్పుడున్న మూర్ఖపు ధైర్యం అన్నమాట, ఏదైతే అదేం లేదు, ఈరోజు చస్తే రేపు రెండు కదా అనే ధోరణిలో ఉండేవాళ్ళం. వెళ్ళి నేను కోరుకున్నట్టుగానే ఆడు నా మీద ఫైర్ అవుతాం, అతను నేను ఏం చేయలేని సరిస్థితిలో ఉంటాం. సరే ప్రెస్ వాళ్ళని చూస్తే ప్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇంకా వెంటనే వచ్చారు, సార్ ఉన్నారు ప్రెస్ వాళ్ళు ఉన్నారన్నారు. మరి ఏమనుకున్నాడు ఏమని తెలియదు కానీ వెంటనే లేచి బూతులు తిట్టి, ఈసారి దొరకపోతావా, నిన్ను కుక్కను కలిసినట్టు కలిసిపోతానా అన్నాడు. అమ్మాయి కొద్దిగా భూమి మీద నూకలు ఉన్నాయిరా అనుకున్నాను. మళ్ళీ అంటే మన నుంచి నేను ఎప్పుడైతే ఈ ఈ పరిస్థితిలో ఉంటానో, మా అమ్మ 24 గంటలు ప్రార్థన చేసింది. మా అమ్మ ప్రార్థన ఎలాగుంటుందంటే, నేను గనక కనపడకపోతే, అపాయం నా మీదకి ఏదైనా వస్తే, మరణం నా మీదకి ఏదైనా వస్తే, ముందు ఫస్ట్ మా అమ్మకి తెలిసిపోయింది. అక్కడ ఆమె ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఆ అపాయం నుండి నన్ను తప్పించే వరకు దేవుని పాదాలు పట్టుకుని వదలదు. ఆ ఏడుపు నాకు కొన్నిసార్లు ఏమనిపించింది అంటే, ఈ ఏడుపుకే నేను చచ్చిపోతానేమో, ఈ ఏడుపు సోప దగ్గర నేను చస్తానేమో, నన్ను చంపేస్తారేమో అన్నంతగా ఏడ్చేది అనమాట. కానీ ఆ కన్నీళ్ళే నన్ను కాపాడుతుందనే సంగతి నేను ఎరగలేకపోయాను. ఎప్పుడైతే నన్ను అతను వెళ్ళిపోమన్నాడు, మా అమ్మ ఇంటికి రంగాల మా అమ్మ చెప్పేది, అయ్యా నీకు మరణం నేను వెంటాడుతుందిరా, నువ్వు ఎక్కడ మరణ వంచుల్లో ఉన్నావు, దేవుడు విడిపించాడు. నేను ప్రార్థన చేశానంటే నేను నోరుమయ్యానండి, ఏంది పిచ్చి పిచ్చిగా ఉందా, నేను మరణం వంచుల్లో ఉన్నమాట వాస్తవమే, నీకు ఎవరో చెప్తే తెలుసుకున్నావు, నా స్నేహితులు నాతో వచ్చిన వాళ్ళు లేకపోతే నేను ఎవరితో అంటున్నా నువ్వు విని మళ్ళీ నాకే చెబుతున్నావా, అయినా నీ దేవుడు అంత గొప్పవాడైతే ఇప్పుడు కనపడమను, ఇప్పుడు మాట్లాడమను, ఇప్పుడు రమ్మను, అసలు ఇప్పుడు ఇప్పుడు రమ్మను, నీ దేవుడు చూపించాను అన్నావు కదా, ఇప్పుడు రమ్మను అనేవాడిని. కాదయ్యా నా దేవుడు నాకు చూపించాడు, నువ్వు రాత్రి నిన్న ఇట ప్రమాదంలో ఉన్నావు. మా అమ్మ ముందుగానే చెప్పేది, అయ్యా ఈరోజు నువ్వు ఇటు ఏదో ఊరు వెళ్తున్నట్టుండో, ఎల్లబాకు నీకు ప్రమాదం పొంచి ఉంది, నిన్ను డెవిలు సాతనగాడు వెంటాడుతున్నాడు, నిన్ను చంపేయాలనుకుంటాడు, నువ్వు దేవుని వాగ్దానంతో ఉన్నావు, నా ప్రార్థన వ్యర్థం కాదు, దేవుడు నేను రక్షించుకుంటాననేది ముందే చెప్పేది. నేను నమ్మేవాడిని కాదు. అలాంటి పరిస్థితులు కూడా విడిపించబడి ఉన్నాయన్నమాట. ఒకసారి 2004లో కూడా రేగులగడ్డ మన పిడుగురాల దగ్గర రేగులగడ్డ మోర్జంపాడు గంగపాడు అట్టుకుంటా, అది మోర్జంపాడు గంగవరం రేగులగడ్డ అని ఒక ఊరు ఉంది పిల్లొట్ల అనే. ఈ రేగులగడ్డ అనే గ్రామం కృష్ణానది ఒడ్డు మీద ఉంటుంది. కృష్ణానది ఒడ్డు మీద అక్కడ అందరూ అన్నలే ఉంటారు. ఆ గ్రామంలో యవనస్తులు కుర్రోళ్ళు ఎలా ఉంటారంటే, ఒకడు కూడా ఉండేవాడు కాదు, ఉన్న కొద్ది మంది కుర్రోళ్ళు వీపులు పగిలిపోయి ఉంటాయి అక్కడక్కడ. వాళ్ళు సొక్కాలు వైపు చూస్తే వాతలు తేలి ఉంటాయి. ఈ యూత్ది గుంటూరు జిల్లాలోనే కృష్ణానది ఒడ్డు మీద. నేను షాక్ అయిపోయా, ఇదేంట్రా అని అంటే, ఏముందండి పోలీసు వాళ్ళు వస్తారు, అన్నలు ఏం చెప్పారా ఎక్కడికి వెళ్ళారని చెప్పి కొడతారు, వీళ్ళు వెళ్ళిపోతారు, అన్నలు వచ్చి వాళ్ళకేం చెప్పారని వాళ్ళు కొడతారు, అందుకే యూత్ ఎవరు లేరండి అనేవాళ్ళు. నేను ఒక విషయంలో ఒక పని మీద నేను నా శిష్యులు కలిసి ఆ గ్రామానికి వెళ్తుంటే కారులో గ్రేహాన్స్ బీహార్ వాళ్ళకి, గ్రేహాన్స్ వాళ్ళకి తెలుగు రాదు, హిందీ వాళ్ళు, గ్రేహాన్స్ వాళ్ళకి నేను దొరికా. అక్కడ గ్రేహాన్స్ వాళ్ళు దొరికినప్పుడు గన్నులు చూపించి ఆ గాల్లో ఫైరింగ్ చేసి దిగండి అని అన్నారు. వామ్మ ఇళ్ళేంద్ర బాబు ఎలాగ దొరికాం మనం అని చెప్పి కారు దిగాం, చేతుల పైకి ఎత్తండి అన్నారు. చేతుల పైకి ఎత్తాం, దగ్గరగా ఒక్కడు వచ్చాడు, మా రెండు చేతులు వెనక్కిరిచేసాడు, మా కారు మొత్తం సోదా చేశారు. నా దగ్గర ఎప్పుడు వెపన్ లేకుండా నేను బయటకు వెళ్ళను. వెపన్స్ ఎందుకు, ఆ రోజు విజయవాడ లాడ్జ్ పిడుగురాల లాడ్జ్లో పెట్టి వెళ్ళాం. పెడితే నా సిక్స్ సెన్స్ ఎందుకు, ఇవన్నీ ఇక్కడ వదిలేయి, ఇవన్నీ ఇక్కడ వదిలేయంటే, సరే ఆ పిడుగురాల గ్రామంలో పెట్టి వెళ్ళిపోయాం అన్నమాట ఆ లాడ్జ్లో. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే పోలీసులు దొరికాం. వాళ్ళు తీసుకెళ్ళి డ్రాయర్ మీద ప్యాంటు షర్ట్ తీసి డ్రాయర్ మీద పెట్టి 3 రోజులు దాదాపు ఒక 25 మంది పోలీసు వాళ్ళు రౌండప్ చేసి గన్నలు పెట్టి కూర్చున్నారు. మాకే హిందీ రాదు, వాడికే తెలుగు రాదు, మేమేం చెప్పాలన్నా వాడు ఏదో అడుగుతున్నానని చెప్పి వాడు తుపాకీ మడం తీసి కొట్టబోతాడు, లేదంటే షూట్ చేస్తానంటాడు. ఒకటికి వెళ్ళాలన్నా రెండుకి వెళ్ళాలన్నా వాళ్ళ ముందే చేయాలి, పక్కకి వెళ్ళటానికి లేదు. ఎవడు కాపాడేవాడు లేడు, ఎవడొచ్చాడు మా వాడు అని చెప్పేవాడు లేడు, మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు.
1: అంటే మీరు అప్పుడు ఎందుకు వెళ్తున్నారన్నట్టు?
0: అక్కడ ఒక పని ఉండి ఒక విషయం మీద వెళ్ళాం, ఒక టార్గెట్ చేయడానికి వెళ్ళాం. వాస్తవం చెప్పాలంటే ఒక ఎలక్షన్లో టీడీపీ తరఫున ఒక వ్యక్తికి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి అప్పుడున్నప్పుడు ఒక టార్గెట్ చేయాలి,
1: టార్గెట్ చేయడానికి
0: వెళ్ళాం ఆ ఏరియాకి. వెళ్ళినప్పుడు నాతో ఉన్న శిష్యులందరూ కూడా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, పోలీసు వాళ్ళు కాళ్ళ మీద పడి, ఏ ఏడబాకర ఎందుకురా, భూమి మీద నౌకలు చెల్లుబాటు అయిపోయినాయి మనకి, ఈ రోజుతో లేదు. మాకున్న పరిస్థితి ఏంటంటే, క్షణమేక ఒక నిమిషం గడిచిందంటే ఇంకా అమ్మాయి ఓకే ఈ నిమిషం మనల్ని బతకనిచ్చారా అనుకున్నాను. అప్పుడు 3 రోజులు వాళ్ళు తుపాకీలు మధ్య మేము ఉన్నాం. 3 రోజులు బయట పరిస్థితి ఏంటంటే, పొన్నూరు గుంటూరు ఏరియాలో పోలీసు వాళ్ళు నా కోసం దేవులాడుతున్నారు, ఈయన ఎలాగైనా ఇన్ఫార్మర్గా మార్చుకోవాలి, ఎన్కౌంటర్ అన్న చేయాలని. నా శత్రువులు, నేనెవరినైతే గొడవ పడ్డాను, అంతకుముందు నేనెవరినైతే ఇచ్చేసాను చంపాను, వాళ్ళు ఒక టీమై తిరుగుతున్నారు. ఈ 2004 ఎలక్షన్లో ఏది ఏమైనా కానీ వీళ్ళు ఎత్తేయాలని, నా శత్రువుల పక్క పోలీసుల పక్క రెండు టీములు నా కోసం తిరుగుతున్నాయి. ఈ టైంలో నా పేరు నేను తెలియని వాళ్ళ మధ్య నేను బంధించబడ్డా. అది చూడండి దేవుని ప్లాన్ ఎలా ఉంటుందంటే,
1: ఒకవేళ వాళ్ళకి తెలిస్తే మీకు ఎన్కౌంటర్ చేసి
0: ఎన్కౌంటరే. అప్పుడు నా మీద సత్యనారాయణ ఒక ఎస్ఐని అపాయింట్ చేశారు. సత్యనారాయణ ఒక ఎస్ఐ పొన్నూరులో నా కదలికల మీద, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎవడితో మాట్లాడుతాను, సీరియస్గా వర్క్ చేస్తున్నారు, ఎంత ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంత పడుతున్నారు, లేదు కొన్నిసార్లు ఫోన్లు వచ్చాయి, గ్రీన్ టైగర్స్ అని, నల్లమల్ల కోబ్రాస్ అని, అన్న ఇక్కడ మీటింగ్ ఉందా వస్తావా అని, మీరు ఒంటరిగా రావాలన్నా అని, ఇలాగ ఫోన్లు వచ్చి కొన్నిసార్లు ఫోన్లని భయపడుతూ ఉండేవాళ్ళు, ఎందుకు చంపేస్తాం మిమ్మల్ని, కాల్ చేస్తాం మిమ్మల్ని, ఇలా కొన్ని కాల్స్ వస్తాను కానీ మేము పట్టించుకున్నాను కాదు, అంటే బ్రతుకు మీద ఎక్కువ ఆశ లేదు అప్పుడు. అప్పుడు మేము కనుక తెలుసుంటే డెఫినెట్గా ఎక్కడ చెప్పేవాళ్ళు. అంటే దేవుని నాకు తర్వాత అర్థమైందంటే, నేను దేవుని తెలుసుకున్న తర్వాత, ఇక్కడ ప్రమాదం ఉందని, నీ శత్రువులు ఉంటే నీకు భోజనం సిద్ధపరుస్తాననే మాట ఉంది కదా, అది నేను చదివినప్పుడు నాకు గుర్తొచ్చింది. నా శత్రువులు నేను పోలీసు వాళ్ళు, మా ఇంట్లో దాదాపు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఒక ఆయన మల్లెల బాబురావు గారు, ఆంధ్రప్రదేశ్లో అడిషనల్ డీజీపీగా చేసి రిటైర్ అయ్యారు. మా సొంత మా మేనత్త కొడుకు మీ ఏలూరు వెన్నముల్లిపేటలో ఉంటారు ఆయన. ఆయన కర్ణాటక డీజీపీ, అంటే బెంగళూరు రాష్ట్రం మొత్తం డీజీపీ. ఇద్దరు ఐపీఎస్ వాళ్ళని పెట్టుకొని కూడా పోలీసులు అంటే నా శత్రువులా చూసేవాడిని. అప్పుల్లో పోలీసు ఉద్యోగం అనేది అంటే నేను ఈ విప్లవ ఉద్యమాల్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఎవరిని చూసినా నా శత్రువులాగా కనపడేవాడు. అందుకని నేనేం చేశానంటే, ఆ ఎప్పుడైతే ఆ పోలీసు వాళ్ళ మధ్యలో ఉన్నానో, వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేస్తారన్న సంగతి నాకు తెలుసు. ఆ రోజుతోనే నా జీవితం ముగించబడిందన్న సంగతి తెలుసు నాకు. తర్వాత నేను దేవుడు నమ్మిన తర్వాత నేను ఒకసారి నేను ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడే నన్ను కావాలని, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచిన అన్నట్లుగా, ఆ చుట్టూరు నేను ఒకవేళ ఆ పోలీసులు కనుక ఆ రోజు లేకపోతే నేను బయటకు వచ్చేసేవాడిని. ఆ ఊరు నుంచి బయటకు వస్తే నా కోసం శత్రువులు రెడీగా ఉన్నారు ఇక్కడ చంపాలని పొన్నూరులో. నన్ను ఆ 3 రోజులు వాళ్ళు తిరిగి వీడు దొరకలేదనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు తెలియదు కానీ, ఆ బీహారులు ఉటారు ఉటని చెల్లరే చెల్లు అని చెప్పి వెళ్ళిపో అని చెప్పేసి నా బట్టలు నా శిష్యులకి బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోమ్మని చెప్పారు. మేము ఇంటికి రంగులు మా అమ్మ గట్టిగా వాటేసుకొని ఏడుతా అయ్యా అని ఏడుతూ ఉంది. ఆ రాత్రి మా అమ్మ గోడకి అంటే ఇటు కొట్టుకొని ఏడితే నుదుటి పగిలి రక్తం కారే అంతగా ఏడ్చి ప్రార్థన చేసి నా కోసం. ఆ మందిరంలోకి వెళ్ళినా నేను అపాయంలో ఉన్నాను అంటగానే దేవుడు వెంటనే తెలియజేసేవాడు. తెలియజేసిన వెంటనే ఆమెకి రక్తం గారే అంతగా ఎన్నోసార్లు తల పగలు కొట్టుకుని ఏడ్చిందాం. బబ్బులు అంత మోకాల మీద తిరిగి ఆమె ఏడుపులు కొన్నిసార్లు మలేలరాజు చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, ఎప్పుడు వస్తున్నాడు అనుకుని అంతగా ఏడ్చేదనమాట. వచ్చారే బతికొచ్చాడా, ఏం కాలేదు కదా అనుకునేవాడు. అంతగా మా అమ్మ ఇంటికి రంగాలు మా అమ్మ అడిగేది, అయ్యా ఏమైందిరా నువ్వు రాత్రి, నిన్న మొన్న మరణం నీ దగ్గర ఉంది, నల్లటి సింహం నోరు తెలుసుకుని ఉంది, దేవుడు దర్శనంలో చూపించాడు, నోరు ముయ్యి అనేవాడిని. ఇదేంట్రా నమ్మవేది నువ్వు అనేది. నేను నమ్మేవాడిని కాదు, మా అమ్మను కొట్టడానికి వెళ్ళేవాడిని. పోలీసు వాళ్ళు నన్ను తరుణంతో ఉన్న పరిస్థితుల్లో నేను దొరికేవాడిని కాదు. 4 గంటలకి నేను మా ఇంటికి వెళ్ళేవాడిని, తెల్లారి గట్ట 4 గంటలకి. ఈ 4 గంటలప్పుడు మా అమ్మ మోకాల మీద ప్రార్థన చేసి ఎక్కి ఏడుస్తూ ప్రార్థన చేసింది. మా అమ్మ మాక్క ప్రార్థన చేస్తే మా అమ్మని నేను తనటానికి వెళ్ళేవాడిని. ఆ ప్రార్థన నాకు ఎలాగుండేదంటే, నా చెవులకి ఈ 2-3 గంటలను పనుకొనికుండా ఈ ఏడుపు లేని ఈ ఈ శోక ఈ సో ఈ సోపు ఏంటి అని అనుకున్నాను. అంటే శోకలు పెట్టి ఏదో చచ్చిపోయినాడు ఏడుతున్నట్టుగా ఉండేది నాకు. ఆ సోపు దగ్గర నేను చచ్చిపోతానేమో అంటారు కదా, అలాగుండేది. నేను చెప్పేవాడు మా అమ్మకి, అమ్మ నీకు ఒకటే చెబుతున్నా సీరియస్గా, వస్తే అన్నం పెట్టు సస్తే పారే, ఈ 2 తప్ప నా కోసం ఏడ్చి ప్రార్థన చేయటాలు ఏడ్చి ఉంటారు ఇవన్నీ ఏం చేయబాకు. నేను ఉన్నాను కదా, ఏదో రోజు చావాల్సిందే, పుట్టిన ప్రజీ పెరగాలి, పెరగటం జరిగితే చావాలి, చచ్చేదానికోసం నువ్వు ప్రార్థన చేయటాలు, చచ్చేదానికోసం నువ్వు ఇచ్చేటాలు చేయబాకు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పేవాడిని. చెప్తే అయినా కానీ మా అమ్మ విసుక్కోకుండా ఆమెకు దేవుడు వాగ్దానం చేశాడు, ఏదో ఒక రోజు నీ కొడుకు నేను మార్చుకుంటాను. ఆమె ఆ నిరీక్షణ కలిగే ప్రార్థన చేసేది. ఎన్నిసార్లు నా మీద ఉన్న ప్రేమకి మా అమ్మ వాళ్ళు మా అక్కళ్ళు నేను ఏదన్నా అంటే నాకు తెలుసు నా మరణం ఎవడో నన్ను చంపేస్తాడన్న సంగతి తెలుసు. నేను చేసిన పనులకి నేను చేసే షెటిల్మెంట్లకి నా వృత్తి అది కాబట్టి అప్పుడు చంపేసినప్పుడు వీళ్ళు ఏమైపోతారు తట్టుకోలేరేమని చెప్పి కొన్నిసార్లు నేనే వాళ్ళని నన్ను అసహించుకోవాలని ఇంట్లోనే ముందు తాగటం, ఇంట్లోనే వెపన్స్ పెట్టుకోవటం, ఇంట్లోనే ఆయుధాలు పెట్టుకోవటం, ఇంట్లోనే అన్నం బాగున్నా బాగలేదని ఇసురు కొట్టడం, కసురు కొట్టడం, కొన్నిసార్లు ఆయన కొట్టి ఇళ్ళ నుంచి తరివేయటం, అంటే ఈ విధంగా చేస్తే కనుక వీళ్ళు నన్ను అసహించుకోరు అని ఇంత చేసేవాడిని నేను. అయినా కానీ వాళ్ళు నన్ను ఇసుకునేవాళ్ళు కాదు, ఏదో రోజు దేవుడు మారుస్తాడు కదా, ఏదో రోజు దేవుడు ఇచ్చేస్తాడు కదా అని. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నంద్యాలలో నేను ఉన్నప్పుడు ఎస్పి సీతారామ ఆంజనేయులు అని నా ఫ్రెండ్స్ ఇద్దరిని, అప్పుడు నేను ఉన్న నరేష్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు, నరేష్ అని నా ఫ్రెండ్ని నేను ఇద్దరం కలిసి భూమ నాగిరెడ్డి దగ్గర నెలకు 5,000 రూపాయలు ఇస్తే ఖర్చులకు ఇచ్చేవాళ్ళు మాకు. అప్పుడు వాళ్ళు వ్యాన్ లంబడి తిరగటం, వాళ్ళు బాంబులు ఏమన్నా కడబెట్టడం, గొడవలకు వెళ్ళటం, వెళ్ళిపోయి ఏమి కొట్టమంటే అని కొట్టడం, ఏంటి ఎలక్షన్లు అప్పుడు బ్యాలెట్ ఓటింగ్ అన్నమాట, ఆ బ్యాలెట్ బాక్సులో సిరా పోయటం, ఇంకు పోయటం, ఇలాంటి గొడవలకి తిరుగుతున్న రోజుల్లో కూడా నాతో పాటు ఉన్న ఇద్దరిని ఎన్కౌంటర్ చేసాడు. మూడో వ్యక్తిగా నేను ఉండాలి.
1: ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు,
0: చేసేసారు. మూడో వ్యక్తి నేను, ఇక నరేష్ అనేవాడు ఉన్నాడు. మమ్మల్ని ఇద్దరిని ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడు నరేష్ దగ్గర మా దగ్గర 6 రౌండ్ రివల్వర్ ఉండే, దాని అనలైసిస్ దాన్ని పెట్టుకుని ఆ వెపన్తో మేము కొద్దిగా ధైర్యంగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ టైంలో కూడా మేము మా అమ్మకి ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే మరణం నా దగ్గరలో ఉన్నదని తెలియజేసింది. వెంటనే నాకు ఉత్తరం రాసింది, అయ్యా నువ్వు నాకు బాగలేదు రారా అంటే వచ్చాను. నేను వస్తే ఎల్లంగానే కాళ్ళు పట్టుకొని ఏడ్చి, చావు నిన్ను వెంటాడుతుందిరా, నిన్ను చంపేయాలనుకుంటున్నారు మా మాటను అని ఏడిస్తే, సరే నేను ఇంకా మళ్ళీ నంద్యాల వెళ్ళలేకు. నేను ఒక నెల 2 నెలలు వెళ్ళకపోయేదలకు నాకు వచ్చిన వార్త ఏంటంటే నాతో ఉన్న అతను కూడా చంపేశారు, నరేష్ అనే అతను కూడా చంపేశారు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో మా అమ్మ చెప్పింది నిజమే, మనం ఈ ప్లేస్లో ఉన్నట్టయితే ఇక్కడ చంపేసేవాళ్ళు కదా మనల్ని. అక్కడ మా ఫ్రెండ్ ఒకడిని మస్తాన్ అనేవాడిని, మాలిక్ అనేవాళ్ళు, మేము ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. మస్తాన్ కూడా మర్డర్ అయిపోయి చనిపోయాడు, గుంటూరులో చంపేశారు వాడిని. వాడిని ఒకసారి కొట్టారని చెప్పి ఒకడు మేము అతి దారాతి దారుణం కొట్టి చంపాం.
1: మీరు
0: వాడిని కొట్టారని, మా ఫ్రెండ్ని కొడతావా నువ్వు అని అంత కసిగా చంపేశాను. ఒడ్డు ముక్కలనే ఒక గ్రామం ఉండేది. ఈ ఒడ్డు ముక్కలనే గ్రామంలో కూడా ఒక చిన్న మాట, ట్రాక్టర్లో పొన్నూరు నుంచి 2 కిలోమీటర్లు 4 మా ఊరు రెడ్డిపురాలు, మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు ఒడ్డు ముక్కలు ఉండదు, ఒకే ట్రాక్టర్ ఎక్కువ. నేను బాగా మందు తాగున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కొట్టాలని సరికర్రలు పెట్టుకొని ఉన్నాం. అక్కడ లోదరం చర్చి ఒకటి ఉంటుంది, లోదరం చర్చి దగ్గర కర్రలు పెట్టుకుని రెడీగా ఉన్నాం. వేరే వాడిని ప్లాన్ చేసి వీడేం చేశాడు, ఒకడు ఆ మాటల్లో వాడు తాగున్నాడు మేము తాగున్నాం, చిన్న మాట తగిలేడు. ఇంకా స్పాట్ వచ్చేలోపు అక్కడ ఆపి దగ్గర అని చెప్పి అరికాలు గిలక దగ్గర నుంచి ఈ మెడ వరకు అంగులం అంగులం గ్యాప్తో కొట్టాను నేను. అన్ని 12 గంటల నుంచి 4 గంటల దాకా తెల్లారి గట్ట 4 గంటల దాకా కొడతానే ఉన్నాను. పడతా ఉన్నాడు, లేపి కొట్టాను. ఇట్ట కొట్టిన తర్వాత అది 3 రోజులు మంచంలో ఉండి పాపం చనిపోయాడు. చనిపోతే ఊరు కూడా తెలుసు మల్లెలరాజు కొట్టడం వల్ల ఇదైపోయాడని. కానీ అప్పుడు నా పరిస్థితి ఏంటంటే పేపర్లో 3 అంశాలు మందుకిపోతే పొడిచాడు, సిగరెట్ ఇకపోతే పొడిచాడు అని ఇలాంటి న్యూస్ వస్తూ ఉండేది పేపర్లో. కానీ కొంతమంది ఇలాగ మల్లెలరాజు పొడిచాడు 3 అంశాలు మందుకిపోతే పొడిచాడు, కొంతమంది బార్లలు కబుర్ చేసేవాళ్ళు, అన్న ఎందుకన్నా 3 అంశాలు కాబట్టి ఇక్కడ 3 ఫుల్లులు తాగాను నేను కాదని, మా బార్లో కూర్చో అని ఇట్లా చేసేవాళ్ళు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండి కూడా నేను ఊహించలేని అంత ఇది, అంటే ఇలాంటి లైఫ్ నాకు ఉంటుంది. 150 మంది రౌడీ షెటర్లు నా జైల్ మేట్స్. అంటే మేము ఒక టీం ఉండేవాళ్ళం, 150 మంది దాకా ఉండేవాళ్ళం, నాతో పాటు జైల్లో ఉన్నవాళ్ళు జైల్ మేట్స్. వాళ్ళందరూ చచ్చిపోయారు, ఈరోజు లేరు, వాళ్ళు చంపబడ్డారు. కొంతమందికి రోగాలు వచ్చి హెచ్ఐ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాంబులే చంపబడ్డ వాళ్ళు ఉన్నారు. మాకు తెలిసి నారకోడు శ్రీనని నా ఫ్రెండ్ ఆయన ఉండేవాడు, బుజ్జివాడు చెట్టిపల్లి బుజ్జి అని ఒకడు ఉండేవాడు. నేను ముగ్గురం కలిసి బాగా తిరిగేవాళ్ళం. స్టూవర్ట్పురం దొంగలతో కొన్ని పరిచయాలు ఉండేవి, ఆ దొంగ బంగారం తెచ్చేస్తూ ఉండేవాళ్ళు, దొంగ నోట్లలో వస్తూ ఉండేవాళ్ళు. అంటే ఈ ఫీల్డ్లో అన్ని రకాల వాళ్ళు కలుస్తూ ఉన్నారు, జేబు దొంగల కాడ నుంచి ఇంటర్నేషనల్ దొంగల దాకా కలుస్తూనే ఉండేవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు కలిసేవాళ్ళు. అప్పుడే తాగుతూ అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉండాలి. ఒకరోజు పొన్నూరు నుంచి నేను బుజ్జి అనే వాడు ఇద్దరు బయలుదేరాం. నారాకోడు రావాలి, నారాకోడు నుంచి అష్టవట్పురం వెళ్ళాలి. నేను సీను ఇతను ఒక షెటిల్మెంట్ మీద వెళ్ళాలి. ఆ క్రమంలో చేబ్రోలు రాగానే నా సిక్స్ సెన్స్ ఎందుకో పొన్నూరెళ్ళు పొన్నూరెళ్ళు పొన్నూరెళ్ళు అని పదే పదే నా మనసు చెప్తుంది. నేను చేబ్రోలు దిగేసా. చేబ్రోల నుంచి నారాకోడూరు ఎంత 2-3 కిలోమీటర్లు దూరం ఉంటుంది. నేను పొన్నూరు వెళ్ళిపోతే వీడన్నాడు, ఎందుకు మనం వెళ్తా అదే కదా వెళ్ళేది, కలిసి వెళ్దారా అన్నాడు. నేనన్నాను కాదు, పొన్నూరులో మీకోసం వెయిట్ చేస్తాను, బాపట్ల బస్ స్టాండ్లో మీరు రండి, అక్కడి నుంచి కలిసి వెళ్దామని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత పొన్నూరు వచ్చేలోపు నాకు పొన్నూరు దిగంగా అందిన వార్త ఏంటంటే, నేను ఏ వ్యక్తిని అయితే కలిసి ఉండాలనో ఆ వ్యక్తిని చంపేశాను, బాంబులే చంపేశారు. మేము కనుక ఆ సీన్లో ఉంటే ఆ బాంబులు మా మీద కూడా పడాయి అన్నమాట. అంటే దేవుడు యొక్క కాపుదల ఉన్నప్పుడు దేవుని యొక్క అంటే ప్రార్థన, మెయిన్ ప్రార్థన, తల్లి ప్రార్థన ఎంత అంటే 1-2 సార్లు కాదు, అనేక సార్లు ఆ బంధకాల నుంచి విడిపించడం, లేకపోతే ఆ మరణపాయల నుంచి విడిపించడం. నేను దగ్గరగా ఉండి చూశానమాట. ఇన్నిసార్లు ఒక వ్యక్తి ఆ మరణం నుంచి తప్పించబడాలంటే హైలీ ఇంపాసిబుల్. కానీ నేను ఈరోజు సజీవ సాక్షిగా ఉన్నానంటే, అసలు నేను ఊహించా ఇన్ని రోజులు నేను 2024 దాకా బ్రతుకుతానని, 2024 ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని దేవుని సువార్తను బోధిస్తానో, లేకపోతే యేసుక్రీస్తు పాటలు రాస్తానో అని నేను అనుకోలే. ఏ రోజు అనుకోలే, ఓ రోజు 2003 గద్రన్న కొడుకు చనిపోతే తుఫ్రాన్ వెళ్ళి మేము సమాధి చేసి వస్తున్నాం. సమాధి చేసి వస్తుంటే వచ్చేటప్పుడు హైవేలో అక్కడ కూడా గ్రేహాండ్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆపారు. గద్రన్ను పక్కన తీసుకుని వెళ్ళారు, నన్ను పక్కన తీసుకెళ్లారు, మమ్మల్ని చెల్లాచెదురు చేశారనమాట. చెల్లాచెదురు తీసి అడవిలో తీసుకెళ్ళి షూట్ చేస్తామని చెప్పేసి అని తుపాకీ పెట్టేశారు. మీకేం పనిరా, విప్లవకారులతో ఏం పని అది ఇదని. తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో, సాయంత్రానికి 5-6 గంటలు తీసుకొచ్చి మెయిన్ రోడ్లో వదిలిపెట్టేశారు. అంటే అక్కడికి వెళ్తాం, మరణం దాకా వెళ్ళటం, మరణ పంచుల్లోంచి మళ్ళీ తిరిగి రావటం అన్నిసార్లు అనమాట, ఒకసారి కాదు చాలాసార్లు. ఈ క్రమంలోనే ల్యాండ్ సెటిల్మెంట్లో హైదరాబాద్లో అస్మత్పేటలో ఒక ల్యాండ్ కబ్జా చేసాం. వైజాగ్, మధురవాడ, కొమ్మాది, చిప్పాడ, నడిగట్టు, సబ్బవరం, గొల్లలపాలెం అనే ఏరియాలో కూడా 100 కోట్ల రూపాయల ల్యాండ్లు కబ్జాలు చేశాను. దేవుని తెలుసుకున్న తర్వాత అవన్నీ వదిలిపెట్టేశాను. ఆ నెత్తురు కూడా నాకు అవసరం లేదనుకున్నాను, నేను ఆ టెన్ కూడా వదిలిపెట్టేశాను. అలాగా నా జీవితం సాగింది. తర్వాత నేను ఇంకా టోటల్గా శత్రువులు ఎక్కువైపోయినప్పుడు, అప్పటికే నాకు కూల్ డ్రింక్ షాప్ ఉండేది పొన్నూరులో. ప్రతిరోజు గొడవలు, ప్రతిరోజు పడవటం, ప్రతిరోజులు ఇవే. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు, 2 సార్లు పోట్లు ఉన్నాయంటే ఇది మల్లెల రాజుగారు పోడ్చిందే కదా అని. వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే పొడిపించుకుంటూ చెప్పాల్సిన పరిస్థితి లేదు. అలాంటి టైంలో నా శత్రువులు ఎక్కువైపోయారు కాబట్టి నేను కొన్ని క్షుద్ర పూజలు చేయాలి, కొన్ని చేతపడ శక్తులు నాలోకి రావాలి, కొన్ని ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. అప్పుడు నేను అనుకున్నానంటే అగోరాల దగ్గరికి వెళ్దాం, కాశీ వెళ్ళిపోదాం, అగోరాలతో ఉందాం, కొంతకాలం వాళ్ళతో జీవిద్దాం, కొన్ని మంత్రాలు, కొన్ని తంత్రాలు, కొన్ని భానుమతి శక్తులు ఇవన్నీ తీసుకుని వద్దాం అని నేను నిర్ణయించుకున్నాను. మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే వాళ్ళని అడిగా, వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, ఎందుకన్నా మనకి దగ్గరలో నిడుబురాల దగ్గరలో రైల్వే స్టేషన్ దగ్గరలో కొండరాజు అని ఉన్నాడు, కోయిరాజు వాడు, వాడికి చాలా చేతపడి శక్తులు తెలుసు అన్న, వాడి దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు. నేను అన్నాను, ఏ కాదు నీ మొహంరా, ఇక్కడ వద్దు, మనం అక్కడికి వెళ్దాంలే, కాశీ వెళ్దాం పదండి. కాశీకి వెళ్ళి ఒక 2-3 నెలలు 4-5 నెలలు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా శవాల మీద కూర్చొని శవాళ్ళు తింటూ కొన్ని శక్తులు ఇట్టా నేర్చుకున్నారా, మనం ఒంట్లోకి రావాలనుకున్నాను. అంటే వాడన్నాడు, ఎందుకన్నా ఒకసారి వెళ్దాం, ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసిన తర్వాత కాకపోతే అక్కడికి వెళ్దాం అన్నాడు. సరేరా పదా అని చెప్పేసి అని వాడిని తిట్టుకుంటూ వెళ్ళాను నేను. వాడి ముఖం వాడు ఏం చేస్తాను, బూతులు అప్పుడు బూతులకి మాట్లాడేది, బూతులు తిట్టుకుంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాను. 10 మంది శిష్యులు ఉన్నాను నాతో. వెళ్ళినప్పుడు వాడు ఏమన్నాడంటే, కొండరాజు కొండరాజు అని మా ఫ్రెండ్ వాడు పిలిచాడు, కిషోర్ అనేవాడు. వాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అందరం చూసి నువ్వొక్కడే లోనకరా అన్నాడు. అప్పుడు నా పరిస్థితి ఏంది, నా నీడనే నేను నమ్ముకోలేను, నా నీడని నేను నమ్ముకోలేని పరిస్థితుల్లో ఉంటే నన్ను ఒక్కడే లోనకు రమ్మంటాడు, ఇది లాన్ ఏదో నన్ను చేయబోతున్నాడు, లేకపోతే ఇల్లు ఎవడన్నా ప్లాన్ చేసుకున్నాడా, ఆయన నా స్నేహితులు అలాంటి వాళ్ళు కాదు, లాన్ నా శత్రువు అని ఇలాంటి వాటిని పెట్టుకున్నాడనే నాకు 100 ఆలోచనలు వచ్చినాయి. వచ్చినప్పుడు సరే నేను ఒక్కడిని లోనకు రాను, వీళ్ళందరూ లోనకు రావాల్సిందే, అప్పుడు నా దగ్గర ఎప్పుడు కూడా ఎడం చేతి కింద కత్తి కుడి చేతి కింద ఇప్పుడు రెండు కత్తులు బ్యాక్లో ఉండే ఎప్పుడు కూడా. నేను ఒక్కడే రాను, వీళ్ళందరూ రావాల్సింది అన్నాను. కాదు కాదు, నువ్వు ఒక్కడే రావాలి లోనకి అన్నాడు. నేను ఒక్కడే అయితే నేను రానయ్యా, నువ్వే బయట కూర్చొని చెప్పు, లేదు లోనకి రావాలంటే అందరూ వస్తా అని చెప్పాను. కాదు నువ్వు ఇప్పుడు నువ్వు వస్తా నన్ను తిట్టుకుంటూ వచ్చావు కదా అన్నాడు. తిట్టిన మాట వాస్తవే, అవును తిట్టాను కదా అన్న. అంటే నువ్వు నన్ను తిట్టుకుంటూ వచ్చావు, ఇదిగో నీ పక్కన ఉన్నవాడిని నేను నమ్మబోక అన్నాడు. వాడు నా రైట్ హ్యాండ్కి ఉండేవాడు, వాడు మౌర్య అని, వాడిని నమ్మవద్దు అన్నాడు. అదేంట్రా, ఎందుకు నమ్మవద్దు అన్న? వీడు నీ శత్రువుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నిన్ను చంపేయడానికి నిన్ను వీడిని కోవట్గా మారిపోయాడు అని అన్నాడు. ఏరా అనే లోపు వాడు పరిగెత్తుతున్నాడు నన్ను వదిలిపెట్టి. వెంటనే కత్తి తీసి వాడి మీద ఇసిరైపోయా. పరిగె ఆగాగా అన్నాడు కొండరాజు. ఏంటన్న ఇప్పుడు కాదు, వాడి సంగతి నేను తర్వాత చెప్తాను, నువ్వు నాతో రాలోనికి రా అన్నాడు. అప్పుడు నేను నమ్మి లోనికి వెళ్ళాడు దగ్గరికి. మేమిద్దరం ఇలాగ ఎదురెదురు కూర్చున్నాము. ఎదురెదురు కూర్చుంటే వాడు ఒంటి మీద షర్ట్ లేదు, ఎర్రటి లుంగి వాడు కట్టుకొని ఉన్నాడు. నా కుడి చేతిలో కుంక వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇటు చెప్పడం మొదలుపెట్టాడు. మా ఇద్దరు మధ్యలో ఒక నల్లటి బొమ్మ ఒకటి, రాగి ప్లేట్ ఒకటి, తల తల మెరిసిపోదని రాగి ప్లేట్ వాడు పెట్టాడు ఇద్దరు మధ్యలో పెట్టి. నాకెళ్ళే చూస్తా వాడు 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుల్ని పిలవ అంటే కొత్త కొత్త పేర్లతో పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. టకా టకా టకా టకా పిలుస్తున్నాడు. ఏంట్రా బాబు ఎట్టు పిలుస్తున్నాడు, కొత్త కొత్త పేర్లు చదువుతున్నాడు, కొత్త కొత్త దేవతలను పిలుస్తున్నాడు, ఏంద్రా అనుకని నేను అడుకులు అంతే చూస్తున్నాను. చూస్తున్న క్రమంలో ఇక కొట్లాడికెళ్ళి కోడి పుంజు ఊగిపోయినట్టు ఊగిపోతున్నాడు కళ్ళు పెద్ద చేసి. ఏంద్రా ఇడు ఏం చేయబోతున్నాడు, నాకేంటి వీడు చేతపడి శక్తులు చేసేవాడు కదా, శక్తులను నాలో పంపిస్తాడా లేదంటే అయ్యా నా మీదకి వచ్చి నన్ను పట్టుకొని ఏమైనా చేస్తాయా చంపేస్తాయా నన్ను, ఏదేమైనా నా దృష్టి అంతా వాడు చూపు మీద ఉంది, నా మనసు అంతా నా కత్తుల మీద ఉంది, వాడు ఏదైనా ప్రయోగం చేస్తే నేను చనిపోయేలోపు వాడిని చంపేయాలి. ఇంకా మా ఇద్దరికున్నది ఇదే టార్గెట్. వాడు పిలిచి పిలిచి పిలిచి గట్టిగా ఆడు అన్నాడు. ఆడమన్నాడు అట్లని. ఆడమంటే అవి అడుగున్నారో గాల్లో లేచి ఆ బొమ్మ డ్యాన్స్ చేస్తుంది, రాగి ప్లేట్ డ్యాన్స్ చేస్తుంది.
1: స్పష్టంగా చూసాను
0: చూసాను నేను నేనే అరడుగు గాల్లో లేచి కూర్చున్నాను. నేను నేను అరడుగు లేచి కూర్చున్నాను. అసలు నాకు అర్థం కాల, ఏంట్రా బాబు ఇది చేయబోతున్నాం, వెంటనే కత్తి మీద చేపెట్టా. రాదు అన్నాడు. ఏంటన్న కొండరాజు అన్నాడు, ఆ మల్లెల రాజు అన్న, నాది మేకపోతు కంపేరు అక్కడ. నాకేంది రెప్ప కొట్టకుండా నేను ఆ ప్లేట్ కల్లా చూస్తున్నా, ఆ బొమ్మ వచ్చాను పేక పీల్చుకుంటుందా, ఈ ప్లేట్ వచ్చాను సప్పని వచ్చి పేక కోసిద్దా. నాకేందప్పుడు ఒక బుక్లో చదివాను ఏంటంటే, కొన్ని బుక్స్ చదివాడిన అప్పుడు ఈ చేతపడి శక్తులు చేసేవాళ్ళు పేకన్న కొయ్యాలి పుల్లన్న రాళ్ళు కొట్టాలి అనేది ఉండేది. నా దగ్గర చాలా షార్ప్ కత్తి ఉండేదిగా, పేక కొద్దామని చెప్పి వెంటనే కత్తి మీద చేయమంటే ఆగు అన్నాడు. ఏంటంటే కొండరాజు అన్నాడు, నేను మల్లెల రాజు అన్నాడు. అంటే నేను నిన్నేం చేయను, నువ్వు నమ్మితే ప్రాణాలు ఇస్తావు, నువ్వు నమ్మ స్నేహానికి మంచివాడు నువ్వు, నాలో ఉన్న శక్తి లేదు తెలియటం కోసం ఇది నేను చేసి అన్నాడు. ముందు నన్ను కూర్చోబెట్టన్నా కూర్చున్నా నేను కూర్చున్నా. ఒకవేళ నేను వీడు నా కంటికి కనపడిన కనకట్లే అని చేస్తున్నాడా, అంటే మ్యాజిక్ లాగా కనపడిన దారం మీద కట్టి వీటిని ఆడేస్తున్నాను అని చెప్పి నేను వీటిని ఇట్టంటే అవే కూడా నాకు దారాలు కూడా నా చేతి తగలలా. ఒరే ముందు బాబు కొండరాజు వీటిని ఆపన్నా అంటే తాగిపోండి అన్నాడు. అవి కింద పడిపోయి అది తీసి ముందు అక్కడ నీ లోన్ పెట్టుకుంటే తీసి పక్కన పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు నాకెళ్ళి భయపడకుండా, నీ జీవితంలో జరిగినవి నేను చెప్తాను, జరిగితే జరిగినవి అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. కొండరాజు ఏదో చేస్తాడని మాత్రం భయపడి చెప్పగద్దు అన్నాడు. చెప్పనులే చెప్పన్న. వాడు కూర్చొని నా కళ్ళల్లో కళ్ళబెట్టి చూస్తుంటే నేను ఏమేం చేశాను మొత్తం చెబుతూనే ఉన్నాడు. అసలు ఎక్కడ ఏమును కొట్టాను, ఎక్కడ ఏమును పొడిచాను, ఎప్పుడు జైల్లో ఉన్నాను, ఎప్పుడు జైలుకి వెళ్ళబోతున్నాను, దొంగ నోట్లతో నాకు ఉన్న సంబంధాలు ఏంటి, లేకపోతే అప్పుడు ఉన్న వచ్చేవాళ్ళు ఆ దొంగ బంగారం తీసుకొని స్టూవర్ట్పురం దొంగలు వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ ఏం చేసినా మొత్తం ఒక్కటొక్కటి చెబుతుంటే అవును అవును నేను చేసిన పనులన్నీ ఎప్పుడెప్పుడో చేసిన పనులు కూడా చెబుతున్నాడు. అటు ఏందో ఇంత కరెక్ట్ చెబుతున్నావు ప్రతిదీ అవును అవును అవును. నేను కూడా ఏంటంటే మనసులో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓహో ఇంత గొప్ప మాంత్రికుడి దగ్గర ఉన్నాను నేను, నన్ను పైపెచ్చు నమ్మితే ప్రాణం ఇస్తా అన్నాడు. అంటే ఇది నన్ను పూర్తిగా నమ్మేశాడు, నన్ను సొంత తమ్ముళ్లా ఫీల్ అవుతా అన్నాడు. అతను కూడా నాకు అతనుకున్న విద్యలను నాకు నేర్పిస్తాడు, నేను కూడా ఆ విద్యలను నేర్చుకోవాలి. ఇక మా ఇద్దరికి ఏంటంటే అతను విద్యాభ్యాసం చేయాలి, నాకు మంత్రాలు నాలో పంపించాలి. నేను నమ్మిన తర్వాత అవును అని అన్నాను. అన్న తర్వాత నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు. ఏం కావాలన్నా కొన్ని దయ్యపు శక్తులు కొన్ని మాంత్రిక శక్తులు నీలో పంపించాలని నువ్వు వచ్చావు కదా నా దగ్గరికి అన్నాడు. అవునన్నా అన్న, అంటే నేను చేస్తాను. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు మా నూరు శ్మశానంగం దగ్గర రా, అక్కడ నేను నీకు మంత్రం హోమం వేస్తాను. నేను కొన్ని రాసిస్తాను, అవన్నీ తీసుకొని రమ్మను నా దగ్గర. ఏమి రాశాడు? నల్ల కోడి ఒకటి, కోడిగుడ్లు, ఎన్నిమిరగాయలు, ఎంట్రుకులు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, ఇవన్నీ ఒక 13-14 రకాలు ఇవి రాశాడు. అవన్నీ తీసుకుని అమావాస్య రోజు రా. నేను మా గురువు మా జీవుడు భద్రాచలం కొండల్లో అడవుల్లో ఒకడు ఉన్నాడు, మా జీవుడు అంటాం, అతను ఎక్కువ సంవత్సరాలు బతికాడు. అతన్ని నేను వెళ్ళి అతని దగ్గర సంజీవ మూలుగు ఒకటి ఉంటుంది, అది నీకోసం తీసుకొని వస్తా. అది ఇక్కడ హోమం వేసి ఆ కోడిని బలిచ్చి నేను మరణ బీజాక్షరం నీ నాలుకి మీద రాసి నీ తొడలో వశీకరణ చేస్తా. ఎప్పుడైతే నీ తొడలో అది పెట్టి వశీకరణ చేస్తానో ఇక అప్పుడు ఎవడన్నా కానీ నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏదన్నా చెయ్యాలన్నా, నిన్ను పొడవాలన్నా, నిన్ను చంపాలన్నా, నువ్వు వాడికి వెళ్ళి చూసినా, వాడు నీకెళ్ళి చూసినా నమస్తే అన్న అని చెప్పి వాడు నీకు దండం పెట్టి వెళ్ళిపోతాడు తప్ప నిన్ను ఎవడు అంటుకోలేడన్న. బా, అంత గొప్పవాడు రా నువ్వు, ఇంత టాలెంట్ పర్సన్ నువ్వు నాకు దొరికావు, ఇంత గొప్పవాడు దొరికావు అని చెప్పి నేను నమ్మి నువ్వు వెళ్ళరా అని ఇమ్మీడియట్లీ వెళ్ళమని చెప్పాను. గురుదక్షిణ కిందని చెప్పి 10,116 ఇచ్చేసేవాడికి నేను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది, మరి నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు కదా, ఒకవేళ వెళ్ళి వచ్చేలోపు నన్ను ఇవ్వడానికి చంపితే అని అన్నాను. అప్పుడు దాకా నీకు చంపకుండా నిన్ను కాపాడటం కోసం ఒక తాయి తెత్తని చెప్పి వాడు ఒక మంత్రించి

గిల్లి పెట్టి వెళ్తున్నా అంటే కాదులే గురు నేను వచ్చినా చెప్తా అన్నాడు. అయ్యా బాబు నాకు ఈ గిల్లి తీసే ఫస్ట్, నువ్వు చెప్పు నేను జాగ్రత్తగా ఉంటా, మా ఇంట్లో ఎందుకు పనిచేయదు ఇది, మిగిలిన చోట ఎందుకు పనిచేసిద్ది అన్న. తప్పదా అన్నాడు. తప్పదని గట్టిగా నిలదీస్తే వాడు చెప్పింది ఏంటంటే, మీ ఇంట్లో మెమ్మ ప్రార్థన చేసిద్ది కదా అన్నాడు. అది నీకటి తెలుసు అన్న, మీ ఇంటిలో ఇష్టం ఎంత కనపడుతుంది నాకు అన్నాడు. నాకు వెళ్ళేవాడు చేస్తున్నప్పుడు మా అమ్మ ప్రార్థన చేస్తుంది మీరు కనపడుతున్నాడు అంటే ప్రార్థన ముందు ఏది నిలబడదా అన్న, ప్రార్థన ముందు ఏ శక్తి నిలబడదు అన్నాడు. అప్పుడు నాకున్న ఆలోచన ఏంటంటే, ప్రార్థన అంటే మనం వల్ల కాదు, ఈ అయితే శక్తులు అయితే కొన్ని ఇది ఉంటాయి తొందరగా వస్తాయి కదా అని నేను అలాగ ఆలోచన చేసి ప్రార్థన పక్కన పెట్టేవా, నువ్వు ముందు నీ శక్తులు నాలో పంపించు, నేను ఎప్పుడు బయట తిరగల కదా, ప్రార్థన దేవుడు కాపాడుతాడో లేదో అని నేను మాట్లాడాను. మిమ్మల్ని ప్రార్థన ఆపించుకో, నేను నీకు వశీకరణ చేస్తాను. సరేళ్ళు మమ్మల్ని కొట్టబోయి గందరగోళం చేసి ఇంటికి వచ్చిన ఆ ప్రార్థన నేను వచ్చినప్పుడు ఏడవద్దు, ప్రార్థన చేయొద్దు అని చెప్పేవాడు. నేను అన్నాను, వాడన్నాడు నన్ను, సచినలోకి ఒకటి అర్ధరాత్రి వస్తావు కదా నువ్వు అన్నాడు. వస్తాను నేను, నాకేం భయం లేదన్న. అంటే తోడెవరు రాకూడదు, ఒంటి మీద నూలు పోగు లేకుండా రావాలి నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు అన్నాడు. అంటే బట్టలన్నీ వడదీసి మొత్తం తీసేసి రావాలన్నాడు. వస్తానని చెప్పేసి అన్నాడు. నేను అప్పటికి నా పరిస్థితి ఏంటంటే, మా ఊరు శ్మశానం ఉండే, నిడుబ్రోల శ్మశానం, ప్రతిరోజు రాత్రి వెళ్ళిపోయి దయ్యాలను పిలిచేవాడిని, బాగా తాగెళ్ళి దయ్యాలారా రండి స్నేహం చేసుకుందాం, ఫ్రెండ్షిప్ చేసుకుందాం, మీరు నేను కలిసి ఉన్నాం రండి అని పిలిచేవాడిని దయ్యాలని. ఒక్క దయ్యం కూడా వచ్చేది కాదు నా దగ్గరికి. ఒకరోజు మనేను మా ఫ్రెండ్ ఉండేవాడు, వాడిని అడిగినాను, మనీ దయ్యాలు ఉన్నాయంటరా అన్న, ఏ ఎందుకు లేవన్నా బలేవాడు ఉన్నాయిగా దయ్యాలన్నాడు. అంటే నేను అన్నాను, మరి ఉంటే ఒకటి కూడా రాదు, ఏం చేయాలి దెయ్యాలు రావాలంటే ఏం చేయాలన్న, పలారం పెట్టాను వస్తాయి అన్నాడు. ఏం పలారం పెట్టాలరా అంటే మరమరాలు పెట్టాను. ఒక 5 కిలోల మరమరాలు తీసుకెళ్ళి సమాధుల మీద జల్లి పిలిచే దెయ్యాలని, అయినా రాలా. తెల్లారు అడిగేవాడిని, అరే నువ్వు మరమరాలు పెట్టమన్నావు, మరమరాలు పెట్టినా రాలేదురా అని అంటే, ఏందన్న నువ్వు నిజంగా వెళ్ళావో ఏందన్నాడు. అవునరా నిజంగానే వెళ్ళా అన్న. అంటే శనగపప్పు బెల్లం మరమరాలు మూడు కలిపి పెట్టాను వస్తాయి అన్నాడు. మరుసటి రోజు నేను మూడు కలుపుకొని వెళ్ళాను శ్మశానానికి. వెళ్ళి మూడు కలిపి పెట్టినా దెయ్యాలు రాలి నా దగ్గరికి. బూతులు తిట్టే దెయ్యాలని, ఇసుకు పుట్టి కోపం వచ్చి, అసలు మీకు ధైర్యం ఉందా దెయ్యాలారా, మీరు అసలు దెయ్యాలేనా, పిరుకు వాళ్ళని పట్టించుకోవడం ఎందుకు, నాలాని దగ్గరండి, నేను మీ నాలోకి రావాలని నేను కోరుకున్నా, రమ్మన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు రారు మీరు, మీరు కనుక ఉంటే సిగ్గు ఉంటే శరం ఉంటే మీరు నా దగ్గర రావాలి, మీరు నాతో ఉండాలి, నేను మీతో ఉండాలి అని కోరుకున్నాను అని తెల్లారులు పిలిచి అలిసిపోయి ఆ సమాధుల్లోనే పొనుకునేవాడిని. తెల్లారి జామున 5-6 గంటల అప్పుడు ఆ బహిర్భూమికి వెళ్ళి లేడీస్ వచ్చి నన్ను లేపలు, నిద్ర లేపలు, ఆ పక్కన అయ్యా ఏందో ఏడ పొనుకున్నావు, లేచి వెళ్ళవయ్యా అన్నాడు. రాత్రి అంతా నా కేకలకి సమాధుల్లో తీసుకెళ్ళి అంటే ఆ చుట్టుపక్కల కొద్దిగా వినపడి కేకలు వినపడేవాళ్ళు, అమ్మో శ్మశానం లేదో జరుగుతుందిరా అని తొమ్మిది చూడటానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇడోడు ఈ రాత్రి అర్ధరాత్రి వెళ్ళి పిచ్చి పట్టిందా లేకపోతే ఏందిరా దెయ్యాలు పిలుతున్నాడు కేకలేస్తున్నారు ఏందని గందరగోళంగా ఉండే పరిస్థితి అన్నమాట. అవన్నీ చేశాను రా బాబు, ఒక దెయ్యం కూడా వచ్చేది కాదు. ఒక బుక్లో చదివాను, ఏమని చదివానంటే, ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేరలు దాటిన తర్వాత తెల్ల జిల్లెడు చెట్లు ఏర్లు ఈ మంత్రాలు చదివి, ఆ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లెడు చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి, ఆ కొట్టినప్పుడు అయినా కానీ ఓర్చుకొని కనుక ఆ ఏర్లు పీకగలిగితే మనం అప్పుడు దయ్యపు శక్తులు నాలో మీలోకి వస్తాయి అని చెప్పి ఒక బుక్లో చదివాను. నేను అలాగే ఒక ఇత్తడి చెంబు ఒకటి తీసుకుని వెళ్ళి, తుమ్మకర్ర ఒకటి బాగా చెక్కి తీసుకుని వెళ్ళి ఆ ఇత్తడి చెంబులో గిరాగిరా తిప్పుతా మంత్రాలన్నీ చదివి ట్యాచ్లెట్ ఒకటి పెట్టుకొని చదివి పసుపు కుంకుమ దాని మీద వేసి కొబ్బరికాయలు కొట్టి ఆ జిల్లా చెట్టు ఏర్లు పీతూ ఊరకుని వచ్చాయి. తింటరా నా మంత్రాల్లో ఏమన్నా లోపం ఉందా లేకపోతే నాకు ఎందుకు రావట్లేదు అని ఆశ్చర్యం వేసేది నాకు. అవన్నీ చేసి వచ్చిన కొండరాతో చెప్పా, ఇవన్నీ ప్రయోగాలు అయిపోయినాయి. నేను ఇంకా కాశీ వెళ్ళి అఘోరాలతో కూర్చుంది అనుకున్నాను. తీరం మా ఫ్రెండ్స్ నువ్వని చెప్పారు, నీ దగ్గరకు వస్తే అన్నీ కరెక్ట్గా అని చెప్పావు, ఇప్పుడు ఓకే నాకు నువ్వేదైతే చేయాలనుకుంటున్నావు నేను కోరుకున్నది అది నువ్వు చేయమని అడిగాను అతను. సరే అన్నాడు. సరే అన్న తర్వాత మా ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా నువ్వు వారానికి బేడీలు కనపడుతుంది నీకు అన్నాడు. అది శుక్రవారం చెప్పాడు. ఖచ్చితంగా వారంలో బేడీలు కనపడుతుంది, నువ్వు జైలుకి వెళ్తావు అన్నాడు. నేను వారంలో జైలుకి వెళ్తానా, సరే నువ్వు వెళ్ళరా నేను జైలుకి వెళ్ళకుండా ఉంటాను, నేను కాపాడుకుంటానన్నా అని వారం రోజులు 6 రోజులు కరెక్ట్గా ఈ శుక్రవారం నుంచి గురువారం అయిపోయింది, శుక్రవారం సాయంత్రం వరకు మా ఇంట్లోనే ఉన్నాను, ఎటు కాదు 6 రోజులకి. 7వ రోజు

0: శుక్రవారం కరెక్ట్ శుక్రవారానికి జైలుకి వెళ్తానడుగా, సాయంత్రం మా ఇంటి దగ్గరలో మాధవి బార్ అని ఉంటుంది, నిడుపులకి అంటే వాకబుల్ డిస్టెన్స్ కొద్ది నడుచుకుంటూ వచ్చి లుంగి మీద వచ్చి బార్లో ఒక క్వార్టర్ దాకా వెళ్దామని చెప్పేసి నా క్వార్టర్ దాకా వెళ్తుంటే అన్న ఏందన్నా మీరు క్వార్టర్ దాకా వెళ్తానని చెప్పి ఇంకోటో క్వార్టర్ క్వార్టర్ అంటే ఫుల్ దాగిపించారు. సరే ఇంక బయటకు వెళ్తుంటే ఇద్దరు తెలిసిన వ్యక్తులే కొట్టుకుంటున్నారు అక్కడ. మనకు అనవసరంలే ఈ కొండరాజు చెప్పాడుగా జైలుకి వెళ్తానని, అసలు ఎవడు జోలికి వెళ్ళకూడదు, ఆడి మాట అబద్ధం చేయాలి అని చెప్పి నేనేం చేశాను, వెళ్ళిపోదామని చెప్పి వెళ్తుంటే అందులో ఒకడు అన్న చూడన్న వీడు నా మీదకి వస్తున్నాడు అని తెలిసినోడు మాట్లాడాడు. ఏమన్నా అరే సామ్యాలు ఇందిరా గొడవ వెళ్ళిపోరా సామ్యాలుగా అన్న. సరే అన్న నేను వెళ్ళిపోతాడు. ఆ పక్కన ఇంకోటి ఉన్నాడు వాడు తాగి, ఆ ఎల్లరు ఏం చేస్తావంటా అన్నాడు. అదేంద్రా ఏం చేస్తావంటే నేను చెప్తే వెళ్ళాలి కదరు నువ్వు అని అన్న. ఎలా నేను నువ్వు చెప్తే వెళ్ళాలా, నువ్వు చెప్తే భయపడాలి మేము అన్నాడు. తమ్ముడు నేను ఎవరో తెలుసా నీకన్నా? తెలుసు అన్నాడు. నేను ఎవరు రా అన్న? మలిలరాజు అన్నాడు. మలిలరాజు చెప్పినా భయపడవను అన్న. ఎవరు చెప్పినా భయపడిన ఇక్కడ అన్న. ఇక ఇది చెప్పింది మర్చిపోయినా, కొండరాజు జైలుకి వెళ్తానే సంగతి మర్చి మైండ్లో హీడే కనపడుతున్నాడు నాకు. ఫుల్ ఆన్ అయ్యన్న. ఏంట్రా చెప్పినా వెళ్ళమంటే వెళ్ళను నేను అన్నాడు. రారా తమ్ముడు భుజం మీద చేసే గొడవలకి వెళ్ళకూడదు అనగా అసలు కత్తులు కూడా ఏం పెట్టుకోకుండా వెళ్ళింది. ఇక్కడ కళ్ళు చూడంగానే ఆ దూరంలో కొద్దిగా రెండు బీరు బాటిల్ కనపడుతున్నాయి, మంచినీళ్ళు పోసి దానిలో బీరు బాటిల్ ఉన్నాయి, ఖాళీ బాటిల్. మాట్లాడుకుంటా కాదురా ఎందుకు నువ్వు ఆవేశపడ్డావు, నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళా. వెంటనే బీరు బాటిల్ పగలబట్టి కసా కసా రెండు పోట్లు వేసాను, రెండే రెండు పోట్లు వేసి మోకాల మీద నుంచోబెట్టి, ఇప్పుడు చెప్పరా మల్లెలరాజు గారు అంటే ఏమనుకుంటున్నారు అని అన్నాడు. అన్నయ్య నీకు దండం పెడతా తప్ప అయిపోయిందన్నా, నేను బ్రతికించన్నా బ్రతికించాను అన్నాడు. కాదురా నాకేదో కూసావు కదా వెళ్ళన్నావు కదా అని ఎగిరెగిరి
1: జనాలు ఏం చేయలేదు
0: చూస్తూ ఉంటాం. ఎవడు ఏం చేస్తాడు అప్పుడు మనకున్న కోపానికి మనకున్న ఇదికి ఒక వీడియోలా చూడటమే తప్ప ఎవడు అడ్డం వచ్చి తీసేవాడు లేకపోతే ఇంకోటి చేసేవాడు ఎవడు కొడలేడు. అలాగే చేసాను. నా పక్కన ఉన్నవాడు పారిపోయాడు, ఈలోపు పోలీసుల సమాచారం వెళ్ళిపోయింది, వాడు కొట్టుకులాడుతున్నాడు, కొట్టుకులాడేవాడు కూడా ఎగిరెగురుతాను నేను. పోలీసులు వచ్చారు పట్టుకున్నారు, జైల్లో వేసేసారు. పొద్దున్నే ముత్తు దిగి ఆలోచన చేస్తే జైల్లో ఉన్నా. జేంట్రా కొండరాజు గారు అబ్బా వారం రోజుల్లో జైలుకి వెళ్తా అన్నాడు, వారం రోజుల్లో కరెక్ట్ వారంకి నేను జైల్లో కూర్చున్నాను. మళ్ళీ దానికి బెయిల్ కోసం 15 రోజులు 20 రోజులు పట్టింది. 15 రోజులు బయటకు వచ్చిన తర్వాత కొండరాజు చెప్పి నేను జాగ్రత్త కొనమన్నాను కదా, నువ్వెందుకు కొట్లాడికి వెళ్ళావన్నాడు. ఆదివారం అర్ధరాత్రి కోసం వాడు మళ్ళీ వెళ్ళి ఆ సంజీవ్ మూలికి తెచ్చాడు. వశీకరణ కోసం నేను శ్మశానంలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ శ్మశానం ఎంటర్ అయ్యేటప్పుడు నా బట్టలు అవన్నీ ఇడిచేసి ఆ మలతాడుగా తాయిత్తు ఉంది కదా అది వాడు తీసేస్తాను కాబట్టి మలతాడు మీద వెళ్ళాను నేను. ఆడక్కడ హోమం వేసాడు, మొత్తం శుభ్రం చేశాడు, చుట్టూరు పారాయణం చేశాడు. పారాయణం చేసి ఆ గుడ్డు పగలు కొట్టి దాని హోమం వేసాడు. ఆవు నెయ్యి కూడా దానిలో పొత్తం మంటను ఎక్కువ చేశాడు. ఆడు చేస్తూనే నా రెండు రెక్కలు ఇరిసి ఆ కాళ్ళు గట్టిగా పట్టుకొని ఆ పీక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. అంటే నల్లకొండ రక్తం తాగుతుంటే ఈ దౌళ్ళన్నీ నొప్పులు పుట్టాయి అన్నమాట. ఆ పీక తెగక ఆ కొద్ది కొద్ది కొరుకుతుంటే ఆ రక్తం అంతా పోతుంది కదా అంటే నువ్వు అసలు తాగే పచ్చిది రక్తం అంతా తాగే అన్నాడు. అంతే బలంతానే పెట్టి తాగుతా ఉన్నా. చుట్టూరు పారాయణం చేయన్నాడు, పారాయణం చేశాను. ఎప్పుడైతే చేస్తా నా మీద మరణ బేజాక్షం నా నాలుగు మీద రాసి తొడలో కోసి అని చెప్పి ఒక కోసి వశీకరణ చేస్తున్నాడుగా ఆ కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకున్నాడు, ఆ సంజీవ మూలి తీసుకున్నాడు. నాకు వశీకరణ చేసే లోపు ఏదైతే వాడు తెచ్చాడో వాడు ఆ మంటల్లో వేసి వెళ్ళిపోతున్నాడు. నాకు అరే ఇందిరా వెళ్ళిపోతున్నావు, కొండరాజు కొండరాజు ఏమైంది, కొండరాజు ఏమైపోయిందని నేను కేకలు వేస్తున్నాను. వేస్తుంటే కాదు నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను అన్నాను. ఏమైందన్న ఏమో నా పూజలు శక్తులు నా మీద తిరగబడుతున్నాయి, అవి నా నన్ను బంధించేటట్టుని అన్నాడు. అసలు ఎందుకు బంధిస్తే నేను అన్న, నువ్వు పోయి మీ ఇంటి దగ్గర మేము ప్రార్థన ఆపుకోవా, మేము ప్రార్థన చేస్తున్నా అక్కడ పో అన్నాడు. నేను వచ్చి చూస్తే మా అమ్మ ఓ ఎక్కి ప్రార్థన చేస్తా ఉంది. ఇక మా అమ్మని తిట్టే చూడు, బీభత్సమైన తిట్లు తిట్టాలి, నోటి పట్టరాని మాట్లాడినామని గందరగోళం చేసి నా కోపం తట్టుకోలేక మా ఇంటి తలుపులను తంతే ఇనప గడుగులు కూడా బెండ్ వచ్చేసిన అనమాట. ఆ తలుపులను బద్దలు కొట్టి చిందర వందరు ఇల్లంతా గందరగోళం పీకి పందిరేసిన అనమాట. అంటే ఒక మంచి మూమెంట్ నాలో చెడిపోయింది కదా అని చెప్పేసి అయినా మా అమ్మ ఇది కాకుండా ఇసుకుపోకుండా వేసారకుండా నా కోసం ప్రార్థన చేసి చేసి ఇంకా ఖచ్చితంగా నేను వాడు కొండరాజు నా కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. వాడు ప్రయత్నం చేశాడు కానీ మా ఇద్దరి మధ్యలో మళ్ళీ ఆ మూమెంట్ మళ్ళీ కుదరల. అంటే చేతపడి శక్తులు నాలోకి వస్తాయి అంటే ప్రార్థన ద్వారా నా వెనకాల ప్రార్థన వస్తుంది కాబట్టి ఆ శక్తులు కూడా నాలోకి రాలేకుండా ఉన్నాయి. నేను స్వచ్ఛరంలోకి వెళ్ళినా, నేను దెయ్యాలు పిలిచిన, ఏం చేసినా, నేను కనపడినప్పుడల్లా మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. ఈ ప్రార్థన ఎంతకాడికి వచ్చిందంటే నా దగ్గరికి ఒక ప్రాకారం లాగుండి మా అమ్మ చేసే ప్రార్థన ఏ దైవ శక్తులు కూడా నా దగ్గర రానికుండా చేసింది. అంత గొప్ప ప్రార్థన చేసింది మా అమ్మ నా కోసం. ఇంకా నేను కరెక్ట్గా 1 మంత్లో ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాను, పూర్తి టైం పనిచేయాలని అనుకున్నాను. కొంతమంది చెప్పేసి అన్న నేను కూడా వచ్చేస్తాను, పూర్తి టైంలో ఇక్కడ ఉంటే కాదు కష్టమని చెప్పాను. మా అమ్మకు కూడా చెప్పాను, అమ్మ నేను ఇంకా అడవికి వెళ్తున్నాను, విప్లవకారుడు అయిపోతాను, నక్సలిజంలో చేరిపోతున్నాను, ఇంక మీరు నా కోసం ఏడవద్దు, ఒకవేళ మీ అబ్బాయి లేడు అని కనుక ఏదన్నా అనుకొని ఉంటే ఇదిగో ఈ లెటర్ ఒకటి రాస్తాను, ఆ లెటర్ చూపించి తప్పించుకున్నా. ఏమన్నంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం 23 సంవత్సరాలు దాటిన వాడు మేజరు, మేజర్ అని అయిన వాడు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళొచ్చు, ఉండాల్సిన చోట ఉండొచ్చు. కాబట్టి వాడు వాడిని బట్టి తల్లిదండ్రులకు కానీ బంధుమిత్రులు ఎవరికి ఏ హాని జరగకూడదు. ఒకవేళ నేను తప్పు చేశాను అనుకుంటే నన్ను పట్టుకొని నన్ను చంపాల్సిందే తప్ప నా వల్ల నా తల్లికి కానీ అక్కలకు కానీ హాని జరగకూడదని ఒక ఉత్తరం రాసి మా అమ్మకి పెట్టాను. ఇది నీ దగ్గర పెట్టుకు, ఎప్పుడైనా కాపాడుకో, ఇక నెలలో నేను వెళ్ళిపోతానని చెప్పేసి. మా అమ్మ ఏడుతూ ఉంది, ఏడుతూ అంటే స్వీట్లు తీసుకొచ్చి నోట్లో పెట్టి ఇంకా ఇది నేను వెళ్తున్నందుకు నువ్వు శుభ సందేశం అనుకో అని చెప్పేసి నేను చెప్పేదాను మా అమ్మగారు. ఆమెకేందంటే బాగా లేక 4 ఆడపిల్లల తర్వాత పుట్టిన వాడు కదా, దేవుడు వాగ్దానం చేశాడు అని ఇలాగ ఏడుతుంది. నేను నెలలో అడవికి వెళ్ళి పూర్తి టైం పనిచేయాలనుకున్నా, నెలలో నాకు కువైట్ నుంచి వీసా వచ్చింది ఒకటి. అంటే మా అక్క వాళ్ళు, మా పెద్దక్క రైల్వే కోటలో ఉంటారు కడప జిల్లా, ఆమె అక్కడ పాస్పోర్ట్ నాది అక్కడే తయారు చేయించి, అప్పుడు ఇప్పుడంత ఉన్నంత స్ట్రిక్ట్ అప్పుడు లేదు, డబ్బులు కట్టి సంతకం పెడితే పాస్పోర్ట్ వచ్చేది. ఇన్ని ఎంక్వైరీలు ఇంత తలనొప్పి ఉండేది కదా. ఆమె పాస్పోర్ట్ పంపించి ఆ పాస్పోర్ట్ కాపీలు అక్కడ కువైట్ పంపించడం, కువైట్ నుంచి నాకు వీసా రావటం. నేను అప్పుడున్న పరిస్థితి ఏంటంటే నేను ఇంట్లో నుంచి ఎక్కడ కనపడపోతే నన్ను పోలీసు వాళ్ళు ఇంట్లో చేసే టార్గెట్ చేస్తారు. నాకున్న ఒక ఆలోచన ఏంటంటే, అంటే ప్రతి క్రిమినల్గా ఆలోచన చేసుకున్నాను నేను. ఇప్పుడు కువైట్ వీసా వచ్చింది, అందరికీ తెలిసినట్టు కువైట్ వెళ్ళినట్టు వెళ్ళిపోయి ఒక 2-3 నెలలు అక్కడ ఎంజాయ్ చేసుకొని 3 నెలల తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్లోకి వచ్చేసి అడవిలోకి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అందరు కువైట్లో ఉన్నాడు వీడు. నాకులాగా అక్కడ ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఉత్తరం రాసి ఉన్న రైటింగ్ లాగా ఉత్తరం రాసి ఉండి పెట్టుకొని, ఒరే నాయన ఇది ఈ అడ్రస్కి ఎప్పుడన్నా నీ అడ్రస్ ఇచ్చి ఒక ఉత్తరం రాయమను. వాళ్ళు వేసిందని సమాధానం, 4 ల్యాండ్లైన్ నేను బాగున్నాను నువ్వు బాగున్నారా, త్వరలో వస్తానని చెప్పి ఒక ఉత్తరం రాయరని చెప్పేసి అని చెప్పి మనం వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను వెళ్ళిపోదాం అనుకుని కొన్ని విప్లవ సాహిత్య బుక్స్ అవన్నీ కూడా పెట్టుకొని నా బ్యాగు బట్టల కింద పెట్టుకొని కువైట్ వెళ్ళిపోయాను. కువైట్ వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళటంతోనే కువైట్ గల్ఫ్ ఇంట్లో నన్ను 2 సంవత్సరాల కాంట్రాక్ట్ పెట్టేశారు ఒక డ్రైవర్గా. నాకు అర్థం కాలేదు, నా పాస్పోర్ట్ లాక్కున్నారు. మనం ఇక్కడ ఏమనుకుంటాం, ఇండియాలో తిరిగినట్టు తిరిగి వెళ్ళిపోతాం అనుకుంటాం. అక్కడ పరిస్థితులు వేరే కొన్ని. అక్కడ ఎప్పుడైతే నన్ను పాస్పోర్ట్ తీసుకుని 2 సంవత్సరాలు పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారో, నేను ఇక మైండ్ ఇదైపోయింది, వెళ్ళిపోవాలి. ఒక నెలలో నేను వెళ్ళిపోవాలనుకున్నాను కదా, ఈ దేశం వదిలిపెట్టి అడవికి వెళ్ళాలనుకున్నా, ఈ దేశంలో ఒక పని ఒక బానిస అయిపోయింది. నా పరిస్థితి ఏంటంటే, బానిసని రాజుని చేయి, రాజును బానిస చేయబోకని సిద్ధాంతులు ఉండేవాడిని నేను. గుంటూరు ఆంధ్రాలో రాజులాగా బ్రతిక, ఎక్కడికి వెళ్ళినా శిష్యులు, తాగటానికి తినటానికి తిరగటానికి షెటిల్మెంట్లు, ఈ లగ్జరీ లైఫ్ ఉండేది నాది ఎప్పుడు కూడా. అలాంటి నేను వెళ్ళి ఒక కారు కడుక్కోవటం, టీలు అని తెచ్చటం, ఇదేంద్రా బాబు అనే నాకు పక్క పైపొచ్చి అరబిక్ భాష నాకు అర్థం కావట్లా, తెలుగు మాట్లాడేది ఎవరు లేడు, తెలుగు పేపర్ లేదు, తెలుగు టీవీ లేదు, తెలుగు మాట్లాడేవాడు లేక నా మైండ్ అసలు ఎట్టుందంటే చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఎందుకు ఈ బతుకు బతుకున్నాం, చనిపోతే పోయేది అనే కాడకి వచ్చేసిందనమాట. అప్పుడు నేను విప్లవ సాహిత్య బుక్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి చదువుదామని చెప్పేసి అని నేను నా బట్టలో అడుగు బ్యాగ్ తీసి బుక్స్ తీస్తే మా అమ్మ ఏం చేసింది, ఆ బుక్స్ అన్నీ పడేసి బైబిల్ పెట్టింది. ఈ బైబిల్ ఇసురు కొట్టి నేను వెంటనే వాళ్ళనే ఇసురు కొట్టాను. ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినా మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాగినట్టు అయిపోయింది. అంత కోపం అయిపోయి ఈ బైబిల్ ఇసురు కొట్టి ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. అయినా కానీ సరే ఇండియాకి వెళ్ళాలి కదా, వెళ్ళిన దాకా వెయిట్ చేద్దామని ఉన్నాను. రెండు రోజులు మూడు రోజులు మైండ్ అంతా మనసంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి గందరగోళాల మధ్య ఇక నేను ఏం చేయాలి అర్థం కాక నేను ఏదైతే ఇసురు కొట్టానో అదే నాకు తెలుగు మాట్లాడేదిగా కనబడుతుంది. నేను ఇసురు కొట్టింది తెలుగు ఇక అంతే. ఇక అది తప్ప నాతో తెలుగు మాట్లాడేవాళ్ళు కానీ తెలుగు కానీ ఏది లేదు. తప్పని పరిస్థితుల్లో సరే ఏదో ఒకట్ల ముందు తెలుగు అనేది ఉంటుంది కదా, అసలు ఏముందో తెలుద్దా అని చెప్పేసి అని జిప్పు అలా తీసి అలా చదవగల యషయా 41:8 కనపడుతుంది. నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది. నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది ఏంటి? అప్పటికి నేను ఈతేరు అనే ఒక గ్రామంలో, అంటే పొన్నూరుకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈతేరు ఉంటుంది, ఈతేరు అనే గ్రామంలో ఇద్దరు ఓసన్న ఒక మినిస్ట్రీలో ఇద్దరు పాస్టర్స్ని, అంటే ఓసన్న మినిస్ట్రీలో పాస్టర్ని, నా ఎడం చేతి కింద ఒకడిని కుడి చేతి కింద ఒకడిని, మీరు దేవుడు గట్ట ప్రార్థన చేస్తారంటే నీళ్ళు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు ఓసన్న మందిరం వాళ్ళు. ఇక్కడైనా చికెన్ పెట్టుకున్నాను, ఇక్కడైనా ముందు పెట్టుకున్నాను, ఈ ఇక్కడోడు అక్కడోడు ఉండేవాడు. సరే వాళ్ళు చిన్న విషయం వేరే ఓడి చెప్పాడు కాబట్టి ఒక మ్యారేజ్ విషయంలో ఎంటర్ అయ్యారని ఈ చేతి ఇన్ని కొట్టాను, ఈ చేతి ఇన్ని కొట్టాను, ఉదయం నుంచి సాయంత్రం కొట్టాను వాళ్ళని. ఆడు మళ్ళీ ఒక మందు గ్లాస్ ఇవ్వాలి, వీడు చికెన్ ముక్క నోట్లో పెట్టాలి. అలాగే సాయంత్రం దాకా చేశాను. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షలు కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఏఎల్సి బిషప్ను చంపడానికి 7.5 లక్షలు మాట్లాడి తీసుకున్నాను. చర్చిల మీద మందు దాటం, పండగలు వస్తే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం, ఇలాగుండేది నా తీరంతా. అంటే దేవుడు అంటే భయం లేదు కదా. అప్పుడు నేను అప్పటికి ఇలాగ వెళితే ఇలాగ చేసి వచ్చినాను కదా, నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు బూది కొనల నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడు అనియు అని. ఇదేంట్రా బాబు, అసలుకి నేను నీ సేవకుడిని ఏంటి, నేను నీ దాసుడిని ఏంటి, ఇజ్రాయేల్ అని పేరు పెడుతుంది, ఎవరు ఇజ్రాయేలు, అసలు నాకు నీకు ఏంటి ఈ మాటలు, భయపడకము నేను నీకు దేవుని అయి ఉన్నాను, దిగులు పడకము నేను నీకు సహాయం చేశాను అన్నాడు. అసలు నేను భయపడుతున్నప్పుడు భయపడొద్దు అంటున్నాడు, నాకు సహాయం చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడా, నేనే మనుషులు వెతుకుతున్నా, ఎవరో ఇక్కడ నా పాస్పోర్ట్ ఇప్పించేవాడు కావాలి, వాళ్ళకే కువైట్ వాళ్ళు చెప్తున్నా నేను, బాబు నా పాస్పోర్ట్ ఇవ్వండి నేను వెళ్ళిపోవాలి, నాకు ఇక్కడ ఏదో నేను ఇలా ఉంటుందనే సంగతి తెలియదు నాకు అని నేను తెలుగులో మాట్లాడుతున్నాను. వాళ్ళేమో కొట్టడానికి వస్తారు నా మీదకి, రాత్రిపూట ఎడారిలో తీసుకెళ్తారు, ఎడారిలో తీసుకెళ్ళి ఒక ఇసుక తీసి ఒక పార తీసుకొని గుంటలా తీసి దీనిలో పూడి చేస్తాం అనేవాళ్ళు. నన్ను అప్పటికి నమాజ్ తీసుకెళ్ళారు వాళ్ళు, ఇబ్రహీం అని పేరు పెట్టి ఇబ్రహీం అని పెట్టి నమాజ్ తీసుకెళ్ళి 5 పూట్ల నమాజ్ ఎట్లా చేయాలి ఎలా చేయాలని వాళ్ళ భాషలో చెప్తూ ఉండేవాళ్ళు. నేనైనా అలా చేసి ఇదేంద్రా నాకు ఈ కర్మ ఏంద్రా బాబు, అసలుకి ఎందుకు ఇక్కడ నేను వచ్చి పడ్డాను, అనవసరంగా ఎంత తప్పు చేశానరా, ఇంత తెలివిగా నేను ఉండవాడిని మనిషి ఏడసొట బోల్తో పడ్డాను కదా, ఏంది నేను ఇక్కడ బోల్తో పడ్డాను, ఇంత అవివేకం ఎందుకు వచ్చి నీకు వైట్ చేసుకుని నేను నాలో నేను మదన పడుతున్నా. ఈ మాటలు బైబుల్ మూసి మళ్ళీ నేను బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ తెస్తే మళ్ళీ యెషయా 41:8 కనపడుతుంది, నా సేవకుడైన ఇస్రాయేల్ నేనే అప్పుకునే కోపనే. ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయి ఆ రాత్రి పనుకుంటే 3:30-4 గంటలప్పుడు ఒక స్వరం నేను విన్నాను. ఏం స్వరం అంటే, నిన్ను బ్రతికించింది నేనే అన్నాను. ఎవడో తెలుగోడు నాకే అనిపించింది, క్లియర్గా విన్నాను నిన్ను బ్రతికించింది నేనే అని ఒక స్వరం విన్నాను. నేను అనుకున్నాను నన్ను బ్రతికించడానికి వాడు వచ్చాడు ఉన్నాడు అక్కడికి అని నా రూమ్ తీసుకొని తలుపు తీసుకొని బయటకు వచ్చి రూమ్ పక్కన దేవుళ్ళు ఆడితే ఎవడు కనపడలా. ఒకవేళ ఈ ఖర్జూర చెట్లు ఒక 20-30 చెట్లు ఉన్నాయి నేనున్న కువైట్ ఇంట్లో, ఆ చెట్ల దగ్గర ఏమైనా ఉన్నారేమో ఎవరైనా ఉన్నారేమో అని ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూసా. బాబు ఎవరైనా వచ్చారా నా కోసం, తెలుగుడు ఇక్కడ వాడు ఉన్నాడని, నన్ను కాపాడటకు నన్ను రక్షించడానికి ఎవడన్నా వచ్చాడని చెప్పేసి అని నేను అలాగా వెళ్ళాను. నేను చూస్తే ఎవడు కనపడలా, 4:30-5 గంటల వెతికేవాళ్ళు ఎవరు కనపడలా. మళ్ళీ వచ్చి పనుకున్నా, పనుకున్న తర్వాత నేను ఇంకా కామకున్నాను ఏమై ఉంటుందని. సరే కొద్దిగా నాకు ఈ మాటలు, భయపడకము నీ దేవుని ఉన్నాను దిగులు పడకము నేను నీకు సహాయం చేసేదను అనే మాటలు నాకు కొంత ధైర్యం కలిగించింది. ఏమైనా కొద్దిగా నీకు సహాయం చేసేది నేనన్నాడు కదా, నాకు సహాయం చేయాలంటే నాకు కొద్దిగా ఆదరణ కావాలి, ఇప్పుడు నా కలవరం పోవాలి, నాలో ఉన్న ఆందోళన పోవాలి అని నేను అడుగుతూ ఒక్కొక్కలైన చదువుకుంటూ వస్తూ ఉన్నాను. ఒక నాకు తెలియని ధైర్యం తెలియని ఆ నెమ్మది కలుగుతుంది ఆ మనసుకి. ఇప్పుడు ఈ కువైటోళ్ళు నన్ను తీసుకెళ్ళి నమాజ్ చేపిస్తున్నారు పక్క. ఈ నమాజ్ చేపిస్తూనే నేనేం చేసేవాడిని, అరబిక్ రాదు కదా, అసలు దేవుడే నువ్వుంటే అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలని తలంపు వచ్చేసి నాకు. దేవుడు ఎవరు, ఎలాగుంటాడు, ఎక్కడుంటాడు, దేవుడు లేడు అని చెప్పే నేను, దేవుడు లేడు ఒకవేళ ఉన్నా కానీ దేవుడితో నాకేం పనులే, దెయ్యాలతో పనులున్నాయని దెయ్యాల కోసం తిరిగిన నేను, దేవుడే కావాలి, దేవుడు ఉంటే ఎలాగుంటాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలని కాడుకు వచ్చేసినాను. నమాజ్ చేస్తూనే అంటే ఆ క్రియ చేసేవాడిని, వాళ్ళు వంగినట్టు ఆచారాలను చేస్తూనే దేవుడు తెలుసుకోలేను. నన్ను ఈ మహమ్మద్ క్లాసుల దగ్గర పంపిస్తూ ఉండాలి. మహమ్మద్ హిస్టరీలో కొన్ని క్వశ్చన్లు, మహమ్మద్ గురించి కొన్ని సందేశాలని నేను అడుగుతూ ఉండేవాళ్ళు. నువ్వు క్వశ్చన్లు అడగకూడదు, నువ్వు ప్రశ్నలు అడగకూడదు, నువ్వు నోరు మూసుకొని వినాల్సిందే చెప్తూ ఉండేవాళ్ళు. ఈలోపు నేనేం చేశానంటే ఈ బైబుల్ అంతా చదువుతా, ఒక ఫస్ట్ ఆది కాండం నుంచి మొదటి రోజు ఏమైంది, సెకండ్ డే ఏమైంది, థర్డ్ డే, వారానికి ఎన్ని రోజులు, 7 రోజు సెలవు దినం, ఈ ఆలోచన చేస్తా ఈ లోకాన్ని తిరిగి చూస్తుంటే ఇక్కడ కూడా అంతే కదా, 6 రోజులు వర్కింగ్ డే ఉంది, 7 రోజులు సెలవు తీసుకుంటున్నారు, ఇండియాలో ఆదివారం, కువైట్లో సోమవారం, ఇలా ఎక్కడన్నా కానీ భాష మారినా లేకపోతే డే ఒకటే కదా, హాలిడే ఒకటే కదా అని ఇలాగ నేను అంటే నాకు వాస్తవాలకి బైబుల్కి సింక్ అవుతూ వస్తుంది. ఈ చదువుకునే క్రమంలో ఏదైనా కానీ ముందు అసలు దేవుడు అంటే తెలుసుకోవాలి, ఎవరు ఎవరైనా కానీ దేవుడు అని తెలుసుకోవాలి. చర్చికి వెళ్దామని ఒకరోజు శుక్రవారం సెలవు తీసుకొని ఒక హిందీ వాడు కారు వాడు వస్తే కారు అడిగి వచ్చిరాని భాష హిందీ మాట్లాడి, బాబు నన్ను మళ్ళా ఇక్కడే దించాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి, రావటం పోవడానికి 8 దినారులు అంటే 2 దినారులు ఏమన్నా, వెళ్ళటం ఒక దినారు, రావటం దినారు, ఈ 2 దినారుల ముందే మాట్లాడి వాడి నెంబర్ నేను తీసుకొని ఆ చర్చికి వెళ్ళి వెళ్తే అందరు అరబిక్లోనే ఆరాధన చేస్తున్నారు. అక్కడ విజేంద్ర బాబు అరబిక్లో ఆరాధన చేస్తున్నా, నేను అసలు దేవుడి గురించి ఎవరిని అడగాలి, ఏం చేయాలి అని నేను నాలో నేను మదన పడతా కళ్ళు మూసుకొని, నువ్వు దేవుడు అనేవాడు ఉంటే నాకు తెలుగులో పరిచయం చేయన్నాను అని నేను గుమ్మం దాటి బయటకు రంగానే బోర్డు తెలుగు పాంప్లెట్ ఎత్తున్నాడు, యేసు క్రీస్తు సంఘం తెలుగు కువైట్ అని ఉంది. తెలుగు పాంప్లెట్ చూసి అమ్మాయి బాబా అసలు అని చెప్పి గట్టిగా, తమ్ముడు నువ్వు తెలుగుడు అంటే అవునన్నా అన్నాడు. గట్టిగా ఓటేసుకుని ఓటేసుకొని అయిన తమ్ముడు ఎవరు స్పీకర్ అంటే పాస్టర్ కె రాజబాబు గారు గండిగుంట కృష్ణా జిల్లా ఉయ్యూరు అని ఉంది. ఈయన రాడికల్స్లో పనిచేశాడు కదా, రాడికల్స్ ఉన్నాయన, ఈయన ఎప్పుడొత్తడం ఈయనతో మాట్లాడితే నాకున్న కొన్ని సందేహాలు కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి అని నేను కాసుకొని కూర్చున్నాను. ఓ పక్క నమాజ్కి వెళ్తున్నాను, ఇంకా ఆ నమాజ్ దగ్గర ఒకళ్ళు ఇద్దరు తెలుగులు పరిచయారు, వాళ్ళు హిందువులు, వాళ్ళు కూడా ఏంటంటే తప్పని పరిస్థితులు వాళ్ళు కూడా నమాజ్ రావడం జరిగింది. నేను ఇంకా వాళ్ళని వదిలిపెట్టేసి నేను తెలుగు ఈ సభలకు వచ్చేసాను, ఇది రాజబాబు గారు వచ్చే సభలకు వచ్చాను. వచ్చి ఫస్ట్ టైం నన్ను చర్చిలో, అప్పటిదాకా చర్చిల మీద కూర్చొని ముందు తాగేవాడిని, చర్చిలో కూర్చొని డ్యాన్స్ లేపించే నేను ఫస్ట్ టైం ఆ దేశంలో కువైట్ దేశంలో ఆ రాజబాబు గారు మీటింగ్ వినటానికి వెళ్తే ఆయనతో మాట్లాడని వెళ్ళాను. వాళ్ళు సంఘ పెద్దలు అన్నారు మా బ్రదర్ వచ్చి లోన్ కూర్చోండి అన్నారు. నేను లోనకి రానండి, నా చర్చి అంటే పడదు, నేను ఇక్కడే ఉంటాను, కానీ ఆయనతో నాతో ఒకసారి మాట్లాడొచ్చాను అన్న. బ్రదరు ఇది వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళు ఆయనతో 3 నెలలు టైం పట్టిద్ది, ఇన్ని 100 మంది మాట్లాడాలి, మీరు కొత్తగా వచ్చి ఆయనతో మాట్లాడాలంటే కుదరదు, మీరు వచ్చి కూర్చొని వినేయాలండి ఆయన అన్నారు. నేను రాను చర్చిలోకి, నాకంటే అప్పుడు ఏంది అహం అనమాట, మలేలు రాజు కూడా ఏంది చర్చిలోకి వెళ్ళటం ఏంది, మలేలు రాజు ఏంది చర్చిలో కూర్చొని ఆ మాట్లాడటం ఏంది, లోన అహం తంతుంది. అయినా కానీ ఆయనతో మాట్లాడాలి ఒక పక్క. ఆ గుమ్మం దగ్గర అంతే ఉన్నా, ప్రార్థన అయిపోయేదాకా అంతే ఉన్నా. ఆయన చివరి ప్రార్థనలో ఇక్కడికి ఒక తమ్ముడు వచ్చాడు, తన ఉద్దేశం వేరు, తను వచ్చిన ప్రాంతం వేరు, దేవుని కృప ఆయన తల్లి ప్రార్థనలు అయితే అతను ఎప్పుడు చంపబడేవాడు, ఎన్నిసార్లు అంటే చాలాసార్లు చంపబడేవాడు, ఒక్కొక్క పరిస్థితి వెళ్ళినప్పుడు దేవుడే కాపాడుతున్నాడు, తన తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా అని చెప్పి మాట్లాడుతూ మొదలుపెట్టాడు. రాజబాబు గారు మాట్లాడుతుంటే, ఫస్ట్ కే రాజబాబు గారు మాట్లాడుతుంటే మొట్టమొదట ఏడ్చినాడు నేను. అసలు అప్పుడు దాకా ఏడిపించడం తప్ప ఏడటం తెలియదు నాకు, నాకు తెలిసిందల్లా ఏమని ఏడిపించడమే, ఎట్ట ఏడిపిస్తా వాడు ఎలా కూర్చొని ఏడిపించేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఏడవటం నేను నాకు తెలియకుండానే కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి, ఖర్చు తీసుకున్నా ఎంత ఆపాలని చూసినా ఆపట్లా నాకు. నేను ఇంట్రా మల్లెలు రాజుగా నువ్వు ఏడుతున్నావా, ఇంట్రా నువ్వేలటవేంద్రా, లోన ఒక పోరాటం గద్దెంపనమాట, నువ్వేలటవేంటి అసలు నువ్వు ఎందుకు అడుగుతున్నావని, ఎంత ఆపుకోలన్నా కానీ నా వల్ల కాటలా కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి, ఏడుతూ ఏడుతా ఎవరు ఆ తమ్ముడు ఇక్కడ చేయొత్తండి అన్నాడు. ఆటోమేటిక్ నేనే చేయొత్తా, ఏ సంఘ పెద్దలు పిలిస్తే నేను లోనకి వెళ్ళలేదు, అదే సంఘ పెద్దలు వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని తీసుకొని రాజబాబు అన్న దగ్గర తీసుకుని వెళ్ళాను. ఆయన గట్టిగా ఓటేసుకొని ఎవరిని పట్టుకోవాలి, నన్నే పట్టుకొని గట్టిగా పట్టుకొని, తమ్ముడా నేను వచ్చిన పని అయిపోయింది, నేను అసలు రాదలుచుకోలేదు, నా హెల్త్ బాగలేదు, అయినా కానీ వచ్చాను, నీకోసం వచ్చినట్టున్నాను, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పేసి అని ఆయన ప్రవచించి ప్రార్థన చేసి పంపించేశాడు. పంపించేసిన తర్వాత నేను ఇంకెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఒక 10 రోజుల తర్వాత మనసులో ఆయనతో మాట్లాడాలని అనిపిస్తుంది. దేవుడి రాజు గారు, గొల్ల దేవుడి రాజు పాస్టర్ గారు అని అంతర్విధి కర్ర అయింది ఆయన సంఘంలో. ఇంకా ఆయనతో సార్ మాట్లాడాలని పాంప్లెట్ మీద ఫోన్ అంటే ఫోన్ నెంబర్ చేసానమాట. అయితే ఆయన కూడా అదే అన్నాడు, బాబు ఇక్కడికి రావాలంటే కష్టం, ఆయన నువ్వు అదాన్లో ఉంటావు, మేము మాలియాలో ఉంటాం, మాలియా సాల్మియాలో ఉంటాం, కష్టమైంది, కుదరదు, చాలామంది ఉన్నారు ఆయనతో మాట్లాడాల్సిన వాళ్ళు, మా సంఘస్తో చాలామంది ఉన్నారు అన్నారు. అంటే సరేలే అయ్య గారు అని చెప్పి ఫోన్ పెట్టేసి 2 రోజుల తర్వాత మళ్ళీ రాజుబాబు గారు నాకు ఫోన్ చేయించాడు, ఆ అబ్బాయితో నేను మాట్లాడాలని. మీ దగ్గరకు వస్తానన్నాడు రాజుబాబు గారు, ఎక్కడుంటారు మీరు చెప్పండి అన్నాడు. అవునండి మా దగ్గరకు వస్తాడని చెప్పి నేను అడ్రస్ చెప్పాను, నేను పలానా అదాన్లో ఉన్నాను, షార్ అయింది గత ఎంత అని చెప్పేసి, మందకైది అదాన్ అని చెప్పేసి అని వచ్చారు నా దగ్గర. వచ్చిన తర్వాత అప్పుడు ఒక 2-3 గంటల సేపు కూర్చున్నాం ఇద్దరం, ఫస్ట్ కే రాజబాబు గారు నేను కూర్చొని, అప్పుడు ఒక్కొక్క విషయం మాట్లాడితే నేను చేసిన పనులన్నీ అన్నా, నేను ఇక్కడ పలానా ఇట్ట పొడిచా ఇటు చంపా, ఇది నా బతుకు, ఇది నన్ను క్షమిస్తాడు యేసుప్రభు, నన్ను క్షమించడానికి అలా అవకాశం ఉందా, నువ్వు ఈ నేను క్షమించే దేవుడు అని చెబుతున్నావు, నా పాపాలన్నీ ఇలా ఉన్నాయి, తాగుడే నా జీవితం, సెటిల్మెంట్లే నా జీవితం, అన్యాయంగా నేను సంపాదించాను, అన్యాయంగా నేను కొట్లాడాను, అన్యాయంగా 100 కోట్ల రూపాయల ల్యాండ్లు కబ్జాలు చేశాను, ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే పూర్తి టైం నక్సలైట్లో అయిపోవాలి. కానీ ఏడుకు వచ్చిన తర్వాత ఇరుక్కున్నా, అసలు ఇక్కడ ఇరుక్కుంటే, ఇక్కడ ఇరుక్కోపోతే నేను నా లెవెల్ ఇంకో ఇదిగా ఉండేది. ఇక్కడ నుంచి వెళ్ళడానికైనా వీళ్ళు నా పాస్పోర్ట్ ఇవ్వరు, 2 సంవత్సరాలు పని చేయాల్సిందే అంటారు. వస్తామని చెప్పాను వాళ్ళకి, వాళ్ళైనా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ, అటు ఇటుగా అయ్యకుండా అయిపోయాను. నా జీవితం ఏందన్న అని చెప్పేసి అంటే ఆయన చెప్పాడు, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం చదువునా, దానిలో పౌలు సౌలుగా ఉన్న వ్యక్తి, అతను నీకంటే ఘోరమైన పనులు చాలా గొంతరమైన పరిస్థితులు ఉన్నాయంటే, అప్పుడు సౌలు అధ్యాయం మీద దగ్గర ఉండి చదివించాను నాతో. ఆ చదివించినప్పుడు సౌలును పౌలుగా మార్చిన తీరు, తమ్ముడే నిన్ను కూడా దేవుడు సౌలునే మార్చిన దేవుడు నిన్ను మార్చడా, యేసు ప్రభు క్షమాపణ కలిగిన వాడని ఆయన టెస్టిమనీ నా టెస్టిమనీ ఇద్దరం షేర్ చేసుకున్న తర్వాత అప్పుడు యేసు ప్రభుని నేను అంగీకరించడం జరిగింది. అప్పుడు అంగీకరించి దేవుడిని అప్పుడు బైబుల్ ఒక్కో పేజీ చదువుకుంటా నన్ను బలపరుస్తూ, ఎక్కడో దిక్కులేని సాగుటకు నేను వెళ్ళేదానికంటే నా బ్రతుకు కొంతమందికి దేవుని సాక్షిగా అప్పుడు తీర్మానం చేసుకున్నా, ప్రభు ఎక్కడైనా కానీ నువ్వు నన్ను బ్రతికించి ఈ దేశం వదిలిపెట్టి మళ్ళీ నేను ఇండియాకు వెళ్తే ఎక్కడైతే నన్ను పిలుస్తారో అక్కడికి వెళ్ళి నేను నీ సాక్షిగా చెప్తా అని చెప్పేసి అని అప్పుడు నేను తీర్మానం చేసుకుని రాజభవన్తో, అన్న నేను ఇండియా వచ్చినప్పుడు మాత్రం నీతో ఒక మీటింగ్ పెడతానని చెప్పి అనుకున్నాను. 2006లో ఒక అలాగే ఇండియాకు వచ్చాను, ఒక సెలవులకి వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెడితే దాదాపు ఒక 20-30 వేల మంది జనం, అప్పుడు దాకా నా పేరు ఏంటంటే విప్లవకారుడు గాను రౌడీ రాజు గాను, అంటే మా ఊరిలందరూ నన్ను మలెల రాజు, మాయరాజు, మొత్తురాజు, ముసుగురాజు, ఈడు కత్తుల రాజు, ఈడు ఒక నక్సలైట్, ఈడు ఒక విప్లవకారుడు, ఈడు ఒక యుద్ధముగాడు అని పిలిచేవాడు, రకరకాల పేర్లతో పిలిచేవాడు. ఎప్పుడైతే ఆహ్వానించేవారు ఫాస్టర్ కే రాజబాబు గారు, ఆహ్వానించేవారు మలెల రాజు అనందో, చుట్టుపక్కల వాళ్ళందరూ గుంపులు తండపు తండలకు వచ్చారు. అసలు మలెల రాజు కువైట్ వెళ్ళాడు ధరల సొమ్ము కోసం ఆయన ప్లాన్ చేస్తున్నాడా, ఈ అబ్బాయి మారటమేంది, ఈ అబ్బాయి మారటమేందని ఇలాగా వచ్చారు. రాజబాబు అన్నకి ఇచ్చి ప్రార్థన చేస్తాను. అప్పుడు నాకు మారు మనసు బాప్తిజం లేదు. తర్వాత మళ్ళీ నేను కువైట్ వెళ్ళినప్పుడు పీజే స్టీఫెన్ పాల్ గారు, నేను బైబుల్ అంతా చదివి తర్వాత భగవద్గీత తీసుకొని చదివి కొంత భగవద్గీత మొదటి పేజీల్లో కూడా ఇంచుమించు కృష్ణుడు ఒక రాజవంశానికి సంబంధించిన ఉన్నప్పుడు మహమ్మద్ ప్రవక్తని, భగవద్గీతని, బైబిల్ని కంపారిజన్ చేసుకొని ఏది వాస్తవాలకు దగ్గరగా ఉన్నది అని నేను ప్రార్థన చేసుకొని, అసలు దేవుడు ఏదో తెలియాలన్నప్పుడు నాకు బైబిలే క్లియర్గా దేవుడు చూపించాడు. అప్పుడు మా అమ్మ నన్ను ఎన్నిసార్లు ప్రవచించి, అంటే నేను బాత్రూంలోకి వెళ్ళి నా ఆయుధాలు ఎక్కడో నేను నా బట్టలు అడుగులో పెట్టుకొని కనపడకుండా, నా రూమ్ సపరేట్గా ఉండేది, ఆ రూమ్లో కనపడకుండా నేను పెట్టుకున్నాయి కూడా స్నానం చేసి వచ్చేలోపు మా అమ్మ తీసి పారేస్తూ ఉండేది. అసలు ఎట్ట కనపడినాయి నీకంటే దేవుడు చూపించాడు. మా అమ్మకి నేను ఎక్కడ కత్తులు పెట్టాను, ఎక్కడ ఆయుధాలు పెట్టాను కూడా దేవుడు అని చూపించాడు. నేను మమ్మల్ని అనేవాడిని, ఈ ఆయుధాలు లేకుండా, ఈ ఆయుధం ఉంటే నేను 100 మందిని ఆపుకోగలుగుతాను, ఈ లేకుండా నేను బయటకు వెళ్తే ఎవడన్నా కనుక నన్ను చంపితే నా చావుకు నువ్వే కారణం, ఆ పాపకు నీకే తగిలేదని. అయినా కానీ అసలుకి ఆ మాటలు ఏం పట్టించుకోకుండా ఏ రోజుకైనా దేవుడు నేను మారుస్తాడు. ఆమె ఒక ఉత్తరం రాసింది నేను కువైట్లో ఉన్నప్పుడు, నానా ఎప్పుడన్నా కానీ నువ్వు మైకు పట్టుకొని అలలోయా అని చెప్పి యేసుప్రభువుని ప్రకటిస్తే చూసిన తర్వాత దేవుడు నా ప్రాణాలు తీసుకుంటే నాకు హాయిరా అని అంటే నేను నవ్వుకున్నా, పిచ్చిదాని నేనేంటి బైబిల్ పట్టుకోవటం ఏంది, నేనేంటి అసలు యేసుప్రభు గురించి మాట్లాడటం ఏంది, యేసుప్రభు కూడా నాకులా ఒక విప్లవకారుడు, ఆయన 12 మంది శిష్యులుంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు, ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉండి కదా, ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు, ఆయన 33.5 సంవత్సరాలు కదా, ఆయనకంటే ఎక్కువ నేను బ్రతుకుతాను, ఆయనకంటే అన్ని విషయాలు చూసుకుంటే గొప్ప నేను అనుకుని నవ్వుకునేవాడిని. అదే నేను మారు మనసు పొంది మా ఊరు పక్కన రెడ్డిపాలెం అని ఒక 5 కిలోమీటర్ల రెడ్డిపాలెంలో ఒక 10,000 మంది జనాల మధ్య సాక్ష్యం చెప్తుంటే మా అమ్మ అదే మీటింగ్లో కూర్చుంటే ఆమె ఏడ్చుకొని అంటే నాకు అప్పుడు గుర్తొచ్చిందమ్మ, నువ్వు రాసిన ఉత్తరానికి నేను నమ్మలేదు కానీ నీ దేవుడు నన్ను ఒక సాక్షిగా మళ్ళీ ఈ దేశం పంపించాడు అని. అప్పుడు నా ఉద్దేశాలు నా తలంపులన్నీ మార్చుకొని దేవుని వైపు తిరిగి నేను ఏదైతే సెటిల్మెంట్లు చేశానో ఏమైతే ఉన్నానో అవన్నీ వదిలేసి ఇప్పుడు కొన్ని పాటలు రాసుకొని దేవుని సజీవ సాక్షిగా తిరుగుతూ ఆయన ఇచ్చిన ఈ జీవితం ఆయనకు అంకితం చేయాలని ఉద్దేశంతో ఉన్నాం.
1: ఇప్పుడు ఏం చేస్తున్నారు అయ్యగారు మీరు?
0: సేవ చేస్తున్నాను. ఇప్పుడు
1: ఎక్కడ చేస్తున్నారు?
0: గుంటూరులోనే సేవ చేస్తున్నాను. ఆదరణకర్త మినిస్ట్రీ అని రేపుకా గారు మిర్చియాడ దగ్గరలో ఒక చర్చి ఉంది, అన్న వాళ్ళతో కలిసి నేను చేస్తున్నాను. జోసఫ్ అన్న అని ఆయన పెద్ద సేవకుడు. ఆయన అంటే నేను ఎక్కడ టెస్ట్ మనీ పిలిస్తే వెళ్ళి అక్కడ వాక్యం టెస్ట్ మనీ కలిసి చెప్తూ ఇప్పుడు నేను అన్నవాళ్ళతో పాటు ఆదరణకర్త మినిస్ట్రీ అన్న వాళ్ళతో పాటు కలిసి నేను వెళ్తున్నాను. వాళ్ళు నన్ను అనే చోట్లకి తీసుకెళ్ళి నన్ను దేవుని సేవలో వాడుకుంటున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ చేతులు జోడించి నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, మల్లెల రాజు అలియాస్ కత్తులు రాజుకున్న నన్ను, నేను బాంబులు పట్టుకున్నాను, తుపాకులు పట్టుకున్నాను, కత్తులు పట్టుకున్నాను, అనేక మారణాయుధాలు పట్టుకున్నాను. అయితే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈ 2 అంచులు ఖడ్గం కలిగిన ఈ ఖడ్గాన్ని నన్ను దేవుడు పట్టించాడు. కారణం ఏంటంటే నా తల్లి ప్రార్థన. ఈ లోకంలో దేవుళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, నేను యేసు ప్రభు దేవుడు అని చెప్పటం లేదు, కానీ ఆయన ఒక్కడే దేవుడు అని చెబుతున్నాను. యేసు ప్రభు నీతో మాట్లాడగలడు, యేసు ప్రభు నీ దగ్గర రాగలడు. ఒకసారి మీరు పరీక్షించి చూడండి, నేను చెప్తున్నాను కాదు కానీ, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే నాతో ఎందుకు మాట్లాడు అని మీరు పరీక్షించి చూసుకోండి. త్రాగుబోతులైనా తిరుగుబోతులైనా వ్యభిచారులైనా రౌడీలైనా రాజకీయ నాయకులైనా, ప్లీజ్ బ్రదర్స్, నేను కూడా రాజకీయ నాయకులతో తిరిగాను, ఉన్నాను, విప్లవకారులతో ఉన్నా, రౌడీయిజం ఉన్నా, షెటిల్మెంట్లు చేసుకున్నా, బీభత్సమైన తాగుబోతుగా ఉన్నా, నేను తాగినట్లుగా నేను అన్ని కలగలుపుకొని మందు కళ్ళు క్రేన్ కొట్టుకాలు సిగరెట్ పొడి యాష కలుపుకొని తాగినట్టుగా ఎవరు తాగుండ్రేమో బహుశా అని అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితులన్నీ కూడా విడిపించిన యేసుక్రీస్తు ప్రభు మీ అందరం కూడా విడిపించాలని కోరుకుంటున్నాను. అందరూ మారు మనసు పొందండి. ఇది ఇద్దరు కులాలకు లేదా తక్కువ కులాలకు సంబంధించిన దేవుడు కాదు, ప్రపంచానంతా కూడా మానవాళి ఎక్కడైతే ఉన్నారో ఈ భూ ప్రపంచం మీద మానవులందరికీ యేసు ప్రభే రక్షకుడు, యేసు ప్రభు విమోచకుడు. ఆయనను నమ్మి మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని తెలుసుకోవాలని, ఈ సత్యం తెలుసుకోవాలని నేను మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరిని మార్చునుగాక, దేవుడే మిమ్మల్ని ఆకర్షించునుగాక. ఆమేన్.

యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం.

క్రీస్తునందు సహృదయ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసే నా గానం అనే ఈ క్యాసెట్ ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు బలం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ గీతాలను ఆలపించిన వారు బ్రదర్ యెహోషువా, లలితాసాగరి, ఉషాప్రియన్, యేసుదాసు. రచన బ్రదర్ కె. రాజా, జి. యేసుదాసు. సంగీతం కె. కమలాకర్.